శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 29 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 20 తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 30 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో విద్య ఈ అంశం గురించి

0: శ్రీమతి టీకే చూడమణి గారి వ్యాఖ్యానం వింటారు.
1: విద్య కల్పలత వంటిది అంటారు పెద్దలు. మనిషిగా పుట్టడమే మహాపుణ్యఫలం అంటే, ఆ మనిషి మనీషిగా అంటే పండితునిగా ప్రతిభామూర్తిగా జీవితాన్ని మలచుకొనడం ఎంత విశేషం. ఆహా, విద్య అంత గొప్పదా అంటే, అవును, విద్య వినయ సంపదనిస్తుంది, సర్వదేశాలలో సర్వకాలాలలో గౌరవం పూజలు కూడా అందిస్తుంది. అంతేకాదు, అన్ని విధాల బంధువు తానే అయి రక్షిస్తుంది కూడా అంటారు మహాకవి. మా

0: మాతృదేవోభవ అంది వేదమాత. రక్షణ భారం వహించడంలో తల్లి తరువాతే కదా ఎవరైనా. విద్య ఆ మాతృమూర్తిలా రక్షణనిస్తుంది. తరువాత పితృదేవోభవ, తండ్రిలా హితాన్ని మంచిని చేకూర్చే పనులలో నియమిస్తుంది. హితం శాశ్వత సుఖాన్నిచ్చేది కదా. అటువంటి మంచిని చెప్పడంలో, మంచిని చేకూర్చడంలో విద్య తండ్రి స్థానంలో నిలుస్తుంది. ఇంకా దుఃఖాన్ని పోగొట్టడం, ఆనందాన్ని కలిగించడం, ఈ రెండు పనులు ఉన్నాయే. ఇందులో ఒక ప్రియురాలు లేక భార్య ఆ స్థానంలో ఉంటుందట. విద్య అంటే విజ్ఞానాన్ని పొందడం వల్ల కలిగే మానసికమైన ఆనందం వర్ణనాతీతం. మనస్సు ప్రశాంతత చెందడమే కాదు, కొత్త కొత్త విషయాలను తెలుసుకున్న సంతృప్తి, ఆనందం, ఇది కేవలం అనుభవైక వేద్యమే. సరే, పాండిత్యం ఉన్న చోట కీర్తి ప్రతిష్టలకేం లోటు చెప్పండి? తద్వారా సంపదలు చేకూరుతాయి. అలా అనడంలో విశేషం మాత్రం ఏముంది? అందుకే మన పెద్దలు విద్యని కల్పలతతో పోల్చారు. కల్పలత కోరిన కోరికలను వెంటనే తీర్చే శక్తి కలది కదా. మరి విద్య కోరకుండానే అనేక సంపదలను ప్రసాదిస్తుంది. అటువంటి చదువు నేర్చుకొనకపోతే ఎందుకు ఈ బ్రతుకు? అందుకే నిరక్షరాస్యత నిర్మూలనకి ప్రజలు ప్రభుత్వం నడుం కట్టడం. మనవంతు కృషిగా అందరినీ విద్యావంతుల్ని చేయాలి. విద్యకి వయస్సుతో నిమిత్తం లేదు అనే విషయం తెలుసు కాబట్టి వయోజన విద్యను మనమంతా చక్కగా వ్యాపింపచేయాలి. చదవండి, చదివించండి, విద్యావేత్తలు కండి. దేశమాతను విశ్వంలోనే ప్రథమంగా అగ్రస్థానంలో కూర్చోపెట్టండి. అలా చేయాలంటే ఏం చేయాలి? కిం కిం న సాధయతే కల్పలతేవ విద్యా. ఏమీ ఏమీ చేయలేదు ఈ విద్య అంటే అన్నిటినీ మనకి సమకూర్చి పెట్టగలదు ఒక కల్పలతలాగా. కాబట్టే ఒక తండ్రి, ఒక తల్లి, ఒక ప్రియురాలు, వీరి అందరి యొక్క స్థానాలని కూడా కేవలం మంచి విద్యను నేర్చుకోవడం వల్లనే మనం పూరించుకోగలం. దానితో పాటు కీర్తిని సంపాదించుకోగలం. దానితో సంపదలను కూడా సమకూర్చుకోగలం. మరి ఇంకెందుకు ఆలస్యం? విద్యావంతుల మౌదం.
1: మీరింతవరకు విద్య ఈ అంశం గురించి శ్రీమతి టీకే చూడామణి గారి వ్యాఖ్యానం విన్నారు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో పెయ్యదూడల ఉత్పత్తి పథకం వివరాలు వింటారు. అనంతరం అక్షయ ఊర్జా దివస్ గురించిన వివరాలు వింటారు. ముందుగా పెయ్యదూడల పెంపకం, పెయ్యదూడల ఉత్పత్తి పథకం వివరాలు వింటారు.

పెయ్యదుడల ఉత్పత్తి పథకం గురించి, లింగ నిర్ధారిత వీర్యం సెక్స్ సార్టెడ్ సెమన్ అంటే త్రిబులెస్ గురించి పాడి రైతులకు కొన్ని విలువైన సూచనలు తెలియజేస్తారు. ఒంగోలు

0: బహుళార్ద పశు వైద్యశాల ఉపసంచాలకులు డాక్టర్ ఎన్ జగత్ శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: పెయ్యదూడల ఉత్పత్తి పథకం గురించి తెలియజేయండి సార్.
1: ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మెయిన్ సమాధానం ఏంటంటే, ఈ పాడి రంగం అనేది ఈ రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. రైతులు ఈ పాడినే జీవనాధారంగా పొందుతున్నారు. కాబట్టి ఈ పాడి పెరగాలన్నా మనకి పెయ్యదూడలు ఎక్కువ పుట్టాలి. ఈ పెయ్యదూడలు రావాలంటే మన పశుసంవర్ధ శాఖ ప్రభుత్వం ద్వారా లింగ నిర్ధారిత వీర్యాన్ని ప్రవేశపెట్టింది. మరి ఈ పాడి రంగం ప్రగతికి బాటలు వేసేలా మరి రాష్ట్రీయ గోకుల మిషన్ ద్వారా పెయ్యి దూడల ఉత్పత్తి పథకాన్ని ప్రభుత్వం విస్తృతంగా అందుబాటులోకి తెచ్చిందనమాట. దీన్నే లింగ నిర్ధారిత వీర్యం అంటారు. ఇది పాడి రైతులకి గేదెలు ఎదైనప్పుడు ఈ లింగ నిర్ధారిత వీర్యం చేసినట్లయితే ఈ ఇంజెక్షన్ వేయడం ద్వారా ఆవులు గేదెలు దాదాపు 90% ఖచ్చితత్వంతో ఆడదూడలనే ఈయంతాయి అన్నమాట. తద్వారా ఈ 2-3 ఏళ్లలో పాల దిగుబడి బాగా పెరుగుతుంది అని పశుసంవర్ధ శాఖ ఒక అంచనాకు వచ్చి ఇది ప్రవేశపెట్టింది. సామాన్యంగా మనకి 2024 పశుగణన ప్రకారం రాష్ట్రంలో దాదాపు 93.62 లక్షల పాడి పశువులు ఉన్నాయి. ఓ దశలో గరిష్టంగా దాదాపు 10 కోట్ పాడి పశువుల దాకా ఉండేవి. మరి ఎందుకున్న రైతులు ఈ మధ్య ఈ పోషణ భారం ఎక్కువ కావటం కానీ లేకపోతే మగదూడల సంతతి పెరగటం వల్ల కానీ రైతులు ఎక్కువ మంది పాడి రంగాన్ని వదిలేస్తున్నారని తెలిసింది. మరి ఈ సమస్యని మనం అధిగమించాలంటే ప్రభుత్వం SSS అంటే లింగ నిర్ధారిత వీర్యాన్ని వినియోగాన్ని పెంచాలని నిర్ణయించింది. మరి ఈ విధంగా లింగ నిర్ధారిత వీర్యం మనం ప్రవేశపెట్టినట్టయితే 2029-2030 నాటికి దాదాపు 59 లక్షల పెయ్యదూడల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నమాట. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 147 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతుంది. ఇది ఏటా 20-30% పెరిగేటట్టుగా మనం కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ నిర్దేశించింది. మరి ఇటువంటప్పుడు ఈ SSS అంటే ఏంటి, దాని తయారీ ఎలాగ ఉంటుంది అని మనం ప్రశ్నించుకుంటే, ప్రస్తుతం ఈ SSS ఇంజెక్షన్ని హర్యానాలోని కర్నాల్లో ఉన్న ఒక ల్యాబ్లో తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేసిన వీర్యాన్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి పంపించారు. అది స్థానికంగా కూడా భవిష్యత్తులో తయారు చేసుకునేటట్టుగా పశుసంవర్ధక శాఖ ప్రణాళికలు రచించడం జరిగింది. మరి ఈ లింగ నిర్ధారిత వీర్యం ఎలా తయారు చేసుకుంటామంటే, సామాన్యంగా ఒక పశువు నుంచి దాదాపు 10 ml వీర్యం సేకరించి అందులో X and Y క్రోమోజోములు వేరు చేస్తారు. ఆడదూడలను పుట్టించే వై క్రోమోజోములతో కూడిన ఈ వీర్యాన్ని చిన్నపాటి నాళిక అంటే స్ట్రాలో ఒక 0.25 ml చొప్పున నింపుతారు. వాటిని లిక్విడ్ నైట్రోజన్లో -196 డిగ్రీల వద్ద నిల్వ చేస్తారు. ఆ నిల్వ చేసిన ఈ లింగ నిర్ధారిత వీర్యాన్ని మొదట్లో ఒక్కో డోసు దాదాపు 1,350 రూపాయలు ఖర్చు అవుద్ది దీనికి. కానీ ప్రభుత్వం సబ్సిడీ రూపంలో దీనికి 500 రూపాయలకే రైతుకి అందిస్తుంది. మరి ఈ మధ్య 2025 జూన్ నుండి వాటి విలువ 500 నుంచి 300కి తగ్గించారు. ఆ 300లో కూడా ప్రభుత్వం 50% రాయితీ మీద 150 రూపాయలకే రైతుకి పంపిణీ చేస్తుంది. కాబట్టి ఈ ఏడాది నుంచి దాదాపు 10 లక్షల డోసులు NDDB ద్వారా సేకరించి రైతు సేవా కేంద్రాలు, వెటనరీ డిస్పెన్సరీస్ కానీ, మరి పశు వైద్యశాలలు కానీ వీటన్నిటికీ అందుబాటు ఉంచేటట్టుగా చేసిందనమాట. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో దాదాపు 10,000 ఇంజెక్షన్ల వరకు వినియోగించడం జరిగింది. ఈ సాధారణ పద్ధతిలో ఏదైనా ఇంజెక్షన్ చేస్తే పెయ్యదూడలే పుడతాయని గ్యారంటీ లేదు. అదే SSS అంటే లింగ నిర్ధారిత వీర్యంతో మనం ఏదో ఇంజెక్షన్ చేసినట్టయితే ఆవుల్లో కానీ గేదెలు కానీ ఎక్కువగా ఆడదూడలే పుడతాయనే ధీమా ఆల్రెడీ మాకు పశుసంవర్ధ శాఖ వచ్చేసింది. అది రైతులకు కూడా అవగాహన పరుస్తున్నాము. కాబట్టి ఈ విధంగా చేసినట్టయితే పెయ్యదూడలతో మరి ఈ 3-4 ఏళ్ళు గడిచిన తర్వాత రైతులకు పాల ఆదాయం కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
0: పెయ్యదూడల ఉత్పత్తి పథకం గురించి మరి సారు చక్కగా వివరించారు. లింగ నిర్ధారిత వీర్యం అంటే సెక్స్ సార్టెడ్ సెమెన్ గురించి ఒంగోలు బహుళార్ధ పశు వైద్యశాల ఉపసంచాలకులు డాక్టర్ ఎన్ జగత్ శ్రీనివాస్ గారు చక్కటి సమాచారం అందించారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.

మీరింతవరకు పెయ్యదూడల ఉత్పత్తి పథకం వివరాలు విన్నారు. ఇప్పుడు అక్షయ ఊర్జా దివస్ గురించిన వివరాలు విందాం. ఆగస్టు 20, 2026 మన దేశవ్యాప్తంగా అక్షయ ఊర్జా దివస్ పునరుత్పాదక ఇంధన దినోత్సవం జరుపుకోబోతున్నాం. సుస్థిర వ్యవసాయం మరియు గ్రామీణ మౌలిక వసతుల సదుపాయాలు అభివృద్ధికి ప్రత్యేకంగా రూపొందించిన పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడమే ఈ జాతీయ కార్యక్రమం యొక్క ముఖ్య ప్రధాన ఉద్దేశం. ఈ దినోత్సవం ముఖ్యంగా సుస్థిర వ్యవసాయానికి మరియు గ్రామీణ భారతదేశానికి ఉపయోగపడే సౌర, పవన, జల విద్యుత్ మరియు బయోమాస్ వంటి పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పిఎం కుసుమ్ సోలార్ పథకం మరియు కొత్తగా ఆమోదించబడిన 23,731 కోట్ల బడ్జెట్ గల గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకం ద్వారా రైతులను అన్నదాతలుగానే కాకుండా ఊర్జదాతలుగా కూడా మారుస్తూ గ్రామీణ విప్లవానికి వేగంగా శ్రీకారం చుడుతోంది. ఈ కార్యక్రమాలు వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను గణనీయంగా తగ్గించడమే కాకుండా పగటిపూట సురక్షితమైన సాగునీటిని అందిస్తాయి. అలాగే మిగులు విద్యుత్, పశువుల పేడ మరియు పంటల వ్యర్థాలను విక్రయం ద్వారా రైతులకు అదనపు ఆదాయ మార్గాలను సమకూరుస్తాయి. ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు సౌరశక్తితో సాగునీరు. ఈ పథకంలో 3 విభిన్న విభాగాల కింద రైతులు డీజిల్ పంపులు మరియు సోలార్ పంపులకు మారడానికి, సొంతంగా ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుండి 30% నుండి 50% వరకు భారీ సబ్సిడీ సాయాన్ని పొందుతారు. దీని ద్వారా రైతులు సౌండ్ అండ్ అలోర్ సోలార్ పంపులను ఏర్పాటు చేసుకోవచ్చు. తమ బంజరు లేదా వృధా భూములను వికేంద్రీకృత సోలార్ ప్లాంట్ల కోసం లీజుకు ఇవ్వవచ్చు లేదా ఉన్న గ్రిడ్ పంపులను సోలార్ పంపులుగా మార్చి అదనపు విద్యుత్ను గ్రిడ్కు అమ్ముకోవచ్చు. బయోమాస్ ద్వారా వ్యర్థాల నుండి సంపద. ఆగస్టు 2026 ఆమోదించబడిన నిధులతో బయోగ్యాస్ మరియు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను భారీగా విస్తరిస్తున్నారు. ఇది పంట వ్యర్థాలను, పశువుల పేడను గ్రామీణ గృహాలకు అవసరమైన స్వచ్ఛమైన ఇంధనంగా మరియు నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మారుస్తుంది. వికేంద్రీకృత సౌర నిల్వ మరియు రక్షణ. సౌరశక్తితో నడిచే పంట ఆరబెట్టే యంత్రాలు మరియు సోలార్ కోల్డ్ స్టోరేజ్ గదులు వంటి సరికొత్త ఆఫ్గ్రిడ్ సాంకేతికతలు పంటల కోతల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించడానికి, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకాలాన్ని పెంచడానికి మరియు రైతులు తక్కువ ధరకు పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకుండా నిరోధించడానికి గ్రామీణ ప్రాంతాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చూసారా రైతు సోదరి సోదరమణులారా, మన సంప్రదాయ వ్యవసాయాన్ని సరికొత్త శకానికి నడిపించే అద్భుతమైన శక్తి మన కళ్ళ ముందే ఉంది. నింగిలోని సూర్యప్రతాపం, మన పెరట్లోని పశువుల పేడ, పొలాల్లో మిగిలిపోయిన పంట వ్యర్థాలు, ఇవేవీ వృధా కావు. ఇవే మన గ్రామీణ భారత భాగ్య విధాతలు. సౌరశక్తి, బయోమాస్ సాంకేతికతలను అందిపుచ్చుకోవడం ద్వారా మన పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా భూమి తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేశ ఇంధన భద్రతలో మనం భాగస్వాములం కావచ్చు. మన ప్రభుత్వం అందిస్తున్న పిఎం కుసుమ మరియు గోబర్ధన్ వంటి ప్రతిష్టాత్మకమైన పథకాలను సద్వినియోగం చేసుకుని నిరుపయోగంగా ఉన్న మీ భూములను లాభాల బాటు పట్టించండి. మీరింతవరకు అక్షయ ఊర్జా దివస్ గురించిన వివరాలు విన్నారు.

0: భారతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్ బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుమ్మిడి పుండి గూడూరు మార్గంలో 90 కిలోమీటర్ల మేర 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుకు కూడా ప్రయోజనం చేకూరనుందని మంత్రి వివరిస్తూ
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं. और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का 3rd and 4th लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा साइड तक ये 4-लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रुपीज के प्रोजेक्ट कैबिनेट ने अप्रूव किए.
0: తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న 31వ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అపరిష్కృత అంశాలు, ఆస్తులు, అప్పుల పంపకం, ఆర్థిక లోటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. అలాగే దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖపట్నం, విజయవాడ మెట్రో, రైల్వే అనుసంధానం, విమానాశ్రయాల అభివృద్ది, పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర సహకారం కోరనున్నారు. సముద్రంలో గల్లంతైన కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్షించారు. కాకినాడ, భైరోపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాల మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గాలింపు చర్యల వివరాలను బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొమ్మరిగిరి పట్టణంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
2: గాలింపు చర్యలు కోస్ట్ గార్డ్ నుంచి 5 అధునాతనమైనటువంటి పడవలు రంగంలో దిగాయి. నేవల్ నుంచి 2 పడవలు రంగంలో దిగాయి. అత్యాధునికమైనటువంటి 2 విమానాలను కూడా నేవీ వాళ్ళు రంగంలో దించారు. ఇప్పుడు రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 300 నాటికల్ మైల్ దూరంలో అన్వేషించి దీని సమాచారం తెలుసుకోవాలని చెప్పి మైన్యూట్ గా ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 ప్రాణాలు రక్షించాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం.
0: సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. అసెంబ్లీ విజ్ఞానయాత్రలో భాగంగా విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా నిన్న వీక్షించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శాసనసభ సమావేశాలను చూసేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను అయ్యన్న పాత్రుడు నివృత్తి చేశారు. చదువు, ఉద్యోగాలతో పాటు యువత సమాజ సేవపై దృష్టి సారించాలని సూచించారు. నిషేధిత జాబితా 22A ఉన్న భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి శ్రవణ మాధ్యమ విధానంలో నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 22A జాబితాలో ఉన్న ప్రైవేటు భూములకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా

0: రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల ప్రస్తుత పరిస్థితి, హక్కుదారుల వద్ద ఉన్న పత్రాలు, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, రికార్డుల్లో ఉన్న వివరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నషాముక్త్ యువ వికసిత్ భారత్ కార్యక్రమంపై మైభారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం

0: ఉన్నాయి. భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు 11 సభ్యదేశాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడాభివృద్ది, క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పర్యవేక్షణపై సమావేశాల్లో చర్చించనున్నారు. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, 23వ తేదీన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారని అధికారులు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామం మంధని నియోజకవర్గంలో సుమారు 384 కోట్ల రూపాయల విలువైన రహదారి అభివృద్ది పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబుతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, రహదారులు, భవనాల శాఖ పరిధిలో సుమారు 30,000 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ఈ అయ్యన్న పాత్రుడు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రపంచ దోమల దినోత్సవం వివరాలు వింటారు. అనంతరం 100 వెండి తెరపై మన ప్రకాశం రూపకం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరు సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రావణమాస విశిష్టత గురించి కుమారి వై శిరీష గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. అనంతరం సినిమా పాటలు ప్రసారమవుతాయి. 12:40 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రసార విశేషాలు. 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ ఎస్ రమణారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో మిరప తోటల్లో చేసుకోవాల్సిన పొలం పనులు, ఈ అంశం గురించి వింటారు. అనంతరం గుంటూరు జిల్లా లాబ్ సీనియర్ సైంటిస్ట్ హార్టీఎం రీసెర్చ్ స్టేషన్ డాక్టర్ ఏ రజనీ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. తిరుపతి కేంద్రం సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట తెలుసుకుందాం రండి, సద్భావన దివస్ గురించి వివరాలు మొదలైన అంశాలుంటాయి. 8:15 అసెంబ్లీ రివ్యూ ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 సుప్రసిద్ధ నాటక రచయిత నటుడు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం సినిమా పాటలు. 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

0: సమ్మేళనంతో మీమా ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం బృందగానం వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. పురుషుల హాకీ జట్టు పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించింది. కేంద్ర మంత్రివర్గం 4 రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు 1 హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 8 జిల్లాలను రైల్వేకి సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు.
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और 5वां प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं. और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का 3rd एंड 4th लाइन. और 5वां प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा तक ये 4-लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रुपीज के प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किए.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సంబంధాలు బలోపేతమయ్యేలా చర్చలు జరుపుతారు.

0: భద్రతా సహకారం, మేక్ ఇన్ ఇండియా కింద రక్షణ పరికరాలు, సాంకేతిక భాగస్వామ్యం పెంపొందించడం, రక్షణ భద్రతా సహకారం ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించడం వంటి పలు అంశాలపై చర్చిస్తారు. మన దేశంలో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి నిన్న ముంబైలో వెస్టర్న్ నేవల్ కమాండ్ సందర్శించి చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సయన్లతో చర్చలు జరిపారు. జపాన్ రక్షణ మంత్రి ఈ 2 రోజుల పర్యటన ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. భారత్ సింగపూర్ మధ్య 4వ విడత మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు సింగపూర్లో జరుగుతుంది. ఈ సమావేశంలో మన దేశం తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ పాల్గొంటారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటలైజేషన్, ఆరోగ్య రంగం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. గత 7 సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ భారత్లో పర్యటించినప్పుడు ఆవిష్కరించిన వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్ మ్యాప్ మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశం దోహదపడుతుంది. ఇదిలా ఉంటే సింగపూర్కు చేరుకున్న విదేశాంగ మంత్రి జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. అనంతరం ఇద్దరూ కలిసి సింగపూర్లో భారత హైకమిషన్ కొత్త ఛాన్సరీ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టన్నెల్ అండ్ బ్రిడ్జ్నెస్ కాన్ఫరెన్స్ 2026ను ఉద్దేశించి ప్రసంగిస్తూ సబ్ కాంట్రాక్టింగ్ నిబంధనలు సమీక్షించి నాణ్యత, సమయపాలన బాధ్యత ప్రధాన కాంట్రాక్టర్లపైనే ఉంటుందన్నారు. పనితీరు ఆధారంగానే కాంట్రాక్టర్లు, డీపీఆర్ కన్సల్టెంట్లను అంచనా వేస్తామని చెప్పారు. హిమాలయ ప్రాంతాల్లో సొరంగాలు, వారధుల నిర్మాణం ఎంతో సవాళ్లతో కూడుకున్నదని, ప్రమాద నివారణకు అధునాతన టన్నెల్ బోరింగ్ మిషన్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం 2 నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయలు విలువైన టన్నెల్ టెండర్లు మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు.
1: We need fixed policy for the different type of tunnels, bridges and road projects, which is a permanent policy for technical and financial qualification is very, very important. Other important thing is we are very much interested in the government about financial audit. But now after 12 years of my experience in this ministry, I am coming to conclusion that the performance audit is more important than financial audit. If you have contractorship, you don't need to earn 2 paise. But quality of construction is good.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి దేశీయ ఎయిర్ కార్గో పరిమాణాన్ని 3 రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం మన దేశ ఎయిర్ కార్గో పరిమాణం సుమారు 3.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ కార్గో సెక్యూరిటీ హోల్డ్ ఏరియా కొత్త సెక్టర్లు ప్రారంభించిన ఈ కీలక సంస్కరణతో విమానాశ్రయాల మధ్య కార్గో రవాణా సులభవుతుందని స్పష్టం చేశారు.
2: India is strategically located in such an advantageous place that we are rightly placed to become the cargo hub of the whole world. We have started hub and spoke operations where we are bringing in people from across the country, different airports, doing immigration there, connecting them through Delhi. Now since we have opened up on the air cargo network also, we approximate that 3.5 million metric tons air cargo that we have in the country today. Our target is by 2030 we want to triple it by almost 10 million metric tons.
0: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 31వ తేదీ పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తిగల యువత అధికార యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఆర్మేనియాలో 2 రోజుల పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ఆర్మేనియా డిప్యూటీ రక్షణ మంత్రి కరేన్తో, అలాగే జనరల్ స్టాఫ్ చీఫ్ ఎడ్వర్డ్ ఆస్ట్రియన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. శిక్షణ, సైనిక సాంకేతిక సహకారం, రక్షణ పరిశోధన వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ కార్యదర్శి ఆర్మేనియా ఇండస్ట్రీ మంత్రి దేవియోస్తంతో సమావేశమయ్యారు. ఉమ్మడి సహకారం, ఆవిష్కరణలు, పరిశోధన రంగాల్లో సహకారం విస్తరించేందుకు ఇరు రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే ఆర్మేనియా రక్షణ మంత్రి సురేన్తో కలిసి ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే

0: ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్టిని డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపుగా 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24 తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31 విడుదల కానుంది. క్లెయిమ్లు అలాగే అభ్యంతరాలు దాఖలు చేసేందుకు వచ్చే నెల 30 తేదీన తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 31 పూర్తవుతుంది. నవంబర్ 4 తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మహే, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురవచ్చని, జమ్మూకాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాబోయే 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత షట్లర్లు పోటీ పడనున్నారు. మహిళల సింగిల్స్లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పివి సింధు చైనాకు చెందిన 3 సీడ్ వాంగ్ జీయితో తలపడతారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ షెట్టి ఇండోనేషియాకు చెందిన 11 సీడ్ అల్వి పర్హాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా అమ్స్ టెల్విన్లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన, డ్రా చేసుకున్న భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. మరోవైపు భారత పురుషుల హాకీ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశమవుతారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయ కిరణాలు

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ దోమల దినోత్సవం వివరాలు, అనంతరం వందేళ్ల వెండి తెరపై మన ప్రకాశం రూపకం ప్రసారమవుతాయి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నేటి మాట శీర్షిక, ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవం వివరాలు వింటారు. శ్రోతలకు నమస్కారం. నేడు ప్రపంచ దోమల దినోత్సవం. 1897 ఆగస్టు 20 బ్రిటిష్ వైద్యుడు సర్ రొనాల్డ్ రాస్ ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా మలేరియా వ్యాపిస్తుందని కనిపెట్టారు. ఈ చారిత్రాత్మక ఆవిష్కరణను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఆగస్టు 20 ఈ ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నాం. పరిణామంలో చిన్నదైన ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో దోమలు ఒకటి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జికా వంటి ప్రమాదకర వ్యాధులను ఇవి వ్యాప్తి చేస్తాయి. ఈ వ్యాధులు రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే, మన ఇంటి పరిసరాల్లో పూల కుండీల్లో పాత టైర్లు, కూలర్లలో నీరు నిల్వ ఉంటే వెంటనే తొలగించాలి. దోమలు నిల్వ ఉన్న నీటిలోనే గుడ్లు పెడతాయి. సాయంత్రం వేళలో ఒళ్ళు పూర్తిగా మూసి ఉంచే దుస్తులను ధరించడం, దోమతెరలు వాడటం, దోమల నివారణ క్రీములు వాడటం, మస్కిటో రిపెలెంట్ సాధనాలను ఉపయోగించడం చేయాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమల ఉత్పత్తిని అరికట్టవచ్చు. దోమల నివారణ మన అందరి బాధ్యత. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం. మీరింతవరకు ప్రపంచ దోమల దినోత్సవం వివరాలు విన్నారు.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: అక్కా, జాబ్ దొరికింది.
7: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంతా షాపింగ్?
6: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
7: ఆగురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
6: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
7: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
6: కానీ అక్క,
7: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
6: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
8: ఆర్బీఐ చెబుతుంది
9: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: వందేళ్ల వెండి తెరపై మన ప్రకాశం రూపకం వింటారు. రచన శ్రీమతి పివిఎల్ వాణిశ్రీ,

0: సినిమా ఇది ఒక రంగుల లోకం. మనసులోని ఊహలకు రంగులను అద్ది కళ్ల ముందు నిలుపుగల అద్భుత సాధనం. వేల సంవత్సరాల ముందు చనిపోయిన రాక్షస బలులను మన కళ్ళు ముందుంచి ఆశ్చర్యపరచనుగలదు. సప్త సముద్రాల అవతల మాంత్రికుడు దాచిన రాజకుమారిని, మంత్రతంత్రాలను మనం మైమర్చిపోయేలా చూపించగలదు. సగటు ప్రేక్షకులకు 2.5 గంటల పాటు తమ బాధలను మర్చిపోయేట్లు మరో ప్రపంచానికి తీసుకుని వెళ్లనుగలదు. అందుకే మన పురాణాల్లో రాముడు, కృష్ణుడు ఇలాంటి పాత్రలు వేసిన కథానాయకులు ప్రేక్షకులకు ఆరాధ్య దైవాలయ్యారు. సినిమా ప్రభావం సమాజంపై ఎంతగా ఉంది అంటే, తమ మనసుకు నచ్చే పాత్రలు పోషించిన నటీనటులను ప్రేక్షకుల గుండెల్లో పెట్టుకుంటున్నారు. వారికి ఓట్లు వేసి చట్టసభల్లో స్థానం కల్పించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఎంజి రామచంద్రన్ ఇలాంటి వారు ముఖ్యమంత్రులుగా కూడా రాణించారు. ఇలా మన జీవితాల్లో భాగం అయిపోయిన సినిమా రంగం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
1: ఫ్రాన్స్కు చెందిన లుమియర్ సోదరులు ప్రారంభించిన ఈ సినీ వినోదాన్ని భారతదేశానికి తీసుకువచ్చిన ఘనత దాదాసాహెబ్ పాల్కే గారిది. అలా 1913లో భారతదేశంలో అడుగుపెట్టిన సినిమా 2013 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. మొదట తెలుపు నలుపుల మేళవింపుతో మొదలై తరువాతి కాలంలో హరివిల్లులోని రంగులను తనలో నింపుకుని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మూకీ సినిమాగా మొదలై కాలాంతరంలో మాటలు నేర్చుకుని నేడు డిటిహెచ్, సినిమాస్కోప్, 70mmలంటూ కొత్త పోకడలు పోతూ ఆకాశమే హద్దుగా తన ప్రస్థానాన్ని సాగిస్తుంది. ఇటువంటి సినీ కళామతల్లి ఎదుగుదలలో మన తెలుగువారి పాత్ర కూడా ఎంతో ఉంది. భారత చలనచిత్ర పరిశ్రమ ఎదుగుదలలో మన తెలుగువారిది ఒక విశిష్ట స్థానం. 24 విభాగాల సినిమా నిర్మాణంలో ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంది. తొలితరంలో నాగిరెడ్డి, ఎల్వి ప్రసాద్, బిఎన్ రెడ్డి లాంటి దర్శక నిర్మాతలు తెలుగు సినిమాకు చక్కటి చేయూతనే అందించారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి కథానాయకులు సినిమా పరిశ్రమ అభివృద్ధికి బలమైన పునాది వేశారు.
2: నవరంగుల కలరా నైనా పిట్టినైనా.

0: సినీ పరిశ్రమపై ఆధారపడి నేడు ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.
1: ఇటువంటి మన తెలుగు చిత్ర పరిశ్రమలో మన ప్రకాశం జిల్లా ప్రత్యేకత చాలానే ఉంది. దేశ ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా జేకేతనాన్ని ఎగురవేసిన ఆ తరుణంలో మన ప్రకాశం జిల్లా కళాకారుల పాత్ర ఎనలేనిది, కొనలేనిది, మరువలేనిది. స్టూడియో నిర్మాణం, చిత్ర నిర్మాతలు, దర్శకులు, రచయితలు, నటులు, సంగీత దర్శకులతో పోరాట యోధులుగా, గీత రచయితలుగా, ఇలా ఏ రంగంలోనైనా ఒంగోలు గీతల్లా దూసుకుపోతూనే ఉన్నారు పద్మశ్రీ భానుమతి, మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు, సంచలన దర్శకుడు టి కృష్ణ, ఇలా ఎందరెందరో మహానుభావులు. అందరూ చిత్రభారత శిగలో విరిసిన మందారాలే. వారి చరితలు, ఘనతలు చలనచిత్ర శత వర్ష స్వర్ణపుటల్లో రత్నాక్షరాలుగా నిలిచిపోయాయి. అంతటి మన కీర్తి కిరీటపు కలికితురాయి ప్రముఖ కథానాయకి, గాయని, సంగీత దర్శకురాలు, రచయిత్రి, దర్శకులు డాక్టర్ పద్మశ్రీ భానుమతి రామకృష్ణ. ఇలాంటి విలక్షణ కథానాయిక ఇప్పటి వరకు మన తెలుగు చిత్రసీమలో మరొకరు లేరు. అందుకే ఆమెను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన డాక్టర్ భానుమతి మన మార్కాపురంతో కూడా అనుబంధం ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమె నటించారు. మల్లీశ్వరి, విప్రనారాయణ, అంతస్తులు, పల్నాటి యుద్ధం, ఇలా ఎన్నో చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. కర్ణాటక, హిందుస్థానీ సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉంది. భరణి పిక్చర్స్ స్థాపించి భరణి స్టూడియో ద్వారా ఎన్నో చిత్రాలను నిర్మించారు. పద్మభూషణ్, పద్మశ్రీ, రాష్ట్రపతి పురస్కారం, కళా ప్రపూర్ణ, కలైమామణి, రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీఆర్ అవార్డు, ఇలా ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. ఆమె గలం నుంచి జాలువారిన మల్లీశ్వరి చిత్రంలోని ఈ పాటను మనము ఆస్వాదిద్దాం.

ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి చలనచిత్ర దశ దిశ మార్చేసే స్థాయికి ఎదిగిన స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు కారంచేడు నివాసి. ప్రణాళికాబద్ధమైన చిత్ర నిర్మాణం ఆయన సొంతం. 1963లో అనురాగం చిత్రంతో ప్రారంభమైన ఆయన చిత్ర నిర్మాణ పయనం 14 భాషల్లో 100 సినిమాలకు పైగా సాగి గిన్నెస్ రికార్డుల్లో నమోదైంది. ప్రేమ్నగర్, జీవన తరంగాలు, సోగ్గాడు ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. 2010లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు కూడా పొందారు. స్టూడియో అధినేతగా ల్యాబ్, రికార్డింగ్ థియేటర్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిటర్ ఇలా ఎన్నో రంగాల్లో అద్భుతమైన విజయాలను సాధించారు. 1999లో బాపట్ల పార్లమెంట్ సభ్యుడిగా కొంతకాలం ప రజాజీవితంలో కొనసాగారు. మూవీ మొగల్గా గంతకెక్కిన రామానాయుడు గారి సినీ జీవిత ప్రయాణం నేటికీ విజయవంతంగా కొనసాగుతుంది.

0: సంచలన దర్శనం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

సంచలన దర్శకులు టి కృష్ణ. వీరు రూపొందించిన నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు, ప్రతిఘటన ఇలాంటి చిత్రాలు ఎంత సంచలనం సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కాకుటూరు వారి పాలనకి చెందిన టి కృష్ణ పోకూరి బాబురావు, పోకూరి వెంకటేశ్వరరావు లాంటి నిర్మాతల సహకారంతో చలనచిత్ర పరిశ్రమ వాణిజ్య పంతాను అభ్యుదయ వేదికగా మార్చడంలో ఖ్యాతి చెందారు. పోకూరి సోదరులు ఈతరం ఫిలిమ్స్ సంస్థను స్థాపించి టి కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన చిత్రాలు చాలా సంచలనం సృష్టించాయి. వాణిజ్య విలువలతో కూడిన సందేశాత్మక చిత్రాలను అందించడం వారి ప్రత్యేకత. సినిమా కళ ద్వారా సామాజిక చైతన్యాన్ని, విలువలను ప్రజలకు చేరవేశారు. ఆ ఘనత ఈతరం ఫిలిమ్స్దే.

0: అనుభవ చేసిన రాజాని ప్రజలందరికీ భోజ్యం కాగా.
1: మొదట్లో ప్రతినాయక పాత్రలతో పేరు ప్రతిష్టలు సంపాదించారు. తరువాత కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు. అయితే అంతటితో సంతృప్తి చెందక జేవేరి ఆర్ట్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి దేవతలారా దీవించండి అనే సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించి సూపర్ డూపర్ హిట్ సాధించారు. తరువాత ఎన్నో చిత్రాలు నిర్మించి దర్శకత్వం కూడా వహించారు. ఇప్పుడు ఆయన కొడుకులు రఘుబాబు బోసుబాబు నటులుగా నిర్మాతలుగా రాణిస్తున్నారు.

మీరింతవరకు వందేళ్ల వెండి తెరపై మన ప్రకాశం రూపకం విన్నారు. రచన శ్రీమతి పివిఎల్ వాణిశ్రీ, వ్యాఖ్యానం శ్రీ కెవి నరసింహారావు, శ్రీమతి పివిఎల్ వాణిశ్రీ. ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో ఈరోజు మీరు వినబోయే పాట అలవైకుంఠపురంలో చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడింది సంగీతం ఎస్ఎస్ తమన్.

కార్యక్రమంలో మీరు వినబోయే పాట అమరం చిత్రం కోసం రమ్య బెహ్రా అనురాగ్ కులకర్ణి పాడిన పాట వింటారు. స్వరకల్పన జీవి ప్రకాష్ కుమార్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం. కార్యక్రమంలో మీరు వినబోయే పాట ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడింది

0: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.8 MHz పై మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నెంబర్ 0859622393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. కార్యక్రమంలో మీరు వినబోయే పాట చిరుత చిత్రం కోసం రంజిత్ గీతామాధురి పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు భావల్హరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: writes about the Supreme Court asking NTA about the progress in exam reforms plan. A headline in the Tribune cites a transformative move launched by India Post to test the feasibility of last mile delivery to the country's most remote and inaccessible corners, which says, where the dakia cannot go, a drone can. In its developmental commitment to the state of Palestine, India to build hospital in West Bank seeks to deploy field hospital in Gaza, states the Hindu. On Bangladesh Prime Minister's possible visit to India, Prime Minister Modi assures him of an honorable reception, is another headline in the Tribune. New US immigration rules may mean greater scrutiny for Indians with expanded definition of public charge, reports the Asian Age. And finally, the Times of India refers to a study saying people with no high BP, diabetes or smoking habit lived nearly 13 years longer without dementia than those with all three risk factors. And with that, it's back to you, Anuja.
1: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Union Cabinet approves four multi-tracking railway projects covering eight districts of West Bengal, Odisha, Tamil Nadu and Andhra Pradesh. Cabinet also clears four laning of Muzaffarpur Sitamarhi Sonbarsa section of NH22 in Bihar. Union Home Minister Amit Shah to chair Southern Zonal Council meeting at Kovalam in Tamil Nadu this morning. Fourth round of India-Singapore Ministerial Roundtable to be held in Singapore today. Bangladesh to go to polls today to elect a new president. US President Donald Trump declares economic warfare against Iran threatens economic punishment for any country helping Tehran. And Indian women's team to take on England in their final Pool D match of AFIH Hockey World Cup in Amstel, Finn this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ బి శేఖర్.
3: నంద్యాల జిల్లాలో అమృత్ 2.0 పథకం ప్రారంభం, 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. నంద్యాల పట్టణంలోని మహానంది రోడ్డులోని హెడ్ వాటర్ వర్క్స్ ఆవరణలో అమృత్ 2.0 పథకం కింద 38.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 16 MLD సామర్థ్యం గల సమగ్ర తాగునీటి శుద్ది కర్మాగారం WTP నిర్మాణ పనులకు మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమృత్ 2.0 పథకం ద్వారా నంద్యాల నగరంలో తాగునీటి మౌలిక వసతుల కోసం గోరకల్ జలాశయం నుండి అభివృద్ది పనులు చేపడుతున్నట్లు తెలిపారు. WTP నిర్మాణం పూర్తయిన అనంతరం పట్టణ ప్రజలకు మెరుగైన నిరంతర తాగునీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. బనగానపల్లిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచి ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కొరటమద్ది గ్రామంలో వీబీజీ రామ్జీ పథకం కింద 1000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకం కింద పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 49,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని, ఈ విస్తీర్ణాన్ని 100,000 హెక్టార్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జిల్లాలోని పొట్టిపాడు గ్రామంలో 575 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. రైతుల భూమికి సంబంధించిన హక్కులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామ అభివృద్దిలో భాగంగా 35 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించామని, అలాగే 2 కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని కేవీఎస్సీ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

0: సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోందని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2,06,000 మంది రైతులకు 139 కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కలిసి ప్రారంభించారు. అలాగే ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర ప్రచార రథాన్ని కూడా వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాకు 19 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు కేటాయించగా ప్రస్తుతం 11 వాహనాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వీటిలో 8 వాహనాలను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన 3 వాహనాలను బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్ ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయించినట్లు చెప్పారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాసనగర్ రైతు బజార్లో బియ్యం విక్రయ కేంద్రాన్ని రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు బజార్లో స్టీమ్డ్ బియ్యం కిలో 52 రూపాయలు, ముడి బియ్యం కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన తూర్పు కోస్తా రైల్వే జోన్కు తొలి జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ మాథుర్ రైల్వే డివిజన్లో పర్యటించారు. విశాఖపట్నం నుంచి నంద్యాల వరకు ప్రయాణించిన ఆయన అక్కడి నుంచి గుంటూరు వరకు పర్యటిస్తూ అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా సందీప్ మాథుర్ మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పనులను వేగవంతం చేసి ప్రయాణికులకు త్వరితగతిన మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న డబ్లింగ్, టన్నెల్ పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. మీరింతవరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరు సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622-3393. మరి మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
3: కర్నూలు జిల్లా ఆసుపత్రి మండలం సంగరడన్న గ్రామం హరినాథరెడ్డి. మేడం బాగున్నారు? మేడం
2: బాగున్నాం అండి. హరినాథరెడ్డి గారు, మరి వింటున్నారా మా కార్యక్రమాలని?
3: వింటున్నాను మేడం. మార్కాపురం అంటే ఇష్టము, ఆకాశవాణి అంటే ఇష్టం మేడం.
2: ఓకే, ఏ పాట, ఏ పాట కావాలండి?
3: ప్రేమలో పావని కళ్యాణ్ మేడం.
2: ప్రేమలో పావని కళ్యాణ్
3: మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి, వింటున్న శ్రోతలందరికి నమస్కారం మేడం.
2: మీకు అండి. ప్రేమలో పావని కళ్యాణ్.
3: చెల్లి మనసులో నా చెల్లి అదరే సవ్వాడు అనే పాట కదా మేడం.
2: ప్రేమలో పావని కళ్యాణ్. విన్నారండి ఈరోజు ప్రోగ్రామ్స్?
3: పాటలు విన్నాను మేడం. వందే మాతరం శ్రీనివాస గారి గురించి కానీ పాటలు విన్నాను మేడం.
2: సో మధ్యలో నుంచి పెట్టారు ప్రోగ్రామ్, మధ్యలో నుంచి.
3: అవును మేడం, ఆయన ఎవరు, ఆయన గురించి విన్నాను మేడం, పాటలే విన్నాను.
2: వందే అంటే మన ప్రకాశం జిల్లా, ఈ ప్రకాశం జిల్లా నటుల గురించి చెప్పారు. ఓకే అండి, మీకోసం మీరు కొన్ని పాట వచ్చేస్తుంది, వినేయండి.
3: ధన్యవాదాలు మీకోసం కూడా మేడం.
2: ఓకే అండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ, నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్నా, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా

0: వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: హలో
3: హలో మేడం, మా రాచల మండలం పాలకుడు మేడం.
2: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
3: నా పేరు రామ సుబ్బారెడ్డి మేడం.
2: సుబ్బారెడ్డి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
3: మాయదారి మల్లిగాడి సినిమాలో ఆడుతున్నాను. మల్లె పూల పందిరిక.
2: ఓకే ఓకే. ఏం చేస్తుంటారండి?
3: ఇంటి దగ్గర ఉంటాం మేడం.
2: ఇంటి దగ్గర ఉంటారు. ఓకే. రేడియో వింటుంటారా బాగా?
3: ఆ కంపల్సరీ వింటుంటాం మేడం.
2: ఓకే అండి, మీకోసం మీకు కొన్ని పాట వచ్చేస్తోంది, వినేయండి.
3: మంచిది మేడం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో.
2: హలో అమ్మా.
1: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
2: నా పేరు వాబాయ్ అమ్మా. నాది గార్లదిన్నా.
1: గార్లదిన్నా.
2: నాకు ప్రేమాభిషేకంలో మంచి పాట కావాలి ఒకటి.
1: ప్రేమాభిషేకం. ఏం చేస్తుంటారండి
2: అమ్మా?
1: ఏం చేస్తుంటారు?
2: నేను కొమ్మరి కుండలు తయారు చేస్తా, వంట చేస్తా.
1: ఓకే.
2: వంటకాలు చాలా మంది వాళ్ళ పేర్లు చెప్పంటావా?
1: చెప్పండి. ఈ పాటను కోరుతున్నాను వాళ్ళ పేర్ల కింద.
2: నన్నెకాసు, బాలసుబ్బమ్మ, అంజమ్మ, కొండయ్య, తిరుగుతమ్మ.
1: వీళ్ళందరి కోసం
2: కావాలన్నా ఉండరు చెప్పేవాళ్ళు.
1: ఇంకా చాలండి. మీకు
2: లక్ష్మి, లక్ష్మి, రామకృష్ణ, మణి.
1: ఓకే ఓకే అండి. ప్రేమాభిషేకంలో ఏ పాట అండి? ఏ పాట అయినా పర్వాలేదు.
2: ఏ పాట అయినా పర్వాలేదు.
1: ఓకే అండి, మీకోసం మంచి పాట ఇస్తాం.
2: నమస్తే అమ్మా.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. హలో ఎఫ్ఎం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
1: నా పేరు వేమల పరశురామ్ మేడం. మా తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచలు.
0: ఓకే అండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: సినిమా పేరు కదలడు వదలడు.
0: కదలడు వదలడు.
1: మేడం
0: ఎవరండి దానిలో?
1: ఎన్టీ రామారావు, జయలలిత మేడం.
0: ఓకే
1: మేడం. అందులో కట్టుకో కట్టుకో గల్ల చీర అని ఉంటుంది మేడం.
0: చూస్తున్నా అండి. కదలడు వదలడు.
1: మేడం
0: చూస్తూ ఉన్నా అండి. ఏం చేస్తుంటారండి?
1: ఫోటో స్టూడియో, జిరాక్స్ సెంటర్.
0: ఓకే, ఫోటో స్టూడియో. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎలా ఉందండి మీ బిజినెస్?
1: బాగానే ఉంది మేడం. అయ్యా,
0: అంటే
1: ఫోన్ వచ్చిన నుంచి కొంచెం తగ్గింది మేడం.
0: అవునా? ఓకే ఓకే. ఫోన్లు వచ్చిన తర్వాత అందరు ఎక్కువ ఫోన్లలోనే తీస్తున్నారు కదండి, అందుకని అడుగుతున్నాను అనమాట.
1: అదే అదే మేడం.
0: ఓకే అండి, మీకోసం మీరు కొన్ని పాట వచ్చేస్తోంది, వినేసేయండి.
1: ధన్యవాదాలు మేడం. తీర్లవంచ నుండి మిమ్మల్ని పరుస్తాను.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపల్లిని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం అండి.
1: మేడం, ఈరోజు మాకు మూడు ముళ్ళు సినిమా నుంచి
0: మూడు ముళ్ళు
1: నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలతో, నీకోసం జీవితమంతా వేశాను సందెలలో. ఆ పాట మేడం
0: చూస్తున్నామండి. మూడు ముళ్ళు చంద్రమోహన్ కదండి
1: మేడం?
0: ఆ మూవీలో చంద్రమోహన్ కదా?
1: అవును మేడం, చంద్రమోహన్ మేడం, కరెక్ట్ మేడం.
0: మూడు ముళ్ళు సినిమాలు బాగా చూస్తుంటారండి.
1: మేడం అంటే ఇప్పుడు ఇప్పుడు తక్కువ మేడం, ఇప్పుడు వచ్చే సినిమాలు అంత నచ్చవు మాకు.
0: పాత సినిమాలు చూస్తుంటారు.
1: ఇప్పుడంతా కుర్రకారు తీస్తున్నారు, అంత ఏమి దాంట్లో రెండు ఫైట్లు రెండు కామెడీలు అంతే, ఏమి ఉండవు, కథ ఉండదు, పాడు ఉండదు,
0: స్టోరీ ఉండట్లేదు.
1: అవును మేడం, నచ్చవు మేడం. ఇప్పుడు సంవత్సరానికి ఒక సినిమా కూడా ఇప్పుడు కష్టమే మేడం.
0: ఓకే,
1: ఏమంటే ఆ పాటలు అవి మన రేడియో ద్వారా అట్లా విని పలానా సినిమా పలానా పాట అని అట్లా ఆలోచన చేస్తుంటాము, మైండ్ లో ప్రశ్నలకు జవాబులకు దాన్ని ఉపయోగించుకుంటుంటాం. బుధవారం ప్రశ్నలు కూడా పాల్గొంటుంటాం మేడం.
0: అవునా? నైస్ అండి.
1: కాకపోతే ఒకటి గమనికి మేడం, దాంట్లో మీరు అడుగుతుంటే చెప్తుంటే బాగుంటుంది మేడం. పది గుర్తు పెట్టుకోవాలంటే కష్టం మేడం, అడుగుతుంటే గుర్తు వస్తుంటారు. కొద్దిగా పావుగంట పెంచుకొని అడుగుతుంటే బాగుంటుంది మేడం, అడుగుతుంటే ఐడియా వస్తుంది.
0: త్వరలో కొన్ని చేంజెస్ వస్తాయండి.
1: అదే మేడం,
0: తప్పకుండా మీరు చెప్పింది మా స్పెక్స్ సార్ చెప్తాం.
1: ఏమంటే మాట వాళ్ళకు మాది బార్బర్ షాప్, మాట వాళ్ళకి పది గుర్తు పెట్టుకుంటే గుర్తుండవు, డైరెక్ట్ అడిగితే ఐడియా వస్తుంది అనమాట.
0: అదే అదేలేండి, దాని గురించి
1: మామూలు కాంపిటీషన్ చేసిన వాళ్ళు వాళ్ళు చదువుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకు ఐడియా ఉంటుంది, ఒక గుర్తింపు అనేది పెట్టుకుంటారు.
0: ఓకే ఓకే అండి. మీరు కోరిన పాట వచ్చేస్తోంది, వినేయండి.
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, మార్కం నుంచి అశోక్ గారు, సాల్మాన్ రాజు గారు, చిన్నప్ప గారు, నల్లబొద్దు వెంకటేశ్వర్లు గారు, లక్ష్మీ ప్రియాంక గారు, సర్దార్ భాయ్, నరేందర్ రెడ్డి, రామయ్య గారు, అలాగే చల్ల వెంకటేశ్వర్లు మన సీనియర్ శ్రోత, వీళ్ళందరి కోసం మేడం.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది, వినేయండి.
1: థ్యాంక్ యూ మేడం, బాయ్ మేడం,
0: బాయ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: హలో, ఈ వాయిస్ వినిపెట్టడం లేదండి, కాల్ కట్ అయిపోతుంది. మీరు వింటున్నారు 101.5 మార్కపురఫ్ఎం. హలో.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్
1: బాగున్నావా?
0: చేస్తున్నారు?
1: బాగున్నావా?
0: బాగున్నామండి.
1: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా పండ్రి మండలం సౌరవానిపల్లి మేడం.
0: ఓకే అండి.
1: హలో,
0: మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?

0: ప్రేమనగర్.
1: ప్రేమనగర్ ఇప్పుడే వేశామండి.
0: వేశారా? ప్రేమాభిషేకం అయితే. ప్రేమాభిషేకం మేడం. హలో.
1: ప్రేమాభిషేకం వేశాం, ప్రేమనగర్ ఉదయం వేశాం.
0: ప్రేమనగర్ వేశారా? దసరా పిల్లోడు అయితే.
1: దసరా పిల్లోడు, దసరా పిల్లోళ్ళు ఏ పాట అండి?
0: పచ్చగడ్డి కోసే పడుచు పిల్లో అనే పాట.
1: ఓకే అండి, పచ్చగడ్డి కోసేటు మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తోంది.
2: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ బయట కొంగు దారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ బయట కొంగు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హలో,
4: నమస్కారం మేడం.
3: నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
4: నా పేరు లీలావతి.
3: లీలావతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: కొత్తపల్లి మేడం.
3: కొత్తపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. వింటున్నారండి మా ప్రోగ్రామ్స్?
4: అన్ని వింటుంటాం మేడం.
3: మహిళలు మహారాణులు నిన్న గేమ్ షో ఎలా ఉంది?
4: చాలా బాగుంది మేడం. నేను కానీ

0: ఫోన్ చేసి మాట్లాడా.
1: ఓకే ఓకే, వెరీ నైస్ అండి, అలాగే కాల్ చేస్తూ ఉండండి.
0: బాగుంది ఆ ప్రోగ్రామ్ వరకు, రోజు పెట్టిన ఇబ్బంది లేదు, బాగుంది సరదాగా.
1: సరదాగా బాగుంది. ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలండి ఈరోజు?
0: నువ్వే నువ్వు వచ్చిన వాడు వచ్చి నా మనసుకేమైంది, నీ మాయలో పడింది నిజమా కళ సంగతి.
1: నువ్వే నువ్వే. ఓకే, ఏం చేస్తున్నారు? హలో,
0: చెప్పండి మేడం.
1: ఏం చేస్తున్నారు అంటున్నా.
0: చేనుకి వచ్చా మేడం, పత్తికి నీళ్లు కడుతున్నా. పత్తి వేసాం, వాన లేదు కదా మేడం.
1: ఓకే ఓకే, వానలు లేవు కదండి, వానలు చాలా తక్కువగా ఉన్నాయి.
0: చాలా తక్కువ ఉన్నాయి, చిన్న చెట్లకే పొడుగుపోతున్నాయి మేడం.
1: అవునా? ఓకే ఓకే, మీకోసం మీకు కొన్ని పాట వచ్చేస్తుంది, వినండి.
0: అదే అదే.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హలో హలో హలో
2: హలో మేడం,
1: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
2: మారేమైన శ్రీనివాసరావు, భద్రాద్రి కొత్తగూడెం.
1: ఓకే అండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: కవి మూవీ నుంచి గోరింట పూసింది. గోరింట గోరంక పూసింది
1: ఖైది. ఎందుకండి ఓల్డ్ మూవీసే కోరుతారు, పాత కొత్త కొత్త పాటలు అడగరు?
2: పాటలే ఇంకా నడుస్తూనే ఉంటాయి అవి ఎప్పటికీ సదా
1: అంతే అంటారు.
2: ఇప్పుడు ఎవరికైనా గుర్తుంటారా మేడం, ఇప్పుడు వచ్చే కొత్త సినిమాలో పాటలు అసలు గుర్తుంటాయా?
1: మీకోసం
2: ఎప్పటికీ మనం మర్చిపోలేము.
1: ఓకే అండి, మీకోసం మీరు కొన్ని పాట వచ్చేస్తుంది, వినండి.
2: ఓకే అండి.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు. సనప గ్రామము ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారు? మేడం గారు
0: బాగున్నా అండి. మీరెలా ఉన్నారు?
1: బాగున్నారు మేడం గారు. మల్లేశ్వరి కొత్తది మేడం గారు.
0: మల్లేశ్వరి
1: నీ నవ్వులే వెన్నెలని మల్లెనని వెన్నెలని అనే సాంగ్ మేడం గారు.
0: మల్లేశ్వరి. బాగుంటది కదండి, సరదా సరదాగా మూవీ.
1: అవును మేడం గారు, అయినా నేను ఎక్కువ పాత పాటలే కోరుకుంటేది మేడం గారు.
0: పర్లేదండి, అప్పుడప్పుడు కొత్త.
1: కానీ కొన్ని ఆర్కెస్ట్రాలు బాగుంటాయి మేడం గారు, అందులో పాడడం ఒక ఎత్తు అయితే పాటకి సంగీత పరంగా ఆర్కెస్ట్రా ఉంటది కదా మేడం గారు.
0: అవునవును, మ్యూజిక్
1: ఆ మ్యూజిక్ ఇతర కంపోజ్ చేసే విధానాలు బాగుంటాయి మేడం గారు.
0: అవును,
1: సంగీతం పాతదైతే కొత్తదైతే మేడం గారు.
0: అంతే అంతే అండి. పాత వాటిల్లో మంచి ఉంటాయి, కొత్త వాటిల్లో మంచి
1: ఉంటాయి, కానీ ఎక్కువ పర్సెంట్ పాత సంగీతం మధురం మేడం గారు.
0: అప్డేట్ అవుతుంటది కదండి, తప్పదు.
1: అవునా మేడం గారు?
0: అప్డేట్ అవ్వాలి కదండి, పాతవే వింటామంటే. మళ్ళీ చూస్తున్నానండి. కొత్త తరానికి ఆ పాటలు అర్థం కావు. కొత్త తరం పిల్లల్ని అడగండి, అవన్నీ అసలు ఎక్కడున్నాయి అంటారు.
1: అవును మేడం గారు, నేను ఎక్కువ భాగం నేను పాతవే మేడం గారు కోరుకుంటేది.
0: అవునవునులేండి, బాగుంటాయిలేండి మల్లేశ్వరిలో పాటలు కూడా.
1: పాత మల్లేశ్వరి ఉంది అనుకో, భానుమతి ఎన్టీఆర్ది. కానీ మా కొడుకు వీళ్ళు అడుగుతుంటారు, ఈ ఊరు పెదనాయన అంటా అంటారు, అందుకని
0: మల్లీశ్వరి. నీ నవ్వులే. ఓకే అండి,
1: అవును మేడం గారు. ఇంకా చూడండి లేకపోతే వేరేది వినిపించండి మేడం గారు.
0: వచ్చేస్తున్నాయండి, వచ్చేస్తుందండి పాట.
1: ఇందా మేడం గారు.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మహిళా భారతి

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రావణ మాస విశిష్టత గురించి కుమారి వై శిరీష గారితో పరిచయం ప్రసారం అవుతుంది.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: శ్రావణ మాస విశిష్టత గురించి కుమారి వై శిరీష గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత.
1: శ్రోతలందరికీ మా నమస్కారం. శ్రావణ మాసం వచ్చిందంటే పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించిన వారంటూ ఎవరూ ఉండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, అలాగే గృహస్థులకు లౌకిక ఆనందాన్నే కాక ఆధ్యాత్మిక ఆనందాన్ని కూర్చేదే ఈ శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, చిన్న మామిడాకుల తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి ఉంటాయి. ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటాయి ఈ మాసమంతా. ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి చెప్పడానికి మన రేడియో స్టేషన్ కి విచ్చేసి ఉన్నారు కుమారి వై శిరీష గారు. వారి మాటల్లో శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసు.

0: ఉన్నా.
1: శ్రోతలకు నమస్కారం. నా పేరు శిరీష. ఈరోజు నేను శ్రావణమాసం విశిష్టత గురించి మీతో కొన్ని విషయాలను పంచుకోదలుచుకున్నాను. శ్రావణమాసము అంటే అందరికీ ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము. నెలలో చంద్రుడు 27 నక్షత్రాలలో ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం నందు ఉంటారు. పౌర్ణమి రోజున ఉండేటువంటి నక్షత్రాన్ని అనుసరించి ఆ రోజుకు లేదా ఆ మాసానికి ఒక పేరన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. అందువలన ఆ రోజును శ్రావణ పౌర్ణమి అని, అదేవిధంగా ఆ మాసాన్ని శ్రావణ మాసము అని పిలవడం జరుగుతుంది. ఎంతో విశిష్టమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శివునికి, లక్ష్మీదేవికి, అదేవిధంగా విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రధానంగా పూజలను నిర్వహించడం జరుగుతుంది.
0: శ్రావణ మాసంలో శుక్రవారంతో పాటు సోమవారాలు, మంగళవారాలు మరియు శనివారాలు ఈ 4 రోజులు విశిష్టమైనవి. మరి ముందుగా శ్రావణ సోమవారాలు విశిష్టత గురించి తెలుసుకుందాం.
1: శ్రావణ సోమవారము అంటే మన దక్షిణాదిలో ఎక్కువగా అంతగా ప్రాచుర్యం లేకపోయినప్పటికీ ఉత్తరాదిలో శ్రావణ సోమవారాలకు విశిష్టమైనటువంటి ఆదరణ ఉన్నది. మనం ఏ విధంగా అయితే కార్తీక మాసంలో శ్రావణ సోమవారానికి ప్రాధాన్యత ఇస్తామో అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉత్తర భారతదేశంలో ఈ శ్రావణ సోమవారాల రోజున ఉపవాసాలు, అదేవిధంగా అభిషేకాలతో శివుని ప్రీతి కొరకు స్వామికి అర్చన చేస్తారు. శ్రావణ సోమవారాల రోజున స్వామిని మట్టి శివలింగం రూపంలో ప్రతిష్ఠ చేసి స్వామికి యథావిధిగా అభిషేకము, అర్చన చేసినట్లయితే వారికి శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా చాతుర్మాస్యంలో అనగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి నుండి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి వరకు ఉండేటువంటి 4 మాసాలను కూడా చాతుర్మాస్యము అని చెప్తారు. ఈ 4 మాసాల పాటు కూడా శివుణ్ణి విశేషంగా అర్చించడము, అభిషేకాలు చేయడము అనేటువంటిది సాంప్రదాయంగా ఉన్నది. ఈ మాసాలలో 16 సోమవారాల పాటు స్వామిని అర్చించి 16 సోమవారాల వ్రతం చేయడం అన్నది కూడా విశేషంగా ప్రాచుర్యంలో ఉంది. అయితే కొత్తగా ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అని అనుకున్న వారు ఆషాఢ మాసంలో మొదలు పెట్టడం శ్రేయస్కరమ అంటే మొదటగా చేసేవాళ్లు ఆషాఢ మాసంలో మౌఢమి ఉండడం వలన ఆ మాసంలో చేయలేకపోయినప్పటికీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ సోమవారాల సమయంలో ఆ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి ఆ విధంగా 16 సోమవారాల పాటు స్వామిని విశేషంగా అర్చించినట్లయితే పార్వతీదేవి పూర్వకాలంలో శివుణ్ణి పతిగా పొందడం కోసం ఆచరించినటువంటి గొప్ప మహత్తరమైన వ్రతమైన ఈ సోమవార వ్రత ఫలితాన్ని కూడా ఆచరించిన వాళ్ళు పొందగలుగుతారు.
0: ఇంతటి ప్రాముఖ్యత ఉందని మాకు ఇంతవరకు తెలియదండి. సోమవారానికి కేవలం శ్రావణ మాసం అంటే మేము మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతము అని మాత్రమే మాకు తెలుసు. చక్కగా వివరించారు. మరి అలాగే శ్రావణ మాసంలో మంగళవారం యొక్క విశిష్టత గురించి చెప్పండి.
1: తప్పకుండానండి. శ్రావణ మంగళవారాలు అన్నవి సాధారణంగా వివాహమైనటువంటి స్త్రీలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. వివాహమైన తరువాత 5 సంవత్సరాల పాటు ఈ శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి 5వ సంవత్సరం నాడు వారు ఉద్యాపన చేసుకోవడము అన్నది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఈ శ్రావణ మంగళగౌరి దేవిని వివాహితులు మాత్రమే కాదు, వివాహం కాని పిల్లలు కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు. ఏ విధంగా ఆరాధించాలి అనంటే శ్రావణ మంగళవారాలలో అమ్మవారిని గౌరీదేవి రూపంలో అంటే పసుపు గౌరీదేవి రూపంలో ప్రతిష్ఠ చేసుకుని అమ్మవారికి శనగలు నైవేద్యంగా నివేదించి ఆ తరువాత ముత్తైదువులకి శనగలు వాయనం ఇవ్వడం అనేటువంటిది మన పెద్దలు ఏర్పాటు చేసిన సాంప్రదాయం.
0: మరి పసుపునే గౌరిగా ఎందుకు చేసుకోవాలంటారు, లేదా శనగలనే ఎందుకు ప్రసాదంగా పెట్టాలంటారు మేడం?
1: పసుపుతోనే గౌరీదేవిని ఆరాధించడం లేదా శనగల్ని నైవేద్యంగా ఇవ్వడం అన్న దాంట్లో విశిష్టత ఏంటంటే పసుపు అన్నది గురువుకి సంకేతం. గురువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి రంగు పసుపు రంగు. ఆ రంగులో అమ్మవారిని ప్రతిష్ట చేసి ఆరాధించడం వలన గురుబలం పెరుగుతుంది. సంతానానికి గురుబలం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటారు. ఎప్పుడైతే వారికి గురుబలం పెరుగుతుందో సత్సంతానం కలుగుతుంది. అందువలన పసుపుతో గౌరీదేవిని ఆరాధించడం జరుగుతుంది. అలాగే శనగలు అన్నవి నవధాన్యాలలో గురువుకి ప్రీతికరమైనటువంటి ధాన్యం. అందువలన ఆ రోజున శనగలను అమ్మవారికి నివేదన చేయడం గాని, వచ్చిన ముత్తైదువులకి శనగలు వాయనం ఇవ్వడం అన్నది కాని విశేషంగా చేస్తారు. అలాగే గౌరీదేవి చరిత్రను మనం గమనించినట్లయితే అమ్మవారి పూర్వ చరిత్ర

0: హలో, ఒకసారి అమ్మవారు స్వామివారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు స్వామివారు అమ్మవారిని చూసి పరిహాసం చేశారంట. ఎందుకని? అమ్మవారు నల్ల రంగులో ఉన్నారు కాబట్టి కాళీ అని పిలిచారంట. ఇక అమ్మవారికి నన్ను కాళీ అని ఎందుకన్నారు స్వామి అంటే నేను నల్లగా ఉన్నాను కాబట్టే కదా. ఆయనేమో తెల్లని మనసున్నవాడు, మరి ఆయనకు తగిన దానిని కాదని ఆయన మనసులో ఏ కోశానైనా అనిపించిందేమో, అందుకనే నన్ను కాళీ అని పరిహసించారేమో అని చెప్పేసి అమ్మవారు తపోవనానికి తిరిగి వెళ్లారంట. అప్పటికే కఠోరమైన తపస్సు చేసి స్వామిని పతిగా పొందినప్పటికీ స్వామి తన విషయంలో ఏ విధమైనటువంటి ఒక చిన్న పొరపాటు లేదా లోపం ఉంది అని తనని అనుకోకూడదు అనేటువంటి భావనతో అమ్మవారు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి, అమ్మా ఏం వరం కావాలమ్మా అని అంటే, ఇట్లా నా భర్త నన్ను నల్లని పిల్ల అని పరిహాసమాడారు, అందువలన నాకు గౌరవర్ణంలో ఉండేటువంటి రూపం కావాలి అని అమ్మవారు అడిగారంట. అప్పుడు అమ్మవారి దేహంలో నుంచి ఆ నల్లని రూపం బయటికి వచ్చి కౌశికి రూపంలో మారి రాక్షస సంహారం చేసిందంట. అలాగే అమ్మవారు గౌరవర్ణంలో, స్వామి తెల్లని తెలుపైతే అమ్మవారు ఎరుపు పసుపు కలిసినటువంటి గౌరవర్ణంలో మెరిసిపోతూ స్వామికి సరైన జోడు అని అనిపించే విధంగా అమ్మ సౌందర్యం ఉందంట. అలా అమ్మవారు ఏ విధంగా అయితే తన భర్తకు సంతోషాన్ని కూర్చడం కోసమని ఆమెలో ఏ విధమైన లోపము లేకుండా చేసుకోగలిగినదో తన తపస్సు ద్వారా ప్రతి వివాహం కాని అమ్మాయి కాని వివాహమైనటువంటి స్త్రీ కాని కాబోయే భర్త లేదా తన భర్త దగ్గర తనకు ఏ విధమైన లోటు లేదు అని అనిపించుకోవడం కోసమని గౌరీదేవిని విశేషంగా ఆరాధించడం జరుగుతుంది. అమ్మా నేను నీ ఆరాధన చేస్తున్నాను, నా పతిదేవుడు ఏ రోజు కూడా నన్ను నువ్వు ఇందులో తక్కువ అని ఆయన అనకుండా ఉండేలాగా నన్ను అనుగ్రహించమ్మా అని చెప్పేసి అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. అలాగే మనకి శ్రావణ మాసంలో విశేషంగా కాత్యాయని వ్రతం కూడా మంగళవారాల రోజున ఆచరించడం విధిగా ఉంది. పూర్వము గోపికలు కాత్యాయని దేవిని ఆరాధించే కృష్ణుణ్ణి పతిగా పొందాలి అని ఆ వ్రతాన్ని ఆచరించారు. అలాగే సత్యవంతుని భార్య అయినటువంటి సావిత్రి సత్యవంతుడు కొంతకాలంలో మరణిస్తాడు అని తెలిసినప్పుడు ఆమె ఆచరించిన వ్రతం కూడా కాత్యాయని వ్రతమే. అంటే కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం వలన వివాహం కాని స్త్రీలకు వివాహం అవుతుంది, అలాగే భర్తకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి ఆ స్త్రీమూర్తికి. అందువలన ఈ శ్రావణ మాసంలో ప్రదోష కాలంలో అనగా మంగళవారం నాడు ప్రదోష కాలంలో కాత్యాయని వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆ స్త్రీ జీవితకాలం పాటు సుఖ సౌఖ్యాలతో ఉంటుంది అని మన పురాణాలు చెప్తున్నాయి.
1: శ్రావణ మంగళవారం
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: వారం యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారండి.

0: ఇప్పుడు శ్రావణ సోమవారము మరియు మంగళవారం విశిష్టత గురించి తెలుసుకుందాం. అలాగే శ్రావణ శుక్రవారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం.
1: శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించడం జరుగుతుంది. శుక్రవారము అంటే ఆ పేరులోనే ఉన్నది, శుక్రగ్రహానికి సంబంధించినటువంటి వారం. శుక్రగ్రహము అన్నది ఎవరికైనా సరే వివాహం కాని, సుఖశాంతులు కాని, వాహనము, ఇల్లు లేదా ఏ విధమైనటువంటి సంతోషాలైనా సుఖాలైనా లభించాలి అనంటే ఆ జాతకుని జాతకంలో శుక్రుడు ప్రధానంగా బలంగా ఉండాలి. మరి ఆ రోజున శుక్రగ్రహ అనుగ్రహం కోసమని శుక్రవారం రోజు విశేషంగా లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో శుక్రగ్రహము మనకు అనుకూలంగా మారి మనం ఈ భూమిపైన ఉన్నటువంటి అన్ని సౌఖ్యాలను అనుభవించగలిగేటువంటి అర్హతను పొందుతాము. అందుకని శుక్రవారం నాడు విశేషంగా అమ్మవారి ఆరాధన అన్నది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలోనే శుక్రవారాలలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, అందరూ సాధారణంగా రెండవ శుక్రవారము అని చెప్తారు. రెండవ శుక్రవారము అని కాదు, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అన్నది కూడా విశేషంగా ఆచరిస్తారు. ఎందుకు ఆ రోజే ఆచరించాలి, ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అన్నది మనం పరిశీలించినట్లయితే, శుక్రవారము అనంటే శుక్రుడికి సంబంధించింది అని చెప్పాము. మన శరీరంలో కూడా శుక్రస్థానము అన్నది కూడా ఉంది. మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి, షట్ చక్రాలు అని అంటాము. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రం. ఈ 6వది అయిన ఆజ్ఞాచక్ర స్థానమే శుక్రస్థానము. అక్కడ ఎప్పుడైతే జీవుడు తన శక్తిని ఆ స్థాయి వరకు తీసుకెళ్తాడో, ఇక పౌర్ణమి అంటాం. పౌర్ణమి ముందు అంటే పౌర్ణమిని సహస్రార చక్రంతో పోల్చవచ్చు. పౌర్ణమి ముందు శుక్రవారము అనంటే సహస్రార చక్రానికి చేరడానికి ముందున్నటువంటి ఆజ్ఞాచక్ర స్థానాన్ని మనం ఇక్కడ సూచికగా చెప్తున్నాము. ఎప్పుడైతే వరలక్ష్మీదేవిని పౌర్ణమి

0: ముందు వచ్చేటువంటి శుక్రవారం ఆరాధన చేస్తామో ఆ జీవునిలో ఆజ్ఞాచక్ర స్థానం అన్నది ఉద్దీపనం చెందుతుంది. తద్వారా తాను ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. అందువలన శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మీదేవిని విశేషంగా అర్చించడం జరుగుతుంది. అదేవిధంగా వరలక్ష్మీదేవి వ్రతకథను మనం పరిశీలించినట్లయితే చారుమతీదేవి గురించి చెప్పుకోవాలి. ఆమె తన భర్త, అత్తమామలు అందరికీ వారికి సంబంధించినటువంటి అన్ని పనులను చేస్తూ, ఇరుగు పొరుగు వారితో సఖ్యంగా ఉంటూ, అందరికీ తన శక్తి మేరకు సహాయం చేస్తూ వారికి సహకరిస్తూ ఉంటుంది. అంత మంచి మనసు కలిగినటువంటి స్త్రీమూర్తి కాబట్టే వరలక్ష్మీదేవి చారుమతీదేవికి కలలో కనిపించి, అమ్మా, ఈ విధంగా శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు రోజు వచ్చేటువంటి శుక్రవారం రోజున నా పూజ చేసుకో అమ్మా, నీకు సంబంధించినటువంటి ఏ విధమైన కష్టమైనా తొలగిపోతుంది, నీకు అన్ని సౌఖ్యాలు లభిస్తాయి అని చెప్పేసి అమ్మవారు కలలో చెప్పారంట. సాధారణంగా మనపోటి వాళ్ళు ఏమేం చేస్తాం, ఎవరైనా అటువంటి విశేషమైనది మనకు చెప్పినప్పుడు మనం ఒక్కలమే చేసుకోవాలి, మనం చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది, మన కుటుంబం బాగుంటుంది అని చెప్పి మనం అందరం ఆలోచిస్తాం. చారుమతి
1: ఈ కలికాలంలో అది ఎక్కువైపోయింది, నేను నాది అనే స్వార్థం ఎక్కువైపోయింది.
0: అటువంటి స్వార్థ బుద్ధి మనకు మామూలుగా సాధారణమైన మనుషులకు ఉంటుంది, కానీ చారుమతీదేవి ఒక స్థాయిలో ఉన్నటువంటి మహిళ. ఆమెకు అమ్మవారు చెప్పినప్పుడు, నేనొక్కదాన్నే ఎందుకు చేసుకోవాలి, నాతో పాటు ఇతర సోదరీమణులు కూడా ఉన్నారు, నా ఇరుగు పొరుగు వారు ఉన్నారు, నా నగరంలోని ఇతర మహిళలున్నారు, అందరినీ పిలుస్తాను, మా ఇంటికి పిలిచి విశేషంగా అమ్మవారి ఆరాధన అందరం కలిసి చేసుకుంటాము. అప్పుడు చారుమతీదేవి అందరికీ తెలిపి అందరినీ తన ఇంటికి తీసుకువచ్చి అందరితో కలిసి ఆ వ్రతాన్ని ఆచరించడం వలన అందరికీ, ఆ వ్రతంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మనం వ్రతకథలో వింటాము, వాళ్ళకి ఆభరణాలు, వాహనాలు, భర్తలకి సంపదలు అన్ని వచ్చాయని చెప్పేసి చెప్తారు. మరి ఆ వ్రతంలో పాల్గొన్నందువల్ల ఆ మహిళామణులకి అన్ని సౌఖ్యాలు వచ్చినప్పుడు, ఆమె అంత మంచి మనసుతో చేశారు కదా, మరి అమ్మవారు ఆమెనే విధంగా అనుగ్రహించారు అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రానికి ఆ జీవుని శక్తి చేరినప్పుడే ఆ జీవుడు ముక్తుడవుతాడు. ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి ఈ ఈర్ష, ద్వేషాలు అన్న వాటిని అధిగమించి ఆ ఆజ్ఞాచక్రం స్థానాన్ని చేరినటువంటి స్త్రీమూర్తి ఎవరనంటే చారుమతీదేవి. అందుకని ఆమె ఎప్పుడైతే అందరినీ కలుపుకొని అందరినీ గౌరవిస్తూ ఆ వ్రతాన్ని ఆచరించిందో ఆమె ఏకంగా మోక్షాన్నే పొందింది, సహస్రార స్థానానికి తన శక్తిని తీసుకువెళ్లగలిగి అమ్మవారిలో సాయుజ్యాన్ని పొందగలిగింది. అటువంటి విశిష్టత కలిగినటువంటి రోజు ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. అందువలన అందరూ కూడా మనకు యథావిధిగా అమ్మవారిని అర్చించి మన తోటి వారిని గౌరవించడం నేర్చుకోవాలి. తోటి వారితో సఖ్యంగా ఉండడం కానీ, వారికి మనకున్నదేదో వాళ్లతో పంచుకోవడం కానీ నేర్చుకుంటే మనకు చారుమతి వంటి ఉన్నతమైన స్థితి లభిస్తుంది అనేటువంటి అంతరార్థాన్ని మనం ఈ విషయంలో గమనించాలి.
1: చాలా చక్కగా వివరించారండి చారుమతి గురించి. ఇక ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం.
0: శ్రావణ మాసంలో శనివారాలకు కూడా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. శనివారాలు మనం సాధారణంగా మన భారతదేశంలోనూ, అధికంగా దక్షిణాదిలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ఉంది. వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం ఏంటంటే శ్రవణ నక్షత్రం. అలివేలు మంగమ్మకి, అనగా పద్మావతీదేవికి, నిత్యాన్నపాయిని అనేటువంటి పేరు ఉన్నది. అంటే ఎల్లవేళలా స్వామిని విడిచిపెట్టకుండా ఉంటుందంట అమ్మ. ఎవరైతే తనని ఆరాధిస్తారో వాళ్లపైన అమ్మకి ఎంత ప్రీతి కలుగుతుందో తెలియదు, కానీ స్వామిని ఆరాధించిన వారి పట్ల మాత్రం ముందుగా అనుగ్రహించేది అమ్మే. అందుకని శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి శ్రావణ మాసం, ఈ మాసంలో వచ్చేటువంటి శనివారాలలో స్వామిని విశేషంగా ఆరాధించినట్లయితే అమ్మవారి అనుగ్రహాన్ని ఇంకా శీఘ్రంగా పొందవచ్చు. శుక్రవారాలు అతి కష్టం మీద వ్రతాలు ఆచరించినా ఆచరించలేకపోయినా, శనివారం రోజున స్వామికి పిండి ప్రమిదలు అంటే మహాప్రీతి. బియ్యం పిండి, బెల్లము, కొన్ని ఆవుపాలు, ఆవుపాలు లభించిన ఎడల నీటితోనైనా ఆ పిండిని తడిపి ప్రమిదలుగా చేసి, ఒక రెండు ప్రమిదలు లేదా ఒక్క ప్రమిద భక్తిపూర్వకంగా చేసి, దానికి కాస్త గంధము కుంకుమ పెట్టి, ఏడు ఒత్తులతో దీపారాధన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో చేసుకొని స్వామి ముందు ప్రీతిగా వెలిగించి, షోడశ ఉపచారాలు అంటే 16 ఉపచారాలు చేస్తాం, చేత కాదు 5 ఉపచారాలు చేసి, స్వామి మమ్మల్ని అనుగ్రహించయ్యా అని చెప్పి చెప్పచ్చు.
1: 5 ఉపచారాలు అంటే ఏంటి మేడం?
0: పువ్వు పెడతాం దేవుడి దగ్గర, అదొక ఉపచారం. ఆ తర్వాత కాస్త ధూపం చూపిస్తాం, అది రెండో ఉపచారం. తర్వాత దీపం వెలిగించుకుంటాము, అదొక ఉపచారం. తర్వాత నైవేద్యం పెడతాము. తర్వాత చివరిగా హారతిని సమర్పిస్తాం. ఆ మాత్రం చేసినా స్వామి ప్రీతి చెందుతారు. ఈ విధంగా స్వామిని ఆరాధించవచ్చు.

0: విధంగా శ్రావణ శనివారాలలో స్వామిని విశేషంగా ఆరాధించవచ్చు. శనివార వ్రతం, ఈ వ్రతాన్ని కూడా ఈ మాసంలో విశేషంగా ఆచరించినట్లయితే అధికమైన ఫలితాన్ని పొందవచ్చు. ఎందుకనంటే ఆషాఢ మాసంలో మన పూర్వీకుల నుంచి మనకు ఆనవాయితీ ఉన్నట్లయితే మనం దానిని అలాగే కొనసాగించవచ్చు. ఒకవేళ మన పూర్వీకులు ఏవైనా వ్రతాలు ఆచరించే ఆనవాయితీ లేని ఎడల వాటిని మనం కొత్తగా ఆచరించాలి అన్నప్పుడు మన మనస్సుతో పాటుగా కూడా గురుబలం ఉండాలి. ఆషాఢ మాసంలో మౌఢమి ఉన్న కారణంగా కొత్త వ్రతాలు ఏవైనా మొదటిసారి మొదలు పెట్టే వాళ్ళు పెట్టకూడదు. అందుకని వారు ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఆచరించవచ్చు. శనివార వ్రతం మీరు చేయాలి అనుకున్నారు, పెద్దగా ఆర్భాటమేమి లేకుండా పిండి ప్రమిదను వెలిగించుకుని స్వామి దగ్గర ఒక షోడశ ఉపచారాలు లేదా పంచోపచారాలు ఇందాక చెప్పినట్టుగా చేసి స్వామికి అంత నైవేద్యం పెట్టేసి నమస్కారం చేసుకుంటే అదే మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.
1: నిజమేనండి, భగవంతుడికి ఏదైనా సరే భక్తితో ఫలం కాని పుష్పం కాని సమర్పించినా కూడా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు.
0: అదే విధంగా మనం శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి అనగా ఆ రోజున విశేషంగా అన్నా చెల్లెళ్ళ పండుగ అని చెప్పేసి కూడా మనం చెప్పుకుంటాము. అదేవిధంగా బహుళ అష్టమి, పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమిని కృష్ణాష్టమిగా కూడా జరుపుకోవడం అన్నది ఉన్నది. ఈ విధంగా శ్రావణ మాసంలో మనం ప్రతిరోజు ఒక పండుగ వాతావరణంతో విశేషంగా శివుడు, కేశవుడు, లక్ష్మి ఈ ముగ్గురిని ఆరాధించుకోవడం అన్నది జరుగుతుంది.
1: శ్రావణ మాసం గురించి శిరీష గారు చాలా చక్కగా వివరించారండి. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు మనలో భక్తితో పాటు మంచి ఆలోచనలు పెంపొందించాలని, మహిళలకు శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతం ఎంతో ప్రత్యేకమైనవని, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఉంటుందని, సంప్రదాయాలను పాటించడంతో పాటు వాటి వెనుక ఉన్న మంచి భావాలను నేటి తరాలకు అందించడమే మన ఆకాశవాణి యొక్క బాధ్యత. భక్తితో పాటు మానవత్వం, సంప్రదాయంతో పాటిన సమాజ శ్రేయస్సు, ఇదే శ్రావణ మాసం మనకు అందించే ఒక అందమైన సందేశం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: 2233.
1: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశంపై మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతలు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923. ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324-0852, 2324-0852, 2324-0853, 2955-0923. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నీలిమా కోడి గారు.
1: శ్రోతలకు నమస్కారం. మన రోజువారీ జీవితంలో వంటగది నుంచి పరిశ్రమల వరకు ఇంధనం ఎంతో కీలకం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యవంతమైన, నిరంతరాయమైన, పరిశుభ్రమైన ఇంధన పరిష్కారాల అవసరం రోజురోజుకు పెరిగిపోతుంది. గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, సిలిండర్లను నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పైప్ లైన్ ద్వారా నేరుగా ఇంటికే గ్యాస్ వస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒకే ఇంధనంతో సాధ్యమా? అంటే

0: అవునని అంటున్నారు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు. ఎస్, పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జీ ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా వినియోగదారులకు సౌకర్యంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుందని, పిఎన్జీ వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా పెంపొందించవచ్చని ఓమేశ్వర్ కప్పాల గారు అంటున్నారు. మరి పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జీ అంటే ఏంటి? పిఎన్జీకి ఎల్పిజీకి మధ్య తేడా ఏంటి? గృహ అవసరాలతో పాటు హోటళ్లు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు పైపుడ్ నేచురల్ గ్యాస్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ నేచురల్ గ్యాస్ గురించి మీరు నేరుగా ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే సార్.
1: నమస్తే మేడం.
0: ఓమేశ్వర్ గారు, పైపుడ్ నేచురల్ గ్యాస్ సరఫరాలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క పాత్ర ఏంటండి?
1: మంచి ప్రశ్న అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ అండ్ హెచ్పిసిఎల్ యొక్క జాయింట్ వెంచర్. గేల్ ఇండియా లిమిటెడ్ హెచ్పిసిఎల్ రెండు మహారత్న కంపెనీలండి. ఈ రెండిటి జాయింట్ వెంచర్తోని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పడిన ప్రత్యేక సంస్థ అండి.
0: ఒక కాలర్ లైన్లో ఉన్నాను. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రామకృష్ణ అండి, నేను హైదరాబాద్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
0: ఎస్, మాట్లాడండి సార్.
2: నాకు కాకినాడలో హౌస్ కి 5 ఇయర్స్ బ్యాక్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఈ రోజు దాకా నాకు ఒక్కరోజు బిల్లు రాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో బోల్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బోల్డ్ మంది కావాలని అడుగుతారు. మా అపార్ట్మెంటే ఉంది, నేను నిజాంపేటలో ఉంటాను. మా అపార్ట్మెంట్ కి పైపుడ్ గ్యాస్ కావాలి, ఎవరిని అడగాలో తెలియదు, ఏంటో తెలియదు. అసలు అంటే గ్యాస్ కంపెనీది నాకు కాకినాడలోనే ఉంది, 5 ఏళ్ల క్రితం ఇచ్చిన దానికి ఇంతవరకు బిల్లు ఇవ్వట్ల. నేను ఫోన్ చేస్తే ఇంకా బిల్లు రాలేదండి, వస్తుంది మీకు అంటారు. మరి పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఇలా ఉంటే ఎలా సార్?
0: రామకృష్ణ గారు, మీరు 8106977495, హలో
2: హలో,
0: మీకు ఒక నంబర్ ఇస్తాను నోట్ చేసుకోండి, 8106977495.
2: దేనికది?
0: దానికి కాల్ చేయండి. కాల్ చేయండి, లేదు అంటే 04223234701 ఇది హెడ్ ఆఫీస్ నెంబర్ అండి. మీరు కాల్ చేస్తే మీకు తక్షణము మీ సమస్యకి పరిష్కారం లభిస్తుందండి.
1: హలో హలో హలో, రామకృష్ణ గారు, మీకు కేవైసీ వెరిఫికేషన్ కానీ ఏదైనా ఇబ్బంది ఉండి బిల్లు జనరేట్ కాకపోవచ్చు అండి, ఈ కాంటాక్ట్ ఇంతకుముందు చెప్పిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు జనరేట్ అవుతుందండి. 8106977495 లేదా ఇంకో నంబర్ కూడా ఉందండి, 04023234701. మీ బిల్ జనరేషన్ ఇష్యూస్ తప్పకుండా సాల్వ్ అవుతాయండి. అలాగే మీరు అడిగిన ఇంకో ప్రశ్నకి ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయన్నారు కదండి, దానికి కూడాను మీరు ఈ నంబర్లకు, నేను ఇప్పుడు చెప్పిన నంబర్లకు 8106977495 కానీ 04023234701 కానీ కాంటాక్ట్ చేసినట్లయితే మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ గురించి కానీ మీకు అన్ని వివరాలు చెప్తారు. తర్వాత కనెక్షన్ ఎలా తీసుకోవాలో ఏంటనే దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తారండి మా మార్కెటింగ్ విభాగం వారు.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: నమస్తే మేడం గారు.
0: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మాది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వద్దుపర గ్రామం అండి మాది.
0: మాట్లాడండి.
3: అదే మా పల్లెటూరులకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారండి పైపులు నేచురల్ గ్యాస్ అండి?
1: పల్లెటూర్లకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి ఇంటికి సరఫరా, పైపుడ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారండి. కాకపోతే పల్లెటూరికి రావడానికి కొంత సమయం పడుతుందండి, అది వచ్చిన తర్వాత కాస్త ఉక్కుత ఉండాలండి. ప్రతి చోటకి ప్రతి ఇంటికి ఇవ్వాలనే లక్ష్యంతోనైతే అన్ని ప్రభుత్వాలు ఉన్నాయండి, సంస్థలు ఉన్నాయండి.
0: హలో హలో సార్, అసలు పిఎన్జీ అంటే ఏంటి సార్? పైపుడ్ నేచురల్ గ్యాస్ అంటే ఏంటి? మనము అందరు అనుకుంటున్నారు, అసలు పైపుడ్ నేచురల్ గ్యాస్ అంటే ఏంటి, అసలు ఎలా ఇస్తారు ఇది అని మాట్లాడుకుంటున్నారు. పిఎన్జీ అంటే ఏంటి
1: మేడం? పైపుడ్ నేచురల్ గ్యాస్ అంటే నేచురల్ గ్యాస్ సప్లై అనేది పైప్ లైన్ ద్వారా సప్లై చేయడాన్ని పైపుడ్ నేచురల్ గ్యాస్ అంటారు. ఎలాగైతే మనము నిత్యం గృహ అవసరాలకి వాటర్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ

0: ఇలా ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ద్వారా వస్తుంది, వాటర్ ట్యాప్స్ ద్వారా వస్తాయి, అలాగే న్యాచురల్ గ్యాస్ను కూడాను మనము పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తామండి. దీన్ని పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఈ పైపుడ్ న్యాచురల్ గ్యాస్లో మ్యాక్సిమం మనకు మీథేన్ కంటెంట్ ఉంటుందండి.
1: ఓకే,
0: అందుకే ఇది చాలా సురక్షితమైనది, చాలా ఎల్పిజితో పోల్చుకుంటే చాలా మంచిది కూడానండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సార్ నా పేరు నూగెల కొండబాబు, గొల్లపాలెం అండి. నేను కాకినాడ పక్కన టైలరింగ్ వర్క్ చేస్తుంటాను సార్.
0: చెప్పండి సార్.
2: అయితే నాకు చిన్న డౌట్ అండి, ఏంటంటే ఇప్పుడు గ్యాస్ కలెక్షన్ లో భూమిలో ఇస్తుంటారు కదా.
0: అవునండి.
2: అయితే భూమిలో ఇస్తున్నప్పుడు గ్యాస్ అన్నది ముందు ముందు తగ్గేటప్పుడు ఏమన్నా బ్లో అవుట్ అవుతుందని, లేకపోతే గ్యాస్ అగ్ని ప్రమాదం జరుగుతుందేమో అని నాకు డౌట్ వలన నేను ఇప్పుడు దాకా ఏంచుకోలేదండి. అలాంటివి ఏమైనా ప్రాబ్లంలో వస్తాయేమో ఉద్దేశం మీద నేను డౌట్ మీద ఏంచుకోలేదండి. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదంటారా ఏంటని?
0: అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మేము సరఫరా చేసేది పైప్ లైన్లో సరఫరా చేస్తాము, తర్వాత పైప్ లైన్ ద్వారా వచ్చే గ్యాస్ చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుందండి. చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుంది కాబట్టి మీకు, మీరు ఏదైతే బ్లోట్ అని అన్నారో అట్లాంటి సమస్యలు రావడానికి ఎలాంటి ఆస్కారం లేదండి. మీరు సురక్షితంగా నిశ్చింతగా
2: చెప్పారండి,
0: మీకు ఎలాంటి సందేహం అవసరం లేదండి. మీరు నిశ్చింతగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చండి. మనకు ఉండే ఈ లైన్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత దీనికి ప్రతి మధ్య మధ్యలో వాల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా డ్యామేజ్ అయినా కూడాను ఇమీడియట్ గా వాల్స్ కట్ చేయడం కూడా అయిపోతుంది. తర్వాత దీంట్లో ప్రెషర్ తక్కువ ఉండడం మూలాన ఎలాంటి ఇబ్బంది కలగడానికి అవకాశాలు చాలా తక్కువ అండి. సో మీరు నిశ్చింతగా నిర్భయంగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి. కనెక్షన్ తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయండి దీంతో.
1: ధన్యవాదాలండి మీకు కూడా. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో
3: హలో
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సత్య శ్రీనివాస్ అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి శ్రీనివాస్ గారు.
3: సార్ నాకు పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఉందండి, నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్గా వేయించుకున్నాను. నేను వేయించుకున్నప్పుడు యూనిట్ రోజు వచ్చి రేట్ వచ్చి 25 రూపీస్ అండి. హలో
0: చెప్పండి చెప్పండి.
3: ఇప్పుడు ఇప్పుడు రేట్ వచ్చి మోర్ దాన్ 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు.
0: చెప్పండి.
3: ఇది గ్యాస్ సిలిండర్ కన్నా చాలా ఎక్కువ రేట్ అవుతుందండి, ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతుంది కస్టమర్కి? ఇది లాస్ అవుతుందండి. గ్యాస్ సిలిండర్ రేట్ డబుల్ అవ్వలేదు, కానీ పైప్ రేట్ మాత్రం డబుల్ అయిపోయింది. ఈ 6 ఇయర్స్ లో మోర్ దెన్ డబుల్ అయిపోయింది.
0: హలో హలో చెప్పండి సార్. హలో
1: కాల్ కట్టండి. హలో, మీరు ఆన్సర్ చేస్తారు.
4: నమస్కారం
0: సార్. హలో
1: హలో
4: నమస్కారం మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది.
4: నా పేరు దేశబోయిన రవి, మాది బోన్గోపుల.
1: చెప్పండి
4: మేడం. ఇప్పుడు కనెక్షన్ అంటే తెలంగాణలో కూడా ఇస్తారా
0: మేడం? సార్ మీకు మీకు కనెక్షన్ తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, యావత్ భారతదేశంలో కూడా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందండి. మీకు ఎక్కడైనా దొరుకుతుంది.
4: ఎప్పటి నుంచి ఇస్తారు సార్?
0: మీకు మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ వాళ్ళని బట్టి, మీ ఏరియాకు ఎప్పుడు వస్తుందని దాన్ని బట్టి నిర్ధారణ అవుతుంది. గ్యాస్ కనెక్షన్ వాళ్ళు ఇక్కడ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారండి. వేరియస్
4: నంబర్ అన్న ఏదైనా వెబ్సైట్
0: మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నిజామాబాద్ జిల్లా సార్. నిజామాబాద్.
0: మీరు నిజామాబాద్ జిల్లా అండి. నిజామాబాద్ జిల్లాలో మహారాష్ట్ర న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి ఎంఎన్జిఎల్ అనే కంపెనీ ఉందండి. అక్కడ మీ సమీపంలో ఉన్న ఎంఎన్జిఎల్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తారండి. మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మనము హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తర్వాత విజయవాడ కాకినాడ వరకు మాత్రమే పరిమితం అండి. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కంపెనీ వాళ్ళకు ఆథరైజేషన్ ఇచ్చారండి. మీరు నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి నిజామాబాద్ లో ఎంఎన్జిఎల్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళను సంప్రదిస్తే మీకు గ్యాస్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏంటనేది దాని పూర్తి వివరాలు చెప్తారండి.
4: నిజామాబాద్ లో
0: ఏమండి
4: ఎక్కడ సార్ అది? నిజామాబాద్ లో ఒకసారి ఫోన్ నెంబర్ లేదా?
1: హలో
4: మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్కారం మేడం, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నుంచి మాట్లాడుతున్నా మేడం. అయితే మేడం ఇప్పుడు మీరు హైదరాబాద్ కే పరిమితం అయితుందా? చేర్యాల ఇప్పుడు మండల కేంద్రాలు ఉంటాయి కదా మేడం, చేర్యాల, సిద్దిపేట, ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి కదా మేడం, అక్కడ కూడా మేము తీసుకునే అవకాశాలు ఉంటాయా మేడం?

0: సార్ మీరు అడుగుతున్నట్లుగా ప్రతి చోటకి ప్రతి ఇంటికి పైపుడ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే ప్రతి జిల్లాకి ఒక కంపెనీని ఆథరైజ్ చేసి ఇచ్చారండి. మేము ఇప్పుడు మాట్లాడుతున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు మాత్రం పరిమితమైంది. అలాగే మీరు చెప్తుంది సిద్దిపేట చేరాలన్నారు కదా, అక్కడ వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చారండి. బహుశా టోరెంట్ గ్యాస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మెగా ఇంజనీరింగ్ వాళ్ళ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళని సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు చెప్తారండి.
1: కొంచెం మాకు సిటీ పెట్టండి. ఇప్పుడు అన్ని జనరల్ కనెక్షన్ కూడా ఒకసారి రేడియోలో అవకాశం ఇవ్వండి సార్ దయచేసి.
0: అది కూడా ఇస్తామండి మేము.
1: ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో శుభోదయం మేడం.
2: శుభోదయం అండి.
3: కావలడల గ్రామం నుంచి అహోబిడ వెంకటేశ్వర్లు.
2: మాట్లాడండి, చెప్పండి.
3: శ్రోతలకు ముఖ్యంగా మీకు నమస్కారములు.
2: నమస్తే అండి.
3: మాది నెల్లూరు జిల్లా మేడం.
2: చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి.
3: ఈ గ్యాస్ బుక్ చేసిన వారానికి అది కదా,
2: మీరు ఎల్పిజి గురించి మాట్లాడుతున్నారా, పిఎన్జి గురించి మాట్లాడుతున్నారా? మీరు ఏ గ్యాస్ గురించి మాట్లాడుతున్నారు? ఇది పైపుడ్ నేచురల్ గ్యాస్ గురించి అండి. మీకు పైపుడ్ నేచురల్ గ్యాస్ గురించి ఏమన్నా సందేహాలు ఉన్నాయా?
3: గ్యాస్ వచ్చేటట్టు చూడండి మేడం.
2: మీరు వింటున్నారు పైపుడ్ నేచురల్ గ్యాస్. మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853295059 ఈ నెంబర్కి కాల్ చేసి పైపుడ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి జనరల్ మేనేజర్ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్, ఇప్పుడు ఎల్పిజికి అలాగే పిఎన్జికి ఒక కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సత్యశ్రీనివాస్ అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే కాల్ చేశాను, మధ్యలో కట్ అయిపోయింది.
0: చెప్పండి.
4: ప్రైస్ గురించి అడిగానండి. స్టార్టింగ్ నేను
2: చెప్తారు,
4: 25 రూపీస్ యూనిట్ రేట్ ఉండేది, ఇప్పుడు మోర్ దాన్ 50 రూపీస్ అయిపోయింది. 53 రూపీస్ 54 రూపీస్ చార్జ్ చేస్తున్నారు
0: సార్. మీరు అన్నట్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు స్టార్టింగ్ తీసుకున్నది 6-7 సంవత్సరాల క్రితం తీసుకుని ఉండొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి కదండి, దానికి అనుకూలంగానే కాలక్రమేణా రేట్లు కూడా పెరగడం జరిగిందండి. అందుకే మీరు తీసుకున్నప్పుడు 25 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు దరిదాపుగా 50 రూపాయలలో ఉండొచ్చు. అంటే ప్రతిది ఈ గ్యాస్ అనేది, గ్యాస్ ధరలు అనేది ఇంటర్నేషనల్ మార్కెట్తో ఉంటాయండి. మీరు అలా కాకుండా గ్యాస్ ఎల్పిజితో పోల్చుకుంటే ఆల్వేస్ తక్కువగానే ఉంటుందండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో నమస్తే అండి.
2: నమస్తే అండి,
5: నేను జైరాబాద్ నుంచి మాట్లాడుతున్నా, రిటైర్డ్ టీచర్. ఈ పైపుడ్ గ్యాస్ వల్ల జరిగే లాభాలు నష్టాలు దాంతో పాటు అది తీసుకుంటే మనం ఏ రకమైన చర్యలు ముందస్తుగా ఉండాలి, ఇంకోటి జైరాబాద్కు ఏమైనా అవకాశాలు ఉన్నాయా వచ్చేది చెప్పండి, నేను రేడియోలో వింటాను.
0: సార్, థ్యాంక్ యూ. మీరు అడుగుతున్నట్లుగా జహీరాబాద్కి మేము భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాల వరకే పరిమితం అండి. జహీరాబాద్కు వేరే కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారు. ఆథరైజేషన్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎలా సప్లై చేయాలి, ఎలా ఏంటి అని చెప్పి వివరిస్తారండి. మీరు అడిగిన ఇంకో ప్రశ్నకు సమాధానం ఏంటంటే, పైపుడ్ నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇది మిగతా ఇంధన వనరులతో పోల్చుకుంటే, ఎల్పిజితో పోల్చుకుంటే చాలా తక్కువ ధరకు ఎకనామికల్గా కూడా ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, సౌకర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా నిర్భయంగా ఎల్పిజికి బదులుగా పైపుడ్ నేచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును, పైపుడ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ను తీసుకోవచ్చును.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు రాజు అండి, నిజామాబాద్ మాట్లాడుతున్నా.
2: చెప్పండి రాజు గారు.
0: హలో
2: చెప్పండి, వింటున్నారు సార్?
0: చెప్పండి సార్. రాజు గారు చెప్పండి, వినబడుతుంది
2: సార్. ఇప్పుడు ఒక శ్రోత కూడా ఒక క్వశ్చన్ అడిగారు, పిఎన్జి వల్ల లాభాలు ఏంటండి, అసలు ఎల్పిజికి పిఎన్జికి మధ్య తేడా ఏంటి?

0: ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఎల్పిజితో పోలిస్తే పిఎన్జిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
1: హలో, మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎల్పిజి అనేది మనకు హెవియర్ ఫ్యూయల్ అంటారండి. హెవియర్ ఫ్యూయల్ అంటే ఇది ఎయిర్ కంటే హెవీగా ఉండడం మూలాన గ్రౌండ్ లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మన నేచురల్ గ్యాస్ అంటే ఎయిర్ కంటే తేలికైంది కాబట్టి ఈ కింద సెటిల్ అవ్వడం అనేది ఉండదు. సో దాని మూలాన ఏంటంటే ఇది చాలా సేఫ్ అయింది, సురక్షితమైనది. అలాగే ఇది మనకు పైప్ లైన్ ద్వారా దొరుకుతుంది కాబట్టి ఎల్లవేళలా మనకు 24/7 అవైలబుల్గా ఉంటుంది. అదే ఎల్పిజి అనుకోండి, మీకు ఎల్పిజి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తర్వాత వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా చాలా తేడాలు ఉన్నాయండి. సో పిఎన్జి గ్యాస్ అనేది ఎల్లవేళలా సురక్షితమైన స్వచ్ఛమైన ఇంధనంగా వాడుకోవచ్చండి.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
1: చెప్పండి సార్. హైదరాబాద్ నంబర్లు అండి 8106977495, 0402323 4701. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళ నంబర్స్ అండి. మీరు ఏ విషయానికైనా, మీకు కొత్త కనెక్షన్ల కోసమైనా కానీ, మీ గ్రివెన్సెస్ ఏమైనా ఉన్నా, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ నంబర్లకు కాంటాక్ట్ చేస్తే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కస్టమర్ కేర్ సపోర్ట్. ఏమండి, 20, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి, 0402323 4701. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి కస్టమర్ కేర్ సపోర్ట్ నంబర్ అండి. మీరు ఉదయం 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఏ సమయంలో కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చండి. హలో
0: సార్, ఇప్పుడు
2: నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: గౌరవనీయులైన కపాల్ సార్ గారికి, నీలిమ గారికి నమస్తే. బండారు త్రిమూర్తులు గుప్తా పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారమ్మా. శుభోదయం ఇరువురికి కూడా ముందుగా.
0: శుభోదయం త్రిమూర్తులు గుప్తా గారు.
2: చాలండి, మీతో మాట్లాడి మంచి టాపిక్ ఇచ్చారు. అయితే ఈ యొక్క ఇప్పుడే మీరు అడిగేట్టున్నారు, నేను కాల్ ట్రై చేయడం వల్ల నేను సరిగ్గా వెళ్ళలేకపోయాను. ఇప్పుడు పైప్ లైన్ గ్యాస్ కి, నేచురల్ పైప్ లైన్ గ్యాస్ కి, నెక్స్ట్ ఎల్పిజికి తేడా ఒకటి చెప్పే ఉంటాను, నేను రికార్డ్ చేసుకున్నాను, వింటాను. నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎల్పిజి గ్యాస్ రేట్లు అయ్యి అందరికి తెలుసు, ఈ పైప్ లైన్ గ్యాస్ రేట్లు అయ్యి ఎలా ఉంటాయో తెలియదు. దాని పక్క దాని వైపు దాని ప్రక్కన మొగ్గు చూపాలంటే దాని విశిష్టాలతో పాటు దాని రేట్లు అయ్యి ఎలా ఉంటాయి కూడా సామాన్య ప్రజానికి తెలియపరుస్తూ ఉంటే బాగుంటుంది. అది ఎవరిని అప్రోచ్ అవ్వాలో కొంతమంది తెలియదు. అలాంటిది ఇలాంటి వేదికల్లో మీలాంటి వారు తెలియపరిస్తే మరింత మంది ప్రకృతిని పరిరక్షించే నేచురల్ గ్యాస్ కాబట్టి ఈ యొక్క పైప్ లైన్ నేచురల్ గ్యాస్ తరపున ఆ వైపు వస్తారన్నది నా అభిప్రాయంతో పాటు చాలా రోజులు పెట్టి అనుకుంటున్నారు. ఇటుకాసి మాకు మాత్రం ఇంకా ఏ విధమైన ఉత్తర్వులు జారీ అవ్వలేదు. మాకు తెలిసినంత వరకు మా చుట్టుపక్కల ఎవరికి కూడా ఇది అలా ఇంకా చేకూరలేదు. ఇలాంటి విషయాలకు సమాధానాలు ఇవ్వండి మీరు, నేను రేడియోలో పెట్టాను. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు త్రిమూర్తులు గుప్తా గారు.
1: త్రిమూర్తులు గుప్తా గారు, మీరు మా కాకినాడ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆఫీస్ను సంప్రదించవలసిన నంబర్లండి 0884233326. ఈ నంబర్కు సంప్రదించినట్లయితే మా భాగ్యనగర్ కాకినాడ వాళ్ళు మీకు కావలసిన సమాచారం మొత్తం ఇస్తారండి. ఇది మేము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ HPCL మహారత్న కంపెనీల భాగస్వామ్య కంపెనీ, జాయింట్ వెంచర్ కంపెనీ కాబట్టి మీకు రేట్లు తెలియకపోవడము చెప్పడం లేదనే అపోహలకు ఎలాంటి తావు లేదండి. మీరు ఈ ఫోన్ నంబర్ను సంప్రదించినట్లయితే మీకు రేట్లు కూడా ఉంటుంది. అలాగే మా వెబ్సైట్లో కూడాను ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది క్లియర్గా దాంట్లో పొందుపరిచామండి. మీరు అక్కడ వెబ్సైట్లో చూసుకోవచ్చు, మా కాకినాడ ఆఫీస్ వాళ్ళని సంప్రదించి కూడాను రేట్స్ చూసుకోవచ్చు అండి. మీరు అడిగినట్లుగా ఇది రేటుకు సంబంధించిన విషయం. ఇంకో విషయము మీరు అడిగారు, పైపుడ్ నేచురల్ గ్యాస్ ద్వారా మీరు ఎలా లాభాలు ఉంటాయని చెప్పేసి. పైపుడ్ నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, తర్వాత స్వచ్ఛమైనది, తర్వాత అందుబాటులో ఉండే రేట్లలో కూడా ఉంటుంది. సురక్షితమైనది ఎలాగంటున్నానంటే,

0: మీకు ఇంతకుముందే చెప్పాను, ఎల్పిజి అనేది హెవియర్ ఫ్యూయల్ కాబట్టి అది మనకు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ లీక్ అయిన పక్షంలో మనకు భూమి మీదనే సెటిల్ అయి ఉంటుంది, దానివల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదే మన నేచురల్ గ్యాస్ అనుకోండి, ఇది గాలి కంటే తేలికైంది కాబట్టి పైనుంచి పైకే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది ఎల్పిజితో పోల్చుకుంటే చాలా సురక్షితమైనది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు శ్రీ సతీష్ కుమార్ అండి, ఫ్రమ్ అల్వాల్ అండి, సికింద్రాబాద్ అల్వాల్.
1: చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి సతీష్ కుమార్ గారు.
2: మేడం, అది మా కాలనీలో ఒక 3-4 ఇయర్స్ కింద పైప్ లైన్ వేసారు భారత్ పెట్రోలియం వారు. వేసిన తర్వాత సిసి రోడ్ను డ్రైనేజ్ పైప్ వేసిన తర్వాత అది డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళ కంపెనీ వాళ్ళకు 2-3 సార్లు కంప్లైంట్ చేశాము, కానీ మళ్ళీ వాళ్ళు మళ్ళా వాళ్ళ పైప్ లైన్ వేయలేదు, ఏం లేదు మేడం. ఇప్పటి వరకు స్టిల్ పెండింగ్ అయిట్ అయ్యప్పనర్ కాలనీ అల్వాల్.
1: పైప్ నేచురల్ గ్యాస్ దండి వేసింది పైప్ లైన్?
2: అవునండి అవునండి అవునండి. వేసి వాళ్ళు ఎవ్రీ ఫర్లాంగ్ కు భారత్ గ్యాస్ ఒక స్టోన్ వేస్తారు, దాని పైప్ లైన్ అని రాస్తారు. అది యెల్లో కలర్ ఉంటది పైప్ లైన్, గ్యాస్ లైన్.
1: ఫోన్ ఇన్ కార్యక్రమం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళతో
2: జరుగుతుంది.
1: మీ అభిప్రాయాన్ని అండ్ మీ కంప్లైంట్ ని కన్సర్న్ ఆఫీసర్స్ కి ఓమేశ్వర్ కప్పాల గారు తెలియచేస్తారండి. ధన్యవాదాలండి. హలో
3: మేడం, నమస్తే. మేడం
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సామమూర్తి అండి, నేరడ్మెట్ కాకతీయ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మాకు ఇక్కడ పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకోవాలంటే ఏంటి ప్రొసీజర్ ఏంటి అది తెలియజేస్తారని.
0: సాంబమూర్తి గారు మంచి ప్రశ్న వేశారండి. మీకు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కావాలంటే ఇంతకుముందు తెలియపరిచినట్లుగా మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి, 8106977495 లేదా 8108106977495 495, లేదంటే ఇంకో నంబర్ కూడా నోట్ చేసుకోండి, 0400 2323 4701 4701. మీరు ఈ నంబర్ కు కాంటాక్ట్ చేస్తే మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఎక్కడికి తీసుకోవాలి, ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్ని చెప్తారండి. దాన్ని బట్టి మీరు కనెక్షన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది మీకు క్లియర్ గా చెప్తారండి అది.
1: హలో, హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
4: హలో మేడం.
1: ఆ చెప్పండి అమ్మా. ఇది ఎల్పిజి గురించి కాదమ్మా, పైప్డ్ నేచురల్ గ్యాస్ గురించి ఫోన్ ఇన్ కార్యక్రమం అవుతుంది. మీకు పైప్డ్ నేచురల్ గ్యాస్ గురించి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి అమ్మా. మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. ఓమేశ్వర్ గారు, ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ సేవలు ఉన్నాయి సార్ ప్రజెంట్?
0: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్కు తీసుకున్నట్లయితే మనకు విజయవాడ పరిసర ప్రాంతాలు మరియు కాకినాడ పరిసర ప్రాంతాలు, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో మన గ్యాస్ సప్లైలు చేస్తున్నామండి. సో హైదరాబాదు ప్రజలు కానీ, కాకినాడ ప్రజలు కానీ, విజయవాడ ప్రజలు కానీ మనం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ద్వారా గ్యాస్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో సతీష్ మేడం, మాది కొత్తపల్లి మేడం.
1: ఓకే,
5: కొన్ని సిటీలలో మనకి కొత్తపల్లి గిట్ట ఖమ్మం జిల్లాకి ఏమైనా వస్తుంది మేడం పైప్ గ్యాస్?
0: హా సార్, మీరు అడుగుతున్నట్లుగా ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాలకి, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, కాకినాడ పట్టణాలకు మాత్రం పరిమితం అండి. మీరు అడుగుతున్నట్లుగా కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ వేరే కంపెనీ వాళ్ళు

0: చూస్తారండి
1: సార్? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు సిఎన్జి లెక్క ఇప్పుడు పైపుడ్ గ్యాస్ ఇలాంటివి ఎందుకంటే విస్తృతంగా చేస్తే ఇప్పుడు మనకు సిలిండర్లు మోసుకునే బాధ కూడా తప్పిద్దిగా సార్?
0: చాలా చాలా మీరు కరెక్ట్గా చెప్పారండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు, విజయవాడ, కాకినాడ పట్టణాలకు మాత్రమే పరిమితం అండి. మీదకు వేరే వాళ్ళు వస్తారండి, వేరే కంపెనీ వాళ్ళు ఉన్నారండి.
1: అయితే ఇప్పుడు మాకు ఇదివరకు అంటే మాది గ్రామీణ ప్రాంతమే, మాకు వాళ్ళప్పుడు బయోగ్యాస్ గోబర్ గ్యాస్.
0: హలో
1: హలో
0: చెప్పండి.
1: గోబర్ గ్యాస్ కూడా కొన్ని మన పల్లె ప్రాంతాలలో మళ్ళీ ఆ పథకం ఉంటే బాగుంటుంది సార్.
0: సార్ అది మీరు అనేది కరెక్టే కానండి, అది మా పరిధిలో లేని ప్రశ్న అండి అది.
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ సార్.
2: థ్యాంక్ యూ సతీష్ గారు. సార్ ఇప్పుడు వంట గ్యాస్ ఖర్చు విషయంలో పైపు నేచురల్ గ్యాస్ ఎంత ఆదా అవుతుంది సార్? అంటే ఇప్పుడు ఎల్పిజితో పోలిస్తే ఇందాక ఒక లిజనర్ కూడా అడిగారు, సో ఖర్చు విషయంలో పైపు నేచురల్ గ్యాస్ ఎంతవరకు మనం ఆదా చేసుకోవచ్చు?
0: మనం ఎల్పిజితో పోల్చుకున్నట్లయితే అండి మనకు దరిదాపుగా 20% సేవ్ అవుతుందండి. ఆ తర్వాత మీరు ఈ కమర్షియల్ కనెక్షన్స్ తీసుకున్నట్లయితే హోటల్స్ కానీ చిన్న స్టార్ హోటల్స్ కానీ బిగ్ రెస్టారెంట్స్ కానీ వీటికి మాత్రం మనకు కమర్షియల్ ఎల్పిజితో పోల్చుకుంటే 40% వరకు మనకు ఆదా అవ్వడానికి అవకాశం ఉందండి. ఎల్పిజితో పోల్చుకుంటే కమర్షియల్ ఎల్పిజితో పోల్చుకుంటే 40% వరకు, అదే డొమెస్టిక్ ఎల్పిజితో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేము మేడ్చల్ మల్కాజ్ డిస్ట్రిక్ట్ అలవాల్ నుంచి మాట్లాడుతున్నామండి.
2: ఓకే చెప్పండి మీ క్వశ్చన్.
0: చెప్పండి.
3: ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మా కాలనీలో పైప్ లైన్ లేదండి, పైప్ లైన్ కు ఎవరిని అప్రోచ్ కావాలండి?
0: సార్ మీరు పైప్ లైన్ కావాలనుకుంటే, మీ కనెక్షన్ కావాలనుకుంటే మా కస్టమర్ కేర్ సపోర్ట్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. నంబర్ ఒకసారి చెప్తున్నాను రాసుకోండి, 8106 9 9 7 7 4 9 5 4 9 5. ఇంకొక నంబర్ కూడా ఉంది చూసుకోండి, 040. హలో
3: 040 2323 2323 4 7 4 7 0 1 0 1.
0: ఇది మా ఆఫీస్ వచ్చేసి బషీర్బాగ్ లో ఉంటుందండి. మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి, ఈ నంబర్లకు కాల్ చేసి మీకు కనెక్షన్ కావాలి, మీ ఏరియా అవి చెప్తాను, మా కస్టమర్ కేర్ సపోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. మీరు కనెక్షన్ ఎలా తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు అనే వివరాలని పూర్తిగా మీకు వివరిస్తారండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నేను శ్రీనివాస్, ఆనందార్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శ్రీనివాస్ గారు.
4: మేడం సార్, అది ఇప్పుడు మా చుట్టుపక్కల ఎక్కడ పైప్ లైన్ కనెక్షన్స్ లేవు.
0: ఓకే.
4: ఒకవేళ మేము దానికి ఆఫ్ చేసుకుంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అన్ని మేమే భరించుకోవాలా?
0: మీ ఏరియా చెప్పండి సార్, ఎక్కడి నుంచి చెప్తున్నారు మీరు?
4: ఖైరతాబాద్, ఆనందార్ కాలనీ.
0: ఖైరతాబాద్, ఓకే. సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖైరతాబాద్కి మన పైప్ లైన్, స్టీల్ పైప్ లైన్ మెయిన్ ట్రంక్ లైన్ అయితే రాలేదండి. ఇది రావడానికి కొంత సమయం పడుతుంది. కాకపోతే మీకు కావాలి అని అనుకుంటే మా దగ్గర వేరే మొబైల్ది డీకంప్రెషన్ యూనిట్స్ అనేటివి ఉంటాయండి, దాని ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ మీకు ఒకటి రెండు ఇండ్లకు ఇవ్వడం అయితే కుదరదండి, హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉండేది ఉంటే వాటికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి మనకు ఈ డీసీ యూనిట్ ఇన్స్టాల్ చేయడానికి ఒక 200 square yards ప్లేస్ ఉంటే మనం దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. దాని ద్వారా మనం కనెక్షన్ ఇవ్వొచ్చండి.
2: హలో
5: నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ పేరు?
5: నేను వై వెంకట రెడ్డి, లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను, సూర్యాపేట జిల్లా నుంచి.
0: చెప్పండి సార్.
5: ఓకే అండి. ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా ఇళ్లలో చాలా మంది గృహిణులు కావచ్చు, వంట చేస్తున్న వాళ్ళు రాత్రిపూట రెగ్యులేటర్ క్లోజ్ చేశామా లేదా ఈ విషయంలో చాలా భయపడుతుంటారు. ఈ పైపుడ్ నేచురల్ గ్యాస్ వల్ల ఇలాంటి ప్రమాదాల విషయంలో ఎలా ఉండాలి, అది ఒకటి అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సూర్యాపేట జిల్లాలో మరి ఈ పైపుడ్ నేచురల్ గ్యాస్ దీన్ని ఎవరు, ఏ కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నానండి.
0: సార్ మీరు అడిగినట్టు ఫస్ట్ మొదటి ప్రశ్నకు సమాధానం అండి. ఎల్పిజిలో ఎలాగైతే మీరు రెగ్యులేటర్ ఆఫ్ చేస్తారో అలాగే మన

0: పైపుడ్ నేచురల్ గ్యాస్ కూడాను అప్లయన్స్ వాల్వ్ అనేది ఉంటుందండి. ఆ అప్లయన్స్ వాల్వ్ను మీరు క్లోజ్ చేసినట్లయితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఒకవేళ మీరు అప్లయన్స్ వాల్వ్ని క్లోజ్ చేయడం మరిచిపోతే, సాధ్యమైనంత వరకు మనం మర్చిపోకూడదు, దానికి అప్లయన్స్ వాల్వ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం మర్చిపోతే ఇన్ కేస్ దాని ద్వారా లీక్ కాకుండా కంటిన్యూస్ లీక్ అయితే మీకు తెలిసిపోతుంది, స్మెల్ వస్తుంది కాబట్టి, దాంట్లో మర్కెంప్ట్ అని ఉంటుంది కాబట్టి స్మెల్ వస్తుంది. సో దట్ మీరు దాన్ని క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఒకవేళ అది కూడా కాకపోతే, ఎల్పిజీ అయితే హెవియర్ దాన్ ఎయిర్ కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మన భూమి నేల లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఎయిర్ గాలి కంటే కూడా తేలికైంది కాబట్టి కింద సెటిల్ కాకుండా పై ద్వారానే ఏదైనా వెంటిలేటర్ ఉన్నా కానీ లేదైనా కిటికీలు ఉన్నా కానీ కాస్త ఓపెన్ ప్లేస్ ఉన్నా కానీ దాని నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు నిర్భయంగా నిశ్చింతగా మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును, దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎల్పిజీ కంటే కూడా చాలా సురక్షితమైనది. తర్వాత మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మాత్రము హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకే పరిమితమైందండి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అనుబంధ సంస్థ అయిన పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు వాళ్ళు ఒక్కొక్క ఏరియాని, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని, ఒక్కొక్క కంపెనీకి ఆథరైజ్ చేశారండి. మీకు మీ సమీపంలో బహుశా మీరు హోర్డింగ్ చూసుంటారు, ఏ గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఏంటనేది, దాన్ని బట్టి మీరు అక్కడ వాళ్ళని సంప్రదిస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు నరసింహరావు మేడం, మాదాపూర్, హైదరాబాద్.
1: చెప్పండి సార్.
2: ఓకే, సో ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు హైరైజ్ వాళ్ళకైతే పైప్ లైన్ వేస్తూ అన్నారు. ఇప్పుడు మాది ఐసోలేటెడ్ అపార్ట్మెంట్ అండి, అంటే అరౌండ్ ఎయిట్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి. సో దానికి ఇండివిజువల్ పైప్ లైన్ అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. లేదు, ఐసోలేటెడ్ బ్యాంక్ లో అంటే అపార్ట్మెంట్ లోనే ఎక్కడో మూలకు ఒక బ్యాంక్ పెట్టి దాని నుంచి పైప్ లైన్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే లైక్ రీఫిల్లింగ్ లాగా. ఇప్పుడు మనకు పైప్ లైన్ అంటే మేము హైరైజ్ కాదు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, వి కెనాట్ బేర్ ఇట్. అదే ఓన్లీ ఎయిట్ ఫ్లాట్స్ అనుకోండి, వీఆర్డీ, బట్ మా కార్నర్ లో ఎక్కడో మీరు ఒక బ్యాంక్ లాగా పెట్టేసి దాంట్లో ఫిల్ చేసి అక్కడి నుంచి మాకు మేము పైప్ లైన్ కాలేయని ఛాన్స్ ఉంటుందా?
0: సార్, మీరు అడుగుతున్నట్లుగా నేను హై రైజ్ బిల్డింగ్సే ఇస్తామని చెప్పలేదండి. మేమన్నది ఏంటంటే డిసియు ద్వారా అయితే హై రైజ్ బిల్డింగ్కి ఇవ్వడం అనేది చాలా తేలిక అవుతుందని చెప్పాను. మా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఉన్న ప్లేస్లో ఈవెన్ ఇండిపెండెంట్ హౌజెస్ కూడాను మేము ఇవ్వగలుగుతామండి. మీకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ తక్కువ హౌజెస్ ఉన్నదే కాకుండా హై రైజ్ బిల్డింగే కాకుండా ఇండిపెండెంట్ హౌస్ కూడా ఇస్తాము. మా పైప్ లైన్ నెట్వర్క్ ఉన్న చోట ప్రతి చోటను మేము ప్రతి ఒక్క కస్టమర్కి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. మీకు కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ని 8106977495కు కాంటాక్ట్ చేయండి, కస్టమర్ డిపార్ట్మెంట్తో మాట్లాడండి, వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి దాని వివరాలన్నీ పూర్తిగా తెలియపరుస్తారండి.
2: ఇంకో రిక్వెస్ట్ సార్, ఇప్పుడు దీనికి అంటే ఐ మీన్ నా కామన్ పర్సన్స్ కి కొంత అవేర్నెస్ తక్కువనే ఉంది, ఈవెన్ మీ మాకు కూడా కొంత టీవీ లాంటి యాడ్ ఏమన్నా ప్రాజెక్ట్ చేసి పబ్లిసిటీ చేయగలిగితే సో దట్ మోర్ పీపుల్ కెన్ ఇంక్లైన్.
0: తప్పకుండా మీ సూచనను మేము పరిశీలనలో తీసుకుంటామండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
3: మేడం, నేను హైదరాబాద్ రామాచారపురం విజయనకాంత్ మాట్లాడుతున్నాండి. హలో,
1: చెప్పండి రామాచారి గారు.
3: అదే మేడం, ఇక్కడ మేము ఉండే ఇక్కడ ఎన్ఎండిసి మ్యాషా ట్యాంక్ సరికి లో ఉంటాము. ఇక్కడ ఎప్పుడు ఉందమ్మా అవకాశం గ్యాస్ పైప్ లైన్ వచ్చేది? టైం పడుతుందా
0: సార్? ఎన్ఎండిసి మాసాబ్ ట్యాంక్ కొంత టైం పడుతుందండి. ఇప్పుడు మేము మెహదీపట్నం వరకు ఈ సంవత్సరం ఎండ్ వరకు వస్తామండి. ఆ తర్వాత అటు నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మన పైప్ లైన్లు నిర్మించడం అనేది, ఎరెక్షన్ చేయడం ఇవంతా కొంత సమయం పడుతుంది కదండి. తర్వాత సిటీలో వేయడం అనేది ఈ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని కూడాను చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం పడుతుందండి. కాస్త మేము అక్కడి వరకు కూడా వస్తామండి. ప్రతి చోటకి, ప్రతి ఇంటికి న్యాచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతోనే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కట్టుబడి ఉందండి.
1: మీరు వింటున్నారు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతలు అడిగే సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నంబర్లకు కాల్ చేసి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి

0: బీజిఎల్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో,
0: హలో,
2: మేడం నమస్తే అండి.
0: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నుంచి లింగమూర్తి గారు.
0: లింగమూర్తి గారు క్వశ్చన్ అడిగి,
2: పైప్ గ్యాస్ ఒక ఓన్లీ వరంగల్ హనుమకొండకి ఇచ్చారా? హనుమకొండకి ఇచ్చారా చెప్పండి
1: సార్. పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అందరికీ ఇవ్వాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నాయండి. అదే ఉద్దేశంతో ప్రతి ఒక్క జిల్లాను ఒక్కొక్క కంపెనీకి వాళ్ళు ఆథరైజ్ చేశారండి. వరంగల్, హనుమకొండ అందరికీ వస్తుందండి. ప్రస్తుతం మనం భాగ్యనగర్ గ్యాస్ హనుమకొండ కూడా ఇస్తారండి, ప్రతి చోటకు వస్తుంది సార్. మీ దగ్గరలో ఉన్నటువంటి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళని, సిజీడి కంపెనీ వాళ్ళని సంప్రదిస్తే మీకు వాళ్ళు దాని గురించిన వివరాలు చెప్తారండి.
0: హలో సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి పైపుడ్ నేచురల్ గ్యాస్ ఏ ఏ ప్రాంతాలకి అందిస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి సార్?
1: ఇప్పుడు మనకు తెలంగాణలో హైదరాబాద్లో, ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేదండి. ఇప్పుడు మనకు మూడు డివిజన్లు గడి చేశారు కదా, మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్, తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మూడు కార్పొరేషన్ పరిధిలో మనం ఉన్నామండి. తర్వాత జిల్లాల వరదిగా చూసుకుంటేను 5 జిల్లాలలో మనం విస్తరించి ఉన్నామండి, తెలంగాణకు సంబంధించినంత వరకు. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే విజయవాడలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కార్యకలాపాలు సాగిస్తుందండి. అలాగే మనకు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో కూడా ఉన్నాయండి. సో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో ఉన్నాము. హైదరాబాద్లో తెలంగాణలో తీసుకున్నట్లయితే హైదరాబాద్లో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళది పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కానీ సిఎన్జి కానీ ఇవన్నీ బిజినెసెస్ ఉన్నాయండి.
0: ఓమేశ్వర్ గారు, ఇప్పుడు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ని పర్యావరణ ఇంధనం అని కూడా అంటారు, ఎందుకని?
1: చాలా మంచి ప్రశ్న అండి. పర్యావరణ ఇంధనం అని ఎందుకు అంటారంటే, మెయిన్గా దీంట్లో మనకు న్యాచురల్ గ్యాస్లో మీథేన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. సో అందుకని చెప్పేసి ఈ మీథేన్ కంటెంట్తోని బర్న్ చేస్తే మనకు కాలుష్యంలో ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి ఇది పర్యావరణానికి పర్యావరణ ఇంధనం అని కూడా అంటారండి ఇది.
0: హలో
3: హలో,
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో
0: హలో,
3: భారత్ జనరల్ మేనేజర్ గారికి ఇంటర్వ్యూ చేశాను. నమస్కారము. భారత్ అదే పైప్ న్యాచురల్ గ్యాస్ ఇది చాలా జనరల్ మేనేజర్ చాలా చక్కగా చెప్తున్నారు. హలో
1: హలో,
0: చెప్పండి, వింటున్నాం.
3: సత్యసాయి జిల్లా 10 నుంచి మాట్లాడుతున్నాము. మా ఆంధ్రాలో మా సత్యసాయి జిల్లా కూడా త్వరలో రావచ్చు సార్ పైప్ న్యాచురల్ గ్యాస్.
1: సార్ మీరు కదిరి నుంచి అంటున్నారు కదండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి, ప్రతి మండల కేంద్రానికి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయండి. ప్రస్తుతం మేము ఇప్పుడు మాట్లాడుతుంది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మరియు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలలో మాత్రమే ఉందండి. మిగతా జిల్లాలలో మిగతా కంపెనీల వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని మీరు సంప్రదిస్తే మీకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఎలా తీసుకుంటారు, ఎలా అని దాని పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తారండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
4: ఇప్పుడు షిఫ్ట్ మీరు రూమ్ అంటే హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఎట్లా అండి?
0: ఓకే,
1: హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకు మీరు వేరే పైపుడ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్తేనండి, అక్కడ మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది ఉండదండి.
4: ఓకే, అంటే మారినప్పుడు ఛార్జెస్ పడతాయా?
1: అంటే మీరు ఎలా అడుగుతున్నారు? మీరు ఇప్పుడు ప్రస్తుతం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ పిఎన్జి యూజ్ చేస్తున్నారండి?
4: ఎల్పిజి అండి.
1: ఆహా, మీరు ఎల్పిజి యూజ్ చేస్తున్నారు. ఎల్పిజి నుంచి పిఎన్జికి కన్వర్ట్ కావాలని అనుకుంటున్నారా?
4: అవును.
1: ఆ పిఎన్జికి కన్వర్ట్ అయితే మీరు ఫస్ట్ టైం కన్వర్ట్ అయ్యేటప్పుడు దానికి అప్లికబుల్ ఛార్జెస్ పేమెంట్ చేస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
4: అవునండి. వన్స్ తీసుకున్నాక మళ్ళీ ఒకవేళ షిఫ్ట్ అయితే
1: మీకు, మీరు ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎల్పిజి వాడుతున్నారు, ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అవుతే పిఎన్జికి ప్రస్తుతం ఉన్న ఛార్జెస్ ప్రకారంగా మీకు పిఎన్జి కనెక్షన్ ఇస్తారండి. పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. మీరు సాధ్యమైనంత వరకు ఒకసారి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ లాభాలు తెలిసిన తర్వాత మీరు మళ్ళీ ఎల్పిజికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. ఒకవేళ మీరు
4: షిఫ్ట్ అంటే అది షిఫ్ట్ కదండి, మా హౌస్

0: హౌస్ షిఫ్ట్
1: హౌస్ షిఫ్ట్ చేసుకుంటే మీకు ఏదైతే ఇప్పుడు ఛార్జెస్ మేము సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుందో ఆ సెక్యూరిటీ డిపాజిట్ మీకు పూర్తిగా రీఫండ్ చేయడం జరుగుతుందండి.
0: మళ్ళీ వేరే చోట
1: వేరే ఇప్పుడు మా భాగ్యనగర్ గ్యాస్ పరిధిలో ఉండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తే, ఇప్పుడు మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్లో కనెక్షన్ తీసుకుంటే వేరే చోటుకి వెళ్ళిన దగ్గర కూడాను ఆ ఇంటి పరిసర ప్రాంతాలలో కూడాను గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే, గ్యాస్ నెట్వర్క్ అవైలబుల్గా ఉన్నట్లయితే అక్కడ మీరు మా కనెక్షన్ తీసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
0: ఇప్పుడు ఇక్కడ ఉందండి పద్మరావు నగర్ 5,61,000 లో ఉందండి మీది.
1: పద్మారావు నగర్ 5,61,000, అక్కడి వరకు మేము ఇంకా చేరుకోలేదండి. ఒకవేళ మీరు అక్కడ చేరుకున్న తర్వాత తీసుకుంటే అవకాశాలు ఉంటాయండి.
0: ఎంత టైం పడుతుంది, ఎంత టైం పట్టచ్చండి?
1: సరే, దానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే మన నెట్వర్క్ ఎక్కడ ఉందంటే మేడ్చల్ షామీర్పేట నుంచి మా నెట్వర్క్ వచ్చి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క నెట్వర్క్ వచ్చేసండి షామీర్పేటలో స్టార్ట్ అవుతుంది. షామీర్పేట, మేడ్చల్, కొంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, కూకట్పల్లి, బిహెచ్ఎల్, రామచంద్రాపురం, నిజాంపేట్, తర్వాత ఇటు వచ్చేసి గచ్చిబౌలి, కొండాపూర్, ఈ ఏరియాలలో మేము ఉన్నామండి. మిగతా చోట్ల కూడా మా నెట్వర్క్ ఎక్స్పాండ్ చేసే కార్యక్రమంలో ఉన్నామండి. సాధ్యమైనంత వరకు అతి త్వరలో హైదరాబాద్ వాస్తవ అన్ని చోట్లకి మేము విస్తరించాలనే ప్రణాళికతో ఉన్నామండి. మేము మా పైప్లైన్లు కూడా ఇప్పుడు ప్రస్తుతము కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా వరకు, రాజేంద్ర నగర్ వరకు వెళ్తున్నాయండి, ఆ నిర్మాణంలో ఉన్నాయి. అలాగే అక్కడి నుంచి కాటేదాన్ ఇండస్ట్రియల్ నుంచి డిఆర్డిఓ ద్వారా ఎల్బీ నగర్ వరకు కూడా పైప్లైన్ వేయాలనే ఆలోచనతో పైప్లైన్స్ ఉన్నాయండి. సో మీరు ఈ నెట్వర్క్ పరిధిలో ఈ నేను చెప్పినప్పుడు షామీర్పేట్, మేడ్చల్, కొంపల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, బిహెచ్ఎల్, తర్వాత గచ్చిబౌలి, కొండాపూర్, హఫీస్పేట్, నిజాంపేట్, ఈ ఏరియాలో ఎవరికి కావాలన్నా కూడాను మన పైప్ న్యాచురల్ గ్యాస్ ద్వారా మనము గ్యాస్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామండి.
2: హలో,
3: గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ అండి.
3: ఈస్ట్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాము.
1: చెప్పండి సార్.
3: పాయింట్ మా ఏరియాలో ఇప్పుడు పిఎన్జి సప్లై ఉందా లేదా, ఒకటి. సెకండ్ పాయింట్, ఇప్పుడు డిపాజిట్ ఎంత కట్టాలి స్టార్టింగ్ లో ఉంటే కొత్తగా తీసుకోవడానికి. థర్డ్ పాయింట్, సపోజ్ ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు ఆ ఏరియాలో పిఎన్జి సప్లై లేకపోతే దెన్ వీఆర్ ఫోర్స్డ్ టు టేక్ సిఎన్జి కనెక్షన్ అగైన్.
1: సార్, ఇప్పుడు ప్రస్తుతం మీరు అడుగుతున్నది ఈసీఐఎల్ ఏరియా అంటున్నారండి. ఈసీఐఎల్ ఏరియాకి మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ నెట్వర్క్ ఇంతవరకు రాలేదండి. ఈసీఐఎల్ ఏరియాకి రావడానికి కొంత సమయం పడుతుందండి. అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇస్తామండి. రెండోది మీరు అడిగింది డిపాజిట్. డిపాజిట్ దాంట్లో మనకు వేరియస్ స్కీమ్స్ ఉన్నాయండి. ఆ స్కీమ్స్ని మీరు మా కస్టమర్ కేర్ సపోర్ట్కి కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ మీకు సూటబుల్ అయ్యేది, డిఫరెంట్ స్కీమ్స్లలో మీరు ఏది కావాలనుకుంటే దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. దాంట్లో 4-5 స్కీమ్లు ఉన్నాయండి. తర్వాత మూడో ప్రశ్న మీరు వేసింది షిఫ్టింగ్ అయితే ఎలాగని చెప్పేసి. ఇప్పుడు మీరు ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్లికబుల్ ఛార్జెస్తో పాటుగా మీరు పిఎన్జికి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్తే ఫోర్స్ఫుల్గా మీరు షిఫ్ట్ అవ్వాలని అనుకుంటే అక్కడ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే మళ్ళీ మీరు పాత ఎల్పిజికి కూడా వెళ్ళవచ్చును. దీంట్లో ఎలాంటి ఇబ్బందికరమైన ఇబ్బంది ఏమి ఉండదండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం అండి, నేను నాకు డైరెక్టర్ అండి, అల్వాల్ ఏరియా మేడం. అల్వాల్ నుంచి అండి.
2: చెప్పండి.
4: ఇక్కడ నాకు 2 పాయింట్స్ అండి సార్. ఒకటి, ఎకానమీ అన్నారు కదా, ఇన్సెంటివ్ ఎల్పిజి వచ్చేసరికి ప్రెజరైజ్డ్, ఈ కంపేరింగ్ లో ఇది ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే ఏ రకంగా ఇది మనకు ఎకానమీ అవుతుంది అనేది ఒక పాయింట్ మేడం. హలో,
1: చెప్పండి సార్. చెప్పండి మీరు.
4: ఇంకొక పాయింట్ ఏంటంటే మా అల్వాల్ ఏరియా అంటే మాది రేచల్ మల్కాజీ డిస్టిక్ వస్తుంది. యాక్చువల్గా ఎప్పుడు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ పైప్ లైన్ నెట్వర్కింగ్ అంతా కంప్లీట్ అయి ఉంది. అంటే అవగాహన లోపం వల్ల ఇక్కడ అంటే ఎవరికి అందుబాటులో రాకుండా పోతుంది సార్. అంటే దీనిపైన కొద్దిగా మీరు ఎలాగో ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి కొద్దిగా మా అల్వాల్, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైమ్ లో మీరు ఒక మంచి నెట్వర్క్ క్రియేట్ చేయగలుగుతారు సార్. ఇట్స్ ఓన్లీ ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ
1: సార్. తప్పకుండా అండి, మీరు చెప్పిన సూచనలు, సలహాలను స్వీకరిస్తాము. మేడ్చల్ దాంట్లో, అల్వాల్లో మా నెట్వర్క్ ఆల్రెడీ ఉంది. ఇంకా మేము విస్తరించడానికి తగిన ప్రణాళికలు వేస్తామండి. అందరి కస్టమర్లకి వెళ్ళి మేము విస్తృతంగా పర్యటించి మా అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామండి. మీరు అడిగినట్లుగా నేచురల్ గ్యాస్ అనేది చాలా

0: సురక్షితమైనది, స్వచ్ఛమైనది, ఎల్పిజితో పోల్చుకుంటే ఎకనామిక్గా కూడా ఉంటుందండి. ఎల్పిజితో పోల్చుకుంటే మీరు డిపిఎన్జి కనెక్షన్స్, డొమెస్టిక్ కనెక్షన్స్ అయితే డొమెస్టిక్ ఎల్పిజితో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అవుతుందండి. అదే మీరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, చిన్న హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, డాబాలు కానీ, వీటికి పోల్చుకుంటే కమర్షియల్ ఎల్పిజితోని 40% వరకు చీప్ ఉంటుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ద్వారా 24/7 మీకు ఆ గ్యాస్ అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ కస్టమర్స్ తీసుకున్నారనుకోండి, వాళ్లకు సిలిండర్స్ అయిపోతున్నాయనే భయం లేకుండా ఉంటుంది. 24 వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేసుకుంటే అంత అవైలబుల్గా ఉంటుంది. తర్వాత మీరన్నట్లుగా ప్రెజర్ ఇష్యూస్ ఏమీ లేవండి. ఎల్పిజి హై ప్రెషర్లో ఉంటుంది, ఇది లో ప్రెషర్లో ఉంటుందని కదండి. మీరు చూసుకున్నట్లయితే మనకు బర్నర్ టిప్పు దగ్గర, మనం ఏదైతే స్టవ్ ఉంటుందో స్టవ్ బర్నర్ టిప్పు దగ్గర 21 మిల్లీబార్ అవసరం ఉంటుందండి ఎల్పిజిది. సో మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ తీసుకుంటే మేము మెయిన్ లైన్ హెడర్ ప్రెషర్ వచ్చేసి 4 బార్ ప్రెషర్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత సర్వీస్ రెగ్యులేటర్ దగ్గర వచ్చేసి 100 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత మనకు బర్నర్ టిప్ దగ్గరకు వచ్చేసరికి ఎన్జీలో 28 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాం. సో మీకు ప్రెషర్ విషయంలో ఎలాంటి అపోహలు కానీ తర్వాత అనిశ్చితి కానీ అవసరం లేదండి. నిర్భయంగా నిశ్చింతగా మనకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ తీసుకోవచ్చు. మీకు సేఫ్గా ఉంటుంది, ఎకనామికల్గా ఉంటుంది, పొల్యూషన్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. తర్వాత మీరు అన్నట్లుగా మీ అల్వాల్ ఏరియాకి ఖచ్చితంగా మేము వస్తామండి. మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. అక్కడ మీరు కూడా మీ ఆ ఏరియా కస్టమర్స్ సపోర్ట్ కూడా మాకు కావాలండి. మా ఏరియా నెట్వర్క్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. ఎందుకంటే మా ట్రంక్ లైన్ కూడాను అక్కడ ఆ ఏరియా నుంచే వస్తుంది కాబట్టి, షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర సర్కిల్లో ఆ ఏరియాలో మాకు నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం కూడాను చాలా తేలికండి. మీరు ఎప్పుడు ఎంతమంది కావాలనుకుంటే ఎప్పుడు కావాలనుకున్నా కానీ మేము నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి కస్టమర్స్కి కనెక్షన్ చేయడానికి ఎల్లవేళలా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అందుబాటులో ఉంటుందండి.
1: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపు. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: పైపు నేచురల్ గ్యాస్ తీపి పడుతుంది అంటారా కదా ఎల్పిజి కన్నా,
1: చెప్పండి.
2: ఎల్పిజి పైపు నేచురల్ గ్యాస్
1: తక్కువ
2: పడుతుంది, ఛార్జ్ ఎక్కువ అండి.
0: అవునండి, హలో చెప్పండి.
2: ఇంకా పైపు నేచురల్ గ్యాస్ కనెక్షన్ తీసుకోండి ఎల్పిజి కన్నా, అంటే మన ఇన్స్టాల్మెంట్ ఛార్జెస్ ఎంత పడుతుంది అన్నారు
0: సార్? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి, ఏ ప్రదేశం, ప్లేస్ అండి?
2: కొత్తసా జిల్లా కదిలి పైపు నేచురల్ గ్యాస్ గురించి చాలా బాగా చక్కగా చెప్తున్నారు. అంటే ఎల్పిజి కన్నా చీపర్ రేట్ చీపరే పడుతుంది.
0: అవునండి, ఎల్పిజి కంటే కూడాను చీప్గా ఉంటుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎల్పిజి అనేది మనము 60% ఆఫ్ ద ఎల్పిజి మనం ఇంపోర్ట్ మీద ఆధారపడాల్సి ఉంటుందండి. మన డొమెస్టిక్ ప్రొడక్షన్, ఇండియాలో ప్రొడక్షన్ అనేది ఎల్పిజి 40% ఉంటుంది, బయట నుంచి 60% తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత దానికి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మనకు ఎల్పిజి అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. అదే మనం నేచురల్ గ్యాస్ తీసుకున్నట్లయితే, నేచురల్ గ్యాస్లో మనకు ఇండియాలోనే డొమెస్టిక్ కన్జంప్షన్కి సరిపడా నేచురల్ గ్యాస్ అవైలబుల్గా ఉంది. సో మీకు సరఫరాలో చూసుకున్నట్లయితే, సప్లై పోర్షన్లో చూసుకున్నట్లయితే ఎల్లవేళలా మీకు నేచురల్ గ్యాస్ అందుబాటులో ఉంటుంది. తర్వాత కాస్ట్ తీసుకుంటే కూడాను ఎల్పిజి సిలిండర్తో పోల్చుకుంటే డొమెస్టిక్ సిలిండర్కి అయితే 20% వరకు, 20% వరకు మనకి ఎకనామికల్గా ఉండడానికి ఆస్కారం ఉంది. కమర్షియల్ అయితే 40% వరకు ఎకానమీ అయ్యేంత వరకు ఆస్కారం ఉందండి. కాబట్టి పైపుడ్ నేచురల్ గ్యాస్ అందరూ తీసుకుంటే చాలా లాభదాయకంగా కూడా ఉంటుందండి.
1: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఆవశ్యకతల గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి బీజీఎల్ అధికారి ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా సంప్రదించవచ్చు. సార్, ఇప్పుడు పైపుడ్ నేచురల్ గ్యాస్కి లీకేజ్ వంటి సమస్యలు తలెత్తితే ఎవరిని సంప్రదించాలి, వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: చాలా మంచి ప్రశ్న అండి. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా మీరు అడుగుతున్నారు. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మ్యాక్సిమంగా మనకు పైప్ లైన్ల ద్వారా డ్యామేజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మనది నేచురల్ గ్రౌండ్ లెవెల్ నుంచి 600 మిల్లీమీటర్ డెప్త్లో మన పైప్ లైన్ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. కాకపోతే డ్యామేజ్ కావు అని చెప్పి అనడానికి

0: ఇది ఏదైనా థర్డ్ పార్టీ డ్యామేజ్ వాళ్ళు వేరే వాళ్ళు ఏదైనా ఎక్స్క్యూషన్ చేసినప్పుడు డ్యామేజ్ కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో మీరు మా టోల్ ఫ్రీ నంబర్ ఎమర్జెన్సీ నంబర్ ఉంది చూడండి, 1800-599-6991 అనే దానికి కాల్ చేస్తే ఇది 24x7 అవైలబుల్ అండి. ఈ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తే మా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంటుందండి, వాళ్ళు వితిన్ నో టైంలో మీకు వచ్చేసి దాన్ని ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై కూడా చేస్తారండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే, నా పేరు దీపక్ అండి. నేను ఇక్కడ

0: gated communities ఉన్నాయి, లైక్ 25 ప్లస్ ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో వాటికి కూడా ఈ సప్లై అనేది వస్తుందా? జస్ట్ తెలుసుకుందామని సార్.
1: సార్ ఇది మన పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సప్లై అనేది ఇండిపెండెంట్ హౌస్ నుంచి హై రైజ్ బిల్డింగ్ అప్ టు ఎనీ ఫ్లోర్ వరకు కూడాను మనము న్యాచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, హై రైజ్ బిల్డింగ్ కావచ్చు, బిగ్ సొసైటీస్ కావచ్చు, ఎవరికైనా కానీ మనము న్యాచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. కాకపోతే మా నెట్వర్క్ పరిధిలో ఉన్న వాటికి మాత్రం మేము ఇమీడియట్గా కనెక్షన్స్ ఇవ్వడానికి కానీ కన్వర్షన్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందండి. మా నెట్వర్క్ పరిధిలో లేని వాళ్ళకి మా నెట్వర్క్ పరిధిని విస్తరించి అక్కడ కనెక్షన్ ఇవ్వడానికి కాస్త సమయం పడుతుందండి. కాకపోతే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి గ్యాస్ సప్లై ఇవ్వాలనే లక్ష్యంతోనే బీజేల్ ఉంది, అలాగే ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు నవజీవన్ రెడ్డి అండి, నేను కొంపలి దగ్గర నుంచి మాట్లాడుతున్నా అండి. మేము భాగ్నగర్ గ్యాస్ ప్రొవైడింగ్ ఇది మేము యూజ్ చేస్తున్నాం అండి. మా అపార్ట్మెంట్ లో ఫస్ట్ టైం కొంపలి దగ్గర లాంచ్ చేసి కూడా మా అపార్ట్మెంట్ లో అండి. అయితే సార్ కి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ ఎంప్లాయీస్ గ్యాస్ రీడింగ్ తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఐడి కూడా ఉండట్లేదు. వాళ్ళు ఏంటంటే వచ్చి ప్రాపర్ రీడింగ్ వాడి వాడి ఇష్టం వచ్చిన టైంలో వచ్చిపోతున్నారు. ఒక టైం షెడ్యూల్ అనేది లేదు. అట్లీస్ట్ ఒక వీకెండ్ ఏదో పెట్టుకుని వస్తే ఫస్ట్ వీక్ అంటే మంత్ ఎండ్ లో ఫస్ట్ వీక్ లో ఎప్పుడన్నా వచ్చారంటే వాళ్ళు తీసుకోవచ్చు. అది పాటించట్లేదు వాళ్ళ ఇష్టం, వాడు ఎప్పుడో వాడు 10th కో 15th కో వస్తుంది. ఇంతవరకు ఎవరి బిల్లు ఏ మంత్ ప్రాపర్ గా లేదండి. స్టిల్ ఈ రోజు కూడా ఏ ఒక్కటి కూడా బిల్ ప్రాపర్ గా రాదు. ఎప్పుడు అంటే 2 మంత్స్ కో 3 మంత్స్ కో 4 మంత్స్ కో వస్తుంటది. అది ఈ మంత్ బిల్ కట్టామనుకోండి, నెక్స్ట్ ఆ ప్రీవియస్ 2 మంత్స్ బిల్ ఎరేజ్ అయిపోతుంది.
1: సార్ మీ ఇన్కన్వీనియన్స్కి మై సిన్సియర్ అపాలజీస్ అండి. ఖచ్చితంగా మీరు చెప్పిన ఈ సూచనలని, సజెషన్స్ని స్వీకరిస్తామండి. దీంట్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తామండి. మేము ఇప్పటికే ఆల్రెడీ ఈ బిల్లింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చాము. ఇక ముందు కూడాను మీరు చెప్పిన సజెషన్స్ని తీసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఇక ముందు నుంచి మీకు ఈ బిల్లింగ్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నామండి. అలాగే మీరు చెప్పినట్లుగా మా ఐడెంటిటీ కార్డుతో పాటుగానే మీ ప్రెమైసెస్లోకి మా మీటర్ రీడింగ్ తీసుకునే ఎగ్జిక్యూటివ్స్ వస్తారండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం మేడం, నేను అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను, అల్వాల్ మండల్. నా పేరు మనోహర్ బాబు.
2: చెప్పండి.
4: ఆల్రెడీ మా దగ్గర 10 ఇయర్స్ 15 ఇయర్స్ అవుతుంది పైప్ లైన్ ఆల్రెడీ. కొన్ని మత్స్య బలారం లేచింది, కొద్దిగా మత్స్య బలారం కొన్ని ఏరియా లేచిండు. అయితే కనెక్షన్ మాత్రం ఇంకా రాలేదు. అది ఎప్పటివరకు వస్తుంది అని అనుకున్నాము. అట్లనే ఈ అల్వాల్ ఉంది కదా, అల్వాల్ ఏరియా మెయిన్ అల్వాల్ టెంపుల్ అల్వాల్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఎప్పుడు వేస్తారని అసలు ఏరియా అక్కడైతే.
1: సార్ ఇప్పుడు మనకు అన్ని చోట్లకి నెట్వర్క్ విస్తరించాలనే ప్లానింగ్స్ ఆల్రెడీ ఉన్నాయండి. తర్వాత అక్కడ కస్టమర్స్ని రిక్వైర్మెంట్ని బట్టి, మన రిక్వైర్మెంట్ని బట్టి మేము నెట్వర్క్ ఎక్స్పెన్షన్ చేస్తున్నామండి. మీరు కొంచెం దయచేసి మా కాంటాక్ట్ నెంబర్లను కాంటాక్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. మా కాంటాక్ట్ నెంబర్లు మరొకసారి చెప్తున్నాము, 8106977495, 0402323 4701. ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కస్టమర్స్ కనెక్షన్స్ ఎలా తీసుకోవాలో ఏంటని చెప్తారు. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఎనీ థర్డ్ పార్టీ డ్యామేజెస్ కానీ, మీకు గ్యాస్ లీకేజ్ ఇష్యూ ఉన్నా, గ్యాస్ ఇంటరప్షన్ ఉన్నా కానీ 1800-599-699-1కి కాల్ చేస్తే 24x7 మా కస్టమర్ కేర్ వాళ్ళు మీ గ్యాస్ లీకేజ్ కానీ, గ్యాస్ ఇంటరప్షన్స్ కానీ అన్నిటినీ మీకు సమాధానపరుస్తారండి.
2: చాలా చక్కగా పైప్ న్యాచురల్ గ్యాస్ గురించి, దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి చాలా చక్కగా వివరించారు సార్. మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తరపున మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.
1: నమస్తే మేడం, థ్యాంక్స్ అండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్ జానకి పాడిన

వినబోయే పాట రాజసీతారాం పి సుశీల పాడిన సింహాసనం చిత్రం నుంచి, వేటూరి రచన.

సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన చూడాలని ఉంది చిత్రం నుంచి. వేటూరి రచన, మణిశర్మ సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు ఎంఎం కీరవాణి సునీత పాడిన నేనున్నాను చిత్రం నుంచి చంద్రబోస్ రచన ఎంఎం కీరవాణి సంగీతం.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను శంకర్ మహాదేవన్ బృందం గానం చేసిన సిరివెనల గీతం కోటి సంగీతంలో నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను విజయ్ ప్రకాష్, నేహా భాసిన్ గానం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఊసరవెల్లి చిత్రం నుంచి.

ఆజాద్ చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట అది. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట చిత్రం పెళ్లి సందడి.

ఆ పాటతో చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. మరికొన్ని పాటలు వార్తల అనంతరం 12:10 లాహిరి లాహిరిలో వినవచ్చు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత.

లాహిరి లాహిరి కార్యక్రమంలో మీరు ఇంతవరకు 1961 సంవత్సరంలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ద్వారా విడుదలైన భార్యాభర్తల చిత్రం నుంచి పాటలు విన్నారు. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముజ్జూరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్టెల్విన్లో వాజనర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. ముజ్జూరిలో లాల్ బహదూర్ శాస్త్రి

0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నర చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొంటున్నారు. రాష్ట్రాల మధ్య సహకారం, ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, భాగస్వామ్యాల బలోపేతం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జలవనరుల పంపిణీ, విద్య, వైద్యం, సమాచార సాంకేతికత, విపత్తు నిర్వహణ, నేరాల నివారణ, సరిహద్దు వివాదాలతో సహా అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తర బెంగాల్లో పరిపాలనపర సమీక్ష సమావేశాలతో సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సరిహద్దు భద్రతకు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. రేపు సిలిగురిలో నూతన క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేయబోయే 5 రోజుల ప్రత్యేక న్యాయ సంహిత ప్రదర్శన అమిత్ షా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి పాల్గొంటారు. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేయడం, సహకారం పెంచడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, భద్రత పెంపొందించడం, అలాగే నూతన సహకార రంగాలు గుర్తించడం లక్ష్యంగా ఈ భేటీ కొనసాగుతోంది. రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి సంబంధించిన 3 సూత్రాలు జపాన్ సవరించిన నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద రక్షణ పరికరాలు, సాంకేతిక సహకారం పెంచుకోవడం, సముద్ర భద్రతలో భాగస్వామ్యంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పాట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. ఇక పీఎంఏవైజీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్కా ఇల్లు మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయ్ ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ, అప్నా ఘర్ హోగా, ఉన్కే సప్నే పూరే హోంగే. లేకిన్ ఇస్కే సాథ్ సాథ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనా మే బీహార్ నే సమ్మిలిత్ హోనే కా ఫైసలా లియా హై. ఫసలో కో అగర్ నుక్సాన్ హోగా తో ఫసల్ బీమా యోజనా కే అంతర్గత్ ఉస్కీ భర్పాయి కిసాన్ కో హో పాయేగి.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద్లు పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ధి, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ రోజు జరిగే 4వ రౌండ్ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను మానవత్వమే ప్రథమ కర్తవ్యం భావనతో ప్రజలకు ప్రాధాన్యమిచ్చేలా ముందుకు తీసుకెళ్తుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మిషన్ లైఫ్ సూత్రాల ఆధారంగా సుస్థిర జీవనశైలి, అటవీ పెంపకం, కార్చిచ్చుల నిర్వహణ, విపత్తు స్థితిస్థాపకత, సాంప్రదాయ పరిజ్ఞానంతో కూడిన వాతావరణ అనుకూలతపై భారత్ దృష్టి పెట్టిందని, భూగ్రహ పరిరక్షణ, సామూహిక అభివృద్ధి, వినూత్న ఆవిష్కరణలు, నాలెడ్జ్ బదలాయింపు కేంద్రంగా చేసుకుని భవిష్యత్ కోసం భారత్ బ్రిక్స్ అధ్యక్షత కృషి చేస్తోందని ఒక దినపత్రికలో వ్యాసాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ మంత్రి వివరించారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 31వ తేదీ వరకు పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తి గల యువత అధికారిక యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్టిని డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపు 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్,

0: భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31న విడుదల కానుంది. క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు వచ్చే నెల 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 31 పూర్తవుతుంది. నవంబర్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల చేయబడుతుందని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఉత్తర ఒడిశాలో భద్రక్, కేంద్రపారా, బాలసోర్, మయూర్భంజ్, కేంగ్జర్ జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. రాజ్ఘాట్ వద్ద సువర్ణరేఖ నది ప్రమాదకర మట్టమైన 10.36 మీటర్ల కంటే ఎక్కువగా, అంటే 11.80 మీటర్ల వద్ద ప్రవహించడంతో సుమారుగా 280,000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్ష సూచనలతో భారత వాతావరణ శాఖ మయూర్భంజ్, కేంజర్, సుందర్గఢ్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మహే, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత షట్లర్లు పోటీ పడుతున్నారు. మహిళల సింగిల్స్లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు చైనాకు చెందిన 3వ సీడ్ వాంగ్ జీయుతో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ షెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్బీ పర్హాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్టెల్విన్లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన, డ్రా చేసుకున్న భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముసోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్, జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్టెల్విన్లో వాజనర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12 గంటలు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. జానపద కళారూపం.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ కేవైవి ప్రసాద్ బృందంచే గరగ నృత్యం వింటారు.

ఇప్పుడు ప్రదర్శించబోవు జానపద కళ గరగనృత్యం. గరగనృత్యం అంటే ఓంకార స్వరూపిణి ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి యొక్క ప్రతిస్వరూపం పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క పీఠంబులే ఊరూర వెలసిన గ్రామదేవతలు. ఆ

గ్రామదేవత యొక్క ఉత్సవ విగ్రహాలే ఈ గరగలు. ఆయా గ్రామాలలో అమ్మవారికి జాతర చేయు సమయాన ముందుగా పూజారి నియమనిష్టలతో, అమ్మా లోకమాత, ఈరోజు నీకు జాతర చేస్తున్నాము కావున నీ యొక్క ప్రతిరూపం ఈ గరగలో ఆవహింప చేయుచుచో గరగ రూపంలో ఉన్న నిన్ను ఊరంతా త్రిప్పుచున్న సమయాన భక్తులు నీకు సమర్పించుకును కానుకలు మృక్కుబడులు గైకునుము తల్లి అని వేడుకొనగా, ఆ అమ్మవారు గరగలో ఆయింపునని పురాణాలు చెబుతున్నాయి. ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా గరగనాట్యకారుడు అందమైన దుస్తులు ధరించి తలకు పాగా చుట్టుకుని తలపై గరగను పెట్టుకుని అనేక రకాలైనటువంటి జానపద వాయిద్యాలకు అనుగుణంగా తాషాలు, డప్పులు, వీర్నాలు, రాముడోళ్ళు వాయిద్యాలకు అనుగుణంగా చేయు నాట్యమే ఈ గరగనృత్యం.

గ్రామ దేవతలను గ్రామ సంచారం చేసే సందర్భంలో అమ్మవారికి దండకం రూపంలో ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోవు అమ్మవారి యొక్క దండకం శ్రీమన్ మహారాజ రాజేశ్వరి శాంభవి శంకరి శారదాంబ సరోజాక్షివే శాకిని డాకిని శంభురాణి మహావీలజ్వాలోజ్వరి కోటి సూర్యప్రకాశిని మదిన్ని వృత్తాంతముల మేర పూదండక దండకంబక్కను జరిపించిన అమ్మా పాలించు బంగారు బొమ్మ మొదంబొప్ప శ్రీవేద రాష్ట్రనానా ఆనాడు నిర్వికారం మందు ఓంకార ఓంకార ఓంకార శబ్దమును పుట్టగా అట్టి శబ్దము నుండి అండమును పుట్టగా అట్టి అండమురక్కలై పైభాగంబు ఆకాశమైన కింది భాగంబు భూదేవుని మారగా మధ్య భాగం ఉంది మహాశక్తి ఉత్పన్నమైన కదా. అప్పుడు ఆ శక్తి మూడు రూపముల బొమ్మలను చేసి వాటికి ప్రాణం పోసి లక్ష్మీ సరస్వతి పార్వతీదేవిని పేర్లుంచగా పార్వతీదేవి పీఠం మునక్క పీఠముగా నాయట్టి అట్టి పీఠము పద్దెనిమిది పీఠములే అట్టి పద్దెనిమిది పీఠములు కోటి గుణితములే పురమును ఒక్కొక్క పేర్లుగా వెలిసి ఆ పేర్లను తగు మాత్రమే వర్ణన చేస్తాను వినదగవ తల్లి లోకాలు మాత కొల్లేడు పెద్దమ్మ కోడూరు గంగమ్మ ముదురూరు ముత్తమ్మ గుంటూరు సోమాలు ఏలూరు మహాలక్ష్మి ఎన్నుకొండ దాసమ్మ భద్రాద్రి గుంతమ్మ నవడూరు పుల్లమ్మ పల్లెలాపురం మందు తాళ్ళమ్మ తల్లివే కొత్తపేటలోన బంగారు తల్లివే వాణిపల్లిలోన పల్లాలు తల్లివే అమలాపుర గ్రామాన సుబ్బాలు తల్లివే విజయవాడలోని కనకదుర్గమ్మవే అవిడి గ్రామాను కట్లమ్మ తల్లివే ఇలా ఇన్ని రూపాలతో వెలసిదివే మాత్రమ్మా నిన్ను మరీ మరీ వేడదన్ నిన్ను మాతగా అగాదన్న బాపాత్రం బట్టి పొక్కులెక్కిందివే బొబ్బులెక్కిందివే వెర్రి పుట్టిందివే హితవు తప్పిందివే వ్యాపవించవర్లు విసరంగ చేతివే గోల పుట్టిందివే గొల్లు అనిపిందివే ఇంపైన వస్తువులు హేసుక చేతివే హేసు వస్తువులంది హితవు తప్పిందివే జనులందరూ కలిసి నీ గుడికి వస్తురే ఘనముగా నీ పేర్ల జాతరలు చేతురే కొమ్ముజోళ్ళని మించు గొప్పైన రాంటోళ్లు బాకాలు నఫిరులు బాజాభజంత్రియులు మనసు వేడికి తీర మరిసన్నాయిటోళ్ళని డప్పులను రొంజులను తాషాలు వీర్ణాలు డడ్లవు డడ్లకు డబ్బు డవ్వేయించి విశ్రాణము తీరుగా వాయించావు కాగితపు బుట్టలను గగన ముగ్గు చెవులను మల్లిపని నిర్మించి మరిమించి అవ్వాలని చిచ్చుబుట్లను మంచి చిత్రగొట్టమ్మలు ఇట్లు బాణతంచా ఇంపుగా కాల్చనుగా కోళ్లను మేకలను కోరికతో తగినకి ఘనముగా నీ పేర్ల జాతరలు చేతురే పప్పు బెల్లం మంచి పరమాన్న మాధ్యము అప్పాలు పూరులు ఆవు పాలు తోడ చలివిడి వడపప్పు సారాయి కళ్ళును అరటిపళ్ళు మురి కొబ్బరి కాయలు నైవేద్యులు నీకు అర్పింతురేమ్మ పానుపులు వేయించి పట్టు చీరలు కట్టి బుక్కాలు జల్లించి హారతలు అర్పించి ముత్యాల తల్లికి ముందుకు ముంబోసి ఊరూరు నీ పేర్ల జాతరలు చేతురే మహిమలో నీ చాటి జగతి లేదు కదమ్మ మాయిరుగు మాపురుగు చిన్నలను పెద్దలను పాడి పంటలను కాశీ రక్షించవే జగత్కల్పవల్లి శ్రతకల్పవల్లి నమస్తే నమస్తే నమః.

ఈ విధంగా అమ్మవార్లకు పాన్పులు వేయించిన తర్వాత అమ్మవారిని లేవదీసే ముందు హారతితో లేవదీస్తారు. ఇప్పుడు హారతి, హారతి దే గై కొమ్మ జననిరో ఆదిశక్తి వమ్మ గుణకదాంబ శరదాంబ, హారతి దే గై కొమ్మ జననిరో ఆదిశక్తి వమ్మ గుణకదాంబ శరదాంబ, హారతి దే గై కొమ్మ త్రిపుర ధనుజహారి పాపహరారి, త్రిపుర ధనుజహారి పాపహరారి ఓంకార రూపిణి జగజ్జనని దేవి, హారతి దే గై కొమ్మ జననిరో ఆదిశక్తి వమ్మ గుణకదాంబ శరదాంబ, హారతి దే గై కొమ్మ శివుని పట్ట పురాణి శరణు శ్రీ శంకరి, శివుని పట్ట పురాణి శరణు శ్రీ శంకరి కైలాస గిరిలాలో విహరించు దేవి, హారతి దే గై కొమ్మ జననిరో ఆదిశక్తి వమ్మ గుణకదాంబ శరదాంబ, హారతి దే గై కొమ్మ ఐదవతనమిచ్చే అతిమము నీవమ్మ, ఐదవతనమిచ్చే అతిమము నీవమ్మ జగమోలేడులేని జగజ్జనని దేవి, హారతి దే గై కొమ్మ జననిరో ఆదిశక్తి వమ్మ గుణకదాంబ శరదాంబ, హారతి దే.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రంలో రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు శాసనసభలో కోరారు. డీఎస్సీ అవకతవకలపై ఆధారాలున్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక వివరాలు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ ఎన్ఆర్ఈడీసీఏఏపీ మేనేజింగ్ డైరెక్టర్ కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ ఉన్నతాధికారులతో నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నాలుగు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు 9,450 కోట్ల రూపాయలతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ రాష్టంలో గుమ్మిడిపుండి గూడూరు మధ్య 3వ-4వ రైళ్ల నిర్మాణంతో అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. తద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రాంతీయ వాణిజ్యం పరిశ్రమల అభివృద్దికి దోహదం చేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ సభలో పలు కీలక బిల్లులు తీర్మానాలు ప్రవేశ

0: పెట్టనున్నారు. వన్యప్రాణులు పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ప్రభుత్వ సభలో ప్రవేశపెట్టనుంది. జల కాలుష్య నివారణ చట్టానికి సంబంధించిన ఆమోద తీర్మానంతో పాటు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభ ముందుకు తీసుకురానున్నారు. అలాగే సూపర్ సిక్స్ హామీల అమలుపై సభలో లఘు చర్చ జరగనుంది. మరోవైపు ముద్రగడ సహా 8 మంది మాజీ శాసనసభ్యుల మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. శాసనసభాపతి సంతాప తీర్మానాన్ని చదివి వినిపించగా సభ్యులు మౌనం పాటించి నివాళులర్పించారు. రాష్ట్రంలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశంలో భాగంగా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. భీమవరం కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశామని తెలిపారు. ఇతర జిల్లాలకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే డిజైన్లు సిద్దం చేశామని మంత్రి తెలుపుతూ,
1: భీమవరం సంబంధించేటువంటి కలెక్టరేట్ గురించి కూడా ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేశాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇవే కాక ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ ప్రతిపాదనలు వచ్చినటువన్నీ కూడా ప్రభుత్వం మా యొక్క R&B శాఖ ద్వారా కూడా కొన్ని డిజైన్ కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఇచ్చిన దాన్ని కూడా నోట్ చేసుకుని మళ్లీ ప్రభుత్వానికి కూడా నివేదిక అందజేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.
0: రాష్ట శాసనసభ సమావేశాల్లో తీర ప్రాంత మౌలిక సదుపాయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. తీర ప్రాంతాల్లో ప్రజా సౌకర్యాలు, పర్యాటక ప్రాజెక్టులు, తీరరక్షణ పనులకు అవసరమైన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ CRZ అనుమతులను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మండల నిర్వహణ ప్రాధికార సంస్థ సిఫార్సుల మేరకు మంజూరు చేస్తారని తెలిపారు. జాతీయ సుస్థిర తీర ప్రాంత నిర్వహణ కేంద్రం ద్వారా రాష్ట్రంలోని 12 తీర ప్రాంత జిల్లాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను సమర్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు. అన్నదాత సుఖీభవ నిధులపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, గిట్టుబాటు ధర లభించిన సమయంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట వాటాను కూడా రైతులకు అందిస్తున్నామని చెప్పారు. ఈ నెలాఖరులోపు పంటల బీమా నమోదు చేసుకోవాలని మంత్రి కోరుతూ,
2: ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి కోరుతున్నాను, ప్రతి ఒక్క పంటకి ఇన్సూరెన్స్ ఉంది. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంది, 30-40-50 రూపాయలే రైతు వాటా అధ్యక్ష. మిగతా డబ్బంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కడుతున్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ ఈ నెలాఖరు వరకు ఉంది. ప్రతి రైతుకి మేలు జరగాలంటే శాసనసభ్యులు మీరు కూడా కాన్స్టిట్యూన్సీలో ప్రత్యేక మీటింగులు పెట్టి రైతులకు ఎడ్యుకేట్ చేయండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం సముద్ర తీరంలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 16న 8 మంది సిబ్బందితో చేపల వేటకు బయలుదేరిన బోటు ఈరోజు తిరిగి వస్తుండగా విశాఖ తీరానికి సమీపంలో ప్రమాదానికి గురవ్వగా 8 మంది మత్స్యకారుల్లో జాలేరుపేటకు చెందిన అప్పన్న ఒక్కరు గల్లంతయ్యారు. గల్లంతైన అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ, సముద్ర పోలీసులు, తీరరక్షక దళాల సమన్వయంతో విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. డీఎస్సీ అవకతవకలపై ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు అంగీకరించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. డీఎస్సీ నియామకాలపై పోరాడుతున్నందుకే తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షపై ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొంటూ,
3: ఒకే వ్యక్తి చేతిలో ఈ బాధ్యతలు ఎందుకు పెట్టారు? ఇలా చేసినందువలన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా పోయి లీకేజ్ కు ద్వారాలు తెరిచినారు. డిఎస్సి ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఒప్పుకున్నారు.
0: భారతరత్న దివంగత భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి ఈరోజు. ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతిని జాతీయ సద్భావన దివస్గా జరుపుకుంటున్నారు. రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న

0: ముంబైలో జన్మించారు. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత భారత 6వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చిన రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక రంగ అభివృద్ధికి కృషి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు గాని, మై జీఓవీ .in వెబ్సైట్కు గాని లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. రాష్ట్రంలోని జూనియర్ వైద్యులకిచ్చే ఉపకార వేతాన్ని ఇకపై ప్రతి ఏటా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2 ఏళ్లకోసారి సవరించే విధానం ఉండగా దాని స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానుందని చెప్పారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ, పీజీ విద్యార్థుల ఉపకార వేతనాన్ని ఇకపై ప్రతి ఏడాది 3% చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. జూనియర్ వైద్యులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఈ వివరాలను వీరపాండియన్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా జూనియర్ వైద్యులు విధుల్లో చేరాలని కోరారు. రాష్ట్రంలో అరుదైన భూ ఖనిజాలు, పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అభివృద్దికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ఈరోజు సమావేశమయ్యారు. తీర ప్రాంతంలో ఉన్న అపార ఖనిజ వనరులను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక కోర్సును ప్రారంభించాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రంలో రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు శాసనసభలో కోరారు. డీఎస్సీ అవకతవకలపై ఆధారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
4: ఆర్బీఐ అంటోంది.
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో శ్రీమతి వి సౌభాగ్యలక్ష్మి గారితో పరిచయం, శ్రావణమాస విశిష్టత గురించిన విశేషాలు, లలిత గీతాలు, ఈ అంశాలు ఉంటాయి. ముందుగా పెద్ద వయసు మహిళలకు పోషక విలువల గురించి శ్రీమతి వి సౌభాగ్యలక్ష్మి గారితో పరిచయం వింటారు. సౌభాగ్యలక్ష్మి గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: మీరు గృహిణిగా ఇంట్లో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అంటే పిల్లల్ని చూసుకోవటం దగ్గర నుంచి పెద్దవాళ్ళని చూసుకోవటం చేస్తూ ఉంటారు కదండి. పిల్లలు పెద్దవాళ్ళయి తర్వాత ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కొన్ని రకాల జాగ్రత్తలు అనేది మనం తీసుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, వయసు పెరిగిన తర్వాత మధ్య వయసులో ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, అట్లాగే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా మనం కొన్ని జాగ్రత్తలు అంటే ఆహారం విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం కదండి. మరి ఇప్పుడు మనకి పెద్ద వయసుకు వచ్చినప్పుడు ముఖ్యంగా మనం మహిళలను కనుక తీసుకున్నట్లయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనం ఈ పనులన్నీ కూడా అంటే ఇంటి పనులు కానివ్వండి, పిల్లల బాధ్యతలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఆహార విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడే మనం నిర్వర్తించడానికి వీలవుతుంది. మరి అట్లాంటప్పుడు ఈ పెద్ద వయసు మహిళల్లో ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే పోషక ఆహారం అనేది మనం తీసుకోవాలి ఖచ్చితంగా. మరి ఎట్లాంటి పోషకాహారాన్ని మనం తీసుకోవాలంటారు? అసలు ఈ పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం ఏముందంటారు?
5: ఎన్ని సంపదలున్నా మంచి ఆరోగ్యం ఉండాలండి. ఎన్ని సిరి సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే వాటిని ఎలా అనుభవించగలం? ఏ ప్రాణికైనా జీవించి ఉన్నంత కాలం ఆహారమే ముఖ్యమైన అవసరం. పశుపక్షాదులు, చెట్లు, చేమలు కూడా వాటికి తగిన ఆహారం లేదే జీవించలేవు కదండి. అట్లాగే మానవాళికి కూడా ప్రకృతిలోనే పళ్ళు, ఫలాలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, పాలు వంటివి అనేక ఆహార పదార్థాలు పొందుపరిచాడు భగవంతుడు. ఏ వయసు వరకైనా వారి వారి అవసరాలను బట్టి మంచి సమీకృత ఆహారం, నిద్ర, తగిన శారీరక శ్రమ మంచి ఆరోగ్యానికి ముఖ్యమైనవి అండి.
4: ఇది వరకుటి కన్నా కూడా ఇప్పుడు స్త్రీలలో ఆరోగ్యం పట్ల అవగాహన అనేది కొంచెం పెరిగి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. మనం ఆహారం విషయంలో కానివ్వండి, ఇంక ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే?
5: 1990 తర్వాత చూస్తే అండి, అప్పటికన్నా 2013 మన దేశంలో స్త్రీల జీవన కాలం 10 సంవత్సరాలు పెరిగిందండి. కానీ వీరందరి ఆహారపు పోషక విలువలు ప్రత్యేకంగా ఉంటాయి, అందరిలాగా కాదన్నమాట. సరైన పోషక విలువలతో కూడిన సమీకృత ఆహారం ఉంటేనే ఆరోగ్యవంతమైన జీవన సరళి దీర్ఘాయుషుగా ఉంటారు. కానీ కొంత వయసు వచ్చిన వారిలో ఈ మధ్య ఏమవుతుందంటే ఒక రకమైన ఒంటరితనం, నిర్లిప్తత, ఆర్థిక సమస్యలు, కొంతకాలం పోయాక వంటలో చేయాలన్న ఆసక్తి లేకపోవడం, ఇవే కాక ఆహార పదార్థాల్లో ఉన్న పోషక విలువల గురించి కూడా సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయండి. మనం తీసుకునే ఆహారం వల్ల వచ్చే శక్తిని గ్రహించే జీవక్రియ కూడా నిదానం అయిపోతుందండి వయసు పెరిగిన కొద్దీ. కొంతమందిలో పెద్ద వయసు వచ్చే దంత సమస్యల వల్ల ఆహారం సరిగ్గా నమలు లేకుండా పోతున్నారు కదా. ఇంకా ఉన్న ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతుంటే ఆకలిము కూడా మందగిస్తుందండి పెద్దవాళ్లలో. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పెద్ద వయసులో ఉన్న స్త్రీలకు కొన్ని విటమిన్లు, పోషకాలు ఇవ్వగలిగిన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి.
4: మరి పెద్ద వయసు ఉన్నటువంటి స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలండి?
5: ముఖ్యంగా అండి ఏ వయసు వారికైనా మంచి ఆరోగ్యం కావాలంటే వారికి తగిన ఆహారము, శారీరక శ్రమ ముఖ్యమైనవండి. 50 సంవత్సరాలు దాటిన స్త్రీలలో జీవక్రియ అంటే మనం తిన్న ఆహారం వల్ల వచ్చే శక్తి ఖర్చు అయ్యే ప్రక్రియ కొంత వేగం తగ్గిపోతుంది, సుమారుగా 30% వేగం తగ్గుతుందండి. ఇందువల్ల స్త్రీలలో స్థూలకాయం వచ్చే

0: అవకాశం ఉంది.
1: హ్మ్
0: స్థూలకాయం వచ్చిందంటే గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, బీపీ, కీళ్ళ నొప్పులు, డయాబెటీస్ వంటి సమస్యలు కూడా వస్తాయండి. వీటిని నివారించడానికి తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషక విలువలను ఆహారం తీసుకోవాలండి.
1: ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు క్యాలరీలు అని,
0: అవునండి,
1: అసలు ఆ క్యాలరీలు అంటే ఏంటండి?
0: చెప్తాను. మనం తీసుకునే ఆహారం నుంచి లభ్యమయ్యే ఒక యూనిట్ శక్తికి ఒక క్యాలరీగా అంటారండి. మనం చేసే ప్రతి పనికి గంటకు కొన్ని క్యాలరీలు మనకి అవసరం అవుతాయి. ఇవి మనం తీసుకునే ఆహారం నుండే లభిస్తాయి మనకి. అవసరానికి మించిన ఆహారం తీసుకున్న, ఆహారానికి తగ్గట్టు తగిన శారీరక శ్రమ లేకున్నా శరీర బరువులు పెరుగుతుంది. ఉదాహరణకి మనకి 1 గ్రాము కొవ్వు పదార్థంలో అంటే 9 క్యాలరీలు లభిస్తాయి. శరీర శ్రమ లేకుండా విశ్రాంతిగా ఉండే స్త్రీలకి ఒక రోజుకి 1600 కిలో క్యాలరీస్ చాలండి. అంతా లభించే ఆహారమే తీసుకోవాలి. కొంచెం యాక్టివ్గా ఉండే స్త్రీలకి అంటే ఏదైనా శారీరక శ్రమ చేసేవారికి 2000 కిలో క్యాలరీస్ వరకు తీసుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో పొద్దున్నే తినే టిఫిన్లో 70 గ్రాములు గోధుమ రవ్వతో కూరగాయలు కలిపి చేసే ఉప్మా వల్ల 215 కిలో క్యాలరీస్ లభిస్తాయండి. దోశ, పెసరట్టు వంటివి తక్కువ నూనెతో నాన్ స్టిక్ పెనమే చేస్తే చట్నీతో కలిపి 125 క్యాలరీలు ఉంటాయి. ఇలాగా ప్రతిదీ మనం ఒక క్యాలరీకి సంబంధించి చూసుకుంటూ జాగ్రత్తగా మనం ఆహార అలవాట్లు అలవర్చుకోవాలండి.
1: అంటే వయసు పెరిగిన తర్వాత ఇట్లా క్యాలరీల ప్రకారం ఆహారం
0: ఆహారం
1: తీసుకోవాలంటారు,
0: చూసుకుని తీసుకుంటూ
1: ఎక్కువ తక్కువ
0: ఉండాలి.
1: కాకుండా.
0: అవునండి. 30 గ్రాములు రవ్వ లేక రాగి పిండి, చోళ పిండితో, మిగడలేని పాలతో కానీ మనం జావ చేసుకుంటే అందులో 215 కిలో క్యాలరీస్ ఉంటాయి. అలాగా కాఫీ, టీ లేకపోతే మిగడ తీసిన పాలు ఒక కప్పులో సుమారుగా 100 క్యాలరీలు ఉంటాయండి. ఒక చిన్న చెంచా పంచదారలో 20 క్యాలరీలు ఉంటాయి. ఇటువంటివన్నీ పెద్ద వయసు వాళ్ళు తగ్గించుకుంటాం, చాలా మంచి పని. ఇలా మనం తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు ఎంచుకోవాలండి.
1: అంటే ఒక వయసు పెరిగిన తర్వాత జీవక్రియ అనేది కొంచెం
0: జీవక్రియ
1: మందగిస్తుంది కాబట్టి
0: తగ్గుతుంది.
1: మనకి ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తక్కువగా
0: తక్కువగా
1: తీసుకుంటూ ఉండాలి.
0: తీసుకునే, మనం చేసుకునే ప్లాన్ ఆ విధంగా ఉండాలండి.
1: ఇప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవటం వల్ల ఊబకాయం వస్తుంది అని అన్నారు, అట్లాగే ఊబకాయం కాకుండా ఇప్పుడు మనం తక్కువ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు బరువు తగ్గుతూ ఉంటారు, ఆ తగ్గినప్పుడు కూడా ఏమైనా సమస్యలు వస్తాయా?
0: అవునండి. స్త్రీలు తక్కువ బరువుగా ఉంటే కూడా సమస్యలు ఉన్నాయి. తక్కువ బరువు ఉన్న స్త్రీలలో అజీర్తి, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, కండరాల బలహీనత రావడం, జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుందండి. ఇవన్నీ కాకుండా ఆస్టియోపోరోసిస్ అనే ఎముకలలో బలం తగ్గి విరిగిపోయే అంటే ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో ఈస్ట్రోజన్ స్థాయి తగ్గి ఎముకలు గట్టితనం కోల్పోతాయండి. దానివల్ల బలహీనం అయిపోతుంది,
1: ఎముక
0: ఎముక బలహీనం అవుతుంది. ఆ గట్టితనం కోల్పోవడం వల్ల ఎముకలు విరిగే అవకాశాలు ఎక్కువ తక్కువ బరువు ఉన్న స్త్రీలలో. అందుకల్ల బాలికలు ఎదిగే వయసులోనే ఎముకలు దృఢంగా ఉండేందుకు తగినంత కాల్షియం లభించేలాగా చూడాలండి. దానివల్ల పెద్ద వయసులో కూడా ఎముకలు బలంగా ఉంటాయి. సాధారణంగా స్త్రీలకి ఆహారం గుండా లభించే ఐరన్, కాల్షియం తక్కువ అండి. ఋతుక్రమం, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకి ఎక్కువ పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలండి. కావాలి, మనం అందచేయాలి. ఆహారంలో అన్ని రకాల పళ్ళు, పాలు, ఆకుకూరలు, తాజా కూరగాయలు ప్రతిరోజు ఉండేలాగా చూసుకుంటే మంచి పోషకాలు లభిస్తాయండి.
1: అంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాటిని
0: ఇట్లాంటివన్నీ చేసుకోవాలి.
1: మరి ఆహార విషయంలో వీళ్ళు అంటే తక్కువ బరువు ఉన్నటువంటి స్త్రీలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: అంటే తక్కువ బరువు ఉన్న స్త్రీలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే క్రమం తప్పకుండా భోంచేస్తూ ఉండాలండి. ఒకేసారి తినకుండా కొద్ది కొద్ది మొత్తాల్లో తరచుగా ఆహారం తీసుకుంటూ ఉండాలి. అసలు భోజనం చేయకుండా మాత్రం ఉండకూడదు.
1: అంటే
0: ఉపవాసాలు అట్లాంటివి చేయకూడదు. మంచి పోషక విలువలు ఉన్న పెరుగు, చీజ్, పళ్ళు, ఎండు ద్రాక్ష వంటివి ఎక్కువగా తీసుకోవాలండి. మధ్య మధ్యలో పాలు, పళ్ళరసాలు వంటివి కూడా తాగుతూ ఉండాలి.
1: అంటే అప్పుడు బరువు సమానంగా ఉంటాయి.
0: అంటే వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్కి కొంచెం ఫేస్ చేయడానికి వీలవుతుంది. ఆస్ట్రోపోరియోసిస్ అన్నది వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల అది ఎదురు మనం కాపాడుకుంటూ ఉండొచ్చు,
1: అది రాకుండా
0: రాకుండా.
1: చూసుకోవడానికి వీలవుతుందండి. మరి పెద్ద వయసు ఉన్నటువంటి స్త్రీలలో ఎట్లాంటి ఆహార నియమాలు మనం పాటించాలంటారు?
0: మంచి పోషక విలువలు గల ఆహారం రోజుకి కనీసం 3 సార్లు అయినా తీసుకోవాలండి.

0: అందుకే ఎంత తిన్నారని అనుకోకూడదు, ఏం తిన్నారని మనం చూడాలి. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు అన్నీ తగిన మోతాదుల్లో లభించేలాగా వారి ఆహారం ఉండాలండి. దీనివల్ల శారీరక బరువు, దృఢంగా ఎముకలు, బలమైన కండరాలతో స్త్రీలు మంచి ఉత్సాహంగా ఉంటారు. పెద్ద వయసు అయినా సరే శక్తివంతంగా ఉండి ఉత్సాహంగా ఉంటారు. వంటల్లో వేరుశనగ, కొబ్బరి, నువ్వులు ఇటువంటి నూనెలు ఎక్కువ వాడకూడదండి. మితంగా వాడుకుంటూ ఒక్కొక్కరికి 4 స్పూన్ల చొప్పున ఉండేలాగా వంటల్ని చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలండి.
1: అంటే ఈ నూనెలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ
0: కొలెస్ట్రాల్
1: మోతాదుల్లో మనం
0: కొలెస్ట్రాల్
1: వాడుకోవాలి.
0: పెరిగిపోయే అవకాశం ఉందండి. అందుకని తక్కువ నూనె వాడుకుంటూ మనం ప్లాన్ చేసుకోవాలి. ఉడికించిన కూరలు పోపులో వేసుకున్నట్లు చేసుకుంటే కొలెస్ట్రాల్ని అదుపు చేసుకోవచ్చండి. కూరగాయలు, వేపుడు కూరలు, అప్పడాలు వంటివి తగ్గించుకుంటే అవన్నీ ఉప్పుతో కలిసినవి కనుక బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది. ద్రవ పదార్థాలు కూడా మనిషికి శరీరానికి కనీసం 2 లీటర్లన్నా కావాలండి ఓ రోజుకి. అప్పుడే వాళ్ళ చర్మం మంచి నిగనిగలాడుతూ ఉంటుంది.
1: మరి ఈ పెద్ద వయసు ఉన్నటువంటి మహిళలు పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలంటున్నారు కదండి, ఇప్పుడు చెప్పిన ఆహార నియమాలే కాకుండా ఇంకా వాళ్ళు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మంచి ఆరోగ్యానికి పోషకాహారం ఎంత ముఖ్యమో శారీరక వ్యాయామం కూడా అంతే ముఖ్యమండి. ఈ రోజుల్లో ఎవరింట్లో చూసినా గ్రైండర్స్, మిక్సీలు లేని ఇల్లే లేదు. ఒంటికి శ్రమ కలిగించేటువంటివి పూర్వం మనం మేము చేసేవాళ్ళం అండి. రుబ్బడాలు, దంచడాలు, నూరడాలు ఇటువంటివి ఏమీ శ్రమ కలిగించే పనులు ఇప్పుడు లేవు. ఇప్పటి పిల్లలకి అసలు రోలు రోకలి, పత్రం తిరగలే అంటే కూడా తెలియకపోవచ్చు నా ఉద్దేశం. కాబట్టి స్త్రీలకి అతి సులువైన వ్యాయామం నడక. ప్రతిరోజు ఉదయం 1 అరగంటన్నా చురుగ్గా నడవాలండి. నడిచే ముందర కాఫీలు, పాలు అలాంటివన్నీ తాగకూడదు. ఒట్టి కడుపుతోనే 1 అరగంటన్నా చురుగ్గా నడవాలి. ఇంట్లో తోట ఉన్నవాళ్ళు చెట్లకు నీరు పోయడం, రాలిన ఆకులు ఏరుతూ శుభ్రం చేసుకోవడం ఇటువంటి తోట పని కూడా మంచి వ్యాయామం కింద లెక్క. ఆకుపచ్చని చెట్ల మధ్య తిరుగుతూ ఉదయం స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఉంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి. ఇది ఒక మంచి సూత్రం. ఇంట్లో మనవలు మనవరాళ్ళు ఉంటే వాళ్ళతో ఆడుకుంటే అది ఇంకా మంచి వ్యాయామం. అది దాని ఆనందం తీరే వేరు. నేడు మనం ఉంటున్న ఈ ఉరుకులు పరుగులు ప్రపంచంలో స్త్రీలు ఏం చేస్తున్నారంటే కుటుంబంలో మగవాళ్ళకి పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారండి. వాళ్ళకు కావాల్సినవన్నీ చేయడం, అమర్చి పెట్టడం ఇవన్నీ చూసుకుంటున్నారు కానీ తమ ఆరోగ్యం కానీ తమకి కావాల్సిన ఆహార సంగతులు కానీ పట్టించుకోవడం లేదు. ఇంట్లో ఏమవుతుందంటే అందరూ భోజనం చేశాక ఆఖరిని వాళ్ళు భోజనం చేస్తారు, గృహిణి అన్న స్త్రీలు. దానివల్ల ఏమవుతుందంటే ఏదో ఎంత ఉంటే అంత తినేసేసి సరిపించుకుంటారు. కానీ ఈ శరీరానికి మనకి ఇది అవసరం, ఈ పోషక విలువలు కావాలి అని వాళ్ళు అనుకోవటం లేదండి. కానీ స్త్రీలకే ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారం చాలా అవసరం. బాలికగా, యువతిగా, ప్రౌఢగా, వృద్ధాప్యంలోనూ ఏ దశలో అయినా పౌష్టిక ఆహారం తగిన శక్తిని ఇస్తుంది. దానివల్ల కుటుంబంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఆడవాళ్ళు ఎదుర్కోగలుగుతారు.
1: కాబట్టి మంచి
0: పోషకాహారం అన్నది ఎప్పుడు కావాలి. అంటే మన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అండి. మగవాళ్ళ ఏది అవసరాలు ఎంత చూసుకుంటామో మనం కూడా మన అవసరాలు అలా చూసుకోవాలి. పెద్ద వయసులో ఉన్న స్త్రీలు ముఖ్యంగా చూసుకోవాలి.
1: ఇప్పుడు పోషకాహారం మనం తీసుకోవాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండి ఇంటిని చూసుకోగలుగుతాం అంటున్నారు కదండి. మరి ఈ పోషకాహారం అనేది స్త్రీలకి పురుషులకి ఒకే రకంగా ఉంటుందండి?
0: సాధారణంగా చిన్న వయసులో బాలురు బాలికలుగా ఉన్నప్పుడు పౌష్టికాహార అవసరాలు ఇద్దరికి ఒకలాగే ఉంటాయండి, పెద్ద తేడాలు ఉండవు. కానీ బాలికల్లో ఏమవుతుందంటే రజస్వలానంతరం శారీరకంగా హార్మోన్లలో కొంత తేడాలు వస్తాయి. ఇప్పుడు వారి యొక్క పోషకాహార విలువలు మారుతూ ఉంటాయండి. మగవారితో పోలిస్తే ఆడవాళ్ళకి క్యాలరీలు తక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ కొన్ని విటమిన్లు, ఖనిజ పదార్థాలు ఎక్కువగా కావాల్సి ఉంటుంది. స్త్రీలలో ఋతుక్రమం, గర్భధారణ నెలసరి ఆగిపోవడం వల్ల వాళ్ళకు సాధారణంగా వచ్చే ఇవి ఏమిటంటే రక్తహీనత అండి, ఎముకలు కూడా బలహీన పడిపోతాయి. అందువల్ల వాళ్ళకి ఎక్కువగా విటమిన్ డి, విటమిన్ B9 అంటే ఫాలిక్ యాసిడ్ లభించే ఆహారం కావాలండి. రాగులు, సజ్జలు, బెల్లం, చింతపండు, పాలు, పాల ఉత్పత్తులు స్త్రీలకి చాలా మంచివి. ఇవి తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి కావాల్సిన విటమిన్లు అవి అందుతాయండి. క్యాబేజీ, బీన్స్.

0: వెల్లుల్లి ఇటువంటి ఎక్కువ కాల్షియం గల పదార్థాలు తీసుకోవాలండి. బ్రోకోలి, దోసకాయలు కూడా మెగ్నీషియాన్ని ఇస్తాయి. ఇలా మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని తప్పకుండా కాపాడుకుంటూ ఉండాలండి. అప్పుడే నేటి తరం వాళ్ళకి పెద్దవాళ్ళైనా వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండగలం మనం. ప్రస్తుతం జనరేషన్లో అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారండి యువతరం వాళ్ళకి. వాళ్ళకి నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే, ఇప్పటి నుంచే శారీరక ఆరోగ్యంతో పాటుగా ఇన్ని సలహాలు పాటిస్తూ ఉన్నా మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమండి. ఎవరు ఏ పేరుతో నమ్మినా ఒక అతీత శక్తి మనల్ని కాపాడగలదన్న ఒక విశ్వాసం ఉండాలి. దాంతో ధ్యానం చేయడం, సూర్య నమస్కారాలు వంటివి అలవాటు చేసుకుంటూ ఉంటే పెద్ద వయసులో కూడా మనసుకు శాంతిగా ఉండి అవి రక్షగా ఉంటాయి, వారి ఆరోగ్యం బాగుంటుంది.
1: కాబట్టి సౌభాగ్యలక్ష్మి గారు, పెద్ద వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలో మీరు చెప్పారు. ఈ పోషక విలువలు అందేటట్టు గనక వాళ్ళు చూసుకున్నట్లయితే పెద్ద వయసులో ఏమైనా వ్యాధులు అవి రాకుండా ఉండటానికి కూడా వీలవుతుంది. కాబట్టి వీళ్ళు సాధ్యమైనంత వరకు పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలంటారు.
0: అంతేనండి, చాలా ముఖ్యమైన విషయం. పెద్దవాళ్ళ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా, వాళ్ళు ఏ సమస్యలు ఫేస్ చేయక్కర్లేరు.
1: నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు పెద్ద వయస్సు మహిళలకు పోషక విలువలు శ్రీమతి వి సౌభాగ్యలక్ష్మి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రావణమాస విశిష్టత గురించి తెలుసుకుందాం. చంద్రుడు శ్రవణానక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణానక్షత్రం పేరుతో ఏర్పడినటువంటి ఈ శ్రావణమాసములో శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి చేసే పూజలు అనంత పుణ్యాలు కలిగిస్తాయని శాస్త్రాలు బోధిస్తున్నాయి. మాసాలలో శ్రావణమాసం చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనది. శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరినీ ఆరాధించే మాసం ఈ శ్రావణమాసం. అంతేకాదు, ఈ శ్రావణమాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో అన్ని రోజులు కూడా పవిత్రమైనవే. ఈ శ్రావణమాసానికి పండుగల మాసం అని కూడా పేరు. మహిళలు భక్తి శ్రద్ధలతో, పూజలు వ్రతాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. వివాహిత స్త్రీలు సౌభాగ్యం కోసం మంగళగౌరీదేవిని, లక్ష్మీదేవిని పూజిస్తారు. శ్రావణ సోమవారాలు శివారాధన, మంగళవారాలు గౌరీదేవిని ఆరాధిస్తారు. ఇక శ్రావణ మాసంలో బుధవారాలు శ్రీ మహావిష్ణువును పూజించడం విశేషం. ఇక శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. ఇవే కాకుండా నాగపంచమి, పుత్రద ఏకాదశి, హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య ఇవి కూడా జరుపుకుంటారు. ఈ శ్రావణ మాసంలో ముందుగా వచ్చే పండుగ మంగళగౌరీ వ్రతం. కొత్తగా పెళ్లైన ముత్తయిదువ్వలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక తరువాత అతి ముఖ్యమైన, ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం. దీనిని పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆచరిస్తారు. ఈరోజు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి, ముగ్గులు పెట్టి ఇంటిని అలంకరిస్తారు. మహిళలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈరోజు పూజలో అమ్మవారి కథ చెప్పుకుని చేతికి తోరణం కట్టుకుంటారు. పసుపు కుంకుమ పూలతో అమ్మవారిని పూజించి అనేక రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పిస్తారు. సాయంత్రం ముత్తయిదువులకు వాయన తాంబూలాలు ఇస్తారు. ఇక శ్రావణ శుద్ధ ఏకాదశి. దీనిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అని అంటారు. పుత్ర సంతానాన్ని కోరుకునే వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ పూర్ణిమ. దీనిని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. అన్న తమ్ముళ్ల శ్రేయస్సును కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పౌర్ణమి. సోదరునికి రాఖీ కట్టి, నుదుట బుట్టు పెట్టి, తర్వాత మిఠాయి తినిపించి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే ఈరోజు పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత శ్రావణ పౌర్ణమిని జంజాల పౌర్ణమి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణావతారం. బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. ఉదయం అంతా ఉపవాసముండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నెలను సమర్పించడం ఆనవాయితీ. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా పవిత్రమైనదనే చెప్పాలి.

0: और त्रिशा जॉली तथा गायत्री गोपीचंद BWF बैडमिंटन विश्व चैंपियनशिप के महिला डबल्स क्वार्टर फाइनल में पहुंची। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన అనర్హులు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి నషాముక్త్ యువ వికసిత్ భారత్ అన్న అంశంపై మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తుల జీవితాలనే కాకుండా కుటుంబాలను, సమాజం, దేశ భవిష్యత్తుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన మరియు నిర్మాణాత్మక జీవన విధానం వైపు నడిపించాల్సిన అవసరం ఉంది. యువత శక్తిని దేశ నిర్మాణానికి వినియోగించాలి అనే లక్ష్యంతో నషాముక్త్ యువ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, యువతను ఈ వ్యసనానికి దూరంగా ఉంచడం, వారిని సామాజిక బాధ్యతలు భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో మై భారత్ ఆధ్వర్యంలో చేపడుతూ ఉన్న కార్యక్రమాలు, యువత భాగస్వామ్యం, వివిధ శాఖల సమన్వయం, వీటి గురించిన పూర్తి వివరాలు మనకందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారు, స్ట్రీట్ డైరెక్టర్ మై భారత్ కు సంబంధించి. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్తే అండి.
1: సార్ కార్యక్రమంలో ముందుగా నషాముక్త్ యువ వికసిత్ భారత్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు సార్?
2: నషాముక్త వికసిత్ భారత్ 2.0 అభియాన్ ఈ ప్రోగ్రామ్ మన ఆగస్ట్ 2 ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని, మహత్తర కార్యక్రమాన్ని 10,000 లొకేషన్స్ లో, 10,000 ప్లేసెస్ లో, అదేవిధంగా 1,00,000 మందితో, యువతతో వర్చువల్ గా ఆయన ఒక మెసేజ్ సందేశం ఇచ్చారండి. యువత అనేవాళ్ళు మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటాము, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము. వాళ్ళు హెల్దీగా, డిసిప్లైన్డ్ గా, ఒక లీడర్స్ లాగా పనిచేయాలంటే ఈ నషా అనేది వాళ్ళ ఉండకూడదు అని చెప్పేసి ఒక థీమ్ తో వికసిత్ భారత్ 2047 అంటే 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కి గాను అప్పటికి డ్రగ్ ఫ్రీ ఇండియాగా, డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా మనం చూడాలని చెప్పి మహత్తర కార్యక్రమం స్టార్ట్ చేశాం. అదేవిధంగా మన గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ సార్, ఆయన కూడా యువతకి ఒక ప్లెడ్జ్ చేయించారు, 1,00,000 మందితో ప్లెడ్జ్ చేయాలని చెప్పి ఇండియా వైడ్ ఒక ప్రోగ్రామ్ ఇది స్టార్ట్ అయింది శుభారంభంగా. యుఎన్ ఓడిసి, యునైటెడ్ నేషన్ డ్రగ్ అండ్ క్రైమ్, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎన్ఐడిఏ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్, వీళ్ళ యొక్క సూచనలు, సలహాలు మేరకు ఈ కార్యక్రమం మొదలు పెట్టారండి.
1: సార్ మరి 2047 నాటికి డ్రగ్ ఫ్రీ ఇండియా ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఈ కార్యక్రమం ఏ విధంగా దోహదపడుతుంది అంటారు సార్?
2: సో ఈ కార్యక్రమం 1,00,000 మందికి పైగా ప్లెడ్జెస్ అండ్ అదేవిధంగా 2,00,000 మందికి టార్గెట్ అయ్యేలాగా వేరియస్ ప్రోగ్రామ్స్ డిస్టిక్ లెవెల్లో ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుందండి. మన ప్రతి జిల్లాలో జిల్లా యువజన అధికారి అని ఒకరు ఉంటారు, వాళ్ళు ఒక ప్రోగ్రామ్ 250 మంది యూత్ తో 8 టైప్ ఆఫ్ యాక్టివిటీస్, ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్, నాటికలు, స్లోగన్ రైటింగ్, అదేవిధంగా డ్రాయింగ్ కాంపిటీషన్స్, స్పీచ్ కాంపిటీషన్స్, ఇవన్నీ కండక్ట్ చేసి వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్, మెమెంటోస్ ఇచ్చి వాళ్ళని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా తీసుకునేలాగా ఒక కార్యాచరణం రూపొందించాం. అదేవిధంగా ఒక ప్లెడ్జ్ ప్రామిస్, నేను డ్రగ్స్ వాడను, అదేవిధంగా ఎవరైనా వాడడం కూడా నేను అరికడతాను అని ఒక ప్రామిస్ యూత్ చేత చేయిస్తే తెలియకుండానే వాళ్ళు ఒక స్పృహ వస్తుంది, సమాజ స్పృహ వస్తుంది అని చెప్పి కార్యక్రమం రూపొందించారండి.
1: సార్ మరి మై భారత్ ద్వారా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అమలు చేస్తున్నారు సార్? అంటే రాష్ట్ర స్థాయిలో ఎలాంటి కార్యాచరణని రూపొందించారంటారు?
2: సో మన ప్రతి జిల్లాలో జిల్లా యువజన అధికారి, మళ్ళా వాలంటీర్స్, నేషనల్ యూత్ వాలంటీర్స్ 2 రకాలు ఉంటారండి. సో అందులో ఒక రకం ఏంటంటే 2-3 మండలాలు కలిపి ఒక బ్లాక్ అంటారు, ఆ ప్రతి బ్లాక్ కి 2 వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళకి 5,000 ఆన్రోరియం కూడా వస్తుంది. సో ఆ అప్లికేషన్ కూడా ప్రతి 2 ఇయర్స్ కి మారుతూ ఉంటారు, ఇప్పుడు అప్లికేషన్ కూడా ఓపెన్ ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆ

0: అంటే అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ ఇంకా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతి కాలేజ్లో ఐటీ ఇంటర్ 10th క్లాస్ అందరు పిల్లల్ని మేము టార్గెట్ చేసే విధంగా ఒక కార్యాచరణ ఒక పాపులేషన్ ప్రకారం 3,60,000 వరకు మనకు మై భారత్ లో వాళ్ళని రిజిస్టర్ చేసి వాళ్ళ చేత ప్లెడ్జ్ చేయించి అదేవిధంగా ఈ యాక్టివిటీస్ ను వాళ్ళని భాగం చేసి వాళ్ళకి వాళ్ళ త్రూ ఫ్రెండ్స్ కి అవేర్నెస్ కల్పించడానికి యాక్టివిటీస్ చేస్తున్నాం అండి మనం.
1: సార్ అంటే ఈ కార్యక్రమంలో మనం చూస్తే కనుక వివిధ శాఖల సమన్వయం అనేది ఏ విధంగా జరుగుతుంది సార్?
0: సో మనకు మెయిన్గా కోఆర్డినేషన్ కార్యాచరణం స్టేట్ గవర్నమెంట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ హెల్త్ ఎన్జిఓస్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు అమృతానందమయ్య కానీ బ్రహ్మకుమారీస్ కానీ వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ అదేవిధంగా మనకి మెయిన్గా ఈగల్ డిపార్ట్మెంట్ యాంటీ నార్కోటిక్స్ వింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్లో భాగస్వామ్యం చేయడం అదేవిధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ డిజేబుల్డ్ వెల్ఫేర్ వాళ్ళు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళతో కోఆర్డినేట్ అవుతూ హై రిస్క్ వల్నరబుల్ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేయడం ఎక్కడ డ్రగ్ యూసేజ్ ఎక్కడ ఎక్కువ ఉంది అని చెప్పడం ఆ లోకల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ని వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించడం ఈ వేరియస్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకుని ర్యాలీస్ కానీ కలెక్టర్ గారి ఆదేశాలు మేరకు డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి ఉంటుంది వాటిల్లో కూర్చొని లైన్ డిపార్ట్మెంట్స్ డిస్కస్ చేసుకుని ర్యాలీస్ ఎప్పుడు చేయాలి ఇలాంటి నాటికలు ఎప్పుడు చేయాలి అవన్నీ ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నారండి.
1: సార్ మన ఆంధ్రప్రదేశ్ లో యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడానికి మై భారత్ ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది?
0: సో మన మై భారత్ ఇందాక చెప్పినట్టుగా నషాముక్త్ భారత్ లో మెయిన్ గా ప్లెడ్జెస్ తో స్టార్ట్ చేసి అదే విధంగా వాళ్ళతో ఒక 250 మెంబర్స్ తో ఒక ప్రోగ్రామ్ ఐ మీన్ డిస్ట్రిక్ట్ లెవెల్ నషాముక్త్ అభియాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామండి. ఆల్రెడీ అన్ని చోట్ల అవుతుంది. సో యువత myBharat.gov.in తో రిజిస్టర్ అవ్వచ్చు లేకపోతే రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ని కలిసి కన్సల్ట్ అవ్వచ్చు. అందులో మ్యూజిక్ ఫోక్ సాంగ్స్ డాన్స్ నూకడ్ నాటకం పెయింటింగ్ డిబేట్ కాంపిటీషన్స్ షార్ట్ ఫిలిమ్స్ రీల్స్ స్లోగన్ రైటింగ్ పోయిట్రీ రైటింగ్ ఇవన్నీ కూడా చేస్తూ అదేవిధంగా సైకిల్ ర్యాలీస్ వాకథాన్స్ ర్యాలీస్ ఇలాంటివి చేస్తూ అదేవిధంగా 90% స్టూడెంట్స్ ప్లెడ్జెస్ లో భాగం అయ్యేటట్టు చేయడం ఇంకా వేరియస్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కలెక్టర్ గారు సలహా మేరకు ఏ యాక్టివిటీ అయినా మనం ముందుకు తీసుకుని వెళ్దాం అండి.
1: సార్ అంటే మీరు వాలంటీర్స్ అంటున్నారు కదా సార్, సో వాలంటీర్స్ ఈ వాలంటీర్స్ ని ఎట్లా తీసుకుంటారు, వీటికి సంబంధించిన వివరాలు సార్, వారి బాధ్యతలు ఎలా ఉంటాయంటారు?
0: సో మనం రెండు రకాల వాలంటీర్స్ ఉంటారు. ఒకటి 5,000 ఆన్రోరియం ఇస్తాము, అది ఇప్పుడు సెలక్షన్ కూడా ఓపెన్ లో ఉంది. సో 2 ఇయర్స్ వరకు ఉంటారు, ప్రతి నెల 5,000 ఇస్తారు. వాళ్ళు 2-3 మండలానికి ఒక బ్లాక్ అంటారు, బ్లాక్ కి 2 వాలంటీర్స్ తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ చేత మేము యూత్ ని యాక్టివిటీస్ చేయించడం రిజిస్ట్రేషన్స్ చేయించడం సో వాళ్ళ చేత వాలంటరీ యాక్టివిటీస్ చేయించడం యూత్ క్లబ్స్ ఫామ్ చేయడం ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటాం. అదేవిధంగా ఎన్సీసీ యూనిట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఒక వాలంటీర్స్ రకం కింద వస్తారు. ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ అది కూడా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ కింద వస్తుంది, ఆల్ చేత కూడా కొన్ని యాక్టివిటీస్. సో ఈ విధంగా వేరియస్ డిపార్ట్మెంట్స్ లో మై భారత్ లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క యూత్ ఒక వాలంటీర్ లాగా కన్సిడర్ చేసి మనం ఆ వాలంటీర్స్ ని బేస్ ని పెంచుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాము. ఈ విధంగా మనం వాలంటీర్స్ అనేవాళ్ళు మనం తీసుకుని వెళ్తామండి.
1: సార్ మనం చూస్తున్నాం సార్, అంటే ప్రస్తుతం యువతలు ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏమిటంటారు, వాటిని మీరు ఏ విధంగా అధిగమిస్తూ ఉన్నారు సార్?
0: సో మనకు సవాళ్ళు అయితే మెయిన్ గా పియర్ ప్రెషర్ అండి. ఒక మనిషి స్వతహాగా ఒక యూత్ స్వతహాగా మంచివాడే ఇస్తాడు కానీ పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో కొద్దిగా సరేలే ఇది చేద్దాంలే అలవాటు చేసుకుందాం మనం అని చెప్పేసి కొంచెం పియర్ ప్రెషర్ అంటారు, పక్క తోటి వాళ్ళ ప్రెషర్ తో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అది మనం పియర్ ప్రెషర్ ని అరికట్టలేము. కొన్నిసార్లు మంచి పియర్ ప్రెషర్ ఉంటుంది, కొన్నిసార్లు చెడు పియర్ ప్రెషర్ ఉంటుంది, అది మనం ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం. ఇంకోటి ఎర్లీగా డిటెక్ట్ చేయడం, ఒక యువత అలవాటు పడిపోయి చాలా దూరం వెళ్ళిపోవడం ఒక రకం, ముందే పసిగడితే అతనికి డి అడిక్షన్ కానీ తొందరగా ఆయన్ని కోలుకోవడం ఈజీ అనమాట, అదొకటి. ఇంకోటి సోషల్ స్టిగ్మా, డ్రగ్స్ తీసుకోకుండా ఆడు డ్రగ్ ఎడిక్ట్ చెడిపోయాడు అని పక్కన పెట్టేయడం కాకుండా ఆయన్ని సమాజంలో మనం తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. ఇంకా సింథటిక్ డ్రగ్స్ కానీ కొంచెం డ్రగ్స్ వేరియస్ ఫార్మ్స్ చాక్లెట్ రూపంలో కానీ ఇట్లాంటి రూపంస్ లో కానీ ఎలా అయినా వస్తే అది పోలీస్ డిటెక్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో దాన్ని కూడా టార్గెట్ అయ్యేలాగా మేము వేరియస్ మెజర్స్ తీసుకుంటున్నారు పోలీస్ కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కానీ.
1: సార్ మనకి వివిధ విద్యా సంస్థలలో ఈ డ్రగ్స్ పై అవగాహన పెంచేందుకు రాష్ట్ర స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్?
0: సో మనకు విద్యా సంస్థలో కూడా మనకు ఇది సపోర్ట్ చేయాలని చెప్పేసి గవర్నర్ గారు వైస్ ఛాన్సలర్స్ అందరికి లెటర్స్ రాయడం జరిగింది. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు కానీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ఈ ఐటీఐ కాలేజెస్ డిప్లొమా కాలేజెస్ లో కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలని నషాముక్త ప్లడ్జెస్ ఆన్లైన్ ప్లడ్జెస్ తీసుకోవడం వాళ్ళ చేత ఆఫ్లైన్ లో కూడా ఫిజికల్ ఫామ్ లో ప్లడ్జెస్ అది చేయించడం మ్యూజిక్ డిబేట్ పోయిట్రీ పెయింటింగ్ ఈ కాంపిటీషన్స్ అన్ని వాళ్ళ క్యాంప్

0: లో కండక్ట్ చేయడం, ఆ బెస్ట్ వాళ్ళకి సర్టిఫికేట్స్, వాళ్ళకి మెమెంటోస్ ఇవ్వడం, వాళ్ళని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా రికగ్నైజ్ చేసేలాగా చేయడం, ఇదే కాలేజెస్లో మనం చేస్తున్నామండి.
1: సార్, అంటే మనం ఇంతవరకు మాట్లాడుకుంటే కనుక సార్, యువత డ్రగ్స్ కి సంబంధించి ఆఫీషియల్స్ మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారో మాట్లాడుకున్నాం సార్. సార్, మరి ఈ యొక్క డ్రగ్స్ ని యువత నుంచి దూరంగా ఉంచడంలో కుటుంబం, ఉపాధ్యాయులు, సమాజం వారి పాత్ర ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు సార్?
0: సో రోల్ ఆఫ్ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అంటారు. సో వాళ్ళు ఏంటంటే ఒక ఐడెంటిఫై చేసి, ఇప్పుడు సపోజ్ ఒక డ్రగ్ అడిక్ట్ ఉన్నారు, ఆ డ్రగ్ అడిక్ట్ కి ఎలా వచ్చింది ఆ డ్రగ్స్, వాడిని కొట్టి తిట్టి బయటకు పంపించడం కాకుండా సరే ఫస్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి అతన్ని ఒక కౌన్సిలింగ్ సెంటర్ కి, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, ఆ కౌన్సిలింగ్ సెంటర్స్ లోకి తీసుకొని వెళ్లి అక్కడ వాళ్ళని డాక్టర్స్ చూపించడం, సైకియాట్రిస్ట్ కి చూపించడం, అదేవిధంగా పోలీస్ కూడా చాలా సపోర్ట్ చేస్తారండి, ఇమీడియట్ గా కేసెస్ అయితే బుక్ చేయరు. సో ఆ పోలీస్ కేసెస్ అవ్వకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి చేసేలాగా, అదే రోల్ ఆఫ్ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. టీచర్స్ కానీ, మెంటర్స్ కానీ, లేకపోతే బయట వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న స్టాఫ్ కానీ, వాళ్ళ సపోర్ట్ ఎంతగానో ఇందులో చాలా సపోర్ట్ ఉండాలి, అప్పుడే బయటకు రావచ్చు యువత.
1: సార్, అంటే ఈ కార్యక్రమం అనేది మనకి ఎన్ని రోజులు ఉంటుంది సార్? అంటే మనం లాంగ్ టర్మ్ లో తీసుకుంటేనే కదా సార్ మనకి ఏదన్నా కూడా సక్సెస్ అవుతుంది. దీనికి సంబంధించి మీ ప్రణాళిక ఏ విధంగా ఉందంటారు?
0: అవును, ఈ ప్రోగ్రాము అంటే షార్ట్ టర్మ్ లో 1 మంత్ ప్రోగ్రామ్ చేసి ఆపడం కాకుండా ఒక 2 ఇయర్స్ క్యాంపెయిన్ మోడ్ లో 100 వీక్స్ ప్రోగ్రామ్, ప్రతి సండే ఏదో ఒక యాక్టివిటీ లైక్ ర్యాలీ ఆర్ పోస్టర్ డిజైనింగ్, డ్రాయింగ్, లేకపోతే నాటకం, ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి. అరౌండ్ 10,000+ లొకేషన్స్ లో చేయమన్నారు. సో అదే విధంగా మేము స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, పోలీస్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరినీ కూడా లైన్అప్ లో చేసుకుని మనం దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం అండి.
1: సార్, ఇందాక నుంచి మనం మై భారత్ అంటున్నాం సార్. సో వాట్ ఈస్ మై భారత్? ఈ మై భారత్ లో మనం ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఆ వివరాలు సార్?
0: మై భారత్ అనేది చాలా సింపుల్ అండి. ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ నెహ్రూ యువ కేంద్రం అనే పేరు ఉండేది, దాన్ని ఇప్పుడు మైరా యువ భారత్ అని పేరు మార్చడం జరిగింది. సో మై భారత్ .gov.in లో సింపుల్ గా మనం రిజిస్ట్రేషన్స్ మనం చేసుకోవచ్చు. ఏ యువత అయినా వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఓటీపీ ఇస్తే అందులో రిజిస్టర్ అవుతారు. ఇందులో ఉన్న అవకాశాలు ఇంకా ఏ ప్లాట్ఫామ్ లో లేదండి యువతకి. ఇందులో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, ఏంటంటే ఎస్పెషలీ నషాముక్త్ ఒకటి, ఇంకోటి వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి, అది సెప్టెంబర్ అక్టోబర్ లో మనకు క్విజ్ తో స్టార్ట్ అవుతుందండి. సెకండ్ రౌండ్ ఎస్ఏ కాంపిటీషన్, థర్డ్ రౌండ్ పీపీటీ ప్రెజెంటేషన్, స్టేట్ లెవెల్లో పీపీటీ ప్రెజెంటేషన్ ఉంటుందండి. అది 10 థీమ్స్ లో వాళ్ళు ప్రెజెంట్ చేస్తారండి, ఒక్కొక్క టాపిక్ లో, యూత్ రోల్ ఇన్ ఎన్విరాన్మెంట్, యూత్ రోల్ ఇన్ నేషన్ బిల్డింగ్, యూత్ రోల్ ఇన్ టెక్నాలజికల్ డెవలప్మెంట్, ఇట్లా 10 థీమ్స్ లో వాళ్ళు ప్రెజెంట్ చేస్తారండి. స్టేట్ లెవెల్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యి, లాస్ట్ టైం స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు గవర్నర్ లో గవర్నర్ సార్ ని కల్పించి వాళ్ళకి హైటీ ఇప్పించారండి, అంటే వాళ్ళకి రికగ్నైజ్ చేసినందుకు ఎఫర్ట్స్. వాళ్ళని నేషనల్ లెవెల్లో ఫ్రీగా TADA ట్రావెల్, 3-స్టార్ హోటల్ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి 10 థీమ్స్ లో వాళ్ళు ప్రెజెంట్ చేయొచ్చు. ఆ 10 థీమ్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రెజెంటేషన్ ప్రెజెంట్ చేసి ఒక ఫైనల్ ఒక ప్రెజెంటేషన్ ఫైనల్ అవుతుందండి. ఆ ప్రెజెంటేషన్ ప్రధానమంత్రి మోడీ గారు ముందు ప్రెజెంట్ చేస్తారు ఆ ఐడియాస్ ని, ఆ ఐడియాస్ పైన ఆయన ఒపీనియన్స్ కూడా చెప్తారు. సో ఆ ఒపీనియన్స్, ఆ ఐడియాస్ ని ఏకంగా యూనియన్ బడ్జెట్ లో ఇంక్లూడ్ చేశారండి. ఆ ఇంపార్టెంట్ ఐడియాస్ ని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో కూడా చెప్పారు ఈ మాట. సో ఇంత అద్భుతమైన అవకాశం, ఇలాంటి ఇంకో ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్ నుంచి కూడా డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవెల్ కి వెళ్తారు. అందులో కూడా టాప్ వచ్చిన వాళ్ళకి మన్సుఖ్ మాండవీయ గారు చేతుల మీదుగా మెమెంటోస్, ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా అక్కడ చాలా సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు, VIPs వస్తూ ఉంటారు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్తా ఉంటారు. శుభం శర్మ ఆస్ట్రోనాట్, అజిత్ డోవల్ గారు NSA చీఫ్, వీళ్ళందరూ కూడా వచ్చారండి. లాస్ట్ టైం మీరు ఒకసారి జస్ట్ VBYLD అని కొట్టండి ఇంటర్నెట్ లో, వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ వస్తాయి, ఎంత పెద్ద ప్రోగ్రామ్ మీకే అర్థమవుతుంది భారత మండపంలో. ఇవన్నీ అందులో భాగస్వామి, మన ఆంధ్ర నుంచి లాస్ట్ టైం ఆల్మోస్ట్ 70-80 మెంబర్స్ వచ్చారు. సో అందులో 13 మంది IEEE ఇడుపుల పై నుంచి వచ్చారు. వాళ్ళంతా పార్టిసిపేట్ చేసి చాలా చక్కమైన ఎక్స్పీరియన్సెస్ పొందారు. అలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు లైఫ్ టైమ్ లో ఎక్స్పీరియన్స్ అంటారు. సో అంటే నేషనల్ యూత్ పార్లమెంట్ అని కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవెల్ అని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా ప్రైజ్ మనీస్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు విన్ అయిన వాళ్ళకి ఒక మెంటార్ గా, ఒక యాంకర్ గా కూడా పిలుస్తూ ఉంటారు ఢిల్లీకి ఫ్రీగా, ఎయిర్ ఫ్లైట్ టికెట్స్ తో పాటి. దీనికి అంతటికి 1 రూపాయి కూడా మీరు చెల్లించిన అవసరం లేదు. మొత్తం mybharat.gov.in ఆ వెబ్సైట్ లో వెళ్ళండి, లేకపోతే రెస్పెక్టివ్ మీ డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ని కలవండి, ఆయన మీకు క్లియర్ గా కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఆపర్చునిటీస్ ఏమున్నాయో అని.
1: సార్, మరి ఈ సోషల్ మీడియా మనకి ఈ ప్రభావం అనేది చాలా పెరుగుతుంది సార్. ఈ నేపథ్యంలో యువతను సరైన దిశగా నడిపించేందుకు మై భారత్ ఎలాంటి డిజిటల్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందంటారు?
0: సో సోషల్ మీడియా కూడా చాలా యూసేజ్ పెరిగిందంటే మన యూత్ లో. సో సోషల్ మీడియా ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్,

0: వాట్సాప్, స్నాప్చాట్ ఇవన్నీ కూడా ఈ మీడియంస్ లో యూత్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారని గవర్నమెంట్ యాక్టివిటీస్ కూడా ఒక రీల్ విధంగానో ఒక పోస్ట్ విధంగానో సోషల్ మీడియాలో రీచ్ అవుతున్నారు యూత్ కి. సో రీల్స్ కాంపిటీషన్ కూడా పెడుతున్నామండి మహిభారత్ తరపున నుంచి. నేషన్ ఫస్ట్ ఛాలెంజ్ అని ఒక కాంపిటీషన్ పెట్టారు రీసెంట్ గా. కొన్ని థీమ్స్ పైన మంచి రీల్స్ చేసి పెడుతున్న వాళ్ళకి వాళ్ళకి సెలెక్ట్ చేశారు. టాప్ 3లో మన ఆంధ్ర నుంచి కూడా వచ్చారు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి అన్నమయ్య జిల్లా అతను. ఆ అబ్బాయి ఏమొచ్చి మినిస్టర్ తో దగ్గర మెడల్ మెమెంటో తీసుకుని అదే విధంగా వాళ్ళతో కూర్చొని లంచ్ కూడా చేశారు. సెక్రటరీ మా పల్లవిజయన్ గోయల్ మేడం గారు, సీఓ మేడం గారు, అదేవిధంగా మినిస్టర్ గారు అందరితో కూర్చొని వాళ్ళు లంచ్ కూడా చేశారు. అలాంటి అద్భుతమైన అవకాశాలు రీల్ కాంపిటీషన్ పోస్టర్స్ పెట్టడం. ఇప్పుడు నషాముక్తి పైన కూడా రీల్స్ కానీ పోస్టర్స్ కానీ మీరు మంచి పెయింటింగ్స్ కానీ పోస్ట్ కానీ పెడితే దాన్ని రికగ్నైజ్ చేసే విధంగా కూడా ప్లాట్ఫామ్ ఉందండి. సో ఇలాంటి అవకాశాన్ని మీరు సోషల్ మీడియాలో మంచి కోసం కూడా చాలా వాడచ్చు. సో మీరు దీన్ని వాడి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా చూసే అరే ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని, అరే నేను ఎందుకు ఇలాంటి కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయలేకపోయాను అని అన్న ఒక భావన వస్తుంది. రీసెంట్ గా వికసిత్ భారత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అన్న కాంపిటీషన్ పెట్టారండి. క్విజ్ లో విన్ అయిన వాళ్ళకి బార్డర్ విలేజెస్ ఉత్తరాఖండ్, లడాక్, లే ఈ ఏరియాస్ లో మన పిల్లల్ని అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ విలేజెస్ లో ఎక్స్పీరియన్స్ చేశారండి. వా ఇంటరాక్ట్ అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. భవ్యశ్రీ అనే ఒక పార్టిసిపెంట్ మన చిత్తూరు జిల్లా నుంచి ఒక అమ్మాయి అక్కడ ఉత్తరాఖండ్ లో అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ మోడీ గారితో ఆవిడ ఒపీనియన్ చెప్పారు. మీరు వికసిత్ భారత్ వైబ్రెంట్ విలేజ్ అని యూట్యూబ్ లో చూడండి మీకు కనిపిస్తుంది. ఆ విధంగా మీరు సోషల్ మీడియా ఈ మై భారత్ పోర్టల్ ని యూస్ చేసుకొని ఎంతో అవకాశాలు మీరు పొందుపరుచుకోవచ్చు.
1: సార్ మరి మనం వింటూ ఉంటాం సార్ మై భారత్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ఉంది అని చెప్పి, సో దానికి సంబంధించి.
0: సో మై భారత్ వెబ్సైట్ లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ వాలంటీర్ ఆపర్చునిటీస్ అని కూడా మనకు ఉందండి. ఇందులో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే ఇంటర్న్షిప్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇందులో పోస్టల్ డిపార్ట్మెంట్ లో కానీ లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ లో కానీ లేకపోతే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డిపార్ట్మెంట్ లో కానీ ఏదైనా డిపార్ట్మెంట్స్ తో మేము కొలాబరేట్, జన ఔషధి కేంద్రాలు అంటారు వాటిల్లో మేము కొలాబరేట్ అవుతాం. వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ వాళ్ళు దగ్గర 1 week to 10 days ఆర్ 2 weeks ఆర్ 1 month ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్స్ లో పిల్లలు పార్టిసిపేట్ చేసి అంటే వాలంటరీగా విన్ విన్ సిచ్యువేషన్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ కాలేజ్ పిల్లల్ని మేము తీసుకొని వెళ్ళి ఒక హాస్పిటల్లో మేము వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాగా పెట్టామండి. వాళ్ళు చాలా చక్కగా అక్కడ 2 weeks వచ్చే పేషెంట్స్ కి హెల్ప్ చేస్తా ఉన్నారు. ఓపీటీ డిపార్ట్మెంట్ లో, ఆభా రిజిస్ట్రేషన్స్ లో, ఫార్మసీలో, ఇక్కడంతా వాళ్ళు రిజిస్ట్రేషన్స్ కి హెల్ప్ చేస్తూ టెక్నాలజికల్ గా విలేజ్ నుంచి వచ్చే రూరల్ పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తూ అదేవిధంగా హాస్పిటల్ వాళ్ళు వాళ్ళకి ఎంతో మెచ్చుకొని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. సో మేము ఒక కొలాబరేటర్ లాగా కాలేజ్ యూత్ కానీ లేకపోతే ఎనీ యూత్ యూత్ క్లబ్స్ యూత్ తో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడ కొలాబరేట్ చేసేలా చేశాము. అదే విధంగా వాలంటీర్ ఆపర్చునిటీ అంటే ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో, డిజేబుల్డ్ హోమ్స్ లో అక్కడ పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ 1 week వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా, సేవ చేసే విధంగా ఒక ప్రోగ్రామ్ కూడా నిర్వహించారు. సో అక్కడ వాళ్ళు హెల్ప్ చేసి అండ్ వాళ్ళకి సర్టిఫికేట్ కూడా వచ్చింది. అదేవిధంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్, రాదర్ దాన్ సర్టిఫికేట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది వాళ్ళ లైఫ్ లో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ వాలంటీర్ ఆపర్చునిటీస్ లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నారు మై భారత్ వెబ్సైట్ లోనే. డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, రెస్పెక్టివ్ డిస్ట్రిక్ యూత్ ఆఫీసర్స్ ఈవెంట్స్ ని, ఆ ఈవెంట్స్ లో జస్ట్ మీరు అప్లై చేసుకుని మీరు పార్టిసిపేట్ చేయడమే నెక్స్ట్ మీ రోల్ అన్నమాట.
1: సార్ కార్యక్రమంలో చివరిగా నషాముక్తి యువ వికసిత్ భారత్ ఈ కార్యక్రమంలో ప్రతి యువకుడు భాగస్వామి కావాలని కోరుతూ మన రాష్ట్ర యువతకు మీరు ఇవ్వదలిచిన సందేశం సార్.
0: సో మీ శ్రోతలకి అదే విధంగా యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి నేను హంబుల్ అప్పీల్ ఏం చేయాలనుకుంటున్నానంటే, సో ఒక స్వామి వివేకానంద గారు చెప్పారు, ఏదైనా ఒక వస్తువు గాని పదార్థం గాని ఒక అలవాటు గాని మిమ్మల్ని మానసికంగానూ లేకపోతే ఫిజిక్ భౌతికంగానూ మిమ్మల్ని వెనక్కి లాగుతూ మీ డ్రీమ్స్ ని అచీవ్ చేయకుండా చేస్తుంటే దాన్ని ఒక విషంలాగా మీరు కన్సిడర్ చేసి విషయంలాగా అనుకుని దాన్ని పక్కన పెట్టాలి అని. సో అదే విధంగా అప్పుడు మీ ఆ పక్కన పెట్టిన తర్వాత అందరూ ఫ్యామిలీ గాని అందరూ మీకు వరల్డ్ మీకు హెల్ప్ చేసి మీ డ్రీమ్స్ ని అచీవ్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి అప్పుడు చెప్పారు. అదే విధంగా ఈ నషాముక్తి, నషా అనేది అదే దట్ మేబీ ఎనీథింగ్, సిగరెట్, ఆల్కహాల్ లేకపోతే డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్, ఓపీఎం, ఎనీథింగ్ మీన్ దట్ ఈస్ ఇంటర్ఫియరింగ్ విత్ యువర్ లైఫ్, దాన్ని మీరు పక్కన పెట్టి మీ గోల్స్ ని అచీవ్ చేసి ఒక ట్రూ డెమోగ్రాఫిక్ ఇండియా, మినిస్టర్ గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ ఒకటే అంటారు, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైస్ విత్ ద యూత్, జెన్జీ అంటారు. సో ఆ యూత్ ని మీరు ఒక రైట్ వేలో మనం తీసుకొని వెళ్ళాలంటే మా డిపార్ట్మెంట్స్ సపోర్ట్ చేయడానికి కానీ ఇండివిజువల్ గా యూత్ కూడా ఆ మానసిక సామాజిక స్పృహ ఉండాలి. అదే విధంగా ఈ ప్లెడ్జ్ ని, ఆ ప్రామిస్ చేసిన దాన్ని నిలబెట్టుకొని అదే విధంగా సొసైటీని ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ
1: సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీరు మన ఆకాశవాణి స్టూడియోస్ కి విచ్చేసి ఈ నషా ముక్త్

0: యువ వికసిత్ భారత్ కి సంబంధించిన పూర్తి వివరాలు అందించినందుకు. ఇంతవరకు నషాముక్త్ యువ వికసిత్ భారత్ అన్న అంశంపై మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ క్విజ్ కార్యక్రమం. మరి కార్యక్రమంలో అడగబోయే ప్రశ్నలకు మీరు సమాధానాలను వాట్సాప్ ద్వారా పంపించండి. మీరు మెసేజ్ చేయవలసిన వాట్సాప్ నంబర్ 0866-248-8812, 0866-248-8812 ఈ నంబర్కి మెసేజ్ చేయండి మరి అడగబోయే ప్రశ్నలకు. మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న ఏంటంటే, ఈరోజు వరల్డ్ మస్కిటో డే, మరి ఈ సందర్భంగా దోమలకు సంబంధించిన ఒక ప్రశ్న ఉంటుంది. మరి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మలేరియా దోమల ద్వారానే వ్యాపిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఇదండి మొదటి ప్రశ్న. మలేరియా దోమల ద్వారానే వ్యాపిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆ సైంటిస్ట్ పేరు పంపించండి. 0866-248-8812 ఈలోగా ఒక పాట విందాం.

ఓకే అండి, ఇవాళ అయ్యా కార్యక్రమానికి ముందుగా అందరికీ స్వాగతం. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మరైతే కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్న, మలేరియా దోమల ద్వారానే వ్యాపిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడిగాను. మరి సమాధానాలు పంపించారు, చూద్దాం. మొట్టమొదటి సమాధానం కరెక్ట్గా పంపించారు శ్యామ్ గారు, నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్. రైట్ ఆన్సర్ అండి శ్యామ్ గారు. తర్వాత ఓకే, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్ అండి మీది. ఓకే ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి గారిని నెల్లూరు హరినాథపురం నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఇంకా ఫణిరాజు నెల్లూరు నుంచి, మహేంద్ర తెనాలి నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు. మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలు లంక అవినగడ్డ నుంచి పంపించారు. ఇంకా వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. ఓకే పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి పంపించారు. ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుండి అనురాధ గారు, రైట్ ఆన్సర్. ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రైట్ ఆన్సర్ పంపించిన వారు పేడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా. ఓకే తర్వాత కడప నుంచి వినయ్ శ్రీదేవి, శైలజ, ప్రవీణ, మోషే, కృష్ణ, తులసి, రెడ్డమ్మ, అప్పు, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్ అండి. తర్వాత భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి. తర్వాత నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. ఇంకా చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్, సుభాని. ఇంకా దేవులపల్లి హనుమంతరావు, కూనవల్లి, ఖమ్మం, తెలంగాణ నుంచి. ఓకే బ్రాహ్మీన్పేట, ఓకే విలేష్ ఎవరు, పూజారి కళ్యాణ్, లక్ష్మి, నిర్మల, విజయ, వాణి, సుధీర్, మీరు. ఓకే అండి మీది ఆన్సర్ రైట్ ఆన్సర్. ఓకే తర్వాత సాయి దర్శన్, శేష సాయి, రోహన్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్. మీరు ఆన్సర్ పంపించలేదు. ఓకేనా. ఓకే తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు, రైట్ ఆన్సర్. ఇంకా ఇంకా ఎవరంటే బృందావనం పద్మశ్రీ, పావని చిరంజీవి, శశాంక్ అచ్యుత, శ్రీవత్స, సాయిరామ్, తనూజ, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్ అండి. తర్వాత పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, మార్కాపురం జిల్లా నుంచి డ్రైవర్ బాబు, దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు గారు, సూర్యపాలెం నుంచి

శశిరెడ్డి చిన్నప్ప, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, నరేంద్రారెడ్డి, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి గారు, మస్తాన్ బాషా కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఇంకా బండారు శంకరయ్య, వీరందరూ కూడా ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి పంపించారు. ఇంకా పాపిండేపాళ్యం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు, రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి దైదా భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్ నుంచి ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ పంపించారు ఆన్సర్ని, ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరంటే భోగనాథ్ని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మాటూర్ నుంచి పంపించారు. తర్వాత ఇప్పటికీ ఒక రాంగ్ ఆన్సర్ కనిపిస్తోంది, సమీనా గారు నెల్లూరు నుంచి, మీ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ డిస్టిక్ నుంచి దైదా, త్రివేణి, చిన్మయి, ప్రీతం ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్ పంపించారు, ఓకే. తర్వాత ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, జానకి రాజు పంపించారు ఆన్సర్ని. తర్వాత ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా, ముసపేట నరేష్ గ్రామ ప్రజలు అంటున్నారు, వీరు మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆన్సర్ ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు, ఓకే. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి పంపించారు, ఓకే అండి. ఇంకా ఎస్ఎంఎస్ సర్దార్ పంపించారు ఆన్సర్, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఆన్సర్ని పంపించారు పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి, సిరిచందన, సాయి కృష్ణకాంత్ పంపించారు ఆన్సర్, ఓకే. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిల నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత గుండుగొలను కొనకళ్ళ రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ పంపించారు ఆన్సర్, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాసు రెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత కరెక్ట్గా పంపించారు నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు. ఇంకా శ్రీరామారావు, అపరాజిత, పెనమలూరు నుండి పంపించారు ఆన్సర్ని. తర్వాత ఓకే, సుబ్రహ్మణ్యం పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఓకే అండి, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి, రైట్ ఆన్సర్. ఎవరు, బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఎస్పీఎస్ఆర్, ఓకే, మీరు ఆన్సర్ పంపించారు. మనోజ్ కుమార్ అనేది మాత్రం అర్థమవుతుంది, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత ఓకే, మీది ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి, మీ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. దినేష్ అండి మీరు, ఓకే, రాంగ్ ఆన్సర్ మీది, ఓకే. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ధవల లక్ష్మి, నరసింహారావు, సంధ్య, నర్సాపురం, పశ్చిమ గోదావరి నుంచి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, ఓకే. మలేరియా దోమల ద్వారానే

వ్యాపిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఇదండి ప్రశ్న. ఓకేనా? తర్వాత ఎవరు? చుండూరి మహేష్ విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్ అండి. తర్వాత అంజాన్ కే దేశిరెడ్డిపల్లి నుంచి పంపించారు. సాయి దర్శన్, శేషసాయి, రోహన్ నెల్లూరు నుంచి వీరు. ఓకే, ఇప్పుడు ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మీ ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా రైట్ ఆన్సర్ పంపించింది చిన్న చింతకుంట మహబూబ్ నగర్ నుంచి, బి రాజేష్, శ్రీవల్లి, భాగ్య, బాయి, కుమార్. ఓకే ఓకే అండి, రైట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషా బాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఇంకా కే సురేంద్రనాథ్, జర్సుగూడ ఒడిషా నుంచి. ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. ఓకే. తర్వాత ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్, కిషోర్, గోపీనాథ్, ఇస్మాయిల్ మస్తాన్. ఓకే, మీ ఆన్సర్ ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత మహారాష్ట్ర షోలాపూర్ నుంచి ఎం రాధిక, హరికిషన్ జీ, చంద్రబాయి, నరేష్, నాగమణి. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి, ఉపేంద్రచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఇంకా లాస్ట్ మెసేజ్ ఎవరంటే, ఓకే, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి. ఓకే అండి, ఇవి మరి మొదటి ప్రశ్నకు సంబంధించి సమాధానాలు. మరైతే సమాధానం తెలుసుకుందాం. మలేరియా దోమల ద్వారానే వ్యాపిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడిగాను. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే సర్ రొనాల్డ్ రాస్ అనమాట. ఈ ఎవరు, ఈ సైంటిస్ట్ పేరు. దోమకాటు ద్వారానే ఒకరి నుండి ఒకరికి మలేరియా వ్యాపిస్తుందని శాస్త్రీయంగా ఈయన నిరూపించారు. ఓకేనా? మరి రెండవ ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, మరి మొదటి ప్రశ్నకు ఇంకా సమాధానం చెప్పేశాను కదా, ఇంకా పంపిస్తున్నారు. మార్కాపురం జిల్లా నుంచి డ్రైవర్ బాబు గారు. ఓకే. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారు. ఇంకా ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఓకే అండి, మరి రెండవ ప్రశ్నలోకి వెళ్దాం. రెండవ ప్రశ్న ఏంటంటే భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? ఇదండి ప్రశ్న. ప్రశ్న మరొకసారి, భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? మరి ఆ ప్రాంతం ఏంటో మెసేజ్ చేయండి 0866 24888 12 నంబర్కి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

అండి, మరి ఈ వలయ కార్యక్రమంలో అడిగిన రెండవ ప్రశ్న, భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది అని అడిగాను. ఓకే అండి, మరి సమాధానం ఓకే. మీరు పాట అడుగుతూ మెసేజ్ చేశారా ఈ టైంలో? ఇది క్విజ్ కార్యక్రమం కదా, మీకు తెలుసు కదా. ఓకేనా, పాటలు అడగండి, సమాధానం పంపించండి. ఓకే మీరు కూడా ఆన్సర్ పంపించారా? ఓకే అండి, మరి ఈ

ఓకే అండి. మరి ఇవలయ కార్యక్రమంలో అడిగిన రెండో ప్రశ్నకు భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది అని అడిగాను. సమాధానం పంపించారు రాధా ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి. ఓకే, తర్వాత కారంచేడు మండలం కుంకలమరు గ్రామం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్ పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా, జవాబు రాంగ్ ఆన్సర్ అండి మీది, మీరు పెట్టింది సెకండ్ ప్లేస్. ఓకే, తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత సాయి దర్శన్ శేషసాయి రోహన్ నెల్లూరు నుంచి పంపించారు. ఓకే, తర్వాత పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ని పంపించారు, మిడతల రామమూర్తి ఊరకొండ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమరి ఉపేంద్రచారి తిప్పర్తి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా మహేంద్ర తెనాలి నుంచి, ఓకే రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నుంచి మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఆ తర్వాత కడప నుంచి శ్రీదేవి, శైలజ, రెడ్డమ్మ, వినయ్, ఉమా, నిఖిత, ప్రవీణ పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఒంగోలు నుంచి దింటకుర్తి దుర్గాదేవి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి పంపించారు, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక నుంచి, అనసూయ జీవన్ బాబు తిరువూరు ఎన్టీఆర్ జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఇంకా ఎం నరేష్, మెర్సీ, విజయ, వీరందరూ కూడా ఆన్సర్ రైట్ ఆన్సర్. ఆ తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రాష్ట్రం నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్. ఆ తర్వాత కడప నుంచి రవి శ్రీధర్ బాష పంపించారు. ఇంకా సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఎవరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా నుంచి, ఇంకా శ్రీరామారావు అపరాజిత మేఘ ఎక్కడి నుంచి, పెనమలూరు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత కరెక్ట్గా పంపించారు గాంధీ మార్కెట్ ఇంకోల్ నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ సావిజా, నరం, వినయ్ కుమార్, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా ఓకే అండి, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ని పంపించారు ధవల లక్ష్మీ నరసింహారావు సంధ్య, నర్సాపురం, పశ్చిమ గోదావరి.

0: గోదావరి జిల్లా నుంచి పంపించారు. ఇంకా దేవులపల్లి హనుమంతరావు పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా మనకి టైం అయిపోయింది, మెసేజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, మధ్యలో కొంచెం లేట్ అయింది, కొంచెం మెసేజెస్ కొంచెం ప్రాబ్లం రావటం వల్ల. ఓకేనా, మరైతే సమాధానం తెలుసుకుందాం. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది అని అడిగాను. మేఘాలయ రాష్ట్రంలో మాసిన్ రామండి. కొంతమంది చిరపుంజి అన్నారు, చిరపుంజి అనేది సెకండ్ ప్లేస్. ఓకేనా, మరి ఇది ఇవాళ కార్యక్రమం. ఇప్పుడైతే విందాం హిందీ పాఠం, ముందుగా వాణిజ్య ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో విశేషణ్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి టి ఇందిర, విద్యార్థి షేక్ ఆస్మా. వినండి 9వ తరగతికి హిందీ పాఠం విశేషణ్.
6: నమస్తే అధ్యాపికాజీ.
7: నమస్తే ఆస్మా, ఆవో బైఠో. ఆజ్ హమ్ కుచ్ వ్యాకరణాంశ సీఖేంగే. అబ్ విశేషణ్ కే బారే మే విస్తార్ రూప్ మే సీఖేంగే. జో శబ్ద సంజ్ఞా యా సర్వనామ్ కి విశేషత బతలాతే హై ఉన్హే విశేషణ్ కహతే హై. ఉదాహరణ్, అచ్చి లడ్కీ, ఇస్మే విశేషణ్ అచ్చి. యా శబ్ద లడ్కీ కి విశేషత బతలాతా హై. తుమ్ భీ ఏక్ ఉదాహరణ దే దో.
6: జీ అధ్యాపికా జీ, సుందర్ బగీచా, ఇస్మే సుందర్ విశేషణ్ శబ్ద హై.
7: అచ్చా, ఐసే హీ ఊంచా పహాడ్, గరం చాయ్, ఠండా పానీ, ఇన్మే విశేషణ శబ్ద చున్కర్ బతావో.
6: ఊంచా, గరం, ఠండా.
7: బహుత్ అచ్చా. అబ్ విశేషణ్ కే రూప్ ఔర్ భేద్ సీఖేంగే. విశేషణ శబ్దం కే ముఖ్య చార్ భేద్ హై. వే హై గుణవాచక విశేషణ్, సంఖ్యావాచక విశేషణ్, పరిమాణవాచక విశేషణ్, సార్వనామిక విశేషణ్. తుమ్ భీ ఏక్ బార్ కహో. గుణవాచక విశేషణ్,
6: గుణవాచక్ విశేషణ్.
7: సంఖ్యావాచక్ విశేషణ్,
6: సంఖ్యావాచక్ విశేషణ్.
7: పరిమాణవాచక్ విశేషణ్,
6: పరిమాణవాచక్ విశేషణ్.
7: సార్వనామిక్ విశేషణ్,
6: సార్వనామిక్ విశేషణ్.
7: ఇన్కే అలావా అంటే ఈ నాలుగు కాకుండా ఔరు ఏక్ భీ హై వ హై వ్యక్తివాచక విశేషణ్. ఇదేమిటంటే వ్యక్తివాచక సంజ్ఞా శబ్ద విశేషణ రూపులేతే హై. అంటే నామవాచక శబ్దాలే విశేషణాలుగా వస్తాయి. తెలుగు భాష, కాశ్మీరీ లడ్కి, భారతీయ సంస్కార్ ఇలాంటివి. ఈ తెలుగు, కాశ్మీర్, భారత్ ఇవన్నీ నామవాచకాలు. విశేషణ రూపంలో భాష, లడకి, సంస్కార్ అనే నామవాచకాలని విశేషంగా చెప్తున్నాయి. సరే, మనం ప్రధానంగా మొదట చెప్పుకున్న నాలుగు నేర్చుకుందాం. పహలా గుణవాచక విశేషణ్. పరిభాష ఇస్ ప్రకార్ హై, జో విశేషణ్ కిసీ సంజ్ఞా యా సర్వనామ్ కే గుణ్, దోష్, దశ, రంగ్, ఆకార్, స్థితి ఆది కా బోధ్ కరాతే హై, వే గుణవాచక విశేషణ్ కహలాతే హై. అబ్ ఉదాహరణ దేఖో, అచ్చా లడకా హై, అచ్చా అనేది గుణ్. పురాణా నౌకర్, పురాణ. లాల్ సాడీ, లాల్ అనేది రంగు తెలుసు కదా. ఊంచా పహాడ్, ఊంచా. బడా షహర్, బడా. లంబీ కహానీ, లంబీ. జంగ్లీ పశు, జంగ్లీ. యా కిలా సుందర్ ఔర్ మజబూత్ హై. ఇస్ వాక్యమే

0: विशेषण क्या है बताओ। इन शब्दों को और वाक्यों को फिर से बोलो।
1: वह अच्छा लड़का है, पुराना नौकर, लाल साड़ी, ऊंचा पहाड़, बड़ा शहर, लंबी कहानी, जंगली पशु।
0: यह किला सुंदर और मजबूत है, इस वाक्य में विशेषण क्या है बताओ।
1: सुंदर और मजबूत दो विशेषण है।
0: अच्छा, अब संख्यावाचक विशेषण सीखेंगे। जो विशेषण वस्तु की संख्या बताएं, वे संख्यावाचक विशेषण कहलाते हैं। अब उदाहरण देखो, तीन लड़कियां, इसमें तीन अंटे ఏదైనా अंक లేదా సంఖ్య, संज्ञा సర్వనామాలకు ముందు వస్తే అది సంఖ్యావాచక విశేషణం అన్నమాట। तुम भी उदाहरण दे दो।
1: ये चार लड़के हैं, 10 किताबें, 100 रुपये, 50 पैसे।
0: हाँ, इनमें 4, 10, 100, 50 आदि संख्यावाचक विशेषण है। बहुत अच्छा। इपड़ू ई संख्यावाचक विशेषणाल्लो कूडा भेदालुन्नाई। इसके दो मुख्य भेद हैं, निश्चित संख्यावाचक, अनिश्चित संख्यावाचक। अयिते निश्चित अंटे एमिटी? निश्चित संख्या बोधक विशेषण से विशेष वस्तु की निश्चित संख्या का बोध होता है। निश्चित संख्या अंटे 2, 3, 25, 50 इला संदेहानिकी तावु लेकुंडा चेप्पगलिगिते अदि अंटे पूर्णांक, स्पष्टंगा 2, 3 लेदा अपूर्णांक कूडा कावच्चु ఒక్కొక్కప్పుడు। ఏది పౌనే 3, 4.5, 2 वगैरह। ఇది కాక క్రమవాచక ఆర్డర్ అంటే पहला, दूसरा, चौथा, पांचवा, ఇది కూడా సంఖ్యావాచక విశేషణం। సముదాయ బోధక అంటే గ్రూప్, మొత్తం గ్రూప్ గురించి। ఎలా? దోనో హాత్, లాఖో రూపాయే, ఇస్మే విశేషణ శబ్ద క్యా హై బతావో?
1: దోనో, లాఖో, చారో ఓర్, లో చారో।
0: బహుత్ అచ్చా। ఇప్పుడు అనిశ్చిత సంఖ్యా బోధక విశేషణ సే విశేష వస్తుకి నిశ్చిత సంఖ్యాగా బోధ నహీ హోతా। ఉదాహరణ్, కుచ్ పుస్తకే, కొన్ని పుస్తకాలు, ఎన్నో తెలియదు, ఎన్నైనా కావచ్చు। అలాగే అనేక రంగ్, ఇస్మే విశేషణ క్యా హై?
1: అనేక విశేషణ్।
0: సబ్ లోగ్, బహుతేరే ఆద్మీ, కయీ బార్, విశేషణ శబ్ద క్యా హై ఇన్మే?
1: బహుతేరే, కయీ।
0: అచ్చా, అబ పరిమాణవాచక విశేషణ్, అర్థం ఏమిటి? క్వాంటిటీ, ఎంత అని ప్రశ్నిస్తే, ఉదాహరణకు బర్తన్ మే కితనా దూధ్ హై అంటే జవాబు బర్తన్ మే కుచ్ దూధ్ హై, కొంచెం పాలున్నాయి। కుచ్ అనేది పరిమాణవాచక్। ఇంకా బహుత్, సబ్, కితనా, ఇతనా, థోడా, ఇవన్నీ పరిమాణవాచక విశేషణ్। ఈ పదాలు ఉపయోగించి ఉదాహరణలు చెప్పగలవా?
1: జీ హా అధ్యాపికా జీ, బహుత్ లోగ్, సబ్ లడ్కే, కితనా సమయ్, ఇతనా ఘీ, థోడా పానీ।
0: బహుత్ అచ్చా। అలాగే పూరీ కహానీ, పూరీ అంటే పూర్తి। ఇంకా ఏమిటంటే రెండు రెండు పరిమాణవాచక విశేషణ్ కలిసి కూడా రావచ్చు। ఎలా అంటే థోడా బహుత్ మెహనత్, తెలుగులో అంటారు కొద్దో గొప్ప అంటారు చూడు, అదనమాట। అలాగే బహుత్ కుచ్ సీఖా, బహుత్ కుచ్ సీఖా అంటే చాలా ఎక్కువ నేర్చుకున్నాడు। ఇలా పరిమాణక వాచక విశేషణ పక్కన సా చేర్చితే అది కూడా ఒక ప్రయోగం అవుతుంది। ఎలా అంటే ఇత్తనా సా కామ్, తెలుగులో ఈ మాత్రం పని అంటారు చూడు, అలా అనమాట। ఇత్తనా సా కామ్, కిత్నా సా దూధ్ అంటే
1: ఏమాత్రం పాలు,
0: బహుత్ సా లాభ్ అంటే చాలా లాభం, థోడీ సీ బుద్ధి, కొంచెం బుద్ధి, ఇవన్నీ పరిమాణవాచక విశేషణ్। తరువాతిది సార్వనామిక విశేషణ్, జో విశేషణ్ సర్వనామ కే రూప్ మే రహకర్ సంజ్ఞా కో సూచిత కర్తే హే వే సార్వనామిక విశేషణ్ కహలాతే హే। జైసే విజయవాడ హమారా శహర్ హే, హమారాలో హమ్ అనేది సర్వనామం। అలాగనే ఔర్ ఏక్ ఉదాహరణ్, రామ్ మేరా భాయి హే, ఇస్మే విశేషణ్ క్యా హే?
1: మేరా సార్వనామిక విశేషణ్ హే।
0: సర్వనామ శబ్దాలు మూల శబ్దాలు యోగిక శబ్దాలని రెండు రకాలు। సర్వనామ శబ్దాలు మూల శబ్దాలు యోగిక శబ్దాలని రెండు రకాలు। సర్వనామ శబ్ద బతావో పహలే?
1: యహ, వహ, యే, వే, మై, హమ్, తుమ్, తు ఆది।
0: బహుత్ అచ్చా। ఇవన్నీ మూల శబ్దాలు। యోగిక శబ్దాలంటే ప్రత్యయ జోడినేసే బంతే హే, కారక్ తెలుసు కదా నీకు, కా, కే, కి, మే, సే, ఇవన్నీ కూడా ఆది ప్రత్యయ జోడినేసే అంటే యహ ప్లస్ కా అప్పుడు ఇస్కా। వైసే హి,
1: యహ ప్లస్ కి, ఇస్కి, యహ ప్లస్ కే, ఇస్కే, వహ ప్లస్ కా, ఉస్కా, వహ ప్లస్ కి, ఉస్కి, వహ ప్లస్ కే, ఉస్కే।
0: ठीक है, అంటే ఇస్, ఉస్, జిస్ ఇవన్నీ కూడా సార్వనామిక విశేషణ్। ఇస్ ఘర్ మే రాము రహతా హై, ఉస్ లడ్కీ కే పాస్ ఫూల్ హై, ఇలా ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వచ్చు।

0: కంపేర్ చేయటం. కంపేర్ చేయటంలో వాక్యమే దో ప్రాణియో యా పదార్థం మేసే కిసీ ఏకే గుణ్ యా దోష్ కా బోధ్ హోతా హై ఉస్ రూప్ కో ఉత్తరావస్థ కహతే హై. సీతా సే రమా సుందర లడ్కీ హై, రాజా ఔర్ రమేష్ మే రాజా హోషియార్ హై. అబ్ తీసరా హై ఉత్తమావస్థ. ఇన్ వాక్యం కో ఫిర్ సే బోలో.
1: సీతా సే రమా సుందర లడ్కీ హై, రాజా ఔర్ రమేష్ మే రాజా హోషియార్ హై.
0: అబ్ తీసరా హై ఉత్తమావస్థ. విశేషణ శబ్ద కే జిస్ రూప్ సే దో సే అధిక ప్రాణియో యా పదార్థం మే సే కిసీ ఏకే గుణ్ యా దోష్ కా బోధ్ హోతా హై ఉస్ రూప్ కో ఉత్తమావస్థ కహతే హై. చాలా వాటిలో నుంచి ఒకటి మాత్రమే గొప్పదని చెప్పడం. ఉదాహరణ, సీతా సబ్సే సుందర్ లడ్కీ హై.
1: అధ్యాపికాజీ, క్యా అస్మా సబ్సే సుందర్ లడ్కీ నహీ హై?
0: క్యూ నహీ, అస్మా భీ సబ్సే సుందర్ లడ్కీ హై. అచ్చా అస్మా, అబ్ పాఠ యహాం పర్ సమాప్త్ కర్తే హై, చలే.
1: ధన్యవాద్ అధ్యాపికాజీ,
0: ఆశీర్వాద్.
2: విశేషణ్ 9వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి టి ఇందిరా, విద్యార్థి షేక్ ఆస్మా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు భజనావళి వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు శ్రీమతి పోరంగి పుష్పలత బృందం వారిచే భజనావళి వింటారు.

మీరు ఇంతవరకు శ్రీమతి పోరంకి పుష్పలత బృందం వారిచే భజనావళి విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: వినబోతున్న పాట మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ చిత్రానికి కార్తిక్ చిన్మయీ శ్రీపాద పాడిన పాట.

0: Chana te de tena.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట చిత్రం తాజ్మహల్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరు వింటున్న ఈ పాట మహర్షి చిత్రంలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వెన్నెల కంటి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తొలి ముద్దు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: ఫిలిం గీతాలు విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమం. యువ శ్రోతలకు నమస్కారం. ఈరోజు సద్భావన దివస్ సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. సద్భావన దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 20న భారతదేశంలో జరుపుకుంటారు. అయితే ఈరోజును మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తారు. సద్భావన అంటే మంచి భావన, స్నేహభావం, ఐక్యత, పరస్పర గౌరవం అని అర్థం. కులం, మతం, భాష, ప్రాంతం వంటి భేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి జీవించాలి అనే సందేశాన్ని ఈరోజు ఇస్తుంది. సమాజంలో శాంతి, ఐక్యత, సోదరభావం పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా విద్యార్థులకు ఈ రోజున పాఠశాలల్లో, కళాశాలల్లో సద్భావన ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. అలాగే పిల్లలకు ఐక్యత, సహనం, ఇతరులను గౌరవించడం వంటి విలువల గురించి అవగాహన కల్పిస్తారు. అంతేకాక ఈ రోజున మొక్కలు నాటటం, పరిశుభ్రత కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అలాగే పేదలకు, వృద్ధులకు, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా సేవాభావాన్ని పెంపొందించవచ్చు. ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించడం, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడం కూడా సద్భావనలో భాగమే. మన సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమే అనే భావనను ఈరోజు ప్రోత్సహిస్తుంది.

0: పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు నేషనల్ రేడియో డే సందర్భంగా దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పాటలను రేడియో ద్వారా వినడం, రేడియోలో వార్తలు వింటూ ప్రయాణం చేయడం వల్ల మన చుట్టూ జరుగుతున్న విషయాల గురించి తెలుసుకోవచ్చు. రేడియో మనకు వినోదం, వార్తలు, విద్యతో పాటు ప్రపంచం అనుసంధానంగా ఉండేలా చేస్తుంది. అయితే రేడియో వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలను గుర్తు చేసుకుంటూ నేషనల్ రేడియో డేను జరుపుకుంటారు. అయితే ఈ జాతీయ రేడియో దినోత్సవ చరిత్ర ఏంటో కూడా తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, సమాజాలు జాతీయ రేడియో దినోత్సవం సందర్భంగా రేడియో యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకొని జరుపుకుంటారు. అయితే రేడియో పాతదైపోయిందని కొందరు అనుకున్నా, ఇప్పటికీ ముఖ్యంగా స్థానిక సమాజాలకు రేడియో ఎంతో ఉపయోగపడుతుంది. 1886 జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ హెడ్జ్ రేడియో తరంగాలను గుర్తించారు. ఆ తర్వాత సుమారు 30 సంవత్సరాలకు ఇటలీకి చెందిన శాస్త్రవేత్త గులియెల్మో మార్కోని రేడియో సందేశాలను పంపడానికి, స్వీకరించడానికి ఉపయోగపడే పరికరాన్ని అభివృద్ధి చేశారు. మొదట కేవలం 1 కిలోమీటర్ దూరం వరకు మోర్స్ కోడ్ సందేశాన్ని పంపగలిగిన మార్కోని చేసిన ప్రయోగాలు రేడియో అభివృద్ధికి మార్గం చూపాయి. 1900 ప్రారంభంలో రేడియో వాణిజ్యపరంగా ఉపయోగించడం మొదలైంది. సుమారు 20 సంవత్సరాల తరువాత రేడియో ఎంతో ప్రజాదరణ పొందింది. ప్రజలు తమ ఇళ్లల్లో రేడియోలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపారు. 1920 ఆగస్టు 20న డెట్రాయిట్ రేడియో స్టేషన్ 8MK తన మొదటి ప్రసారాన్ని ప్రారంభించిన రోజు అని చెప్తారు. 2011లో నేషనల్ పబ్లిక్ రేడియో ఈ రోజుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో నేషనల్ రేడియోకు మరింత ప్రాచుర్యం వచ్చింది. ప్రస్తుతం ఈ రోజును రేడియో ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు. రేడియో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సమాచారం అందించే ముఖ్య మాధ్యమం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో రేడియో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే రేడియో ద్వారా వార్తలు, పాటలు, క్రీడలు, చర్చలు, విద్యా కార్యక్రమాలు వినవచ్చు. అంతేకాక ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో రేడియో సహాయపడుతుంది. రేడియో కార్యక్రమాల ద్వారా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పర్యావరణం వంటి విషయాలపై అవగాహన కల్పిస్తారు. ఇప్పటి కాలంలో రేడియో కార్యక్రమాలను ఆన్లైన్లో కూడా వినే అవకాశం ఉంది.
1: గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్.

మాట విన్నారు కదా. అక్షయ ఊర్జా దివస్ను ప్రతి సంవత్సరం ఆగస్టు 20న జరుపుకుంటారు. ఈ రోజున పునరుత్పాదక ఇంధన వనరుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 2004లో నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అక్షయ ఊర్జా దివస్ను ప్రారంభించింది. ఈరోజు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని కూడా గుర్తు చేస్తుంది. అందుకే

దీనిని రాజీవ్ గాంధీ అక్షయ్ ఊర్జా దివస్ అని కూడా అంటారు. అక్షయ్ ఊర్జా అంటే మళ్ళీ మళ్ళీ లభించే శక్తి అని అర్థం. సూర్యరశ్మి, గాలి, నీరు వంటి సహజ వనరుల నుంచి మనం విద్యుత్తును తయారు చేసుకోవచ్చు. సౌరశక్తి, పవనశక్తి, జల విద్యుత్, బయోగ్యాస్ అక్షయ ఊర్జకు కొన్ని ఉదాహరణలు. ఇలాంటి ఇంధన వనరులు ప్రకృతికి ఎక్కువ హాని కలిగించవు. కాలుష్యాన్ని తగ్గించడంలో ఇవి చాలా సహాయపడతాయి. అంతేకాక భవిష్యత్తు తరాలకు సహజ వనరులను కాపాడుకోవడానికి పునరుత్పాదక శక్తి ఎంతో ఉపయోగపడుతుంది. సాంప్రదాయ ఇంధనాలతో పాటు పునరుత్పాదక ఇంధనాన్ని కూడా ఉపయోగించాలి అనే అవగాహనను ప్రజలలో పెంచడం, ప్రతి ఒక్కరూ సౌరశక్తి, గాలి వంటి స్వచ్ఛమైన ఇంధన వనరులను ప్రోత్సహించాలని అక్షయ ఊర్జా దివస్ యొక్క ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో ఇప్పుడు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అనేది భారత సాయుధ దళాలకు సంబంధించిన యువజన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఎన్సీసీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనే మూడు విభాగాలు ఉంటాయి. పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు ఇందులో చేరవచ్చు. అయితే ఎన్సీసీలో విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలతో పాటు ప్రాథమిక సైనిక శిక్షణ ఇస్తారు. డ్రిల్ చేయడం, ఎలా ఉపయోగించాలో వంటి విషయాల్లో శిక్షణ ఇస్తారు. ఎన్సీసీ శిక్షణ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా సైన్యంలో చేరాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఎన్సీసీ 1948లో ఏర్పడింది. సైన్యంలో సిబ్బంది కొరతను తీర్చడానికి 1917 భారత రక్షణ చట్టం కింద సృష్టించబడిన యూనివర్సిటీ కార్ప్స్ నుంచి దీని మూలాలు ఉన్నాయి. 1920లో భారత ప్రదేశీకి చట్టం ఆమోదించినప్పుడు యూనివర్సిటీ కార్ప్స్ స్థానంలో యూనివర్సిటీ ట్రైనింగ్ కార్ప్స్ను ఏర్పాటు చేశారు. యూటీసీ హోదాను పెంచి యువతను మరింత ఆకర్షణీయంగా మార్చడమే దీని లక్ష్యం. రెండవ ప్రపంచం యుద్ధం సమయంలో యూనివర్సిటీ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్ బ్రిటిష్ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయింది. యువతకు ఇచ్చే సైనిక శిక్షణ ఇంకా మెరుగ్గా ఉండాలని అప్పట్లో భావించారు. యుద్ధం ముగిసిన తర్వాత శాంతి సమయంలో కూడా ఎక్కువ మంది యువతకు క్రమశిక్షణ, నాయకత్వం, దేశభక్తి, ప్రాథమిక సైనిక శిక్షణ అందించే ఒక మంచి సంస్థ అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయంపై హెచ్ఎన్ కుంజ్రు నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల కోసం ఒక క్యాడెట్ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సూచనల ఆధారంగా ఎన్సీసీ చట్టం 1948లో ఆమోదించబడింది. 1948లో ఎన్సీసీ అధికారంగా ఏర్పడింది. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలో మొదటి ఎన్సీసీ యూనిట్ ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 4 ఆదివారం ఎన్సీసీ డేను జరుపుకుంటారు. ఎన్సీసీ ద్వారా విద్యార్థులకు కేవలం సైనిక శిక్షణ మాత్రమే కాకుండా క్రమశిక్షణ, సమపాలన, నాయకత్వం, టీం వర్క్, సేవాభావం, దేశభక్తి వంటి మంచి లక్షణాలను పెంపొందిస్తారు. ఎన్సీసీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఒక మంచి పాట విందాం.

పాట విన్నారు కదా. ఎన్సీసీ ప్రారంభమైన తర్వాత దాని కార్యక్రమాలను క్రమంగా మరింత విస్తరించాయి. 1949లో బాలికల కోసం ప్రత్యేక ఎన్సీసీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. బాలికలకు కూడా ఎన్సీసీలో చేరి శిక్షణ పొందే అవకాశం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో బాలురు బాలికలు ఇద్దరికీ సమాన అవకాశాలు లభించాయి. 1950లో ఎన్సీసీలో ఎయిర్ వింగ్ను ప్రారంభించారు. దీని ద్వారా విద్యార్థులకు వైమానిక దళానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు, క్రమశిక్షణ మరియు శిక్షణ గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. తర్వాత 1957లో నావల్ వింగ్ను ఎన్సీసీలో చేర్చారు. దీంతో ఎన్సీసీ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అని మూడు విభాగాలుగా ఏర్పడి మూడు సైనిక విభాగాలతో కూడిన సంస్థగా మారింది. అదే సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎన్సీసీ అభివృద్ధిపై ప్రత్యేక ఆసక్తి చూపించారు. ఆయన సూచనలతో ఎన్సీసీలో సామాజిక సేవ, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేర్చారు. విద్యార్థులు సమాజానికి సేవ చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు. 1962లో భారత్ చైనా యుద్ధం జరిగింది.

ఆ సమయంలో దేశానికి యువత సహాయం, శిక్షణ అవసరం ఎక్కువ ఉందని భావించారు. అందువల్ల 1963లో ఎన్సీసీ శిక్షణను పొందే అవకాశం కల్పించారు. ఈ విధంగా ఎన్సీసీ కాలం గడిపే కొద్దీ క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వం, సామాజిక సేవ మరియు దేశసేవ వంటి విలువలను యువతలో పెంపొందించే ముఖ్యమైన సంస్థగా అభివృద్ధి చెందింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలకు అవుతుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దక్షిణాది రాష్ట్రాల పరస్పర సహకారంతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులంతా పంటల బీమా తీసుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. అమరావతిలోని మరిన్ని రోడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాలను నిర్మిస్తున్నామని మంత్రి సతీకుమార్ యాదవ్ వెల్లడించారు. వార్తల వివరాలు. దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగితే భారతదేశ అభివృద్ధికి మరింత బలమైన చోదక శక్తిగా నిలుస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో

0: చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ రైల్ కారిడార్ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించే ఈ మార్గం మూడు రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందని వివరించారు. 2047 నాటికి దక్షిణ భారత రాష్ట్రాలు 10 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సామర్థ్యం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రైపోర్టుల ఏర్పాటు, దక్షిణ గ్రిడ్ను జాతీయ విద్యుత్ గ్రిడ్తో అనుసంధానం చేయడం, యూనివర్సిటీలు ఇతర స్కిల్లింగ్ సంస్థలతో కలిసి సంయుక్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలను కూడా చంద్రబాబు నాయుడు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రైతులంతా పంటల బీమా తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు. ఈ విషయంలో ఆలస్యం చేయరాదని సూచించారు. శాసనసభలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు వెంటనే బీమా చేసుకోవాలన్నారు. పంటల బీమాకు ఈ నెలాఖరు వరకు సమయం ఉందని తెలిపారు. శాసనసభ్యులు ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొంటూ,
1: ఎల్నినో వచ్చింది అధ్యక్ష, వర్షాలు పూర్తిగా లేవు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్టేజియస్ గా ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. 2 సార్లు టైం పెడితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే మొన్న 15 వరకు పొడిగించారు. మళ్ళీ 15 మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఈ నెలాఖరు వరకు పొడిగించారు. గౌరవ సభ్యులందరికీ కోరుతున్నాను, ఈ శాసనసభ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి చేతులెత్తి దండం మొక్కి కోరుతున్నాను. ప్రతి ఒక్క పంటకి ఇన్సూరెన్స్ ఉంది.
0: రాజధాని అమరావతిలోకి ప్రవేశానికి మరిన్ని రోడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. E13, E15, E1, E3 రోడ్ల నిర్మాణ పనుల పురోగతిపై అమరావతి రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్ మీదుగా E13 అమరావతిలోకి ప్రవేశించనుందని మంత్రి చెప్పారు. సీడ్ యాక్సెస్ రోడ్ E3 మూడో ఫేజ్లో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులను కోరారు. ఈ సమీక్షా సమావేశంలో CRDA కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ కార్తిక్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు PHCలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాల నిర్మాణాల పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు తొలి కేంద్రాలుగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను పటిష్టం చేయడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ PHCలకు శాశ్వత భవనాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. శాసనసభలో ఈరోజు జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత 2 ఏళ్లలో PHCలలో 600కు పైగా నియామకాలు చేపట్టామన్నారు. మొత్తం 1200 PHCలు ఉండగా ప్రస్తుతం 57 వైద్యుల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా త్వరలో భర్తీ చేస్తామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీలలో నిర్వహించనున్న బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సంబంధిత శాఖాధికారులతో ఆయన ఈరోజు సమీక్షించారు. బ్రిక్స్ దేశాల నుంచి క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖపట్నానికి రానున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 23వ తేదీ ఉదయం బీచ్ రోడ్లో ఫ్రెండ్లీ సైక్లింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా అనంతపురం జిల్లాలో ఎంతో మంది చిరు వ్యాపారులు రుణ సదుపాయం పొందుతున్నారు. ఈ సందర్భంగా అనంతపురానికి చెందిన లబ్దిదారు గీత ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణ సదుపాయం పొందామని చెప్పారు. ఈ పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఎంతో లాభం చేకూరుతోందని ఆమె పేర్కొంటూ,
2: నేను నా వ్యాపారం కోసం గతంలో అప్పుల కోసం బయట చూస్తే ఎక్కువ వడ్డీలు అడిగారు. బ్యాంక్ లో ముద్రా లోన్ కు అప్లై చేస్తే నాకు 2 లక్షల రూపాయలు లోన్ వచ్చింది. అప్పటి నుండి నా వ్యాపారంగా చేసుకుంటూ లోన్ డబ్బులు బ్యాంకుకు చెల్లిస్తూ వస్తున్నాను. నేను బ్యాంకుకు వెళ్లి లోన్ డబ్బులు కట్టే అవసరం లేకుండానే నా బ్యాంక్ అకౌంట్ ద్వారా లోన్ అమౌంట్ కట్ అవుతుంది. ఈ ముద్రా లోన్ తీసుకురావడం ద్వారా నాకు ఆర్థికంగా పైకి వచ్చాను. నా లాంటి చిన్న వ్యాపారస్తుల కోసం ఈ పథకం అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
0: వికసిత్ భారత్ 2047లో భాగంగా ప్రతి ఒక్కరిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్రా యోజన పథకం ద్వారా రుణ

సహాయాన్ని అందిస్తోందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మారుతి శ్రీనివాస్ తెలిపారు. అధిక మాసం కారణంగా ఈ ఏడాది తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర తెలిపారు. జిల్లా పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన ప్రణాళికలతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయులతో కలిసి ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అభివృద్దితో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. శాసనసభలో మంత్రి ఈరోజు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పెద్ద మొత్తంలో సామాజిక పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. P4తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. వాతావరణం. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దక్షిణాది రాష్ట్రాల పరస్పర సహకారంతోనే దేశ అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులంతా పంటల బీమా తీసుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. అమరావతిలోని మరిన్ని రోడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాలను నిర్మిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के दो टुकड़े होने देने की, और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं। अब देश की जनता एकजुट हो और कांग्रेस पार्टी के इस फैसले के खिलाफ आवाज बुलंद करे कि अब इस देश में तुष्टिकरण की राजनीति नहीं चलेगी। आजादी के 80 साल के बाद 1937 में जो फैसला कांग्रेस ने किया था, जिसको नरेंद्र मोदी जी ने सुधारा है, उसके सामने का कोई विरोध इस देश की जनता नहीं सहन करेगी।
1: संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। झारखंड उच्च न्यायालय एकादशतः त्रयोदश जेपीएससी सिविल सेवा परीक्षायाः अथ च खाद्य सुरक्षा अधिकारी नियुक्तेः निरस्तीकरण संबंधे राज्य सर्वकारस्य अधिसूचनायाम् अग्रिम आदेश पर्यन्तं स्थगनादेशं प्रायच्छत्। न्यायमूर्तिना दीपक रोशनेन याचिकानां श्रवणावसरे स्पष्टीकृतं यत् विधिप्रक्रियां नैसर्गिक न्याय सिद्धांतान् च उल्लंघ्य पूर्वं नियुक्ताः अधिकारिणः पदात् निष्कासयितुं न शक्यन्ते। न्यायालयेन सर्वकारः सहैव झारखंड लोकसेवा आयोगः आगामिवादश्रवणाय सितंबर मासस्य 15 दिनांकं यावत् स्वप्रतिवचनं दातुं आदिष्टौ। जम्मूकश्मीरस्य कठुआ जनपदस्य सीमाक्षेत्रेषु संदिग्ध व्यक्तीनां गमनागमनस्य सूचनां प्राप्य सुरक्षाबलैः अद्य सघनं अन्वेषणाभियानं प्रारब्धम्। आकाशवाण्याः जम्मू संवाददातृवृत्तानुसारम् एतत् अभियानम् उधमपुर कठुआ सीमावर्तिषु बिलावर क्षेत्रस्य वनभागेषु च प्रचालितम्। स्थानीय जनानाम् अनुसारं बुधवासरे चिररात्रौ बिलावर क्षेत्रस्य एकस्मिन् ग्रामे अज्ञात व्यक्तिभिः कस्यचित् गृहस्य द्वारं शब्दापितम्। पाकिस्तान अधिकृत जम्मू कश्मीरे निवसन्तः जनाः सम्पूर्णे क्षेत्रे विरोध प्रदर्शनानि तीव्रीकृतवन्तः। अनेन पाकिस्तानस्य शासन व्यवस्थायाः वास्तविकता पुनः प्रकाशिता। पीओजेके इत्यस्मिन् क्षेत्रे विरोध प्रदर्शनानां विस्तारः निरन्तरं वर्धते, येन इस्लामाबादस्य तत्कथनं निरस्तं भवति यत् अशान्तिः केवलं रावलकोट क्षेत्रे एव सीमिता अस्ति। जीएएसी इत्यनया कार्यसमित्या इस्लामाबादस्य तत् कथनं निराकृत्य कथितं यत् विरोध प्रदर्शनानि अधुना सम्पूर्णे अधिकृत क्षेत्रे प्रसृतानि सन्ति। बैडमिंटन क्रीडायां भारतस्य महिला युगल क्रीडिके त्रिसा जौली अथ गायत्री गोपी चंदः च नवदिल्ल्यां आयोजितायां बीडब्ल्यूएफ विश्व प्रतिस्पर्धायाः प्रागुपान्त्य चरणे प्रविष्टवत्यौ।
2: आकाशवाणी मार्कापुरम केंद्रम प्रसार विशेषालु ई पोट रेपु प्रसारं कानुन्न कार्यक्रमाल विवरालु ముందుగా ఈ సాయంత్రం 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు ఎం రమణారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో మిరప తోటల్లో చేసుకోవలసిన పొలం పనులు ఈ అంశం గురించి గుంటూరు జిల్లా లామ్ సీనియర్ శాస్త్రవేత్త హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ డాక్టర్ ఏ రాజని గారితో పరిచయం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన సద్భావన దివస్ ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా సుప్రసిద్ధ

ప్రసిద్ధ నాటక రచయిత నటులు గొల్లపూడి మారుతీరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. 10 గంటలకు మధురు గీతాలు వింటారు. 11 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో అష్టలక్ష్మి భక్తి గీతాలు వింటారు. అనంతరం నాతియా కలాం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ప్రశాంత జీవనం, ఈ అంశం గురించి పి మహమ్మద్ గౌస్ ఖాన్ గారి వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో గోగు పంట సాగు వివరాలు తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు. అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి కె శైలజ గారు. 7:45 బావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 వార్తా వ్యాఖ్య వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. ఈ సాయంత్రం 6:35 రంగస్థలి కార్యక్రమంలో అక్షయ్ ఊర్జా దివస్ గురించి కొన్ని విశేషాలు వింటారు. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడువుల తామర
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
7: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM రంగస్థలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు మూల రమణారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.
8: ప్రముఖ రంగస్థల కళాకారుడు మూల రమణారెడ్డి మన స్టూడియోలో ఉన్నారు. వారు కేవలం వృత్తి ప్రవృత్తి కళారంగమే అన్నట్టుగా వారు జీవనం సాగిస్తున్నారు. కళారంగంలో అనేక నాటకాలు వేస్తూ అనేక పాత్రలు పోషిస్తూ ప్రముఖ కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకొని ఉన్నారు. వారు కళారంగంలో అసలు ప్రవేశించడానికి కారణమేంటి, అసలు ఎందుకు కళారంగంలో ప్రవేశించాలని వారికి ఆలోచన వచ్చిందో, వారి కళా

0: అనుభవాన్ని సాటి కళాకారులకు శ్రోతలకు తెలియజేద్దాం. నమస్కారం అండి రమణాయుడు గారు.
1: నమస్తే సార్.
0: ఈ కళారంగంలోకి మీరు ప్రవేశించాలని ఎందుకు అనుకున్నారు?
1: ఎందుకంటే సార్, మేము చిన్నప్పటి నుంచి సంగీతం అంటే మాకు మహా ఇష్టం. మా పెద్దల కాడి నుంచి కూడా మా ఇంట్లో ఒక కోలన్న పంతులు, ఒక డ్రామా పంతులు ఉండేవాళ్ళు. మా నాన్నోళ్ళ గారి నుంచి సంగీతంగా బాగా ప్రోత్సహించేవాళ్ళు. నాకు కూడా మా నాన్నోళ్ళు చేసిన విషయం ఒకసారి చూడాలని ఉత్సాహం వచ్చింది. బాగా ఎక్కడ నాటకాలు వేసినా, ఎక్కడ ప్రోగ్రాములు కోలన్నలు ఎక్కడ వేసినా నేను బాగా చూసేవాడిని. భజనలు అన్నీ చూసేవాడిని. కానీ నాకు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగింది, నేను కూడా చేయాలి,
0: నువ్వు కూడా
1: నేర్చుకోవాలి, రంగప్రవేశంలోకి పోవాలి అనేదాన్ని నేను ఒక ఎంపిక చేసుకున్నా.
0: ఈ కళారంగం వైపు ఆకర్షితుడైన తర్వాత మరి నువ్వు కళ నేర్చుకోవాలి అనేటువంటి తలంపు వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఎవరి దగ్గర నువ్వు ఈ రంగస్థలములో పద్యాలు నేర్చుకోవడం, డైలాగులు నేర్చుకోవడం జరిగిందంటారు?
1: మేము మా ఊర్లో, మా సొంత ఊర్లో వీరయ్య గారని, అమరెడ్డి వీరయ్య గారని మంచి హార్మోనిస్ట్ ఉండేవాళ్ళు. ఆయన హరికథలు డ్రామాలు బాగా చెప్పేవాడు. మా ఇంట్లో మా నాన్నోళ్ళకు కూడా ఉండేవాడు. మన అయ్యా మీకు కొద్ది ఉల్లాసం ఉంది బాబు, రెడ్డి గారు మీరు రాన్రే అని నన్ను మా బ్రదర్ లక్ష్మణరెడ్డి గారిని మమ్మల్ని బాగా ప్రోత్సహించేవాడు. ఆయన దగ్గర మేము ఫస్ట్ గురువుగా విద్యను అభ్యసించినాం.
0: ఏం నేర్చుకున్నారు అందులో?
1: ఫస్ట్ మేము బ్రహ్మంగారి నాటకాన్ని పోషించినాం.
0: ఆ తర్వాత ఏ నాటకాలు నేర్చుకున్నారు?
1: ఆ తర్వాత వచ్చేసి మేము ఒక ఇంట్రెస్ట్గా ఇక్కడ ఒక పంతులుంటే ఆయన దగ్గర మేము పోయి రోజు ఏదో ఒకటి నేర్చుకునేవాళ్ళం. తర్వాత ఒక భవానీ సీన్ వేయాలని ఒక ఇంట్రెస్ట్ కలిగింది. సరే, అది నేర్చుకున్నాం. ఆ తర్వాత నేనే బాక్స్ తెచ్చుకొని, బాక్స్ కొనుక్కొచ్చుకొని ఒక రూమ్ తీసుకొని ఒక గురువును పెట్టుకొని నేను శిక్షణ చేస్తున్నా. అప్పుడు తర్వాత హరిచంద్రలో రెండు సీన్లు.
0: ఏమేమి సీన్లు?
1: ఫస్ట్ సీను వేట సీను, అడవి సీను, పోతే బాణగమలో కార్యవర్ధి, బాలవర్ధి, చింతామణి నాటకంలో భవానీ సీను పూర్తిగా చేసేవాడిని, పోతే బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్యగా నేను పోషించిన ఈ నాటకాలు ఇచ్చేసేవాళ్ళం. పోతే ఈ భజనలు కోలనలు అనేవి, అవి కూడా అన్ని రంగాలలో భజనలు కోలనలు నేర్చుకున్నది ఎక్కడంటే ఎగో చెల్లపల్లి మావగారు ఊర్లో, అక్కడ నారపనాయుడు అని ఆయన గురువు దగ్గర అవి కూడా నేర్చుకున్నాం మేము. ఈ విధంగా శిక్షణ చేసుకుంటూ వస్తున్నాం.
0: మరి మీరు రంగస్థలిలో నాటకాలు నేర్చుకుంటూ హార్మోనియం బాక్స్ తీసుకున్నాను కొన్నాను అంటున్నారు కదా, మరి హార్మోనియం నేర్చుకున్నారా?
1: కళారంగంలో ఊరికే నేర్చుకోవటానికే గురువుని పెట్టుకొని నేను పద్యాలు నేర్చుకోను, పాటలు నేర్చుకోను వరకే పెట్టుకున్నా. సరిగమలు అవి ప్రాక్టీస్ చేసినా కానీ, ప్రాక్టీస్ సరిగమలు నేర్చుకున్నా, స్వరాలు నేర్చుకున్నా, అవి అన్నీ చేసే కానీ నేనైతే ప్రాక్టీస్, నేను హార్మోనిగా హార్మోనిస్ట్గా నేను చేయలే. నేను ఎంతసేపు ఉన్నా నేర్చుకోవాలన్న ఆదుర్తే, దాని మీదనే నేనున్నా.
0: మరి నువ్వు మొట్టమొదట బ్రహ్మంగారి నాటకం మీ ఊర్లోనే ప్రదర్శించావు?
1: మా ఊర్లోనే ప్రదర్శించాం.
0: అందులో ఏ పాత్ర?
1: నేను ఈశ్వరమ్మ దగ్గర సిద్ధయ్యగా వేసా.
0: సిద్ధయ్య పాత్ర?
1: సిద్ధయ్య పాత్ర.
0: మరి బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య పాత్ర నుంచి ఒక మంచి డైలాగు, ఒక మంచి పాట కానీ పద్యం కానీ ఒకటి పాడండి.
1: ఆయన బ్రహ్మంగారు, నీ కుమారుడు ముందు జగత్ పిక్షాతి కావాల్సిన వేగం ఉన్నది, తొందరలు నీ పురం పంపించదని నువ్వు వెళ్ళమ్మా అంటాడు. ఆయన ఒక మాట చెప్తాడు.
0: ఎవరికి?
1: సిద్ధయ్యకు. నాయన, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలవ కాకపోయినటువంటి పరశివయోగం నీకు చిక్కదు, చిక్కిన దక్కనేరదు, ఇంటికి బొమ్మంటాడు. ఎంత మాత్రం నీ పాదం నిడిచి ఎల్లజేయాలని స్వామి స్వామి అంటాడు. సరే, ఆయన ఏం చెబుతాడంటే వద్దు వద్దు బుద్ధులేనని చెప్తాడు. దానికి నేను చెబుతా, వదిలిపెట్ట నీదు పాదములు శ్రీ గురు బ్రహ్మం మదిలో ఎప్పుడు మరువజాలను, వదిలిపెట్టను నీదు పాద వనజములు ముదము మీరా శటులు ఘాటి అగ్ని మీరు జగతికే యాదారామవును, వదిలిపెట్ట నీదు పాదము శ్రీ గురు బ్రహ్మం మదిలో ఎప్పుడు మరువజాలను, ముగ్గురు మూర్తుల కలవి గాని మూలమేదో గురుని సూత్రం, జాడ తెలియక విన్ని చెప్పిన సర్వసాక్షిని కన్నా వాడను, వదిలిపెట్ట నీదు పాదము శ్రీ గురు బ్రహ్మం మదిలో ఎప్పుడు మరువజాలను, పండు వెన్నెల వెండాగాక నీలోనే దేవుని చూడ, రద్దు చేయక పొద్దు ఒడుపున అద్దు మీరా పొద్దు తెలియదు, వద్దు వద్దు బుద్ధులిన బోజి దూదే కుల సిద్ధ, వద్దు వద్దు బుద్ధులిన బోజి. ఆ విధంగా

0: ఇద్దరు కాంబినేషన్.
1: రమణాయుడు గారు, మరి ఈ బ్రహ్మంగారి నాటకంలో ఏ ఏ పాత్రలు ఉంటాయి, అసలు ఈ నాటకం నేపథ్యం ఏంటి, ఈ నాటకంలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు?
0: ప్రధానమైన వ్యక్తి బ్రహ్మంగారు. గోవిందమ్మ భార్య కూడా ఉంటుంది, సిద్ధయ్య. పోతే కొడుకులు పోతులరాయ, గోవిందయ్య, శివరామయ్య, శివకోటయ్య వాళ్ళు. తర్వాత వాళ్ళ మనమరానులు ప్రవేశం ఉంటుంది. ఈ తర్వాత సిద్ధయ్య గారు ఇక్కడ ఈయన దగ్గరికి శిష్యవత్వానికి వస్తాడు. శిష్యవత్వం చేయటంలో లాస్ట్కు బ్రహ్మంగారు సిద్ధయ్యకే పరశుభయోగం కూడా లాస్ట్న ఒప్పజెప్పిండు. కొన్ని రోజులు వాళ్ళు మామూలుగా రాజవేగంలో ఉండి సంసారాన్ని కూడా పొంది ఈ విషయం బ్రహ్మంగా సిద్ధయ్య కూడా చెప్పిండు. నాయన సిద్ధ, నువ్వు రాజవేగం పొంది మళ్ళీ నా వద్దకు రమ్మని కూడా ఆయన చెప్పిండు. సరే ఆయన పొందిండు పొందలేదు, మళ్ళీ తర్వాత సిద్ధ బ్రహ్మంగారి దగ్గరికే ఉండి ఆయన లాస్ట్ వరకు కూడా పూలు అంటే నాయన సిద్ధ, రేపు వైశాఖ శుద్ధ దశమి అనగా భానువారం మీరు కందిమల్లాయపల్లి వెళ్ళి దేవదారి పుష్పములు తెచ్చేదా అన్నామని ఆయన సూర్య చంద్రులు గతులు తప్పిన నేను తప్పన స్వామి అని దానికి కూడా ఆయన సిద్ధమైపోయిండు. కానీ ఈయన ఆ మాట అన్నాడన్న దాని మీద ఆయన ఆ టయానికి రాకుండా బ్రహ్మంగారు దాన్ని ఆపిండు, తర్వాత వచ్చిండు. ఈ విధంగా ఆ బ్రహ్మంగారి నాటకం అనే చరిత్ర దాన్ని అటు జరుగుతుంది. సిద్ధయ్య గారు పూలు తెచ్చారు, ఈయన ఆ టయానికి సమాధి కూడా అయిపోయింది.
1: బ్రహ్మంగారు
0: ఆ తర్వాత వచ్చి సిద్ధయ్య ఎన్నో విధాలుగా గోడుగోడున ఏడ్చి చాలా బాధపడ్డాడు. ఎన్ని బాధపడ్డా ఆయన టయానికి ఆయన దాన్ని పూర్తి చేసిండు. తర్వాత ఆయన ప్రత్యక్షమై బ్రహ్మంగారు ఆయనకు ఉపదేశాలు కొన్ని చెప్పి పాదుకలు దండకము అయి ఇచ్చి నాయన నువ్వు నా మఠాన్ని సక్రమంగా పరిపాలించమని ఆయనకు అది ఒప్పజెప్పి అంతర్ధానమైండు.
1: రమణాయుడు గారు, మరి బ్రహ్మంగారి నాటకం తర్వాత మీరు రెండవ నాటకంగా ఏ నాటకాన్ని మరి నేర్చుకున్నారు?
0: నేను రెండో నాటకము చింతామణి నాటకంలో భవానీసీనిగా నేను పోషించిన. ఇప్పుడు ప్రస్తుతానికి బూతులు వస్తున్నాయని చెప్పేసి దాన్ని కొద్దిగా అలజడి చేస్తే దాన్ని దేవనర్తకి అనే నాటకాన్ని పేరు మార్చి ఆ నాటకం ఆడుతారు. కులాలకు అతీతంగా దాన్ని అనుసరించుకొని జాగ్రత్తగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా నాటకాన్ని పోషిస్తారు.
1: ఈ భవానీ సీనులో మరి ఒక మంచి డైలాగుతో ఒక పద్యం చెప్పండి.
0: భవానీ సీన్ అంటే భవాని అనేవాడు విటుడు, విలువమంగళమూర్తి అనేవాడు పండితుడు ఇటుడు, కాబట్టి వీళ్ళిద్దరు మంచి ప్రాణ స్నేహితులు. శ్రీహరి భవాని నువ్వు డబ్బులు తీసుకురా డబ్బులు దించుకురా అని ఆయన ఏదిస్తుంటే విలువమంగళమూర్తి నా తర్వాత ఆయన కూడా తీసుకొస్తే ఏమన్నా నన్ను రాణిస్తుందేమో అని ఇది చింతామణి చెప్పిన ప్లాన్. చింతామణి విధంగా చెప్పింది
1: ఏమని,
0: అది ఆయన విలువమంగళమూర్తి గారిని ఒక్కసారి మన ఇంటికి తీసుకురా
1: అని భవాని చెప్పిండు.
0: చెప్తే ఆయన అంత అలవైన కార్యం కాదు, ఆయన మంచి పండితుడు అని చెప్తాడు.
1: భవాని శంకరుడు చింతామణి చెప్తాడు
0: చెప్తే అప్పుడు శ్రీహరి ఏం చేస్తుంది, డబ్బులుంటే మా ఇంటికి రా, డబ్బులు లేకుంటే మీ ఇంటికి రామని ఏదిస్తుంది. అప్పుడు ఆయన దీనికి పాపం బాధ తట్టుకోలేక నేను ఎక్కడ అడుగు పెట్టానో అక్కడనే సుఖ్యదురైనప్పుడు నేనేం చేశాను అంటాడు. ఈయన కాదన్నప్పుడు సరే నాకు ఉన్నంతలు నీకు నేనేమైనా ఉపేక్ష చేస్తున్నానని ఆయన దానికి ఒక పద్యం చెప్తాడు. తాతల నాటి క్షేత్రము నెల్ల తెగ నమ్మి దోసిళ్ళతో తెచ్చి పోసినాను, తండ్రి కట్టిన విండ్లు దాయాదులకు విక్రయించి వస్తువులు సేవించినాను, అత్తగారిచ్చిన అంటు మామిడి తోట నీవు కూరగా రాసివిచ్చినాను, కులసతి మేని సొమ్ములు పుస్తెతో కూడకొని వచ్చి నీ వింట గుప్పినాను, కులము వారెల్లా నీకిది కూడదు కూడదన్న, భార్య నూతికి గోతికి పరుగులిడిన లెక్కజేయక నీ వింటి కుక్క ఓలె కాసుకొని విటులున్నాను కలికి నేను. అంటే అత్తగారిచ్చిన మామిడి తోటలు తండ్రి గట్టిచ్చినవి అన్ని, అంటే భార్య పుస్తెత కూడా తెచ్చి ఇచ్చిన కదా, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు కదా, నన్ను కనికరించమన్నట్టుగా వీడు బాధపడి ఏడుస్తుంటాడు అనమాట
1: చింతామణి దగ్గర భవానీశంకరుడు.
0: కానీ వాళ్ళకి ఏం పట్టవు, ఎవరికి, ఆమెకు ఉంది విశ్వాసం
1: చింతామణికి
0: కానీ శ్రీహరికి ఏం పట్టవు,
1: వాళ్ళ అమ్మకు
0: ఎంతసేపు ఉన్నా డబ్బు తెచ్చినో తేలేదా, ఇది దాని చరిత్ర. అది
1: డబ్బు అయిపోయిన తర్వాత మరి ఈ బిలువ మంగల్ని కూడా తీసుకురావడం జరుగుతుంది.
0: ఈయన డబ్బులు అయిపోయిన తర్వాత సరే ఆయన చెప్తాడు, నా మిత్రుడు బిలువ మంగళమూర్తి గారు ఉన్నారంటే సరే ఎక్కడ ఏదైనా సరే వారింటి మన ఇంటికి ఒకసారి తీసుకురమ్మంటే సరే బిలువ మంగళమూర్తి గారిని కూడా తీసుకొచ్చిండు. పాప అంతలా బిలువ మంగళమూర్తి గారు కూడా

0: ఆయన ఈమె మాయలబడి భార్య చనిపోయి తండ్రి చనిపోయి ఏయున్నా కూడా ఈమె కన్నులు మూసుకొని సముద్రాన్ని కూడా దాటి వచ్చి ఆమె మాయలబడి ఆ విధంగా ఈ డబ్బులు ఉన్న కులాల అగ్ర కులాల వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ఇలాంటి ఇటుల ఇండ్లకు పోతారని చెడిపోకుండా ఉంటారని అసలు వాస్తవంగా చెప్పాలంటే నా ఆయన కల్పుడు నారాయణ గారు ఈ చింతామణి నాటకాన్ని రాసింది.
1: చింతామణి నాటకం నేపథ్యం ఏంది అసలు? ఇది విటిలకు సంబంధించింది, వేశ్యకు సంబంధించింది అని చెప్పి చెప్తుంటారు. ఇందులో ఎటువంటి నీతి ఉందంటారు ఈ చింతామణి నాటకంలో?
0: లేదండి, అది చింతామణి నాటకం అనేది ఆమె ఏశ్యా ఇటులని కాదు. కానీ ఈ విధంగా ఉన్న ఎవరైనా సరే ఇలాంటి వీళ్ళకు పోయి
1: సంసారం
0: పోగొట్టుకోకుండా కానీ జ్ఞానం తెచ్చుకుంటారని ఆమె వాస్తవంగా చెప్పాలంటే కృష్ణ భక్తురాలు,
1: శ్రీకృష్ణుడి భక్తురాలు,
0: శ్రీకృష్ణుడి భక్తురాలు ఆమె. కానీ ఆమెకైతే నీతే ఉంది. ఆ నీతిని ఈమె జడగొట్టింది. ఎవరు? శ్రీహరి, వాళ్ళమ్మ. మనం ఈ నీతి ఎన్ని పెట్టుకుంటే మనం బాగుపడలేము. మనకుండే విషయం అది, మన వృత్తి అది, మన వృత్తిని మనము ఎంపిక చేసుకున్నాం.
1: వేశ్యవృత్తి.
0: కానీ మన వృత్తిని మనం వదిలిపెట్టకూడదు అని ఈమె ఏదిస్తుంది. ఆ వేధించేదానికి ఆమె ఆ విధంగా నటించింది. కానీ
1: శరీరం మాత్రం అప్పగించి
0: ఆమె శరీరం మాత్రం అప్పగించి ఆమె కృష్ణ పరమాత్ముడికి మనసును వదిలిపెట్టేసింది. సరే ఏమన్నా కానీ ఆయన చూసుకుంటాలే అని ఆమెకు ఆమె చేసింది కాదు కదా, పక్క మనిషికి ప్రభుత్వంతో చేసింది కాబట్టి అదంతా కృష్ణ పరమాత్ముడు చూసుకుంటాడు అని ఆమె భక్తురాలుగా శ్రీకృష్ణుడిని వేడుకొని ఆ విధంగా శరీరాన్ని ఒప్పజెప్పింది అంతే. కానీ ఆమెను ఏశా ఆమెను పనికి మాలతనంగా తీసేయాల్సిన పనిలే. ఆమె మంచి భక్తురాలు, ఆమెకు విశ్వాసం ఉంది, మంచి విధిగా ఉంది. కానీ ఆ మంచితనాన్ని తీసేశారు. ఏశ్యల వల్ల సంసారాలు ఏ విధంగా నాశనమైపోతాయి అనేది ఆయన మహానుభావుడు రాసి జనాలు తెలిసేటట్టు చేసిండు. కానీ దాన్ని వీళ్ళు మన చింతామణి నాటకాన్ని మనం కొద్దిగా ఓవర్గా జనాలకు నచ్చటానికి కొద్దిగా మాటలు ఎక్కువ మాటలు పెట్టుకొని
1: హాస్యం ఎక్కువ పెట్టుకొని
0: కొద్దిగా అంటే బూతులు కూడా ఆడాడు వాడుతున్నారని ఇది కొద్దిగా బాధగా ఉందని దాన్ని కొద్దిగా బ్యాన్ చేయాలని ప్లాన్ చేశారు. దానికి తగ్గట్టుగా యాక్టర్లందరూ మాట్లాడుకొని కళాకారులంతా ఈ విధంగా మనం మలుచుకోవాలని ఈ విధంగా మలుచుకొని పేరు కూడా మార్చుకొని దాన్ని దేవనర్తకి, చింతామణి పేరును దేవనర్తకి అనే నాటకాన్ని పేరు మార్చుకొని వాళ్ళు జీవనం నడిపిస్తారు.
1: భవానీ సీను తర్వాత మీరు ఇంకా ఏ నాటకాలు నేర్చుకున్నారు?
0: బాలనాగమ్మ నాటకంలో నేను కార్యవర్తికి ఆడా.
1: మరి ఈ బాలనాగమ్మ నాటకము నేపథ్యం ఏంటి? అసలు ఈ బాలనాగమ్మ అంటే ఎవరు, కార్యవర్తి అంటే ఎవరు?
0: వీళ్ళు అంటే బాలనాగమ్మ అంటే బాలనాగమ్మలు కార్యవతిరాజు అక్క బిడ్డలిల్లు. వీళ్ళకు కార్యవతిరాజుకు బాలనాగమ్మలకు తోడబుట్టిన వాళ్ళకు పుట్టిన ఎవరంటే రామవతిరాజు సంతానం వీళ్ళు. రామవతిరాజు కొడుకులు వీళ్ళు కార్యవర్తి, వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు. వాళ్ళు బాలనాగమ్మ వాళ్ళు భూలక్ష్మీదేవి కూతుర్లు. అయితే వీళ్ళందరూ ఏంటంటే ఆమె చనిపోయింది, ఏది బాలనాగమ్మల అమ్మ చనిపోయినాక వాళ్ళ నాన్నగారు రెండో పెళ్లి చేసుకుని వీళ్ళని అడుగులో వదిలిపెడితే వాళ్ళ నాన్నగారు ఒకసారి చరిత్ర తీసిన ఆయన మన పిల్లలు మీ కోడళ్ళందరినీ పలానా అడవిలో వదిలిపెట్టిండు అంటే వీళ్ళు పోయి అడవిలో ఎత్తుకులాడుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి వాళ్ళు పెళ్లి చేసుకొని దాన్ని ఒక డ్రామా మోడల్లో రాసి దాన్ని చేశారు. కనకశ్రీ గారు దాన్ని రచించిండు. తర్వాత ఈ బాలనాగమ్మ వీళ్ళు అంతా ఒకసారి పెళ్లి అయిన తర్వాత ఇద్దాన్ని పోయి ఇంటికి వచ్చారు.
1: బాలనాగమ్మని ఎవరు చేసుకున్నారు?
0: బాలనాగమ్మని కార్యవతిరాజు చేసుకున్నాడు. అది చేసుకున్న తర్వాత వీళ్ళు ఇద్దాన్ని పోయి వచ్చిన తర్వాత చేసుకున్న కొత్తలో యుద్ధం వచ్చింది. ఈయన వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ అయింది.
1: రాజులు
0: అనేది ఒక చరిత్ర ఉంది కదా. సరే వాళ్ళు టయానికి రాలేదని ఈమె అలిగింది. అలితే అప్పుడు ఆయన వచ్చి కొద్దిగా ముందు హెచ్చరించాడు పలకల బాల.
1: ఎవరు? బాలనాగమ్మను.
0: బాలనాగమ్మను
1: పెళ్ళాన్ని
0: పిలిస్తే ఆయన ఆమె పలికే పరిస్థితి లేదు.
1: చాలా రోజులు గ్యాప్ వచ్చిందని
0: ఆమెకు ఈయనకు అర్థం కాక ముందు దగ్గరికి పోయి బాల అని పిలుస్తాడు. పలకదు బాల, మా రాక ఆలస్యం అనేది. ఆలస్యంలోకి ఇంత కోపమా? ఒక్క క్షణమే కదా ఆలస్యం అనేది, దీనికి ఇంత అలుక అని. అలుక ఏటికో క్షణము జాగైన బిడ్డల క్షలమదేనికో ప్రేమ పూజారిపైన కిలకిలమటంచు చిరునవ్వు తొలకరించి తేల్పెగదే నన్ను వలపుల తేనెలోన అని ఆమెను దగ్గరికి చేస్తాడు. చేసిన కూడా ఆమె పలకలే.

0: అప్పుడు పలకపోయారు, అవురా నేనేం చేయాలా, నా మనోనాయకి, నా అర్ధాంగి, నా అపురూప సుందరి, నా హృదయేశ్వరి, నా బాల నాపై తీవ్రంగా కిలుకవించిన, అయినా నువ్వు ఈ కిలుకను ఎట్లు చల్లార్చగలను అని ఆ అడవిలో ఉన్న వృక్షములు చెట్లు వాటి అవి ఉంటాయి కదా వాటిని అడుగుతుండు ప్రత్యక్షంగా, మామూలుగా అసలు
1: ప్రకృతిని అడుగుతుండు,
0: ప్రకృతిని అడుగుతుండు, ఆయనను ప్రకృతిని అడిగి చూసినని కూడా అన్నాడు. అని తర్వాత వృక్షములారా వృక్షములారా మీరేమియో తెలుపరేమి వీలనారానికి వింత కిలుక
1: కిలుక
0: కినుక పూదీవలారా ఈ పులహల్క వేలాగ తీర్తును చెప్పది నేల తీయమలారా రా చిల్లుకలారా నా రాగిణి ముఖము తిప్పుల తీరులని అని వేల పలుకరమ్మ.
1: చక్కగా పాడారు. బాలనాగమ్మ నేపథ్యము, బాలనాగమ్మ నాటకంలో ఎవరు ఏంటి, ఈ బాలనాగమ్మ ఎవరు, బాలవర్ధి ఎవరు, కార్యవర్ధి ఎవరు అనేటువంటి అంశాలు శ్రోతలకు చక్కగా తెలియజేశారు. మరి సత్యహరిశ్చంద్రులో వేట సీను, అడవి సీను కూడా మీరు అభినయించినారని చెప్తున్నారు. అసలు సత్యహరిశ్చంద్రులో ఎన్ని సీన్లు ఉంటాయి, ఈ వేట సీను ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటారు?
0: రాజులకు వేట అనేది సాధ్యం కాబట్టి వీళ్ళు వేట మార్గం అడవిలోకి వేట మార్గాన్ని పోవటానికి నిశ్చయించుకున్నారు.
1: ఎవరు?
0: హరిశ్చంద్రుడు, చంద్రమతి భార్య, కొడుకు లోహితాసుడు ఎల్లండు. ఇలా చేసినప్పుడు వీళ్ళు ఒక వాతావరణమైన ప్రదేశానికి పోయి ఆ వాతావరణంలో ఆయన ఆ ఏరియా అంతా చూసి ఆయన కొద్దిగా వేట ఆడాలనేది ఆయనకు ఒక ఉద్దేశాన్ని కలిగింది. కలిగినప్పుడు ఆయన ఆ మాట అంటాడు, చూసి అటు ఇటు బార చూసి ఆ వేట మార్గాన్ని మొదలు పెట్టాలని ఆ సత్యకీర్తి కూడా ఉంటాడు పక్కన, ఆయన మంత్రి, ఆ సత్యకీర్తి అనే మంత్రి, మంత్రిని పిలిచి ఇద్దరిని అందరినీ దగ్గర పెట్టుకొని యహో ఇది ఒక ప్రశాంతమైన మునియాసనం, ఇది ఒక ప్రాంతభూమి చూడు అని ఒక పద్యాన్ని ఆయన ఫస్ట్ ఆ యుద్ధము చేసే పద్యాన్ని విన్నవిస్తాడు. అదిగో కానడరేవులున్న సెలయేరు ఆ పొంతలను రెల్లు జాలు తదగ్రంబులు కొన్ని కోయబడినట్టుందోసే అందుండి సాగి దభిష్టంబుగ బ్రోవు కానడల శక్కిన్ బోధము నీచంత అయ్యదే నీ వా

0: అంటే వేడి మార్గం చేసే పద్యాన్ని ఆయనకు ఆ వాతావరణాన్ని చూసేందుకు ఆయనకు అదొక ప్రశాంతంగా ఉంది. ఆ పద్యాన్ని హరిశ్చంద్రులు ఫస్ట్ దాన్ని విన్నవిస్తాడు.
1: ఈ హరిశ్చంద్రలో అడవి సీన్ ఉంది కదా, ఈ అడవి సీన్లో ఒక మంచి పద్యం మంచి డైలాగుతో శ్రోతల కోసం.
0: హరిశ్చంద్రుడు ఆయన అడవిలో పోతుంటే అది ఒక గంగా నది నీళ్ళలో నుంచి ఎగపడుతుంది, కనపడుతుంటే ఆయన అన్నాడు అదే అని అన్నప్పుడు, ఇది ఆకలి దప్పులు అడంగి నేటి రేయి మనం నిద్రింప, ఒక వటవృక్షం ఇక్కడనే ఉన్నదని ఒక మునేశ్వరుని వల్ల దీన్ని వెరింగుతుందని చెప్పి ఆయన ఒక పద్యాన్ని, వాడిన పండుటాకులు ఇలాపై భవనాగ్రతి రాలుసుండే ఓ కేడియో చేడియో గబ్బిలంబులు విచిత్రముగా తలకిందులవుసు వేలాడడు కొమ్మలను శిశుబులను తన పొట్టల కింద ఊ కొనుసు ఊడలపై విలాసముగా ఊయలలు గెడి క్రోతిపాలెములు.
1: అంతరించిపోతున్న కళారంగంలో కళామతల్లి ముద్దు బిడ్డలుగా చాలామంది నేటికి కూడా కొనసాగుతున్నారు. కళను అంతరించిపోకుండా మనము కూడా అనేక నాటకాలు నేర్చుకొని ఆ నాటకాలలో ప్రవేశం పొంది నాటకాలు ఆడాలని, ఇటువంటి సొంత ఖర్చులతోటి నాటకాలు ఆడాలి అనేటువంటి తలంపుతో నేడు కళాకారులంతా కూడా మరి కృషి చేస్తున్నారు. ఈ కళామతల్లి ముద్దు బిడ్డగా మీకు శ్రోతల తరపున మా ఆకాశవాణి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదములండి.
0: నమస్తే సార్. ధన్యవాదములు సార్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్

0: 800-420-2233.
1: మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు మూలా రమణారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడొక జానపద గీతం విందాం.
0: ముఖ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

అక్షయ్ ఊర్జా దివస్ గురించిన వివరాలు విందాం. ఆగస్టు 22, 2026న మనం దేశవ్యాప్తంగా అక్షయ్ ఊర్జా దివస్ అనగా పునరుత్పాదక ఇంధన దినోత్సవం జరుపుకోబోతున్నాము. సుస్థిర వ్యవసాయం మరియు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకంగా రూపొందించిన పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడమే ఈ జాతీయ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ దినోత్సవం ముఖ్యంగా సుస్థిర వ్యవసాయానికి మరియు గ్రామీణ భారతదేశానికి ఉపయోగపడే సౌర, పవన, జల విద్యుత్ మరియు బయోమాస్ వంటి పునరుత్పాదక శక్తి వనరుల అభివృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పిఎం కుసుమ్ సోలార్ పథకం మరియు కొత్తగా ఆమోదించబడిన 23,731 కోట్ల రూపాయల బడ్జెట్ గల గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకం ద్వారా రైతులను అన్నదాతలతో పాటు ఊర్జదాతలుగా మారుస్తూ గ్రామీణ విప్లవానికి వేగంగా శ్రీకారం చుడుతుంది. ఈ కార్యక్రమాలు వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను గణనీయంగా తగ్గించడమే కాకుండా పగటిపూట సురక్షితమైన సాగునీటిని అందిస్తాయి. అలాగే మిగులు విద్యుత్, పశువుల పేడ మరియు పంట వ్యర్థాల విక్రయం ద్వారా రైతులకు అదనపు ఆదాయ మార్గాలను సమకూరుస్తాయి. మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు సౌరశక్తితో సాగునీరు పిఎం కుసుమ్. ఈ పథకంలోనే 3 విభిన్న విభాగాల క్రింద రైతులు డీజిల్ పంపుల నుండి సోలార్ పంపులకు మారటానికి సొంతంగా ప్లాంట్ల తయారీ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి 30% నుండి 50% వరకు భారీ సబ్సిడీ సాయాన్ని పొందుతారు. దీని ద్వారా రైతులు స్టాండ్ అలోన్ సోలార్ పంపులను ఏర్పాటు చేసుకోవచ్చు. తమ బంజరు వృధా భూములను వికేంద్రీకృత సోలార్ ప్లాంట్ల కోసం లీజుకు ఇవ్వవచ్చు, లేదా ఉన్న గ్రిడ్ పంపులను సోలార్ పంపులుగా మార్చి అదనపు విద్యుత్ను గ్రిడ్కు అమ్ముకోవచ్చు. బయోమాస్ ద్వారా వ్యర్థాల నుండి సంపద గోబర్ధన్. ఆగస్టు 2026లో ఆమోదించబడిన నిధులతో బయోగ్యాస్ మరియు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను భారీగా విస్తరిస్తున్నారు. ఇది పంట వ్యర్థాలను, పశువుల పేడను గ్రామీణ గృహాలకు అవసరమైన స్వచ్ఛమైన ఇంధనంగా మరియు నాణ్యమైన సేంద్రీయ ఎరువుగా మారుస్తుంది. వికేంద్రీకృత సౌర నిల్వ మరియు రక్షణ. సౌరశక్తితో నడిచే పంట ఆరబెట్టే యంత్రాలు మరియు సోలార్ కోల్డ్ స్టోరేజ్ గదులు వంటి సరికొత్త అప్గ్రేడ్ సాంకేతికతలు పంటల కోతల తర్వాత జరిగే నష్టాన్ని తగ్గించడానికి, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కాలాన్ని పెంచడానికి మరియు రైతులు తక్కువ ధరకు పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకుండా నిరోధించడానికి గ్రామీణ ప్రాంతాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చూసారా, రైతు సోదర సోదరీమణులారా, మన సాంప్రదాయాన్ని, వ్యవసాయాన్ని సరికొత్త శకానికి నడిపించే అద్భుతమైన శక్తి మన కళ్ళ ముందే ఉంది. నింగిలోని సూర్యుని ప్రతాపం, మన పెరట్లోని పశువుల పేడ, పొలాల్లో మిగిలిపోయే పంట వ్యర్థాలు ఇవేవి వృధా కావు. ఇవే మన గ్రామీణ భారత భాగ్య విధాతలు. సౌరశక్తి, బయోమాస్ సాంకేతికతలను అందిపుచ్చుకోవడం ద్వారా మన పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవటమే కాకుండా భూమి తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేశ ఇంధన భద్రతలో మనము భాగస్వాములం కావచ్చు.

0: మన ప్రభుత్వం అందిస్తున్న పీఎం కుసుమ్ మరియు గోబర్ధన్ లాంటి ప్రతిష్టాత్మక పథకాలను సద్వినియోగం చేసుకొని నిరుపయోగంగా ఉన్న మీ భూములను లాభాల బాట పట్టించండి. ఈ పథకాల దరఖాస్తు విధానం మరియు సబ్సిడీ వివరాల కోసం ఈరోజే మీ సమీపంలోని వ్యవసాయ అధికారిని కానీ కృషి విజ్ఞాన కేంద్రాన్ని కానీ సంప్రదించండి, లేదా మీ మొబైల్ ద్వారా నేరుగా pmkusum.mnre.gov.in మరియు gobardhan.sbm.gov.in వెబ్సైట్లను సందర్శించండి. ఈ అక్షయ ఊర్జా దివస్ సందర్భంగా మనమంతా ఒకటే నినాదంతో ముందుకు సాగుదాం. అన్నదాతగా నిలిచాం, ఇకపై ఊర్జాదాతగా ఎదుగుదాం. మన పల్లె సీమల్లో సరికొత్త వెలుగులు నింపుదాం. మీరింతవరకు అక్షయ ఊర్జా దివస్ గురించిన వివరాలు విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్

0: ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఇంతటితో ఈనాటి రంగస్థలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పుణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలనుద్దేశించి ఈరోజు ప్రసంగిస్తూ, నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారం, హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని చెప్పారు. ప్రజాసేవలో అంకితభావం ఉండాలని యువ అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కోరారు. తమ పనిపై, తీసుకునే నిర్ణయాలపై పూర్తి ఏకాగ్రత ఉంచాలని సూచించారు. సమాజ సంక్షేమం కోసం పాటుపడాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. సున్నితత్వం, సమగ్రత, ధైర్యంతో ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని, ప్రతి నిర్ణయంలోనూ దేశమే ప్రథమం అనే స్ఫూర్తిని కాపాడుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. ఈ ప్రాంత పురోగతి, అభివృద్ది, ప్రయోజనాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాధాన్యతలు, అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రులు, సీనియర్ అధికారులకు ఈ సమావేశం ఒక మంచి అవకాశం కల్పించింది. ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్, వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ నిధులు, మౌలిక సదుపాయాలు,

0: పర్యావరణ పరిరక్షణ, ప్రాంతీయ భద్రత వంటి అంశాల్లో సహకార సమాఖ్య విధానాన్ని పాటించాలని సమావేశంలో పాల్గొన్న వారు పునరుద్ఘాటించారు. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబించిందని ఆయన తెలిపారు. రోడ్లు, రైల్వేల నుండి విమానాశ్రయాలు, జలమార్గాలు, డిజిటల్ కనెక్టివిటీ వరకు ఈ ప్రాంతంలో అభివృద్ది వేగవంతమైందని, ఇది ప్రజలను దేశంలోని మిగతా ప్రాంతాలకు మరింత చేరువ చేసి వృద్దికి కొత్త మార్గాలు తెరిచిందని చెప్పారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం స్పష్టం చేసింది. భారత్ రేపు పూణేలో 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఇది సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులు, సీనియర్ ప్రతినిధులను ఒకచోటకు చేరుస్తుంది. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాలకు ఒక వేదికనందిస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్ భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. పీఎంఏవై జీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్కా ఇళ్లను మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయి ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ, అప్నా ఘర్ హోగా, ఉన్కే సప్నే పూరే హోంగే. లేకిన్ ఇస్కే సాథ్ సాథ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనా మే బీహార్ నే సమ్మిలిత్ హోనే కా ఫైసలా లియా హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ రోజు జరిగే 4వ రౌండ్ భారత సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో

అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నమెంటులో భారత్కు చెందిన మహిళల డబుల్స్ జోడీ త్రిసా జాలి, గాయత్రి గోపీచంద్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈ జోడీ జపాన్కు చెందిన జోడీని 21-16, 21-12 తేడాతో ఓడించింది. మిక్సడ్ డబుల్స్ జోడీ ధ్రువ కపిల, తనిషా క్రాస్టో చైనాకు చెందిన గువో జిన్వా, చెన్ ఫాంగ్ చేతిలో 16-21, 5-21 తేడాతో ఓడిపోయారు. ఈ సాయంత్రం జరగనున్న ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మహిళల సింగిల్స్లో పీవీ సింధు చైనాకు చెందిన వాంగ్ జీఈతో తలపడుతుంది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ రౌండ్ ఆఫ్ 16లో మలేషియాకు చెందిన జునైదీ ఆరిఫ్, రాయ్ కింగ్ యాప్లతో తలపడుతుంది. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 31వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పూణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో మిరప తోటల్లో చేసుకోవలసిన పొలం పనులు, ఈ అంశం గురించి గుంటూరు లాం ఫామ్ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజనీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, వర్షాకాలంలో మిరప తోటల్లో చేసుకోవలసిన పొలం పనులు. ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజనీ గారితో పరిచయం.
3: డాక్టర్ ఏ రజనీ గారు నమస్కారం మేడం.
4: నమస్తే సార్.
3: మీరు లామ్లో ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు మిరప పంటకు సంబంధించి. మేడం, మరి ఇప్పుడు అంటే మనం వర్షాకాలం అని చెప్పుకుంటున్నా, ఇల్నీనో లాంటి పరిస్థితుల్లో మిరప పంటలో చేపట్టవలసిన పనుల గురించి మనం ఈరోజు రైతు సోదరులకు చెప్పే ప్రయత్నం చేద్దాం మేడం. అయితే ముందుగా మేడం, అసలు ఈ మిరప పంట భారతదేశంలో మన రాష్ట్రంలో ఎంత సాగు చేస్తున్నారు, ఎంత ఆయకట్టుంది, ఏ ప్రాంతంలో

0: ఎక్కువ సాగు చేస్తున్నారు ఒకసారి చెప్పండి మేడం.
1: సుగంధ ద్రవ్య పంటల్లో ముఖ్యంగా వాణిజ్య పంటల్లో మిరప అనేది అతి ముఖ్యమైన పంట. ఇది మనకి భారతదేశ జీడిపి పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో 141,000 హెక్టార్లలో సాగు చేయబడుతుంది వివిధ జిల్లాల్లో. అది ఎండుమిరపకైతేనేమి పచ్చిమిరపకైతేనేమి. దీని నుంచి మనకి 839,000 మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించాం. ఆంధ్రప్రదేశ్ అనేది ప్రథమ స్థానంలో ఉంది భారతదేశంలో మిరప సాగులో.
0: డాక్టర్ రజనీ గారు, ఇప్పుడు మనం ప్రధానమైన టాపిక్లోకి వెళ్తాం మేడం. వర్షాకాలంలో మిరప పంటలో మనం ఎటువంటి పొలం పనులు చేసుకోవాలనుకున్నాం, అయితే సహజంగా ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో మిరప పంటలో ఏమైనా సమస్యలు ఎదురవుతాయా? ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వర్షాలు బాగా పడిన సందర్భాల్లో?
1: ఎదబెట్టుకునే రైతులకి వర్షాలు పడితే అది చాలా మంచి అవకాశమే. నారు వేసుకునే వాళ్ళకి ఈ నారుమడి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ అధిక వర్షాలు పడటం వల్ల తేమ ఎక్కువైనప్పుడు, అలాగే ఈ వర్షాకాలంలో సూర్యరశ్మి అనేది కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మనము ఎదబెట్టే పొలాల్లోనైనా, అలాగే మనకి నారుమడి వేసుకునే దగ్గరైనా కూడా మొలక శాతం మొట్ట తక్కువగా ఉంటుంది తేమ ఎక్కువైనప్పుడు. అలాగే మనకి ఈ తెగుళ్ళు పురుగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మనం దాని ప్రకారం సమర్థవంతమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకుంటూ ఉండాలి. దీంతోపాటు పోషకాలు అనేవి లోపించడం అనేది సహజంగా జరిగే పద్ధతి అన్నమాట. అయితే మనకి ఈ వర్షాకాలంలో మనకి జూలై ఆగస్టు నెలల్లో 99% రైతులు నారుమడికే వెళ్తారండి. ఎదపెట్టే పద్ధతి కేవలం సూటి రకాల్లోనే వేస్తారు, హైబ్రిడ్ రకాల్లో ఎదపెట్టే పద్ధతి పాటించరు. ఎందువల్లంటే రైతులు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హైబ్రిడ్ వేస్తున్నారు కాబట్టి మిరపలో, అందరూ కూడా నారుమడి యాజమాన్యానికే పోతున్నారు. కనుక ఈ నారుమడి యాజమాన్యంలో చూసుకున్నట్లయితే మనం వర్షాకాలంలో నారుమడి పెంచేటప్పుడు షేడ్ నెట్లలో, అంటే ఇప్పుడు మనకి పాలీహౌస్ల్లో పెంచుతున్నారు నారు, అలా పెంచుకున్నా పర్వాలేదు. కానీ చాలామంది బయట ఓపెన్ సిస్టంలో పెంచినప్పుడు ఈ నారు పెంచేటప్పుడు ఏం చేయాలంటే ఎత్తైన నారుమడులు వేసుకోవాలి. 15 నుంచి 20 సెంటీమీటర్లు ఎత్తుగా ఉండే నారుమడి తయారు చేసుకోవాలి. ఇట్లా తయారు చేసుకున్న తర్వాత మడికి మడికి మధ్యలో డ్రైనేజ్ ఛానల్స్ అనేవి తప్పకుండా మెయింటైన్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి అధిక వర్షం పడినా కూడా నీళ్లు బయటకు పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనకి ఈ నారుమడులు తయారు చేసుకునేటప్పుడే మనము ఈ సేంద్రియ ఎరువులు అనేవి ఎక్కువగా వేసుకోవాలి. ఏంటంటే మనం పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్ కానీ, అలాగే బయో ఫెర్టిలైజర్స్ అట్లాంటివి వేసుకోవాలి. అలాగే ఈ విత్తనాలు కూడా మనకి మంచి క్వాలిటీ విత్తనం అనేది దొరకడమే చాలా కష్టమైపోతుంది. అంటే జన్యు స్వచ్ఛత ఉన్న విత్తనం దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది. కనుక మంచి విత్తనం దొరికినప్పుడు దాన్ని ఎట్లా పడితే అట్లా ఎక్కువ విత్తనం వేసేసి నారు మొక్కల్ని వ్యర్థపరిచే కంటే కూడా కరెక్ట్గా స్పేసింగ్, అంటే దూరాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ వేసుకున్నట్లయితే కనుక సాంద్రత ఎక్కువగా లేకుండా ఉండడం వలన ఈ అధిక వర్షాలు పడినా కూడా నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు అనేది రాకుండా ఉంటుంది. ఎందువల్లంటే ఎక్కువ విత్తనం వేయడం వల్ల మొక్కలన్నీ ఒకే దగ్గర మొలిచి అక్కడ తేమ శాతం పెరిగి లోపల మైక్రో క్లైమేట్ అంటారు, లోపల వాతావరణం అంతా తేమగా తయారయ్యి తేమ పెరిగిపోవడం వలన నారుకుళ్ళు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షాలు ఎక్కువ పడి ఈ నారుకుళ్ళు గనక గమనించినట్లయితే గనక 9వ రోజు కానీ 10వ రోజు కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మొదళ్ళు తడిచేలాగా, అంటే పైన పిచికారీ చేయకుండా మొదళ్ళ దగ్గర తడిచేలాగా మనము డ్రెంచింగ్ అంటారు, డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే గనక నారుకుళ్ళు తెగులని చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఈ బ్లైటాక్స్ మందు దొరకనప్పుడు రిడోమిల్ అనే మందుని 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే నారుకుళ్ళని మనం చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగేనంటే ఇప్పుడు మనకి అధిక వర్షాలు పడినప్పుడు ఈ నారులో మనకి పోషక లోపాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. పోషక లోపాలు అనేవి సూక్ష్మ పోషక లోపాలు, స్థూల పోషక లోపాలు, అంటే ఎన్పీకే అంటారు కదా, అవి స్థూల పోషకాలు. ఈ పోషక లోపాలు నివారించుకోవటానికి నారు మొక్కలు పెరిగిన తర్వాత, అంటే మొదటి దశలో, అంటే 10 రోజుల తర్వాత నీటిలో కరిగేటటువంటి పోషకాలు ఉంటాయి, 19 19 19 అని కేజీ ప్యాకెట్లు దొరుకుతాయండి. వాటిని మనము తొలి దశలో 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి, అంతేగాని నేలలో వేయకూడదు. అలాగే సూక్ష్మ పోషకాలు మనం అన్ని కలిపిన మిశ్రమం ఉంటుంది, అగ్రోమిన్ మ్యాక్స్ అని దొరుకుతుంది, దాన్ని మనం 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని పోషక లోపాలని నివారించుకోవచ్చు. ఇనుప ధాతు లోపం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. మీరు నారును చూసినట్లయితే పచ్చగా కాకుండా పసుపు రంగులో కనిపిస్తుంది అన్నమాట, పైన ఆకులన్నీ కూడా లేత పసుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని నివారించడానికి అన్నభేది అనే మందును మనము 10 లీటర్ల నీటిలో 50 గ్రాములు వేసుకొని దాంతోపాటు నిమ్మప్పు అనేది వేసుకోవాలి. 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో వేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే గనక ఇనుప ధాతు లోపాన్ని మనము నివారించుకోవచ్చు. ఈ విధంగా సూక్ష్మ పోషకాలు

0: లోపాలు నివారించుకొని మనము నారుని
1: సిద్ధం
0: ఆరోగ్యవంతంగా
1: చేసుకోవాలి.
0: పెంచుకోవాలి.
1: డాక్టర్ రజని గారు, తర్వాత మనం ఈ నారుని ప్రధాన పొలంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా మేడం, అప్పుడు ఈ మిరపలో ప్రధాన పొలంలో రైతు సోదరులు చేపట్టవలసిన పనులు ఏమున్నాయి మేడం?
0: ప్రధాన పొలాన్ని మనం బాగా లోతుగా దుక్కు చేసుకొని మార్కర్స్ వేసుకుంటాం. అంటే మనం ఎంత స్పేసింగ్లో పెట్టుకోవాలి, 45-75 పెట్టుకుంటాం. ఇలా పెట్టుకునేటప్పుడు ఆఖరి దుక్కులో ఏం చేసుకోవాలంటే బయో ఫెర్టిలైజర్స్ అని చెప్తున్నాం మనము. బయో ఫెర్టిలైజర్స్ అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లము, పిఎస్బి ఇట్లాంటివన్నీ కూడా ఎఫ్ఐఎంతో ఎన్రిచ్మెంట్ చేసి ఫామ్యార్డ్ మెన్యూర్ 100 కేజీలు తీసుకుని 2 కేజీలు అజోస్పైరిల్లం, 2 కేజీలు ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, 2 కేజీలు పొటాష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా వీటన్నిటినీ కూడా దాంట్లో కలిపి 10 రోజుల పాటు బాగా మగ్గనిచ్చి దాన్ని ఆఖరి దుక్కులో వేసుకుని దాంతో పాటుగా 200 కిలోల వేపపిండిని అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు వేసుకుని బాగా పొలాన్ని అంతటిని దున్ని అప్పుడు రెడీ చేసుకుని పెట్టుకుని మనం మొక్కల్ని ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. నాట్లు వేసేటప్పుడు నీటి అదిరి రాకూడదు, అలాగే ముంపు కూడా గురి అవ్వకూడదు. నాట్లు వేసిన తర్వాత అధిక వర్షాలు పడి నీటి ముంపు గురి అయినట్లయితే గనక ఇమీడియట్గా ముందు మనం ఏం చేయాలంటే ఆ పొలంలోంచి నీరు బయటకు పోయేదానికి డ్రైనేజ్ ఛానల్స్ చేయాలి. ఇప్పుడు మొక్క అనేది ఏ పరిస్థితిలో ఉంటుందంటే నీరు నిలబడినప్పుడు వేళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో అవి పోషకాలను తీసుకునే పరిస్థితిలో ఉండవు కాబట్టి మొక్క పైన వడలిపోయినట్టుగా కనిపిస్తుంది అన్నమాట, తలలు వాలుస్తాయి మొక్కలు. అందువలన అప్పుడు మనం ఏం చేయాలంటే పైపాటుగా పిచికారీ చేసుకోవాలి పోషకాల్ని. 3:19 అని, 13:05 అని, లేకపోతే యూరియా 20 గ్రాములు లీటర్ నీటికి, ఆ విధంగా ఏదో ఒక దాన్ని మనం మార్చి మార్చి వారానికి ఒకసారి 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మొక్కరు ముందు రికవర్ అవుతాయి అన్నమాట. రికవర్ అయిన తర్వాత కొంచెం ఈలోపు నేల ఆరిన తర్వాత అంతర్కృషి చేసుకోవాలి. అంతర్కృషి అంటే గొర్రు వేసుకోవడం, గుంటకి వేసుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకొని ఆ తర్వాత అదనంగా ఇంకొక 50 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ ఎరువును మనము వేసుకున్నట్లయితే మొక్కలు మళ్ళీ తిరిగి నిలబడి మామూలు స్థానానికి వస్తాయన్నమాట. దీంతో పాటుగా అతి ముఖ్యంగా చేయాల్సిన పని ముంపుకు గురి అయినప్పుడు అంటే వర్షాలు ఆగిపోయిన వెంటనే మనము మెగ్నీషియం సల్ఫైట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. ఎందువల్లంటే వర్షాలు పడినప్పుడు మనకి కిరణజన్య సమ్యక్రియ అనేది ఆగిపోతుందండి. సో ఈ మెగ్నీషియం సల్ఫైట్ కొట్టడం వల్ల మొక్కకి ఆ శక్తి పెంచే ఇది ఉంటుంది కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్కి మనము ఆ మెగ్నీషియం సల్ఫేట్ అనేది తప్పకుండా పిచికారీ చేసుకోవాలి. దాని తర్వాత ఈ పైపాటుగా పోషకాలన్నీ పిచికారీ చేసుకోవాలి.
1: మేడం, ఈ అధిక వర్షాలు గురైనప్పుడు వాటికి తెగుళ్ళు అలాంటివి ఆశించే అవకాశం ఉంటుంది
0: తప్పకుండా
1: వస్తాయి. రైతు సోదరులు ఏం చేసుకోవాలి?
0: ఈ అధిక వర్షాలు అంటే మనకి మబ్బు పట్టే వాతావరణం. ఈ మబ్బు వాతావరణంలో ఎక్కువగా ఈ వేరుకుళ్ళు తెగుళ్ళు, అలాగే మనకి ఆకుమచ్చ తెగుళ్ళు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళు, అలాగే మనకి ఫంగస్ వలన వచ్చే ఆకుమచ్చ తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే బ్యాక్టీరియా వలన వచ్చినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ కార్బన్డేజమ్ కానీ ఈ మందులతో పాటుగా స్ట్రెప్టోసైక్లిన్ అనేది కలిపి కొట్టుకున్నట్లయితే ఆకుమచ్చ తెగుళ్ళు బ్యాక్టీరియా వలన వచ్చినవి తగ్గుతాయి. అంటే ఒకవేళ వచ్చినా రాకపోయినా ముందు జాగ్రత్త చర్యగా ఒక పిచికారీ తీసుకున్నట్లయితే మంచిదన్నమాట.
1: డాక్టర్ రజని గారు, ఇప్పుడు అసలు సమస్య దగ్గరకు వస్తాం మేడం. ఇప్పటి వరకు మనం వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఏం చేయాలో మాట్లాడుకున్నాం, కానీ ఎగ్జాక్ట్ పరిస్థితులు ఇప్పుడు చూస్తే ఎల్నీనో పరిస్థితులు క్రియేట్ అయి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేడం, ఈ ఎల్నీనో పరిస్థితుల్లో మిరప తోటల్లో రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి మేడం.
0: సార్, మనకిప్పుడు ఎల్నీనో అంటే అధికమైన ఉష్ణోగ్రతలు, అలాగే వర్షం పూర్తిగా లేకపోవడం. మనం గత జూన్ మొదటి నుంచి 15 జూలై దాకా చూసుకున్నట్లయితే సాధారణంగా మనకు అన్ని సంవత్సరాలు 155 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై ఉండాలి, మనకు అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పటి వరకు మనకి 104 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది వర్షపాతం. ఇప్పటికే మనకి 32% వర్షపాతం తక్కువలో ఉన్నాం. పైన కూడా వర్షాలు పడే అవకాశం లేదు అని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో వేరే పంటలు ఏమైనా వేసుకోవాలా అనేది ఆలోచించాలి. మిరప విషయానికి వచ్చినట్లయితే కనుక చాలామంది ఆల్రెడీ నారు పోసుకొని ఉన్నారు. కొంతమంది నారు వేయాలా వద్దా, విత్తనం వేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారు. ఇలాంటప్పుడు మనం చెప్పే సలహా ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర నిశ్చితమైన ఒక ఇరిగేషన్ సోర్స్ ఉన్నట్లయితే గనక వాళ్ళు నారు పోసుకొని రెడీ పెట్టుకుంటే మంచిది. అలా కాకుండా కొంతమందికి వాళ్ళ సొంత నీటి వనరు ఉంటుంది, బోర్లు అట్లాంటివి, అలాంటి వాళ్ళు విత్తనం వేసుకొని నారు రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఎందువల్లంటే ఈ ఎల్నినో అనేది కేవలం ఎండ తీవ్రతే కాదు, మనకి వర్షాభావ పరిస్థితులే కాదు, వర్షం కూడా అధికంగా పడే అవకాశము ఉందన్నమాట. సో అందుకని చెప్పి ప్రభుత్వం కూడా ఏం చెప్తున్నారంటే ఈ

కాంపౌండ్స్ అనేవి తీసి పెట్టుకోమని చెప్తున్నారు. వాటి కోసం ప్రభుత్వం వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు దానికి సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు రైతులకి. కనుక ఈ ఫామ్ పాండ్స్ తీసుకొని వాళ్ళు వాటిలో నీటిని నిల్వ కూడా చేసి పెట్టుకుంటే మంచిది. ఒకవేళ కేవలం వర్షాధారంగానే ఉండాలి, లేకపోతే కెనాల్ వాటర్ మీద ఆధారపడి ఉంటున్నారు అంటే కనుక వాళ్ళు సోయింగ్ అనేది వెయ్యాలా వద్దనేది ఆలోచించుకోవడం మంచిది. అలాగే నీటి వసతి కింద పెంచుతున్న వాళ్ళు వాటర్ని, అంటే నీటిని చాలా జాగ్రత్తగా, అంటే ఎక్కువ ఎక్కువ వాటర్ పెట్టేయకుండా మొక్కరికి అవసరమైన వాటికే పెట్టి తక్కువ తక్కువ వాటర్ని ఎక్కువసార్లు ఇచ్చుకుంటూ జాగ్రత్తగా నర్సరీని పెంచుకుంటూ ఉండాలి. అలాగే నర్సరీ దశ ప్రారంభం నుంచి, అంటే వారానికి ఒకసారి, ఈ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పోషకాలు 3 19 13 0 45, ఇవన్నీ మనం ఎందుకు చెప్తామంటే ఈ పోషకాలు అవి పిచికారీ చేయడం వల్ల మొక్క భూమిలోంచి తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి బెట్ట పరిస్థితుల్లో మొక్క, మనకు ఒకటేనండి, బెట్ట పరిస్థితి అయినా అధిక వర్షాలైనా కూడా మొక్క భూమిలోంచి పోషకాలు తీసుకునే పరిస్థితిలో ఉండదు. కాబట్టి పోషకాన్ని మనం పైనుంచి అందించాలి. కనుక ఇప్పుడు బెట్ట వాతావరణ పరిస్థితి ఏర్పడింది కాబట్టి నర్సరీ దశలోనైనా మొక్క ప్రధాన పొలంలో ఉన్నా కూడా భూమిలోంచి పోషకాలు తీసుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి ఈ 3 19 నీటిలో కరిగేటటువంటి పోషకాలు మనం పైనుండి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ఈ పోషకాలు ఏంటంటే మొదటి దశలో, అంటే మొక్క ఫస్ట్ దశలో ఉన్నప్పుడు 3 గ్రాములు, అలాగే 20 25 రోజులు దాటిన తర్వాత అయితే కనుక 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటూ మొక్కలను పెంచుకుంటూ ఉండాలి. తర్వాత ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే బెట్ట వాతావరణ పరిస్థితులు నీటి ఎద్దడి ఉన్నప్పుడు నీళ్ళు ఏదైతే ఉందో మన దగ్గర ఉన్న తక్కువ వాటర్ లవణ గాఢత అధికంగా ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా మొక్కకి పిహెచ్ అనేది 6.5 నుంచి 7.5 ఉన్న వాటర్ని మాత్రమే మొక్కలకు అందించాలి. అలాగే ఈసి 1 కంటే తక్కువ ఉన్న వాటర్ని మనం ఇచ్చినట్లయితే కనుక మొక్కకి మంచిది. ఈసి 1 కంటే ఎక్కువ ఉండి పిహెచ్ 7.5 కంటే ఎక్కువ ఉన్న వాటర్ని కనుక మొక్కకి అందించినట్లయితే కనుక మొక్కలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మన దగ్గర నీళ్లు వస్తే ఉంది కదా అని చెప్పి మనం అలా ఇచ్చేయకుండా వాటర్ యొక్క పిహెచ్ ఈసీని కూడా మధ్య మధ్యలో గమనిస్తూ ఉండాలి. దీంతోపాటు ఈ మైక్రోన్యూట్రియంట్స్, అంటే ఈ పిహెచ్ ఈసి పెరిగిపోవడం వల్ల సూక్ష్మ పోషకాల యొక్క లోపాలు ఎక్కువగా ఏర్పడతాయి మొక్కల్లో. ఈ సూక్ష్మ పోషకాల లోపాలను బోరాను, ఐరన్, జింక్, కాల్షియము వీటి యొక్క లోపాలను సవరించడానికి వాటిని మనము ఎప్పటికప్పుడు పిచికారీ చేసుకుంటూ ఉండాలి. బోరాన్ని బోరాక్స్ రూపంలోను, ఐరన్ను ఫెర్రస్ సల్ఫేట్ రూపంలోను, కాల్షియంని కాల్షియం నైట్రేట్ రూపంలోను, లేకపోతే కాల్షియం క్లోరైడ్ రూపంలోను అట్లా మనము పిచికారీ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా నారు మొక్కల్ని జాగ్రత్తగా పెంచి, వర్షం అధికంగా ఒకేసారి పడిపోవచ్చు, అలాగే ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండొచ్చు. ఒకవేళ వర్షం ఎక్కువగా పడినట్లయితే పైన షేడ్ నెట్ కానీ లేకపోతే పాలిథిన్ షీట్ కానీ కూడా కవర్ చేయాలి. ఈ విధంగా కూడా చేయాలి. ఈ విధంగా మొత్తం తయారయ్యాక 40 45 రోజుల తర్వాత మీరు ప్రధాన పొలంలో నాటుకోవాలి అనుకుంటున్నారు. కానీ మీకు వసతి లేదు, నీటి వసతి లేదు, లేదా వర్షం లేదు, అప్పుడు ఏం చేయాలంటే ఆ నారిని ప్రధాన పొలంలో నాటకుండా కొద్ది రోజులు అలాగే మీరు వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేసేటప్పుడు ఆ ఉన్న నారుని 40 45 రోజుల వయసున్న నారునికి తక్కువ తక్కువ నీరిస్తూ పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీటిని ఎక్కువగా పెంచి ఇచ్చినప్పుడు మొక్క తొందరగా పెరిగిపోయి దాంట్లో నార పెరిగిపోతుంది అన్నమాట, ముదిరిపోద్ది మొక్క. అందువలన అలా కాకుండా పైన తలకాయలు కొయ్యాలి, అంటే తలలు తుంచటం అంటారు, పైన తలలు తుంచి ఆ పైన కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒకసారి 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని అలాంటి తెగుళ్ళు రాకుండా ఆ పైన పోషకాల మిశ్రమాన్ని ఇచ్చుకుంటూ కొద్ది రోజులు అట్లాగే మనము నారుని ఉంచుకోవాలి. నీటి వసతి ఉండి నాటుకోగలుగుతున్నాము అంటే కనుక నాటేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ముందుగా నారు మొక్కల్ని హార్డెనింగ్ చేయాలన్నమాట. నర్సరీలో నుంచి తీసేటప్పుడు హార్డెనింగ్ చేయాలి, అంటే ఒక వారం తర్వాత నాటబోతున్నాం అనే ముందు ముందుగానే వాటికి ఇచ్చే నీటిని తగ్గించుకుంటూ ఉండాలి. నీటి మోతాదుని తగ్గించుకోవాలి. తగ్గించుకొని అప్పుడు ఆ నారు మొక్కలు హార్డెనింగ్ అవుతాయి, అంటే బయట వాతావరణానికి అలవాటు చేస్తున్నాం అనమాట. ఆ నారు మొక్కల్ని తీసుకొచ్చి నీళ్లలో అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లము, పిఎస్బి, తర్వాత ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా, అలాగే మనకి ట్రైకోడర్మ, సూడోమోనస్ ఇవన్నీ కలిపి ఆ కలిపిన ద్రావణంలో నారు యొక్క వేళ్లను ముంచి
వాటిని తీసుకెళ్ళి ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటేటప్పుడు కూడా గుంతలు తీస్తాం కదండి, ఆ గుంతల్లో వేమ అనేది వేసుకోవాలి. వేమ పొడి అందరికీ తెలిసిందే. వేమ పొడిని వేసి మొక్కని నాటుకున్నట్లయితే గనక మనకి ఈ బెట్ట వాతావరణం వచ్చినప్పటికీ కూడా ఆ వేమ

0: అనేది మనం ఇచ్చిన నీటిని ఆరిపోకుండా పట్టుంచుతుంది అన్నమాట. అందువల్ల మొక్క నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాము, ఈ బయో ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా బయట చాలా వేరే వేరే సోర్సెస్ నుంచి తెచ్చుకుంటున్నారు. అందులో ఎంతవరకు పర్సంటేజ్ కరెక్ట్గా ఉంటుందో తెలీదు. మనకి ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేస్తున్నారు ఈ వ్యాము బయో ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా అమరావతిలో. అక్కడ నుంచి తెచ్చుకుంటే అది రిలయబుల్ సోర్సు, దాంట్లో తెచ్చుకుంటే మంచిది. అలాగే మనకి ఈ నాటే దశలో మనకి నీరు పెట్టడం అనేది మొదట నాటిన వెంటనే 24 గంటలలోపు తప్పనిసరిగా ఒకసారి ఇరిగేషన్ అనేది ఇవ్వాలి. అలాగే మనకి డ్రిప్ సిస్టమ్, అంటే బిందు సేద్య పద్ధతి ఒకవేళ మనకి రైతులకి అవైలబుల్గా ఉన్నట్లయితే కనుక మొక్క నాటడానికి ముందే డ్రిప్ పెట్టి దానిపైన మల్చ్ షీట్ వేసుకొని, ఇప్పుడు వీడ్ మ్యాట్ అని కూడా వస్తుందండి, మల్చ్ షీట్ కంటే కూడా మంచిది, మనకి బాగా పనిచేస్తుంది, కలుపు మొక్కలను అసలు పెరగనివ్వదు. దీనికి కూడా మనకి డిపార్ట్మెంట్ నుంచి రైతులకి ఇప్పుడు ఈ ఎల్నినో ఎఫెక్ట్ వలన ఈ కలుపు బాగా పెరిగి కలుపు మొక్కల వలన కూడా ప్రధాన పంటకి ఇబ్బంది కలుగుతుంది, తేమ శాతం కూడా తగ్గిపోతుందని చెప్పి వీడ్ మ్యాట్కి కూడా సబ్సిడీ అనేది అందజేస్తున్నారు. రైతులు దీన్ని వినియోగించుకోవాలి. మల్చింగ్ వేసి డ్రిప్ వేసి దాంట్లో మొక్క నాటుకున్నట్లయితే కనుక మనకు ఉన్న అతి తక్కువ నీటిని బాగా ఉపయోగించుకొని మనము బాగా దిగుబడిని పొందవచ్చు. అట్లాగే మనము తక్కువ వాటర్ ఉన్నప్పుడు ప్రతిసారి, అంటే మనం మామూలుగా మిరపలో సుమారుగా ఒక వారానికి 10 రోజులకి నీటిని ఇస్తూ ఉంటాం, అధికంగా మన దగ్గర సరిపడా వాటర్ ఉన్నప్పుడు. ఇప్పుడు మనకున్న బెట్ట వాతావరణ పరిస్థితి ఉంది నెలకొంది కాబట్టి మన దగ్గర ఉన్న నీటి వనరుని సద్వినియోగపరుచుకోవటానికి బిందు సేద్య పద్ధతి ఒక పద్ధతి అయితే, మామూలుగా ఇచ్చుకున్నట్లయితే కనుక మొక్కలకి మనకి ప్రతి పంటకి ఒక క్రిటికల్ పీరియడ్ అంటారు, అంటే ప్రధానమైనటువంటి దశ, ఆ దశలో కనుక నీటిని మనం ఇవ్వలేకపోయినట్లయితే పంట మొత్తం నష్టం వాటిల్లుతుంది. మనకి మిరపలో పూత దశ, పూత నుంచి కాయ ఏర్పడే దశ, కాయలో గింజ కట్టే దశ, ఈ దశల్లో ముఖ్యంగా మనము నీటిని ఇచ్చుకున్నట్లయితే కనుక చక్కగా కాయ ఏర్పడి మనకి మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. వీటితో పాటుగా మనము నారు తయారు చేసుకున్నాము కానీ నాటుకోవడానికి అవకాశం లేకుండా ఉంది, వాటర్ లేదు, అలాగే మనకి పైనుంచి వర్షం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, అయ్యో నారు చేసేసుకున్నాం కదా ఎట్లాగైనా నాటుకోవాలి అన్న ఉద్దేశం పెట్టుకోకుండా మనకి ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళిపోవడం మంచిది. అవి ఏంటంటే మనకి ప్రత్యామ్నాయ పంటలుగా మనకి గోరుచిక్కుడు, క్లస్టర్ బీన్ అంటారు, గోరుచిక్కుడు, అలాగే మనకి వెజిటేబుల్ కౌపి ఒకటి, అలాగే బెండ ఒకటి, ఇలాంటి పంటలు, లేకపోతే చిక్పీ అంటారంటే, అంటే మనకి కాబులి శనగలు, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ వాతావరణ పరిస్థితులు, అక్కడున్న మార్కెట్ డిమాండ్, అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా, అలాగే నేలలు, వాటి అనుగుణంగా మనము ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళిపోయినట్లయితే కనుక రైతులు మరింత ఇబ్బంది పడకుండా అనవసరపు ఖర్చులు లేకుండా ఎంతో కొంత దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట.
1: ధన్యవాదాలండి డాక్టర్ రజనీ గారు. ఈరోజు మనం రైతులకి వర్షాకాలంలో మిరప తోటలో ఎటువంటి పొలం పనులు చేసుకోవాలో చెబుతూ, అలాగే వర్షాభావ పరిస్థితులు ఏవైతే ఎల్నినో లాంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటిప్పుడు రైతులు ఎటువంటి జాగ్రత్తలు మిరప పంటలో తీసుకోవాలో కూడా చక్కగా తెలియజేశారు. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.
2: వర్షాకాలంలో మిరప తోటల్లో చేసుకోవలసిన పొలం పనుల గురించి గుంటూరు లాంఫామ్ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజనీ గారితో పరిచయ కార్యక్రమం మీరెంతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వర్షాకాలంలో మెట్ట వ్యవసాయం గురించి తెలుసుకుంటారు.
1: వర్షాకాలంలో మెట్ట వ్యవసాయం గురించి తెలుసుకుందాం. తొలకరి వర్షాలు పడిన వెంటనే డిస్క్ నాగలి 5 లేదా 7 రెక్కల బాతుకాళ్ల నాగలతో కానీ లోతు దుక్కులు చేసినట్లయితే నమోదైన వర్షపు నీరు అంతా కూడా భూమిలోకి ఇంకి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా మొండిజాతి కలుపు మొక్కల వేడ్లు, దుంపలు, కోసస్థ దశలో ఉన్న కీటకాలు, తెగుళ్లు ఎండవేడిమికి గురై చనిపోతాయి. చిజిల్ నాగలతో పొలంలో ప్రతి 1 మీటరు నుండి 2 మీటర్లకు సుమారు 2 అడుగుల లోతులో దుక్కి చేసుకున్నట్లయితే కనుక భూమి లోపలి గట్టిపొర పగిలి పడిన వర్షపు నీటిని భూమిలో నిల్వ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వర్షాధార నేలల్లో పరివాహక ప్రాంతం వాలును అనుసరించి ఫారం పాండు అంటే నీటికుంట అంటారు. ఈ నీటికుంటలను పొలం లోతత్తు ప్రాంతాల్లో తవ్వుకోవాలి. అది 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు ఉండేటట్లు నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి. ఎర్ర నేలల్లో మట్టి, సిమెంటు 6:1 నిష్పత్తిలో కలిపి నీటి కుంట అడుగు భాగాన అలాగే పక్క వాలుకు పూత పూసుకున్నట్లయితే నీరు నష్టపోకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా కనుక నీటి కుంటలను తయారు చేసుకుంటే 250,000 లీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు. పాత నీటి కుంటలకు మరమ్మతులు చేసుకోవాలి. పొలంలో ఉన్న నీటి కుంటలకు పూతలేని చోట ఎర్రమట్టి అలాగే సిమెంటు 6:1 నిష్పత్తిలో కలిపి పూతను పూసుకోవాలి. అదేవిధంగా నీటి కుంటల్లో పూడిక తీయటం ద్వారా అలాగే కాలువలు శుభ్రపరచుకోవడం ద్వారా నీటి కుంటల

0: పంటలకు వర్షపు నీరు బాగా రావటానికి దోహదపడుతుంది. పశువులు ఉన్న రైతులు పశువుల ఎరువును సుమారుగా ఎకరాకు 5 టన్నులు తోలుకోవాలి. వర్షాధార పంటల కోత అనంతరం గొర్రెలు మేకలు ఉన్న చోట పొలంలో మంద కట్టి భూసారాన్ని పెంపొందించుకోవాలి. వర్షాలు కురిసినప్పుడు నేలలోని తేమను ఉపయోగించుకుని పచ్చిరొట్ట పైర్లు లేదా పశుగ్రాస పంటలను సాగు చేసుకోవాలి. రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత 60 నుండి 75 మిల్లీమీటర్లు వర్షం పడినట్లయితే వర్షాధార పంటలను విత్తుకోవాలి. వర్షాకాలంలో మెట్ట వ్యవసాయం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुन रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग. पहली वाली बात कहाँ,
1: परम तो सभी डाले.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं. पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
1: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं. धूप में बाल सफेद नहीं किए हैं.
1: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूंगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతలకు నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పిఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది.
2: సార్, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
3: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
2: సరే, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
3: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యుండి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్ళకి వాళ్ల పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే, ఈ ఫుల్

0: లేనటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్ళు, మఠాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఇన్స్టిట్యూషనల్గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్సు దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవాళ్ళు అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంటు, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇలాంటి వాళ్ళు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు కానీ ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్ళు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తా ఉన్నారో వాళ్లను కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్ళు కూడా అనర్హుల కిందే చేయడం జరిగింది అన్నమాట.
1: సరే, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
0: అంటే ఈ పథకం మెయిన్ గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తా ఉన్నారు. ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలు నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలలో ఒకసారి వేస్తారు. అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు. అట్లాగే డిసెంబర్, మార్చి ఈ విధంగా 4 మంత్స్కి ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దాని వల్ల ఏంటంటే ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే 2వ విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ కానీ ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్ వీటన్నిటిని మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో జనరల్గా పంట కోతలకు వస్తూ ఉంటాయి, వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకు. సో అలాంటి వడ్డీదారుల నుంచి వీళ్ళని రక్షించేదానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది.
1: సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందుతారా?
0: అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హత ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండ్ ఆధార్తో లింక్ అయి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయి ఉండడం, ఈకేవైసీ అయి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంతమంది లబ్ధిదారులు, ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్ లో ఇస్తే ఏమవుతుంది?
0: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తా ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
0: దీనికి ఉందండి. కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీద అయితే ఈ వాళ్ల భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ల పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా ఎవరైతే కొనుక్కొనున్నా వాళ్ల పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు.
1: సరే, అయితే ఒక అనుమానం సార్,

0: భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
1: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ళ తండ్రి మీద పేరుందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత అది వీళ్ల కొడుకుల పేరు మీద గాని ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ల పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకు గాని కూతురికి గాని వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
0: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
1: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అన్నమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా వాళ్ళ భాగస్వామి పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తా ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు కాని ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి అట్లా ఉండి ఉంటారు. సో అలాంటి వారికి మళ్లీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది.
0: సరే, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు, అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద?
1: కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే ఒక 2-3 కుటుంబాలు కూడా ఉండి ఉంటాయి. అయితే మనం ఇంటి క్రైటీరియా కాకుండా కుటుంబం క్రైటీరియా అంటే ఒక భర్త భార్య పిల్లలు, ఇది ఒక కుటుంబం. అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త భార్య పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట. ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
0: సరే, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
1: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద గాని ఆ కూతురు పేరు మీద గాని మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ మన వెబ్లాండ్ రికార్డ్స్ లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
0: సరే, అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పిఎం కిసాన్ పోర్టల్లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
1: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధారు ఉండాలి, ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మన వెరిఫికేషన్ లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
0: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ పంచుకుంటారు?
1: దీనికి pmkisan.gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది. దీంట్లోనే డైరెక్ట్ గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్ కెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని గాని మండల వ్యవసాయ అధికారిని గాని కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
0: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
1: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
0: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులా?
1: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు, కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్ కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
0: సార్, చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశమే?

0: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలా మంది ఇంకా కూడా వాళ్ల పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్కి కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో, అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పిఎం కిసాన్ పథకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101. యువవాణి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన సద్భావన దివస్ ఈ అంశం గురించి తెలుసుకుంటారు. ముందుగా విందాం విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా విద్యా సమాచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. కోర్సుల వివరాలు: బిఏ పొలిటికల్ సైన్స్ సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 3 ఏళ్ళు, బిఏ హిస్టరీ ఎకానమీ పొలిటికల్ సైన్స్ 3 ఏళ్ళు, బిఎస్సి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 3 ఏళ్ళు, బిఎస్సి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ 3 ఏళ్ళు, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 3 ఏళ్ళు, బిఎల్ఐ ఎస్ఈ 7 ఏళ్ళు. అర్హత: అభ్యర్థులు బీఏ బీకామ్ కోర్సులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష, 10+2 స్థాయి విద్యకు సమానమైన ఐటీఐ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా లేదా వొకేషనల్ తదితర అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ కోసం 10+2 లేదా ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి ఉండాలి. బిఎల్ఐ ఎస్సీ కోర్సుకు కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15 సెప్టెంబర్ 2026. పూర్తి వివరాలకు అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా drbraeouap.ac.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి drbraeouap.ac.in. ఇప్పుడు ఉద్యోగ సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 9124 జూనియర్ అసోసియేట్ పోస్టులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఎస్బీఐ క్లర్క్ క్లాడర్లో జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ సేల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య 9,124. ఖాళీల వివరాలు: రెగ్యులర్ పోస్టులు 7,680, బ్యాక్లాగ్ పోస్టులు 1,444. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. 31/12/2026 నాటికి డిగ్రీ పూర్తి అయి ఉండాలి. ఫైనల్ ఇయర్ లేదా సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

0: వరకు ఎంపిక విధానం. అభ్యర్థులను 3 దశల్లో ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2026 ఆగస్టు 31. ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 2026లో జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష 2026 నవంబర్లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, కర్నూలు, కడప, గుంటూరు, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల. తెలంగాణలో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. పూర్తి వివరాలకు అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా sbi.bank.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి sbi.bank.in. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

0: చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలుసుకుందాం రండి. శీర్షికన శ్రోతలు ఈరోజు తెలుసుకోబోతున్న అంశం సద్భావన దివస్. సద్భావన అంటే మంచి మనస్సు లేదా మంచితనం, ప్రజల మధ్య పరస్పర అవగాహన పెంచడం. అసలు సద్భావన దివస్ అంటే ఏమిటి, ఎందుకు నిర్వహిస్తారు, ఎవరి పేరును పురస్కరించుకొని ఈ సద్భావన దివస్ను జరుపుకుంటాము, ఇవన్నీ మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సద్భావన దివస్ పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పాలంటే, ఈ దినోత్సవాన్ని భారత మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం 20వ తేదీన జరుపుకుంటాము. దేశంలో మత సామరస్యం, శాంతి, జాతీయ సమైక్యత మరియు సద్భావనను పెంపొందించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్యోద్దేశం. ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులు మరియు విద్యార్థులు దేశ ఐక్యతను కాపాడుతామని, హింసకు దూరంగా ఉంటామని సద్భావన ప్రతిజ్ఞ చేస్తారు. ఈ దినోత్సవాన్ని రాజీవ్ గాంధీ జయంతి రోజునే ఎందుకు జరుపుకుంటామంటే, ఆయన భారతదేశాన్ని ఆధునిక, ప్రగతిశీల మరియు సమగ్ర దేశంగా చూడాలన్న రాజీవ్ గాంధీ గారి దృక్పథాన్ని స్మరించుకోవటం కోసం. కులం, మతం, ప్రాంతం మరియు భాషాభేదాలు లేకుండా భారతీయులందరి మధ్య శాంతి, స్నేహం పెంపొందించడం, హింసకు వ్యతిరేకంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. అంతేకాకుండా సామాజిక సామరస్యానికే పరిమితం కాకుండా పచ్చదనాన్ని కాపాడటం, మొక్కలు నాటడం మరియు జీవ వైవిధ్యాన్ని రక్షించడం వంటి పర్యావరణ అవగాహన కార్యక్రమాలను కూడా ఈ దినోత్సవం నాడు నిర్వహిస్తాము. ఇంకా పాఠశాలలు మరియు కళాశాలల్లో జాతీయ సమైక్యత గురించి చర్చలు, ర్యాలీలు మరియు అవగాహన ప్రచారాలను నిర్వహిస్తారు. ఈ దినోత్సవం రోజున న్యూఢిల్లీలోనే వీరభూమిని సందర్శించి పుష్పాంజలి ఘటిస్తారు. ఈ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం సమాజంలో మత సామరస్యం, శాంతి మరియు జాతీయ సమైక్యత కోసం విశేష కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డును అందజేస్తారు. ఈ అవార్డు క్రింద ఒక ప్రశంసా పత్రంతో పాటు 10 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. రాజీవ్ గాంధీ చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయ్యి దేశానికి సేవలందించినందుకు ఆయన ఆశయాలను స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. అంతేకాకుండా దేశ సాంకేతిక విద్యారంగాల ఆధునికీకరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ రోజున సమాజంలోనే అన్ని వర్గాల ప్రజలు వారి భేదాలను మరిచి ఐక్యత మరియు సామరస్య స్ఫూర్తితో ఒకచోట చేరే ప్రపంచాన్ని ఊహించుకోండి. అటువంటి ప్రపంచం ఒక సుదూర స్వప్నంలో అనిపించవచ్చు, కానీ ఈ భావనే సద్భావనా దివస్కు పునాది. ఐక్యత, సామరస్యం అనేవి కేవలం భావనాత్మక ఆదర్శాలు కావని, వాటిని పెంపొందించుకోవటానికి సామూహిక, సామాజిక కృషి అవసరమని రాష్ట్రీయ సద్భావనా దినోత్సవం గుర్తిస్తుంది. మనం సామాజిక సామరస్యానికి సంబంధించిన అంశాలపై కార్యక్రమాలు, సెమినార్లు లేదా చర్చలను నిర్వహించడం లేదా వాటిలో పాల్గొనడం ద్వారా సమాజంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిశీలించడానికి ఇవి వేదికగా నిలుస్తాయి. ఇంకా వైవిధ్యాన్ని స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతపై విమర్శనాత్మక ఆలోచనను, ఆత్మపరిశీలనను ఇవి ప్రోత్సహిస్తాయి. రాజీవ్ గాంధీ గారు భారతదేశంలోని ప్రజలను ఏకం చేయటానికి ఎంతో నిబద్ధతతో ఉండేవారు. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండటం, కలిసి పనిచేయటం ఎంత ముఖ్యమో ఆయన అర్థం చేసుకున్నారు. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో ఇలాంటి రోజును జరుపుకోవటం ద్వారా ప్రజలందరూ తమ మధ్య గల భేదాలను మరిచి ఒకే కుటుంబం అన్న సందేశం బలపడుతుంది. ఈ దినోత్సవం మనందరినీ ఐక్యతా పథంలో పయనించేలా ప్రోత్సహిస్తుంది. ఈ వేడుకలు ఐక్య సమ్మేళిత సమాజపు ఆదర్శాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతలు కూడా నిరంతరం అంకిత భావంతో సమసమాజాన్ని సాధించి సానుకూల మార్పును తీసుకురాగల వ్యక్తులు. అసలు ఈ దినోత్సవం ఎందుకు అంత ముఖ్యమైనదో మాట్లాడుకుంటే, ఒక జట్టులో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఆడుతూ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ తమ ప్రత్యేక నైపుణ్యాలను ప్రదర్శిస్తారని ఊహించుకోండి. అలాగే విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులు బలమైన జట్టు నిర్మించడం లాంటిదే ఈ సద్భావన దినోత్సవం యొక్క ముఖ్యోద్దేశం. స్నేహపూర్వకంగా పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకునే రోజు ఇది. ఈరోజు మనకు ఆత్మపరిశీలనకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ మత మరింత సామరస్య పూర్వకమైన ప్రపంచానికి మనం ఎలా దోహదపడగలమో మనల్ని మనం ప్రశ్నించుకునేలా ఆహ్వానిస్తుంది.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాలు

0: ఇది ప్రతి వ్యక్తి తమ ప్రభావ పరిధిలో మార్పుకు కారకులుగా మారడానికి ఒక పిలుపు. వేగవంతమైన దినచర్యలతో నిండి ఉండే ప్రపంచానికి ఒక చిన్న దయాగుణం కూడా గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. వృద్ధులకు సరుకులు కొనడంలో సహాయం చేయటం, అవసరంలో ఉన్న స్నేహితులను ఆదుకోవటం, స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వటం, ఆశ్రమంలో సేవ చేయటం, పేద పిల్లలతో సమయం గడపటం, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనటం, స్థానిక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వటం వంటి సమాజ శ్రేయస్సుకు తోడ్పడే పనులు సానుకూల దృక్పథాన్ని వ్యాప్తి చేస్తాయి. ఇలాంటి ఒక మంచి రోజు గురించి ఒక క్షణం ఆగి ఆలోచించటం చాలా ముఖ్యం. మీరు ఇంతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన సద్భావనా దివస్ గురించి తెలుసుకున్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.
3: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష వింటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. చివరి రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు, బిల్లుల ఆమోదం, నివేదికల సమర్పణ జరిగింది. శాసనసభ నాలుగో రోజు సమావేశాలు సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఇటీవలే స్వర్గస్థులైన పలువురు మాజీ శాసనసభ్యులు ప్రముఖులకు సంతాపం ప్రకటిస్తూ సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు, మాజీ మంత్రులు ఆర్ఎస్డిపి అప్పల నరసింహరాజు, ముద్రగడ పద్మనాభం, గాదె వెంకటరెడ్డి, మాజీ శాసనసభ్యులు పి చిన్నరాజన్, ఉన్నం హనుమంతరాయ చౌదరి, తుక్కా పగడాలమ్మ, జిఎస్ రావు మృతి పట్ల శాసనసభ సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ దివంగత నాయకులంతా శాసనసభ్యులుగా, మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు అందించారని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంతాప తీర్మానాల అనంతరం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. ఉభయ సభల్లో జల కాలుష్య నివారణ నియంత్రణ సవరణ చట్టం 2024ను ప్రవేశపెట్టారు. అలాగే శాసనసభలో ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టగా ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్దీకరణ సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్ సభ ముందు ఉంచారు. మరోవైపు ఉభయ సభల్లో వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ప్రవేశపెట్టారు. సూపర్ 6 ప్రజా సంక్షేమంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. కాగా ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులకు ఈరోజు శాసనమండలి ఆమోదం తెలిపింది. శాసనసభలో ప్రశ్నోత్తరాల భాగంగా తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ద్వారా సిఆర్జెడ్ అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు. సిఆర్జెడ్ అనుమతుల కోసం పరివేశ్ అనే పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని, అటవీ పర్యావరణ అనుమతుల తర్వాతే ఈ పోర్టల్లో దరఖాస్తు చేయగలుగుతామని చెప్పారు. ప్రస్తుతం 2011 సిఆర్జెడ్ ప్రకటనకు అనుగుణంగా ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపుతున్నారని చెప్పారు. జాతీయ సుస్థిర తీర ప్రాంత నిర్వహణ కేంద్రం ద్వారా రాష్ట్రంలోని 12 తీర జిల్లాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నివేదిక సమర్పించినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో సిఆర్జెడ్పై ప్రజాభిప్రాయ సేకరణ 2 వాయిదా పడిందని, సెప్టెంబర్ 2 జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరోసారి నిర్వహించనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. అన్నదాత సుఖీభవ నిధుల విషయంపై తనకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. పంటల బీమా నమోదు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉన్నందున రైతులు ఆలస్యం చేయకుండా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిట్టుబాటు ధర అందని సమయంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని, కేంద్ర నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర వాటా కూడా ఇస్తున్నామని తెలిపారు. పొగాకు, మామిడి పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నామని చెప్పారు. ఈ నెలాఖరులోపు పంటల బీమా నమోదు చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. శాసనసభలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో దాదాపు 60-65% మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, అందుకే రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పెట్టుబడి సాయం నుంచి పంటల బీమా వరకు, ఎరువుల పంపిణీ నుంచి

0: మార్కెట్ ఇంటర్వెన్షన్ వరకు రైతుకు ప్రతి దశలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అన్నదాత, సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం 14,664,33,00,000 రూపాయలు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎరువుల పంపిణీలో అక్రమ మల్లింపులు, అధిక ధరలు, రైతులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడే పరిస్థితులకు అడ్డుకట్టవేసేందుకు ఏపీ ఎయిమ్స్ 2.0 విధానాన్ని అమలు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలియజేస్తూ,
1: ఎరువుల మళ్లింపు, ఎరువుల అధిక ధరల వినియోగం మరియు అనేక క్యూ లైన్లు గుర్తించడం అయింది. కొత్త యాప్ ఆధారిత వ్యవస్థ ఏపీ ఎయిమ్స్ ప్రవేశపెట్టిన తరువాత వాస్తవ సాగుదారు సర్వే నెంబర్, సాగు విస్తీర్ణం, పంట రకం మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సుల ఆధారంగా యూరియా అవసరాలకు శాస్త్రీయంగా నిర్ధారించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఎరువుల పంపిణీ క్రమబద్ధీకరించడం అయింది అధ్యక్ష. ఇది దుర్వినియోగం, మళ్లింపు, అధిక వినియోగం మరియు క్యూ లైన్లు తగ్గించడంతో పాటు అర్హులైన రైతులకు పారదర్శకంగా మరియు సకాలంలో సరఫరా అందిస్తుంది అధ్యక్ష. జూన్ నుండి కృష్ణా మరియు కాకినాడ జిల్లాల్లో సదరు ఎరువుల పంపిణీ యాప్ పైలట్ ప్రాజెక్టు గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్టు తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ఏపీ ఎయిమ్స్ 2.0 మరి సమగ్రమైనది, శాస్త్రీయమైనది, ప్రభావవంతమైనదని రైతులు చాలా మంది చెప్తున్నారు అధ్యక్ష. మీ ప్రశ్నకు సమాధానం, డిజిటల్ ఫెర్టిలైజర్స్ యాప్ 2.0 యొక్క ప్రారంభ అమలు సమయంలో రైతులకు పరిమిత అవగాహన మరియు ముఖ్యంగా వెబ్లాండ్ లో చేర్చని కౌలు రైతులు మరియు సాగుదారులకు ఎరువులు సరఫరా చేయడంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా కొన్ని సవాళ్లు కూడా తలెత్తాయి అధ్యక్ష. అర్హులైన సాగుదారులకు ఎరువుల సరఫరా సులభతరం చేయడానికి రైతు సేవా కేంద్రంలో RSK సహాయకులను నియమించడం ద్వారా ప్రభుత్వం ముందుగా స్పందించి మెరుగైన రైతు అవగాహనతో మరియు ఎటువంటి క్యూలు లేకుండా సదరు వ్యవస్థ ఇప్పుడు సజావుగా పనిచేస్తుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 15.69 లక్షల మంది రైతులు ఈ యాప్ ద్వారా పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా నియంత్రించబడిన పద్ధతిలో 3.7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా మరియు 1.10 మెట్రిక్ టన్నులు DAP అందుకున్నారు అధ్యక్ష.
0: పంటల బీమా కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటా చాలా తక్కువగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రాంతం, పంటను బట్టి రైతు వాటా మారుతుందని, కొన్ని ప్రాంతాల్లో రైతులు చెల్లించాల్సిన మొత్తం అత్యంత స్వల్పంగా ఉందన్నారు. మిగిలిన ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని వివరించారు. స్వల్ప మొత్తాన్ని చెల్లించడం ద్వారా పంట నష్టం సంభవించినప్పుడు బీమా రక్షణ పొందే అవకాశం ఉన్నందున రైతులు దీన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పంటల బీమా నమోదును కేవలం వ్యవసాయ శాఖ కార్యక్రమంగా చూడకుండా ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ప్రతి శాసనసభ్యులు తమ నియోజకవర్గంలో రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పంటల బీమా వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్హులైన రైతులందరూ బీమా నమోదు చేసుకునేలా శాసనసభ్యులు చొరవ చూపాలని కోరారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల బీమాను తేలిగ్గా తీసుకోవద్దని, ఈ నెలాఖరు వరకే అవకాశం ఉందని చెప్పారు. చివరి రోజు వరకు వేచి చూడకుండా ప్రతి రైతు వెంటనే నమోదు చేసుకోవాలని, స్వల్ప ప్రీమియంతో లభించే బీమా రక్షణను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయాల నిర్మాణంపై ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశంలో భాగంగా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. భీమవరం కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. ఇతర జిల్లాలకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే డిజైన్లు సిద్ధం చేశామని మంత్రి తెలుపుతూ,
2: ఏదైతే ఈ భీమవరం సంబంధించేటువంటి కలెక్టరేట్ గురించి కూడా ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేశాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇవే కాక ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ ప్రతిపాదనలు వచ్చినటువన్నీ కూడా ప్రభుత్వం మా యొక్క R&B శాఖ ద్వారా కూడా కొన్ని డిజైన్లు కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఇచ్చిన దాన్ని కూడా నోట్ చేసుకుని మళ్ళీ ప్రభుత్వానికి కూడా నివేదిక అందజేస్తామని చెప్పి తమరి ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.
0: ప్రజాప్రభుత్వ పాలనలో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అనేడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా హక్కు చట్టం కింద విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని చెప్పారు. 2022-23

0: ఏడాదిలో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో కేవలం 2203 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందగా, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో సుమారు 29,000 మంది విద్యార్థులు, 2026-27లో 28,742 మంది విద్యార్థులకు విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు లభించాయని చెప్పారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా హక్కు చట్టంపై సమాజంలో అవగాహన పెరిగిందని, దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇలా ఉండగా శాసనమండలిలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 5 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. మంత్రి ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయ సవరణ బిల్లు 2026, ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లు, ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ బిల్లులను మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. మరోవైపు శాసనమండలి ఒకే రోజు 10 బిల్లులకు ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు డీఎస్సీపై చర్చ జరపాలని ఆందోళనలు కొనసాగిస్తుండటంతో బిల్లులపై చర్చ లేకుండానే ఆమోదం లభించినట్లు చైర్మన్ ప్రకటించారు. మేయర్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే బిల్లుకు, పంచాయతీరాజ్ చట్టం 2 సవరణ బిల్లుకు, కాంట్రాక్టు ఉద్యోగుల చట్ట సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లు, నిధుల కేటాయింపుపై శాసనమండలిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక వివరాలు వెల్లడించారు. శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాబోయే గోదావరి పుష్కరాల కోసం పురపాలక శాఖకు ఆర్థిక శాఖ 150 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. అదనపు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. ఇలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలలో అవకతవకలు జరిగినట్టు శాసనసభలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో స్పందించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 తెలుగుదేశం పార్టీ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ అని, ఎన్నికల ముందు హడావుడిగా చంద్రబాబు నాయుడు దానిని విడుదల చేశారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టక ముందే ప్రిలిమ్స్ జరిగాయని, ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్లకే తాము మెయిన్స్ ఇంటర్వ్యూలు నిర్వహించామని వివరించారు. గ్రూప్ 1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, వాల్యుయేషన్లో ఎలాంటి తప్పులు జరగలేదని, ప్రస్తుత ప్రభుత్వం వేసిన సిట్ తేల్చి చెప్పిందని, అయినా కూడా పదే పదే అసత్య ప్రచారాలు చేశారని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ,
1: 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్ కు కేవలం 76 రోజులు ముందు హడావిడిగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు. మా ప్రభుత్వం రాకమునిపే May 26, 2019 మేము వచ్చిన తర్వాత చేసింది ఏమిటంటే, ఆ ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించి 2020 December 14 నుంచి 20 మధ్య మెయిన్స్ కండక్ట్ చేసినాం. వీళ్ళ కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయం అది. అప్పటి ఏపీపీఎస్సీ కమిషన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మునుపటి చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే నియామకమైన 5 సభ్యులకు కూడా దీనికి కన్సెంట్ ఇచ్చినారు. హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ ను పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టి మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడం, ఆ మార్కుల ఆధారంగా వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించడం, రిక్రూట్మెంట్ పూర్తి చేసి ఆ 165 మందికి పోస్టులు ఇచ్చినారు. ప్రతి దశ కూడా హైకోర్టు ఆదేశాలతోనే ప్రక్రియ అంతా నడిచింది. ఇంకా విచిత్రం ఏమిటంటే, అదే పనిగా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తా ఉన్నారు.
0: వన్యప్రాణి సంరక్షణ కమిటీ మొదటి నివేదికకు శాసనసభ ఆమోదం తెలిపింది. కమిటీ సభ్యులు గొండు శంకర్రావు నివేదికను సభలో ప్రవేశపెట్టారు. విశాఖ జంతు ప్రదర్శనశాల కంబాల కొండను కలుపుతూ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని, జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల సమీకరణ చేయాలని, తిరుపతి జంతు ప్రదర్శనశాలకు సందర్శకులను పెంచేందుకు చర్యలు చేపట్టాలని వన్యప్రాణి సంరక్షణ కమిటీ సిఫార్సులు చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ 6 హామీలు, సంక్షేమ పథకాల అమలు పురోగతిపై శాసనసభలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణ పథకం, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, రైతుల సంక్షేమ పథకాల అమలు తీరుపై సభ్యులు చర్చించారు. సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు, రాబోయే రోజుల్లో మిగిలిన హామీల విడుదల వారీగా అమలు క్యాలెండర్పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ వ్యత్యాసాలు లేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరేలా పారదర్శకమైన విధానాలు అనుసరిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. పథకాల అమలు వేగం, నిధుల లభ్యత మరియు ఇతర మౌలిక వసతుల కల్పనపై సభ్యులు తమ

అభిప్రాయాలను సభదృష్టికి తీసుకొచ్చారు. కాగా 4 రోజుల పాటు జరిగిన శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె ఉమారాణి, సాంకేతిక సహకారం ఎం సతీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ ప్రగతిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవంతో కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వార్తల వివరాలు. దేశాభివృద్ధిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్వరిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ శిక్షణార్థుల 2వ దశ ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవ పట్ల సివిల్ సర్వీసెస్ అధికారులు అంకితభావంతో ఉండాలని సూచించారు. తమ పని నిర్ణయాలపై నిబద్ధతతో దృష్టి సారించాలని కోరారు. సమాజ శ్రేయస్సు కోసం కూడా కృషి చేయాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దేశమే ప్రథమం అన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఉపరాష్ట్రపతి కోరారు. భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవంతో కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్ర భద్రతా సహకారంపై ఇద్దరు మంత్రులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రారంభోపన్యాసంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది 2 దేశాలు 75 ఏళ్ల దౌత్య సంబంధాలను జరుపుకోనున్నాయని తెలిపారు. కేవలం ఇరు దేశాలకే కాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతానికి కూడా విస్తృత ప్రయోజనాలు అందుకునేలా ఈ స్నేహబంధం నిలిచిందని చెప్పారు. హిందూ పసిఫిక్ మహాసముద్రాల భద్రత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ
2: हम ये दोहराते हैं कि कठिन समय में भारत किसी भी जरूरी असिस्टेंस, रिलीफ और सपोर्ट प्रोवाइड करने के लिए पूरी तरह से दृढ़ संकल्पित है. हमारे दोनों देशों के संबंध साझे लोकतांत्रिक मूल्यों, परस्पर सम्मान और एक पुराने सिविलाइज्ड कनेक्ट पर आधारित है. अगले वर्ष हम अपने डिप्लोमेटिक रिलेशंस के 75 ईयर्स मनाएंगे और इन वर्षों के दौरान हमारी यह दोस्ती सिर्फ हमारे दोनों देशों के लिए ही नहीं बल्कि पूरे इंडो पैसिफिक क्षेत्र में स्टेबिलिटी, रेजिलियंस और रूल्स बेस्ड ऑर्डर का एक कॉर्नर स्टोन बन गई है.
1: దేశ అభివృద్ధిలో దక్షిణ భారతదేశం అత్యంత కీలకమైన ప్రాంతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఈరోజు జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, సి జోసెఫ్ విజయ్, డికే శివకుమార్, విడి సతీషన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డికే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, లోతైన సముద్ర వనరుల వినియోగంతో దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశాన్ని అతిపెద్ద భాగస్వామిగా నిలిపాయన్నారు. దక్షిణ భారతదేశంలో నీటి పంపిణీకి సంబంధించిన అంశాలపై మరింత

0: మరింతగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పరస్పర చర్చలు, సానుకూల దృక్పథంతో దక్షిణ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న నీటి వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అమిత్ షా సూచించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనపై పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది మితిమీరిన బలప్రయోగం చేశారన్న ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై జరిగిన హింసను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయమాలియా బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈరోజు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిష్ కుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్ణోయ్ కూడా సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఉన్నత స్థాయి విచారణ కమిటీ చేపట్టే విచారణ ఒక్కసారి జరిగే ప్రక్రియ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరంతరంగా క్రమానుగతంగా సమీక్ష జరపాలని, ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదికలను సమర్పించాలని కమిటీని కోరింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ ఆహార భద్రతకు రైతులే వెన్నెముక అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుండి వారిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. పాట్నాలోని బీహార్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బమెటీలో ఈరోజు నిర్వహించిన కృషి జన్ కళ్యాణ్ సంవాద్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వరదలు, కరువు, అధిక వర్షపాతం, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాల నుండి రైతులకు రక్షణ కల్పిస్తుందన్నారు. పంట నష్టం జరిగితే అర్హులైన రైతులకు నష్టపరిహారం అందుతుందని వివరించారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా, పటిష్టంగా మార్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయి ఔర్ బెహనో కో आज 11 लाख से ज्यादा मकानों की स्वीकृति की सौगात मिल रही है. उनके पास पक्की छत होगी, अपना घर होगा, उनके सपने पूरे होंगे. लेकिन इसके साथ साथ प्रधानमंत्री फसल बीमा योजना में बिहार ने सम्मिलित होने का फैसला लिया है. फसलों को अगर नुकसान होगा तो फसल बीमा योजना के अंतर्गत उसकी भरपाई किसान को हो पाएगी.
0: భారత్ సింగపూర్ మంత్రుల 4వ రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు సింగపూర్లో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల సహాయ మంత్రి జితిన్ ప్రసాద పాల్గొన్నారు. డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్ సరఫరా గొలుసులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలన, సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మంత్రులు ఈ సందర్భంగా చర్చలు జరిపారు. ఆధునిక తయారీ, ఫిన్టెక్, డిజిటలైజేషన్, ఆరోగ్య సంరక్షణ, సుస్థిరత వంటి రంగాలలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడమే ఈ చర్చల లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వందేమాతరం గీతాన్ని పూర్తిగా కాకుండా కేవలం 2 చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు. ఈ నిర్ణయం పార్లమెంట్ చేసిన చట్టాన్ని బహిరంగంగా ధిక్కరించడమేనని అన్నారు. ఇది దేశ వ్యతిరేక చర్య అని కేంద్ర మంత్రి తమిళనాడులో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది ఆ గీతం మొత్తానికి చట్టపరమైన గుర్తింపును కల్పించిందని అమిత్ షా గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. దేశాల సరిహద్దు నిర్వహణపై భారత్ నేపాల్ సంయుక్త కార్యవర్గ బృందం 14వ సమావేశం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఈరోజు ప్రారంభమైంది. 2 పాటు జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పరస్పర ఆసక్తికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు సరిహద్దు భద్రత, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. భారత బృందానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌస్మీ బసు నాయకత్వం వహిస్తుండగా, నేపాల్ బృందానికి ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆనంద్ కఫ్లే నేతృత్వం వహిస్తున్నారు. వాతావరణం. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంటూ

0: ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాలలో రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అలాగే జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. రానున్న 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రగతిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారత్, జపాన్ దేశాల మధ్య సంబంధాలు, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవంతో కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. వినబోతున్న మొదటి పాట భాస్కర్ భట్ల రవికుమార్ గీత రచనకు చక్రి సంగీతం అందించగా చక్రి, కౌసల్య పాడిన పాట వింటారు. చిత్రం పెదబాబు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కోడిపుంజు ఈ చిత్రం నుండి అనుప్ రూబెన్స్ బ్యాండ్ పాట వింటారు. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం అందించారు అనుప్ రూబెన్స్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వేటూరి సుందరరామూర్తి గీత రచనకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం మన్మథ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న చిత్రగీతం కేక. ఈ చిత్రం నుండి హరిహరన్, కౌసల్య పాడిన వేటూరి సుందరరామూర్తి గీతం వింటారు. సంగీతం అందించారు చక్రి.
3: నువ్వే గుర్తొస్తావు, తొలకరి చినుకులు కురిసిన వేళ నువ్వే గుర్తొస్తావు, హరివిల్లు కనపడిన వేళ నువ్వే గుర్తొస్తావు, గుసగుసగాలులు వీచిన వేళ నువ్వే గుర్తొస్తావు, నువ్వే

ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం. మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా సుప్రసిద్ధ నాటక రచయిత నటుడు గొల్లపూడి మారుతీరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది.
1: సుప్రసిద్ధ నాటక రచయిత నటుడు శ్రీ గొల్లపూడి మారుతీరావు అందరికీ చిరపరిచితులే. రాగరాగిణి, కరుణించని దేవతలు, గో టు హెల్, సత్యంగారి ఇల్లు ఎక్కడ లాంటి ఎన్నో గొప్ప రంగస్థల నాటకాల్ని రాసిన విశిష్ట అనుభవం ఆయనది. సహకార రంగంపై ఆయన రాసిన కళ్యాణి రేడియో నాటిక ఎంతో ప్రాచుర్యం పొందింది. కుటుంబ నియంత్రణ కథావస్తువుగా ఆయన రాసిన ఒకే చెట్టు రెండు పూలు నాటకాన్ని భారత ప్రభుత్వ సంగీత నాటక విభాగం వారు నేటికీ ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నారు. అనంతం, పగ ఈ రెండు స్త్రీ పాత్ర లేని నాటకాలు. ఈయన నవళ్ళకి పేర్లు చాలా విలక్షణంగా పెడతారు. ఉదాహరణకి పిడికెడు ఆకాశం, మళ్ళీ రైలు తప్పిపోయింది, చీకట్లో చీలికలు. ఈయన రాసిన కళ్ళు నాటకాన్ని సినిమాగా కూడా తీశారు. అలాగే ఈయన ఎన్నో సినిమాలకి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తూ నేటికీ నటిస్తూ ఉన్న నేటి మన అతిథి శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు.
2: ఏమిటి మారుతీరావు గారు, ఇలా మా ఊరు విచ్చేశారు, ఏదైనా విశేషమా?
3: ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్స్ని ప్రోగ్రామ్కి సంబంధించి ట్రైనింగ్ చేసే ఒక కోర్సులో ఒక 3 లెక్చర్స్ రేడియో నాటకాల గురించి మాట్లాడడం కోసం వచ్చానండి.
2: మిమ్మల్ని చూస్తే మాకు కొంచెం బాధగా ఉందండి.
3: చెప్పండి.
2: ఎందుకంటే మా సంస్థలో పనిచేస్తూ మీరు సినిమాల వైపు వెళ్ళిపోయారు, మరి అలా వెళ్ళిపోవడానికి ఏదైనా కొంత బలమైన కారణం ఉండాలి కదా.
3: మీ సంస్థలో అంటే నా సంస్థ కూడా అన్నారు కనుక, మీ సంస్థలో సాధించింది ఒక ఏనుగు సర్కస్ కంపెనీలో చిన్న బల్ల మీద విన్యాసం చేయడం లాంటిది. 20 ఏళ్ళ రేడియో నాటక అనుభవం కానివ్వండి, రేడియో కార్యక్రమ అనుభవం కానివ్వండి, ఒక మనిషికి దక్కిన తర్వాత ఇంక ఏ వ్యాసంగమైనా ఇంతకంటే కష్టంగా అనిపించదు, ఏ వ్యాసంగమైనా చాలా సులువుగానూ అనిపిస్తుంది. అయితే ఉద్యోగరీత్యా ఇక్కడ సాధించిన అనుభవాన్ని వృత్తిరీత్యా ప్రాచుర్యాన్ని అయితేనండి పెంచుకోవడానికి ఏదైనా అవకాశం ఉన్న ఒక విభాగం కనుక సినిమాల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ అనుభవం ఆనాటికి అక్కడ చాలా వినియోగం కూడా అయింది.
2: ఇప్పుడు సినీ పరిశ్రమ అన్నది చాలామంది మన ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేసిందని, కొంతమంది ఇంకా కాలే పెట్టింది, ఇంకా పీట వేసి కూర్చోలేదు అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం అండి?
3: ఆంధ్ర రాష్ట్రం రావడము రాకపోవడం అసలు దీని ప్రసక్తి ఏమీ లేదండి. ఎక్కడ అవకాశం ఉండి, ఎక్కడ విసులుబాటు కానీ ఒదుగుబాటు కానీ ఉండి సౌకర్యం ఉంటే అక్కడ చేయడం అంటూ జరుగుతుంది. కాకపోతే ఇది వరకు రాకపోవడానికి, ఇప్పుడు ఇంకా మెరుగ్గా రావడానికి కారణం ఏంటంటే, ఒక 30-40 సంవత్సరాల్లో మద్రాసులో ఏర్పడిన సౌకర్యాలు ఇప్పుడిప్పుడు ఎక్కువ మంది ఇక్కడ తీయడం కారణంగా ఇక్కడ కూడా ఏర్పడుతూ వచ్చాయి. కనుక ఆ మధ్య సినిమా కంపెనీలు కానీ నిర్మాతలు కానీ ఫీల్ అవుతున్న ఆ ఇబ్బందులు ఇప్పుడు తగ్గుతూ వచ్చాయి. కనుక ఇప్పుడు రావడం సులువు సరళము ఉందని అంటాను నేను.
2: రేడియోలో రేడియోకి నాటకాలు రాశారు, ఇప్పుడు రంగస్థల నాటకాలకి రేడియో నాటకాలకి ఏమైనా తేడా ఉందంటారు?
3: అయ్యో చాలా తేడా ఉందండి. అసలు ఈ రెండింటికి పోలిక లేదు. నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను, ఈ రెండు ఒక తల్లి బిడ్డలు కానీ ఒకరు కాదని. ఎందుకంటే రెండింటిలోని సామ్యము నాటకీయత తప్పిస్తే రేడియో నాటకం ఏనాటికైనా స్టేజ్ నాటకం కంటే కానీ ఇంకా ఒక అడుగు ముందుకు సినిమా కంటే కూడా క్లిష్టమైందని చెప్తాను. ఎందుకంటే ఒక స్టేజ్ నాటకంలో కానీ ఒక సినిమాలో కానీ దొరికిన విసులుబాటు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ కెమెరా, అలాగే స్టేజ్లో అయితే కాస్ట్యూము లేదా ఇంకా ఆంగికము, ఇవన్నీ కలిసి వచ్చిన అవకాశాలు రేడియో నాటకంలో ఉండవు. రేడియో నాటకాలు కేవలం శ్రవణేంద్రియం ద్వారానే, వెర్బల్ ద్వారానే హావభావాలు కానీ, మెచ్యూరిటీ ఆఫ్ ది క్యారెక్టర్ కానీ, అనుభూతి కానీ, అనుభవం కానీ, కథ కానీ, దానిలో చెప్పాలనుకున్న విషయం కానీ ప్రొజెక్ట్ కావాలి. కనుక చాలా తక్కువ పరిధిలో ఎక్కువ శ్రోతల మనసుకు హత్తేటట్టు చెప్పాల్సిన బాధ్యత, చెప్పవలసిన ఛాలెంజ్ ఎక్కువ రేడియో ప్లేకి ఉందని నేను అనుకుంటాను.

0: రేడియో ప్లే చేసిన తర్వాత థియేటర్కి వెళ్ళడం సులువు, థియేటర్ చేసిన తర్వాత రేడియో ప్లే రావాలంటే మళ్ళీ ఒక సంకుచితమైన పరిధిలో చాలా ఎక్కువ పని చేయడానికి ప్రయత్నం కలగాలి అనిపించే వ్యావృత్తి రేడియో ప్లే నేను అనుకుంటాను.
1: రచయిత టర్న్డ్ యాక్టర్ మీరు, మరి ఇది ఎలా కుదిరింది?
0: నేను నటుడు టర్న్డ్ రచయిత కూడానండి. మొదటి రోజుల్లో కూడా ఎప్పుడు రచయితకి ఆదర్శం రచయితే, కనుక నేను మొదటి తొలి రోజుల్లో రచన చేసినప్పుడు కూడా నా రచన ఇలా నటిస్తే బాగుంది అనే ఆలోచన నాలో ఉంటూ నా అదృష్టవశాత్తు అలా నటించడం కూడా సాధ్యమయ్యే ఒక కోఆర్డినేట్ నా చుట్టూ ఉండేదండి. విశాఖపట్నంలోనే అనుకోకుండా నేను నాటకాలు వేయడం స్టార్ట్ చేశాను 1956 ఆ ప్రాంతాల్లో. ఆ రోజుల్లో ఏ అనుభవంతో రచన, ప్రతి రచన దాదాపు నేనే ప్రదర్శిస్తూ నా చుట్టూ నా సహనటులతో కానివ్వండి నా పిత్రులతో కానీ ప్రదర్శిస్తూ ఇక్కడ రాఘవ కళా నికేతన్ ఒక సంస్థ నడుపుతూ వచ్చామండి. అప్పుడు 8 నాటకాలన్నీ వేస్తూ ఉండేవాడు. అలాగా ఒక 8-10 నాటకాలు కేవలం రాసిన కారణంగానే వేయడం అంటూ జరిగిన కారణంగా జరిపిన తర్వాత 1959లో అంతర్విశ్వవిద్యాలయ రేడియో నాటక పోటీల్లో అనంతం రచని ఆ నాటికి రాయడం జరిగింది. ఆ నాటకానికి ఇంటర్ యూనివర్సిటీ రేడియో ప్లే కంటెస్ట్లో ఆల్ ఇండియా రేడియో నాకు ఉత్తమ రచనగా బహుమతి ఇవ్వడం కూడా జరిగింది. అంటే అప్పటికి ఈ ముందు రచన ఎక్సర్సైజ్, లిటరల్లీ ఎక్సర్సైజ్ పూర్తయిందనమాట. అనంతం నాటకం వేసేటప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఆ నాటకానికి నేను ప్రయోక్తని, ఆ నాటకానికి నేను రచయితని, ఆ నాటకంలో అనంతం పాత్రధారిని కూడా. అది ఒక నటుడు, ఒక రచయిత ఒక దశకు చేరడానికి ముందు జరిగిన మధ్యలీలు.
1: అంటే ఇప్పుడు ఆంధ్రదేశంలో మిమ్మల్ని ఒక రచయితగా కన్నా ఒక నటుడుగానే ఎక్కువ గుర్తింపు ఉందేమో అనిపిస్తుంది, ఇది ఎంతవరకు నిజం అంటారు?
0: అది ఈ తరం వారికి అండి. ఎందుకంటే నేను రచయితగా 1954 నుంచి 1982 దాకా చాలా ప్రాచుర్యంగా రాస్తే ఈ తరం వారికి ఎప్పుడైనానండి ఏ ఫేస్ ఇస్ మోర్ పాపులర్ దాన్ ది వరల్డ్. కనుక సినిమాల్లో ఎక్కువ పాపులారిటీ వచ్చేసరికి హెన్రీ జేమ్స్ ఇప్పుడు అడిగట ఈయన మంచి రచయిత గోల్ఫ్ కూడా ఆడతాడని ఆయన పిలిచున్నట్టు, బాబు గోల్ఫ్ ఆడడమే నా వృత్తి, రచయిత నడడం నా చిన్న హాబీ అన్నట్టు. అలాగా ఈ తరం చాలామందికి నేను చెప్పాల్సిన మారుతున్నారు నటుడే కానీ రచయిత కూడా అనగా ముఖ్యంగా ముందు రచయిత అని చెప్పాల్సిన పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఎక్కువ ఈ దశలో రచన చేసే అవకాశం కంటే కూడా నటించే అవకాశం ఎక్కువ ఉండడం, ఈ దశలో నటించడం కంట ఈ దశలో రచన చేయడం కంటే నటించడం అన్న పని ఎక్కువ చేయడం వల్ల ఈ తరం వారికి చాలామందికి నేను నటుడిగా పరిచయం అయితే ఆశ్చర్యం లేదు. కాకపోతే ఈవెన్ టుడే ఐ మై ఫస్ట్ లవ్ ఈస్ రైటింగ్, నాట్ దట్ ఐ లవ్ యాక్టింగ్ ఎనీ లెస్.
1: ఇవాళ సినిమా నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగింది అంటున్నారు, మరి దీనికి కారణాలు ఏంటంటారు?
0: ఇవన్నీ అన్ని ధరలు పెరుగుతున్నాయి. కాకపోతే ఇదివరకు కంటే కూడా ఇదివరకు ఎక్కువ నేను ప్రారంభించిన తొలి రోజు రచయితగా సినిమాల్లో ప్రవేశించిన తొలి రోజుల్లో కథని ప్రాధాన్యంగా పెట్టుకుని పిక్చర్లు వచ్చేవండి. ఇది నేను కేవలం మన దేశానికి మన భాషకి ప్రమేయంతో చెప్తున్న మాట కాదు, ఇది హాలీవుడ్ కూడా ఇంకో దేశంలో చిత్ర నిర్మాణానికి కూడా వర్తిస్తుంది. పోను ఇతివృత్తం ప్రమేయంగా ఇతివృత్తం పాపులారిటీని దృష్టిలో పెట్టుకు తీసిన చిత్రాల దగ్గర నుంచి ఒక ఎఫెక్ట్, ఒక ప్రత్యేకత, ఒక యాంగులారిటీ ప్రత్యేకత ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్న పిక్చర్లు ఎక్కువ రావడం వల్ల ఆ యాంగులారిటీని ప్రొజెక్ట్ చేయడానికి ఎంత వ్యయమైనా ముందుకు వెళ్ళవలసి రావడం, ఆ యాంగులారిటీ బాగా రాణిస్తే పిక్చర్ ఎక్కువ సక్సెస్ని విజయాన్ని సాధించడం జరుగుతుండడం వల్ల వాటి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతుంది. ఉదాహరణకి జాస్, ఆ రోజుల్లో మొన్న స్టీవెన్ స్పీల్బర్గ్ తీసింది ఆ పిక్చర్, ఇది దయ్యపు బలి గురించి తీశాడు ఆయన ఆ పిక్చరు. ఇట్లాగా కొత్త కొత్త టెక్నిక్ ద్వారా సక్సెస్ రావడం వల్ల వాళ్ళని వాళ్ళు జయించుకుంటూ వాళ్ళని వాళ్ళని వాడించి ఓడించుకుంటూ పోయే ప్రయత్నంలో ఏ నిర్మాత ఇంకో నిర్మాతను దాటి కొత్త అలంకరణ కొత్త ఆకర్షణ క్రియేట్ చేయాలని యావ తప్పనిసరి పరిస్థితి కూడా ఏర్పడింది నేను అనుకుంటా. అందువల్ల ఈ కాస్ట్ పెరుగుతుందని నేను భావిస్తున్నాను.
1: ఇప్పుడు తెలుగు సినిమాకి వారసత్వపు జాడ్యం కొంచెం విపరీతంగా పట్టిందంటారా?
0: ఉదాహరణకి చెప్పండి అంటే నాకు అర్థం కాలేదు. వారసత్వపు జాడ్యం అంటే
1: అంటే ముఖ్యంగా ఒక నటుడి కొడుకు నటుడుగా మారిపోవడం, లేక ఒక నిర్మాత కొడుకు నటుడిగా మారిపోవడం, ఇలాగ కుటుంబాల పరంగా అవి ఇవాళ సినిమాలో సెటిల్ అవడం జరుగుతుంది. ఇది మరి సినీ పరిశ్రమకి ఎంతవరకు మంచి చేకూరుస్తుంది?
0: మంచి చేయడం ప్రశిక్షణ, ఎందుకంటే ఒక నిర్మాత యొక్క కొడుక్కి మంచి నటుడు కావడానికి బెటర్ ఎక్స్పోజర్ ఉంది, అది అతను అదృష్టం అని భావించడంలో బాగుంది. కానీ నిర్మాత కొడుకు నటుడు నిజంగా సమగ్రమైనప్పుడు నటుడు ఎందుకు కాకూడదు అని నేను అడుగుతున్నా. ఒక నిర్మాత కొడుకు గొప్ప నటుడు కావచ్చు, ఒక నిర్మాత కొడుకు మంచి దర్శకుడు కావచ్చు, ఒక నిర్మాత కొడుకు మంచి నిర్మాత కావచ్చు, ఒక మంచి నిర్మాత

0: మంచి స్టూడియో వాళ్ళు కావచ్చు, ఇవన్నీ మన దేశంలోనే జరుగుతున్నాయి. ఒక కొడుకు హీరోగా పాపులర్ అవుతున్నాడం వల్ల మీరు ఆ వారసత్వం అంటున్నారే, కానీ ఈ మిగతా కూడా ఈ దేశంలో ఒక నిర్మాత ఒక నటుడు కొడుకు జరుగుతుంది. ఎప్పుడైనా ఉండి సినిమా రంగంలో అదృష్టవశాత్తు ప్రతిభకే మొదటి మెట్టు, ప్రతిభకే పెద్దపీట వేయడం జరుగుతుంది. మనకి ఎంత డబ్బు ఉన్నా, మనకి ఎంత ప్రాచుర్యం ఉన్నా సరే, ఆ వ్యక్తి, ఆ టెక్నీషియన్, ఆ నటుడు తన ప్రతిభతో స్వయంగా రాణిస్తే తప్పిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం అంటూ జరగదు. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయన నిర్మాత కొడుకు అయితే మనకి ఏంటి, మేనల్డ్ అయితే మనకేంటి, ఇంకోడైతే మనకేంటి. అయితే నిర్మాతల కొడుకులు కావడం వల్ల, వారికి దగ్గర బంధువులు కావడం వల్ల లాభం ఏంటంటే ఆ వాతావరణంలో ఆ అవగాహనతో ఆ ప్రోత్సాహంతో ఆ ఎంకరేజ్మెంట్తో వాళ్ళు జీవించడం జరుగుతుంది. కనుక ఇట్ ఈస్ మోర్ పాసిబుల్ ఫర్ సచ్ పీపుల్ టు ఇన్వాల్వ్ దెమ్సెల్స్ ఇన్ దట్ యాక్టివిటీ అండ్ సక్సెస్ఫుల్. అది నేను తప్పుగా నేను భావిస్తున్నాను, అది ఇట్స్ వెల్కమ్. ఎవరు గొప్పవాళ్ళు అయితే గొప్పతనము ప్రతిభే ఈ ఈ రంగంలో ముఖ్యంగా కొంతవరకు వ్యాపారం మిలితమైన రంగంలో రాణిస్తుంది, రాణించాలి కూడా అన్న ఉద్దేశం.
1: సినిమా అన్నది వ్యాపారమే, మరి ఇలాంటి వ్యాపారమైన సినిమాలో కళాత్మక విలువల్ని వెతకటం ఎంతవరకు సంబంధిస్తూ ఉంటారు?
0: కళాత్మకమైన విలువలు కూడా ఎంతో కొంత లేనిది సినిమా కూడా రాణించదు. అల్టిమేట్లీ సినిమా ఒకదానికి ఇది వర్తిస్తుంది, మిగతా వాటికి కూడా ఆలోచిస్తే కానీ నేను చెప్పలేను. కానీ ఏమైనా సినిమా అన్నది ఎంతో కొంతవరకు మనస్సును ఆకర్షించాల్సిన ప్రక్రియ. కనుక ఆ మనస్సును ఆకర్షించడానికి ఒక మంచి నాట్యమా, ఒక మంచి పాట, ఒక మంచి ఇతివృత్తమ, ఒక మంచి సన్నివేశమా, ఒక మంచి పాత్రీకరణ, ఇలా ఆలోచించినప్పుడు ఎంతో కొంత కళ ప్రమేయం లేకుండా, వీలైనంత వరకు కళ ప్రమేయం ఎక్కువ లేకుండా ఒక సినిమా రాణిస్తుందని నేను అనుకోను. కనుక ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత తెలివితేటలతో పిక్చర్ తీసినా, ఎవరి దానిలో నటించినా, అల్టిమేట్లీ ఎంతో కొంత కళాత్మకమైన విలువ దానిలో సోర్ చేసుకోకపోతే విజయం పొందిన ఏ సినిమాలో కూడా విజయం ఆ మేరకు మిగలదని నేను అనుకుంటున్నా.
1: హిట్ సినిమాకి ఫార్ములా ఏమైనా ఉందా?
0: ఏమీ లేదండి, నేను అసలు దీని రెడ్డిగాని అడిగాను, ఏమంటే ఏ సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది రెడ్డి గారు, మీ ఉద్దేశం ఏంటని. ఆయన కాలు క్షణం ఆపేసన్నారు, మారుతురావు ఒక్క విషయమే నాకు తెలియటం లేదు ఇంతవరకు, ఇది ఒక్కడే తెలుసుంటే నేను చాలా కోట్లు సంపాదించేవాళ్ళం. కాలం మారుతున్న కొద్దీ, మనుషులు మారుతున్న కొద్దీ, వాళ్ళ ఆలోచనలు మారుతున్న కొద్దీ, అభిరుచుల మేరకి, కాలం మేరకి కూడా కొత్త కొత్త ఆలోచనలు ఎలాగైతే జాతి జీవనంలో చోటు చేసుకుంటాయో, జాతి ఎంజాయ్ చేసే ఆనందానికి వినోదానికి విలువలు కూడా మారుతూ వస్తాయి. ఈ మారే పారే జీవన స్వదర్శనం లాంటిదే వినోదము. వాళ్ళకి వికాసాన్ని కలిగించే ఒక సినిమా కూడా నేను అనుకుంటాను.
1: చాలామంది కథ హీరో అంటారు, దీనిపై మీ అభిప్రాయం?
0: చాలామంది అన్నట్టుగానే నాకు అనాలని ఉంటుంది, కానీ చాలామంది ఒప్పుకోరండి, అదే నా భయం. నిజంగా కథే హీరో కావాలి, ఎందుకంటే ఏ సినిమా అయినా అది ఎంత గొప్ప అందంగా తయారైనా సరే, ఆ పాత్రలను ఆ సన్నివేశాన్ని చుట్టూ కట్టే ఒక కథ ఉండాలని నమ్మే వాళ్ళలో ఒకడిని. నేను ఇంకా కొంచెం జాగ్రత్తగా గడుసుగా చెప్పి నమ్మే తరం వాడిని కూడా చెప్పాలనుకుంటాను. ఎందుకంటే ఈ మధ్య సక్సెస్ అయిన చాలా సినిమాలలో కథాపరమైన బలహీనతలు ఉన్నా దానిలో ఆ ఫోకస్లో ఉన్న గొప్ప విలువల కారణంగా, గొప్ప మెరుగుల కారణంగా ఆ చిత్రాలు నడుస్తున్నాయి. కనుక మీరు ఇందాక ఈ ప్రశ్నకు మళ్ళీ సమాధానం చెప్తున్నా, అయ్యా ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏ సినిమా ఎందుకు సక్సెస్ఫుల్ అవుతుందో ఆ సినిమా సక్సెస్ అవుతే తప్ప మనం చెప్పలేము అన్న విషయాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నేర్చుకున్నానండి.
1: ఇప్పుడు హాస్యం విషయానికి వస్తే అది బూత్కి బాగా దగ్గరగా వచ్చేసింది, మా రెండు రోజులు పోతే బూతే వస్తుందేమో, దీనిపై మీ ప్రతిస్పందన?
0: ఈ దేశంలో ఆరోగ్యకరమైన వినోదం కోసం ఎదురు చూసే ఎవరి మనస్సుల్లో ఉన్న స్పందనమే నా స్పందనండి. ఇంతకంటే నేను చెప్పను, ఎందుకంటే నేను ఆ వాతావరణంలో ఉన్నవాడిని. కనుక
1: మంచి నటుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే,
0: మంచి నటుడికి ఉండాల్సిన మొదటి లక్షణం సంస్కారం అండి. మంచి నటుడికి ఉండాల్సిన లక్షణం వ్యక్తిత్వం అండి. నేను మొదటి సినిమాలో అఖిల్ నాగేశ్వరరావు గారితో నటించాను. మొదటి సినిమాలో నటించానంటే నేను కలిసి నటించిన మొదటి సినిమా గురించి చెప్తున్నాను. వారికే నా జీవితంలో మొదటి సినిమా రాశాను. ఆయన ఒక మాట అన్నారు నాతో, మారుతిరావు గారు మంచి వ్యక్తిత్వము ఆరోగ్యము కాపాడుకుంటే నటుడికి చావు లేదు అన్నారు. ఒక 50 సంవత్సరాల పాటు ఈ జాతిని ఈ దేశాన్ని అపూర్వంగా స్పందింపజేసిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అఖిల్ నాగేశ్వరరావు మాట కంటే దీనికి మంచి సాక్ష్యం లేదనుకుంటాను నేను.
1: మీ భవిష్య కార్యక్రమాలు ఏంటి?
0: వీలైనంత మనస్సుకి నచ్చే, ప్రజలు మెచ్చే కళాత్మకమైన కృషి చేయడమే నా లక్ష్యం అండి.
1: మీరు మొదట ఒక రచయిత, తర్వాత నటుడు అన్నారు, బాగానే ఉంది. మరి నేటి యువతరం రచయితలకి

0: నట్లకి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ
1: చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇది నిజంగా నాకు సాధ్యమైనప్పుడల్లా సాధ్యమైనన్ని సార్లు చెప్పాలనిపిస్తున్న విషయం అండి. ఇవాళ కళ యొక్క ఎల్లలు మారిపోయాయి, కళ యొక్క రిటర్న్స్ విజయం కూడా మారిపోయింది. ఇదివరకు ఎంతో కష్టపడితేనే కానీ సాధించలేని విజయాన్ని అతి సులువుగా ఇవాళ ఒక నటుడో కళాకారుడు సాధించగలుగుతున్నాడు. ఒక అక్కినే నాగేశ్వరరావు గారిని, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారిని, ఆ రోజుల్లో సావిత్రి గారిని తలుచుకున్నప్పుడు వారు ఎన్ని మెట్లు ఎంత కష్టతరంగా ఎక్కి ఇవాళ ఆ విజయాన్ని అనుభవిస్తున్నారో ఆలోచిస్తే ఇవాళ నటులకి, ఇవాళ కళాకారులకి వాళ్ళకి ఎంత తేడా ఉండాలనిపిస్తుంటుంది. ఈ సందర్భంలో యువకులకి, యువ నటులకి, యువ రచయితలకి ఇంకోటి చెప్పాలనుకున్న విషయం ఒకటేనే. ఈ రోజుల్లో మీడియా ఎక్స్ప్లోజన్ కారణంగా చాలా సులువుగా, చాలా తేలికగా విజయం మీ చేతుల్లోకి వస్తుంది. అది కేవలం మీ అదృష్టంగానే భావించండి, కేవలం సమర్థతగా భావించి మీ బ్యాలెన్స్ను కోల్పోవద్దు. ఎందుకంటే లాంగ్ రన్లో నటుడిని కానీ, నటనని కానీ, సామర్థ్యాన్ని కానీ, ప్రతిభని కానీ నిలబెట్టేది దయచేసి మళ్ళీ వినండి, వ్యక్తిత్వము, వ్యక్తిత్వం ఒక్కటే. ప్లీజ్ ప్రిజర్వ్ యువర్ క్యారెక్టర్ అండ్ దెన్ యువర్ టాలెంట్, నాట్ టాలెంట్ అండ్ ట్రై టు ఎన్ క్యాష్ ఇట్ అన్ఫార్చునేట్లీ.
0: నమస్కారం.
2: మీరింతవరకు మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా సుప్రసిద్ధ నాటక రచయిత నటుడు గోళ్ళపూడి మారుతిరావు గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.

ఇంతటితో ఈనాటి మళ్ళీ విందాం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం. అలనాటి ఆపాత చిత్రాల్లో నుండి వినబోతున్న మొట్టమొదటి మధుర గీతం దత్తపుత్రుడు. ఈ చిత్రం నుండి ఘంటసాల రామోలా పాడిన ఒక చక్కని మధుర గీతం వింటారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం అందించారు టి చలపతిరావు.

లక్ష్మీనివాసం. ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట వింటారు. సంగీతం అందించారు కెవి మహదేవన్. గీత రచన ఆరుద్ర.

గోపాలుడు భూపాలుడు ఈ చిత్రం నుండి సి నారాయణ రెడ్డి గీత రచనకు ఎస్పి కోదండపాణి సంగీతం అందించగా, ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

రాముడు భీముడు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన పాట వింటారు. సంగీతం అందించారు పెండ్యాల. గీత రచన శ్రీరంగం శ్రీనివాస్.

అనిశెట్టి గీత సాహిత్యానికి పెండ్యాల సంగీతం అందించగా, ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. చిత్రం బట్టి విక్రమార్క.

కొసరాజు గీత సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించగా, ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట వింటారు. చిత్రం కులగోత్రాలు.

0: సంగీతం అందించారు టీవీ రాజు, గీత సాహిత్యం కొసరాజు.
1: అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమరియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు.

ఆగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు. బుద్ధిబలముతోడైతే విజయము వరింపగలరు.

ఆత్రేయ గీత సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతం అందించగా, ఘంటసాల పి సుశీల గానం చేసిన మధుర గీతం వింటారు. చిత్రం సుమంగళి.

వినబోతున్న మధుర గీతం పింగళి గీత సాహిత్యానికి పెండ్యాల సంగీతం అందించారు. పాడినవారు ఘంటసాల, పి సుశీల చిత్రం, శ్రీకృష్ణార్జున యుద్ధం.

సంగీత లక్ష్మి చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన మధురు గీతం వింటారు. సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు. గీత రచన ఏల్చూరి.

మధుర గీతాలు కార్యక్రమంలో వినబోతున్న చివరి మధుర గీతం సముద్రాల సీనియర్ గీత రచనకు ఘంటసాల స్వీయ సంగీత పర్యవేక్షణలో ఘంటసాల ఎల్ఆర్ఈశ్వరి గానం చేసిన మధుర గీతం. చిత్రం పాండవ వనవాసం.

మీరు ఇంతవరకు మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆపాత చిత్రాల్లోనే సుమధురమైన గీతాలను విన్నారు. ఇంతటితో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM సమయం 11 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.